ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. శాలివాహన శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 5వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, మే నెల 26వ తేదీ మంగళవారం. మీడియం వేవ్ 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్, ఎఫ్ఎం 102 మెగాహెర్ట్స్పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. ఎఫ్ఎం ప్రసారాలు శ్రీకాకుళంలో 102.7 మెగాహెర్ట్స్, రాజమండ్రిలో 102.9 మెగాహెర్ట్స్, కాకినాడలో 100.1 మెగాహెర్ట్స్పై కూడా వినవచ్చు. ఇప్పుడు నిలయంలో సమయం 5:56 దాటి 58 సెకండ్లు. శ్రోతలకు నమస్కారాలతో శుభోదయం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. దేశభక్తి గీతం వందే మాతరం బృందగానం వింటారు. రచన శ్రీ సుబ్రహ్మణ్య భారతి. సంగీతం కుమారి వింజమూరు లక్ష్మీ.

దేశభక్తి గీతం వందే మాతరం బృందగానం విన్నారు. రచన శ్రీ సుబ్రహ్మణ్య భారతి, సంగీతం కుమారి వింజమూరు లక్ష్మి. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 6:05 వస్తోంది. కొంచెం క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: చింతన వ్యాఖ్యాత పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ కూటికుప్పల సూర్యారావు గారు.
1: అంతర్గత ప్రేరణ. ప్రతి వ్యక్తి విజయాలు సాధించడానికి బాహ్య ప్రేరణ లేదా అంతర్గత ప్రేరణ కారణమవుతుంది. ఈ సంఘటన యథార్థంగా జరిగిందే ఇది చూద్దాం. ప్రపంచ ఫుట్బాల్ ఆటల్లో దిగ్గజాలను అందించిన స్పెయిన్ దేశంలో ఓ ఫుట్బాల్ గ్రౌండ్లో జరుగుతున్న ఆటలను చూడడానికి ప్రతిరోజు ఒక అబ్బాయి వస్తూ ఉండేవాడు. వయసు 9 ఏళ్ళు. అతను ఫుట్బాల్ పోటీల్లో ఒక జట్టు తరపున ఆడాలని తన కోరిక ఉండేది. ఆ అబ్బాయి కోచ్ తను ఎప్పుడూ ఫైనల్లో ఆడించడానికి ముందుకు వచ్చేవాడు కాదు. నువ్వు క్వార్టర్స్ ఫైనల్లు సెమీఫైనల్లు ఆడలేదు, నేరుగా నిన్ను ఫైనల్లో తీసుకోవడానికి వీలు కాదు, మన టీం ఓడిపోతే స్కూలు పరువు పోతుంది అంటూ ఆ కుర్రవాడిని అభ్యర్థన్ని తిరస్కరించేవాడు. కానీ ఆ కుర్రవాడు పట్టు వదలకుండా, సార్ ఎప్పుడూ నన్ను రిజర్వ్ టీంలోనే ఉంచుతున్నారు, నన్ను మెయిన్ టీంలోకి తీసుకోండి, ఒక్క అవకాశం ఇవ్వండి అని కాళ్ళ వెళ్ళపడ్డాడు. అయినప్పటికీ ఆ కోచ్, నీకంటే మంచి ప్లేయర్లు ఉన్నారు, వారిని వదిలేసి నేను తీసుకొని రిస్క్లో పడడం నాకు ఇష్టం లేదు అని కసిరేశాడు. ఆ సమయంలో ఆ కుర్రవాడు ఆ కోచ్తో, నేను తప్పకుండా మీ పరువు నిలబెడతాను, నేను బాగా ఆడతాను, నన్ను నమ్మండి, మీకు ఎటువంటి చెడ్డ పేరు రాకుండా చూస్తాను, నన్ను ఫైనల్ ఆడించండి అని బ్రతిమలాడగా ఆ కోచ్ కొంచెం కరిగిపోయి ఆ కుర్రాన్ని టీంలోకి తీసుకున్నాడు. నా మనసుకు వ్యతిరేకంగా నేను టీంలో ఆడిస్తున్నాను, నా గౌరవం స్కూల్ రెప్యుటేషను గంగలో కలవకుండా నిలపాల్సిన బాధ్యత నీపై ఉన్నది అని కోచ్ మరీ మరీ చెప్పాడు. మరుసటి రోజు ఫైనల్ గేమ్ ప్రారంభమైంది. అత్యంత భీకరమైన 2 సమ ఉజ్జీలు ఫుట్బాల్ పోరులో పోటీ పడుతున్నాయి. ఆ పోటీల్లో ఈ కుర్రవాడు అందరి నమ్మకాల్ని వమ్ము చేస్తూ అత్యంత అద్భుతంగా గోల్ చేస్తూ స్టార్ ఆఫ్ ద గేమ్గా బహుమతి అందుకున్నాడు. కోచ్ ఆనందానికి అవధులు లేవు. ఆ అబ్బాయి దగ్గరకు వెళ్ళి, నిన్ను నేను ఎందుకు ఇంత తక్కువగా అంచనా వేశానో నాకు అర్థం కావట్లేదు, ఇంతకుముందు ఎప్పుడు ఏ గేమ్లోనూ నువ్వు ఇంత బాగా ఆడడం నేను చూడలేదు, ఇంత అద్భుతంగా ఎలా ఆడగలిగావు, ఏంటి కారణం అని అడిగితే, కోచ్ సార్, ఈరోజు మా నాన్నగారు నాటం చూస్తున్నారు, అందుకే అతన్ని నిరాశపరచకుండా ఉండేందుకే నా అంతర్గత ప్రేరణతో సర్వశక్తులు కూడబెట్టుకొని ఆటలో విజృంభించాను. ఆ అబ్బాయి మాటలకు ఆ కోచ్ ఒక్కసారి, అవును రెగ్యులర్గా క్రీడా ప్రాంగణంలో ఒక మూల మీ తండ్రి కూర్చున్న చోటు నాకు గుర్తే, కానీ ఈరోజు అక్కడెవరూ లేరే, నువ్వు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మీ నాన్న ఎప్పుడు ఆ మూలలో కూర్చుండేవారు. అప్పుడు అబ్బాయి చెప్పాడు, అవును మా నాన్న ఎప్పుడు నేను ఆడుతున్నప్పుడు ఆ గ్యాలరీలో ఆ 2వ లైన్లో ఒక మూల కూర్చున్నవారు, నేను ఇప్పుడు మీకు చెప్పలేదు, మా నాన్నగారు పుట్టు అంధుడు, 4 రోజుల క్రితం ఆయన చనిపోయారు, కానీ ఆయన ఆశయం నేను మంచి ఫుట్బాల్ ప్లేయర్ని కావాలని, అందుకే ఈరోజు ఆయన అక్కడ కూర్చున్నారు, నాట చూస్తున్నారు, నన్ను ప్రోత్సహిస్తున్నారు అనే అంతర్గత ప్రేరణతో నేను ఆట ఆడాను. అంధుడైన నా తండ్రి అక్కడ కూర్చున్నాడు, నాటను చూస్తున్నాడు అనుకుని అతడు పొందినటువంటి అంతర్గత ప్రేరణతో అద్భుత విజయాలు సాధించాడు. ప్రపంచంలో ముఖ్యంగా అర్జెంటీనా జట్టు అంటే అభిమానుల్లో ఏదో తెలియని ప్రేమ. ఆ దేశానికి ప్రపంచకప్పును అందించిన తర్వాత మెస్సీకి అభిమానుల్లో క్రేజ్ మరింత పెరిగింది. మరడోనా, పీలే మెస్సీలను కేవలం వారి ఆట చూసి మాత్రమే కాకుండా వారి వ్యక్తిత్వం నేపథ్యానికి ఆకర్షితులైనటువంటి వారు ప్రేరణ పొందుతూనే ఉంటారు. ఎదుగుదలకు అవసరమైన హార్మోన్ల లోపంతో ఒక పక్క బాధపడుతూ గ్లోబల్ స్టార్గా ఎదిగిన మెస్సీ ఎందరో అభిమానులకు మార్గదర్శి. పేదరికంలో అత్యంత దరిద్రను అనుభవిస్తూ పైకొచ్చిన మారడోనా కాళ్లకు బూట్లు వేసుకోకుండా ఆడే స్థితి నుంచి ప్రపంచ స్థాయి స్టార్ ప్లేయర్ అయిన పీలే జీవితాలు లక్షలాది మందికి ఎనలేని అంతర్గత ప్రేరణని అందిస్తూనే ఉంటాయి.
0: మీరు ఇంతవరకు చింతన విన్నారు. వ్యాఖ్యాత పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ కూటికుప్పల సూర్యారావు గారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: ఈనాటి పొలం పనులు కార్యక్రమంలో చిరుధాన్యపు పంటల సాగు గిట్టుబాటు చేసుకుందాం ఈ అంశం గురించి శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందించే వివరాలు వింటారు.
1: ఈ మధ్యకాలంలో మనము ఈ ఆహారం తీసుకునేటువంటి విధానంలో రకరకాలుగా మనకు వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. మరి చాలామంది చాలా రకాలుగా చెప్తూ ఉన్నారు. ఎవరేం చెప్పినా రైతుగా మనం ఆలోచించాల్సింది, మనం తెలుసుకోవాల్సినవి కొన్ని ఉంటాయి. మనకి మార్కెట్లో ఈ చిరుధాన్యాలకి, ఇంగ్లీష్లో మిల్లెట్స్ అంటుంటారు, ఈ చిరుధాన్యాలకి బాగా డిమాండ్ పెరుగుతూ ఉంది. రైతులుగా వాటి సాగు సంబంధించి మనకే ఎక్కువ అవగాహన. ఇంకా చెప్పాలంటే మనకన్నా మన నాన్న వాళ్ళకి, మన తాతల వాళ్ళకి మంచి అనుభవం. వాళ్ళు ఇవి చాలా కాలం పండించారు. అసలు సరిగ్గా వర్షాలు పడినటువంటి ప్రాంతంలో కూడా మంచి దిగుబడులు తీసినటువంటి రైతులు అన్నారు. మరి ఈ దిగుబడి మనకి లాభాన్ని ఇస్తుందా అంటే, ఉట్టిగా పంటలు పండించి అవి సరాసరి అమ్ముకుంటే లాభాలు రావట్లా. ఎందుకంటే ఈ చిరుధాన్యాల్ని సరాసరి అమ్ముకుంటే రైతు సోదరులు అమ్మినటువంటి ఈ ధాన్యాన్ని ప్రజలు సరాసరిగా అన్నం వండుకోనో లేకపోతే వాళ్ళకి కావాల్సినటువంటి ఆహారంగా తయారు చేసుకునో తినలేరు. దానిలో కొన్ని మార్పులు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే వాటి మీద పొట్టు ఉంటుంది, ఆ పొట్టు తీసి మనం అన్నం వండుకోవటానికో సంగడి చేసుకోవటానికో అనువుగా సిద్ధం చేసుకోవాలి. అదిగాక సన్న సన్నగా చిన్న చిన్నగా ఉంటాయి అవి. మన పెద్దవాళ్ళు, ముఖ్యంగా మన అమ్మోళ్ళు లేదా మన పిన్నోళ్ళు, మన నాయనమ్మోళ్ళు, అమ్మమ్మోళ్ళు వీళ్ళంతా కూడా పాపం చాటలు పెట్టి చెరిగి శుభ్రం చేసి ఆ తర్వాత రోకలు పట్టుకొని రోళ్ళు వేసుకుని దంచి దంచి పైనంతా పొట్టు తీసేవాళ్ళు. ఎంత శ్రమ పడేవాళ్ళు ఇప్పుడు అనిపిస్తుంది. ఇప్పుడు మనం చేయాలంటే కుదిరిద్దా? అంత శక్తి కూడా లేదేమనిపిస్తుంది. మనం తినేటువంటి బువ్వ అట్టాంటిది, సత్తు లేని బువ్వ. కానీ వాళ్ళు ఇదే తిని ఎంత గట్టిగా ఉండేవాళ్ళు. మరి దాన్ని మళ్ళీ వాడండి, ఆరోగ్యానికి మంచిది, దాంట్లో ఇనుము ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, ఫాస్ఫరస్ ఉంటుంది, పొటాష్ ఉంటుంది, ఇట్లా చెప్తూ ఉన్నారు ఈ మధ్య. నిజమే, అవన్నీ ఉండటం వల్లనే మనవాళ్ళంతా కూడా గట్టిగా ఉన్నారు. మరి దాన్ని వాడాలంటే ఏదో వ్యాపారస్తులు మన దగ్గర ఈ చిరుధాన్యాలని కొనుక్కుని పోయి వాళ్ళ మిల్లుల్లో అన్నీ చేసేసి మరి సరాసరి ప్యాకెట్లు చేసో లేకపోతే నూర్పిడి చేసో వాళ్ళు అమ్ముకునేవాళ్ళు. అవి అమ్ముకునేటప్పుడు వాళ్ళకి లాభాలు బాగా వస్తూ ఉన్నాయి. కానీ మనం మటుకు రైతుగా చాలా తక్కువ పొందుతున్నాం. మరి ఇంత కష్టపడి పండించి మనం తక్కువ పొందితే ఏం ఉపయోగం? మనం కూడా ఎక్కువ లాభాలు తీసుకోవాలా, అప్పుడే రైతుగా మనం నిలదొక్కగలుగుతాం. ఏం చేయాలా? మన దగ్గర మిల్లులు ఉండవు. మిల్లులు కొనాలంటే చాలా ఖరీదవుతాయినటువంటి ఆలోచన మనకి. కానీ టెక్నాలజీ పెరిగింది, ఈ శాస్త్ర విజ్ఞానం పెరిగే కొద్దీ చిన్న చిన్న మిల్లులు కూడా సిద్ధం చేసి మనం వాడుకునేలాగా ఊర్లల్లోనే ఇళ్లల్లోనే చిన్న చిన్న మిల్లులు పెట్టుకొని మనము ఈ చిరుధాన్యాల నుంచి ఈ యారికలు కానీ, కొర్రలు కానీ, లేకపోతే రాగులు కానీ, ఏటి నుంచైనా సరే సులువుగా మనం శుభ్రం చేసుకోవటం, శుభ్రం చేసుకున్న తర్వాత వాటి మీద ఉన్నటువంటి పొట్టును తీయటం, ఇవన్నీ కూడా చిన్న చిన్న మిల్లులతో అయిపోయేటువంటి పనులు ఇప్పుడు సాధ్యమవుతున్నాయి. అంతకుముందు అసలు మిల్లు అంటేనే చాలా పెద్దదిరా, మనకు సంబంధం లేదు, ఇది రైతుగా మనం పంట పండించుకుంటాం తప్ప ఇదంతా చేయలేమనేటువంటి ఆలోచనతో ఉండేవాళ్ళం. కానీ కాలం మారింది, శాస్త్ర విజ్ఞానం మనకు ఉపయోగకరంగా మారింది. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే, గవర్నమెంట్ వాళ్ళు మనకిచ్చేటువంటి ఈ సబ్సిడీలను ఉపయోగించుకొని, గవర్నమెంట్ వాళ్ళ పథకాలను ఉపయోగించుకొని సుమారుగా 10 లక్షల దాకా సబ్సిడీ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాంటి అవకాశాలని సద్వినియోగపరుచుకొని మనం

0: గ్రామంలో స్వయం సహాయక సంఘాలు కావచ్చు, లేకపోతే రైతు ఉత్పత్తి సంఘాలు కావచ్చు, లేకపోతే ఇడిగా రైతులమైనా కావచ్చు, ఇళ్లల్లోనే పెట్టుకొని మనం సిద్ధం చేసి ప్యాకెట్లు చేసి అమ్మామనుకోండి, మనము మామూలుగా సరాసరి ధాన్యం అమ్మిన దానికి దీనికి రెట్టింపు ధర వస్తుంది. మనకి వద్దంటారా? డబ్బులు చేతికి వస్తే వద్దని ఎవరంటారు? కాకపోతే ప్రయత్నించాలంటే అనుమానం, మనకి భయం, మనకి ఒక అడుగు ముందేయాలంటే 4 అడుగులు వెనక్కలాగేవాళ్ళు ఉంటారు ఊళ్ళల్లో. కాబట్టి ఇది మనము అధిగమించాలా, ఈ ప్రయత్నంలో మనం సఫలీకృతం కావాలా. ముఖ్యంగా చదువుకొని ఖాళీగా ఊర్లలో ఉన్నటువంటి మగపిల్లలు ఆడపిల్లలు ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని మీకు దగ్గరలో ఉన్నటువంటి వ్యవసాయ అధికారిని కానీ ఉద్యాన శాఖ అధికారిని కానీ లేకపోతే మరి ఈ శిక్షణలు ఇచ్చేటువంటి కేంద్రాలు ఉంటాయి, ఆ శిక్షణా కేంద్రాల్లో కానీ ముఖ్యంగా కృషి విజ్ఞాన కేంద్రాల్లో శిక్షణలు అన్నీ ఇస్తుంటారు ఇలాంటివి. మనకు అనకాపల్లిలో అయితే ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో ప్రత్యేకంగా విలువాధారిత ఉత్పత్తులు తయారు చేయడానికి ఒక శిక్షణా కేంద్రం పెట్టారు. అక్కడికి వెళ్ళి కానీ మనం ఇవన్నీ నేర్చుకొని మనం ఉపయోగించుకోవాలి. ఒక్కసారి గ్రామంలో ఒక పెట్టి చూడండి, 4-5 పెట్టేస్తారు ఇక. కాబట్టి మొదటి అడుగే కష్టం, ఆ ప్రయత్నం మనం మొదలు పెడదాం. మరి ఎట్లా, ఎంత అవుతుంది ఖర్చు? మనకి చాలా తక్కువ ఖర్చుతోటి 1.5 లక్షలు, 2 లక్షలు, 2.5 లక్షలు అంతటితోటి అయిపోతుంది. మొదట ఏం చేయాలా, ఈ చిన్న చిన్న మిల్లుల్లో ముందు మనం తీసుకున్నటువంటి ధాన్యాన్ని, ఈ కొర్రలు కానీ ఆరికలు కానీ అండుకొర్రలు కానీ ఇట్లాంటి ఏదైనా సరే శుభ్రం చేయటం, రాళ్ళు ఏదన్నా అంటే తీసేయటం, దానికి ఒక చిన్న యంత్రం, తర్వాత పైన ఉన్నటువంటి పొట్టు తీసేటువంటి యంత్రాలు ఉంటాయి, ఆ యంత్రాలని ఇంకొకటి కొనుక్కోవాలి. ఈ రెండు కలిపి పెట్టుకున్నట్లయితే కనుక మనకి బ్రహ్మాండంగా మార్కెట్ అవుతుంది. మనం ఈ మధ్య ప్యాకెట్లు చేయటం చాలా సులువు, 1 కేజీ, 1 కేజీ, 1.5 కేజీ ఏదైనా చేసుకోవచ్చు. మరి మార్కెట్లో సూపర్ బజార్లు కానీ లేకపోతే పెద్ద పెద్ద కిరాణా షాపులకు కానీ మనం సరాసరి అమ్ముకోవచ్చు. అలా అమ్ముకుంటే రైతుగా మంచి లాభం పొందుతాం. విడిగా రైతుగా చేసుకోలేమనుకున్నాం అనుకోండి, మనకు సహకార సంఘంగా పెట్టుకొని అందరు కలిసికట్టుగా ఒకళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళంతా తీసుకెళ్ళి ఈ మార్కెట్లో అమ్మేస్తారు. కాబట్టి ఈ పని చేద్దాం, ప్రయత్నిద్దాం.
1: చిరుధాన్యపు పంటల సాగు గిట్టుబాటు చేసుకుందాం, ఈ అంశం గురించి శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందించిన వివరాలు విన్నారు. పొలం పనుల కార్యక్రమాలు ఇప్పుడు వ్యవసాయదారులకు వాతావరణ సూచన. రాగల 24 గంటల్లో శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు జిల్లాల్లో 1-2 చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. ప్రాంతంలో భారీ వర్ష సూచన ఏమీ లేదు. రాగల 2 రోజుల్లో వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పేమీ ఉండబోదు. వ్యవసాయదారులకు వాతావరణ సూచన విన్నారు. ఇక రాగల 4 రోజుల వరకు కోస్తాంధ్ర, యానాం తీర ప్రాంతాల్లో చేపలు పట్టే వారికి ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరికలు ఏమీ లేవు. బంగాళాఖాతంలో ఆంధ్రేతర తీర ప్రాంతాల్లో చేపలు పట్టేవారికి రాగల 4 రోజుల వరకు వాతావరణ హెచ్చరిక. ఈ నెల 26-27 తేదీల్లో దక్షిణ బంగాళాఖాతంలోను, 28-29 తేదీల్లో పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా తీరాల తీరం వెంబడి దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రంలో కొన్ని ప్రాంతాల్లోనూ బలమైన ఈదురుగాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ప్రారంభమై 60 కిలోమీటర్ల వేగం వరకు వీచే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 4 రోజులు ఆ ప్రాంతాల్లో ఎవరూ కూడా సముద్రంలో చేపల వేటకు వెళ్లకూడదని హెచ్చరిక. విశాఖపట్నం వాతావరణ కేంద్రం వారు ఈ ఉదయం అందించిన వాతావరణ సమాచారం విన్నారు. పొలం పనులు విన్నారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 6:45 కావస్తోంది. కొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్వి. ముఖ్యాంశాలు. టెక్నాలజీని ఉపయోగించుకుని ప్రభుత్వ సేవలు ప్రజలకు ఉపయోగపడేలా బిజినెస్ రూల్స్ సవరించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. తెలంగాణలో స్వయం సహాయక సంఘాలతో కార్పొరేట్ తరహాలో మహిళా శక్తి సూపర్ బజార్లను ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో పూర్తయిన భవనాలను వచ్చే నెల నుంచి జీఏడీకి అప్పగిస్తామని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో నిర్మాణంలో ఉన్న వివిధ సబ్స్టేషన్లలో జరుగుతున్న పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. వార్తల వివరాలు. టెక్నాలజీని ఉపయోగించుకుని ప్రభుత్వ సేవలు ప్రజలకు ఉపయోగపడేలా బిజినెస్ రూల్స్ సవరించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆయన నిన్న ఆర్టీజీఎస్ పనితీరుతో పాటు వివిధ శాఖల కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో అమలవుతున్న తీరుపై సమీక్షించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, టెక్నాలజీ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చిందని, ప్రజలకు ప్రభుత్వ సేవలు సులభంగా అందేలా ఉండాలి కానీ నిబంధనలు అడ్డుకాకూడదని స్పష్టం చేశారు. బిజినెస్ రూల్స్ సవరించేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాల అమలుతో పాటు ప్రభుత్వం అందిస్తున్న సేవలపై ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తున్నామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. తెలంగాణలో స్వయం సహాయక సంఘాలతో కార్పొరేట్ తరహాలో మహిళా శక్తి సూపర్ బజార్లను ఏర్పాటు చేయిస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. మొదటి దశలో నియోజకవర్గానికి ఒకటి చొప్పున 119 సూపర్ బజార్లకు నామమాత్రపు లీజుపై స్థలాలను కేటాయిస్తామని ఆయన అన్నారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలోనే రైస్ మిల్లులు, లాజిస్టిక్స్ హబ్బులు, గోదాముల నిర్మాణం చేయిస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్మిస్తున్న 8,000 మహిళా సంఘాల భవనాలకు ఆయన నిన్న హైదరాబాద్లో సచివాలయం నుంచి దృశ్య మాధ్యమం ద్వారా శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో ఇకపై రైస్ మిల్లుల గోడౌన్లలో ధాన్యం నిల్వలు పెట్టబోమని, మహిళా సంఘాలే వడ్లు కొనుగోలు చేసి ప్రభుత్వానికి బియ్యం ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అసెంబ్లీ, హైకోర్టు, ఐకానిక్ టవర్స్, అధికారుల భవనాల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ చెప్పారు. ఆలిండియా సర్వీస్ అధికారుల నివాసాలు, ఐకానిక్ టవర్స్ నిర్మాణాలను మంత్రి గత రాత్రి పరిశీలించారు. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ, రాజధాని అమరావతిలో ఐఏఎస్ అధికారుల కోసం నిర్మిస్తున్న టవర్స్లో చాలా వరకు పనులు పూర్తయ్యాయని తెలిపారు. వచ్చే నెల నుంచి దశలవారీగా భవనాలను జీఏడీకి అప్పగిస్తామని చెబుతూ,
1: ఐఏఎస్ ఆఫీసర్ల యొక్క టారు టవర్స్ ఉన్నాయి, విజిట్ చేశాను, ఆల్మోస్ట్ వర్క్ అయిపో వచ్చింది. ఎమ్మెల్యేలది అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. ఎమ్మెల్సీ టవర్ జరుగుతుంది. జడ్జెస్ బంగ్లాలు కావచ్చు, మినిస్టర్ బంగ్లాలు కావచ్చు, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ల బంగ్లా, ఇవన్నీ కూడా వర్క్ జరుగుతాయి. ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. ల్యాండ్ ఇచ్చింది 30,760 మంది రైతులు, 35,059 ఎకరాలు ఇచ్చారు. వాళ్ళలో 30,079 మంది రైతులకి ప్లాట్లు అలాట్ చేశాం. ఎన్ని ఎకరాలు చేసాం? 34,535 ఎకరాలు, అంటే 98.6% ప్లాట్లు అలాట్ చేశాం.
0: విజయేశ్వరం నుంచి సిద్ధాంతం మధ్య ఉన్న వశిష్ట రైట్ బ్లడ్ బ్యాంక్ కెనాల్ మీదుగా ఏటిగట్టు నిర్మించాలనే ప్రతిపాదనను పరిశీలించాలని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ను కోరారు. రాజమహేంద్రవరం పర్యటన ముగిసిన అనంతరం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిన్న నిడదవోలు నియోజకవర్గంలోని విజయేశ్వరంలో పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ జలవనరుల శాఖకు సంబంధించిన ఏటిగట్టు ప్రతిపాదనను పవన్ కళ్యాణ్కు వివరించారు. మంత్రి విజ్ఞప్తిపై తక్షణమే స్పందించిన ఉప ముఖ్యమంత్రి గోదావరి బండ్ తదితర ప్రాంతాలను స్వయంగా పరిశీలించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లో నిర్మాణంలో ఉన్న వివిధ సబ్స్టేషన్లలో జరుగుతున్న పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. ఆయన నిన్న 3 డిస్కంల సీఎండీలు, ట్రాన్స్కో ఉన్నతాధికారులతో దృశ్య మాధ్యమం ద్వారా సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ సరఫరా వ్యవస్థను మరింత సమర్థవంతంగా నిర్వహిస్తూ ప్రజలకు జవాబుదారీగా మార్చే దిశగా పలు కీలక ఆదేశాలు

0: తలిచారు. విద్యుత్ సరఫరాలో వచ్చే అంతరాయాల సమయంలో వినియోగదారుల సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు 3 డిస్కంల పరిధిలోని 1912 కాల్ సెంటర్ల ద్వారా ప్రజలకు మరింతగా సేవలందించాలని అధికారులను ఆదేశించారు.
1: చెదురుమల్ల గాలుల వల్ల ప్రాబ్లం వస్తుంది. అగ్ని కూడా ఎప్పటికప్పుడు రెక్టిఫై చేస్తున్నాం, కాల్ సెంటర్లు పెడుతున్నాం. కాల్ సెంటర్లు పెట్టి ఎక్కడైనా అర్జెంట్ ఉన్న ప్లేస్ ఇమీడియట్ గా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి మళ్ళీ రెక్టిఫై చేస్తాం. ప్రజలు కూడా కొద్దిగా ఓర్పుగా ఉండాలి, ఎక్కడైనా ఎట్లాంటి సమస్యలు ఉన్నప్పుడు ఇమీడియట్ గా మా దృష్టి తీసుకొచ్చి ఇమీడియట్ గా సాల్వ్ చేస్తాం.
0: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై నమ్మకంతో గడిచిన 2 ఏళ్లలో 23 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని పశుసంవర్ధక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. ఆయన నిన్న శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం చీపుళ్లపాడులో 12.22 ఎకరాల్లో నిర్మిస్తున్న MSME పార్కుకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ
2: 24 మాసాల్లో ఒక ప్రభుత్వం మీద నమ్మకంతో 23 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి వచ్చాయని చెప్పి తెలియజేస్తున్నాను. కార్యరూపం గాలిస్తే 23 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. ఏ జిల్లాలో ఎన్ని పరిశ్రమలు వచ్చాయి, ఆ పరిశ్రమలో ఎంత మందికి ఉద్యోగాలు వచ్చాయి మొత్తం ఆన్లైన్ లో పెడతాం. ఈ జిల్లా బాగుపడాలంటే, మన జిల్లా నుంచి వలసలు విరికొత్తాలంటే మీరు ఒక పరిశ్రమకు భూములు ఇస్తే పరిశ్రమ వస్తుంది, తద్వారా మీరు బాగుపడినట్టు చేస్తాం.
0: పద్మ అవార్డుల ప్రదానోత్సవం నిన్న రాష్ట్రపతి భవన్లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. 2 పద్మవిభూషణ్, 6 పద్మభూషణ్, 58 పద్మశ్రీ అవార్డులను రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు. రాష్ట్రపతి నుంచి పద్మ అవార్డులు అందుకున్న తెలుగువారిలో యూజీసీ మాజీ చైర్మన్, జాతీయ నూతన విద్యా విధానం 2020 రివ్యూ కమిటీ చైర్మన్ మామిడాల జగదీష్ కుమార్, అన్నమాచార్య సంకీర్తనల ద్వారా పేరు పొందిన గాయకులు స్వర్గీయ గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ తరపున ఆయన కుమారుడు అనిల్ కుమార్, హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రుల డైరెక్టర్, ప్రముఖ జీర్ణకోశ వ్యాధి నిపుణులు డాక్టర్ గూడూరు వెంకట్రావు, ప్రముఖ శాస్త్రీయ నృత్య కళాకారిణి దీపికారెడ్డి, ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు అపోలో క్యాన్సర్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ పాలకొండ విజయానందరెడ్డి, ప్రఖ్యాత సంస్కృత పండితులు కాంచీపురం శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయం కులపతి ప్రొఫెసర్ వెంపటి కుటుంబ శాస్త్రి ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రొబిషన్ ఎక్సైజ్ శాఖకు సంబంధించిన కీలక విధానాలు, ఆదాయ వృద్ధి చర్యలు, భవిష్యత్ కార్యాచరణపై మంత్రివర్గ ఉపసంఘం సమావేశం జరిగింది. అమరావతిలోని సచివాలయంలో నిన్న జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర ఎక్సైజ్ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో అమల్లో ఉన్న ఎక్సైజ్ విధానం, దాని అమలు తీరుపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. లైసెన్స్ రుసుముల సవరణ, మద్యం దుకాణాల పునర్విభజన, పారదర్శకత పెంపు వంటి అంశాలపై అధికారులు వివరించారు. కొత్త పెట్టుబడులను ఆకర్షించే చర్యలపై అధికారులు వివరణ ఇచ్చారు. ఈ నెల 30వ తేదీ వరకు ఎండల తీవ్రత కొనసాగే అవకాశం ఉన్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు. ఉదయం 11 గంటల నుంచి సాయంకాలం 4 గంటల మధ్య ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని, వడదెబ్బ తగలకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. టెక్నాలజీని ఉపయోగించుకుని ప్రభుత్వ సేవలు ప్రజలకు ఉపయోగపడేలా బిజినెస్ రూల్స్ సవరించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. తెలంగాణలో స్వయం సహాయక సంఘాలతో కార్పొరేట్ తరహాలో మహిళా శక్తి సూపర్ బజార్లను ఏర్పాటు చేయిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో పూర్తయిన భవనాలను వచ్చే నెల నుంచి జీఏడీకి అప్పగిస్తామని పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో నిర్మాణంలో ఉన్న వివిధ సబ్స్టేషన్లలో జరుగుతున్న పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసార విశేషాలు. ఈ ప్రసారంలో 7:15 ఉదయ సమీరాల్లో నేటి మాట శీర్షికన విద్యావేత్త సంఘ సంస్కర్త రఘుపతి వెంకటరత్నం నాయుడు గారి వర్ధంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు తెలుసుకుంటారు. 90 ఏళ్ల ఆకాశవాణి శీర్షికన అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పి శ్రీదేవి గారు ఆకాశవాణితో వారి అనుబంధం గురించి తెలియజేసే వివరాలు వింటారు. అనంతరం భారత రాజ్యాంగం విశిష్టత ఈ అంశం గురించి శ్రీ డిఎస్ ప్రభాకర్ రావు గారి ప్రసంగం వింటారు. ఆ తర్వాత భక్తి సంగీతం కార్యక్రమంలో కుమారి విఆర్పి సంతోషి గానం చేసిన కొన్ని భక్తి గీతాలు ప్రసారమవుతాయి. శ్రీ హెచ్ రామ్ చరణ్ వైలెన్, శ్రీ మావుడూరు సూర్యప్రసాద్ రావు గారు మృదంగం, ఇంకా పుష్పాంజలి, సమాచారవాణి మొదలైన అంశాలు వింటారు ఉదయ సమీరాల్లో భాగంగా. 8:30 తిరుపతి జిల్లా సమాచార లేఖ ప్రసారమవుతుంది. విజయవాడ కేంద్రం నుంచి రచన శ్రీ ఎన్ జగదీష్. 8:35 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ ఏవిఎస్ కృష్ణారావు గానం వింటారు. శ్రీ కొమ్మండూరి కృష్ణమాచారి వైలిన్, శ్రీ వంకాయల నరసింహం మృదంగం. 9:10 పాటల పల్లకి ఫోన్ ఇన్ లైవ్ సినిమా పాటల కార్యక్రమం ప్రసారమవుతుంది. 10:00 ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలు శీర్షికన ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్లో భాగంగా యువ సంఘంపై ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 10:30 90 ఏళ్ల ఆకాశవాణి అలనాటి మేటి కార్యక్రమం రెప్పలేని కన్ను రూపకం ప్రసారమవుతుంది. రచన డాక్టర్ బండి సత్యనారాయణ గారు, నిర్వహణ శ్రీ పివి రామ్ గోపాల్ గారు. మధురిమ పాత తెలుగు సినిమా పాటలు 11:30 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం. 12:10 మధుమంజరి తెలుగు సినిమా పాటలు. 12:40 సంధ్యారాగం కార్యక్రమంలో ప్రొఫెసర్ వై సత్యనారాయణ గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ టి దిలీప్ కుమార్ రెడ్డి. 1:30 మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో క్షమాపణతో బలపడే బంధాలు ఈ అంశంపై వ్యాఖ్యానంతో కూడిన చిత్రగీతాలు వినవచ్చు. వ్యాఖ్యాత శ్రీమతి డివి మానస. 2:30 వాతావరణ సమాచారం. అనంతరం రంగస్థలి కార్యక్రమంలో శ్రీ రామాంజనేయ యుద్ధం నాటకంలో ఆంజనేయుని పాత్ర రంగస్థల పద్యాలు శ్రీ డిటి నాయుడు స్వరంలో వింటారు. హార్మోనియం శ్రీ ముంతా లక్ష్మణరావు. ఇక ఈనాటి మా సాయంత్రం ప్రసారంలో ముందుగా 5:00 యువవాణి యువజనుల కార్యక్రమం. 5:30 మా పదం మీ భావం, మేమిచ్చే పదంపై శ్రోతల కవితలు రచనల అంశాధారంగా సినిమా పాటలు ప్రసారం చేసే కార్యక్రమం. 5:55 ఉద్యోగ వార్తలు. 6:00 సమాచారవాణి వాతావరణ వివరాలు. 6:10 ప్రాంతీయ వార్తలు. రాత్రి 8:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణలో. 6:30 సాయం సమీరం. ఈ కార్యక్రమంలో ముందుగా లలిత సంగీతం ప్రసారమవుతుంది. ఇందులో 90 వసంతాల ఆకాశవాణి జాతీయోత్సవాల్లో భాగంగా ఆకాశవాణి విశాఖపట్నం ఆధ్వర్యంలో ఈ నెల 15వ తేదీన స్థానిక కళాభారతి ఆడిటోరియంలో డాక్టర్ ద్వారం వికేజీ త్యాగరాజు గారి సంగీత నిర్వహణలో జరిగిన అలనాటి మధుర భావగీతాల కార్యక్రమం నుంచి కొన్ని గీతాలు వింటారు. అనంతరం ఫిట్నెస్ మంత్ర వికాసం శీర్షికన ప్రధానమంత్రి జన్ధన్ యోజన గురించిన వివరాలు. 90 ఏళ్ల ఆకాశవాణి శీర్షికన కవి శ్రోత శ్రీ శేఖర మంత్రి ప్రభాకర్ రావు గారు ఆకాశవాణితో వారి అనుబంధం గురించి తెలియజేసే విశేషాలు వింటారు. 7:00 ప్రసార విశేషాలు. 7:15 90 ఏళ్ల ఆకాశవాణి శీర్షికన అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పి శ్రీదేవి గారు ఆకాశవాణితో వారి అనుబంధం గురించి తెలియజేసే వివరాలు ప్రసారమవుతాయి. ఆ తర్వాత పల్లె సీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో రసాయన రహిత సస్యరక్షణ అవకాశాలు అంశంపై అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం విశాలాక్షి గారి ప్రసంగం. జానపద గీతం. శ్రీకాకుళం జిల్లా రైతు సోదరులకు వాతావరణ ఆధారిత వ్యవసాయ సమాచారం వినవచ్చు. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 8:00 రాత్రి 9:30 స్వరమాలిక సినిమా పాటలు. 8:10 90 వసంతాల ఆకాశవాణి ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణలో ప్రసారమవుతుంది. ఇందులో ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర నాటికలు సామాజిక ప్రయోజనం అనే అంశంపై శ్రీ ద్విభాషం రాజేశ్వరరావు గారి ప్రసంగం వింటారు. 10:00 హరికథ విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. ఇవి ఈనాటి మా ప్రసార విశేషాలు. సమయం 7:05. ఇప్పుడు తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం ఈరోజు న్యూఢిల్లీలో మన విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ అధ్యక్షతన జరుగుతుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా దేశ సరిహద్దుల్లో పర్యటించి భద్రతా సమావేశాలు జరుపుతున్నారు. కాంగో ఉగాండా దేశాల్లో ఎబోలా వ్యాధి వ్యాప్తి నేపథ్యంలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అంతర్జాతీయ విమాన సేవలకు అనేక కొత్త నిబంధనలు జారీ చేసింది. ఐపీఎల్ క్రికెట్లో ఈవేళ మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్ ధరంశాలలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గుజరాత్ రైడర్స్

0: విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు న్యూఢిల్లీలో క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. ఈ సమావేశంలో ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్, జపాన్ విదేశాంగ మంత్రి తోషి మిట్సు మొటెగి, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో పాల్గొంటారు. ప్రాధాన్యత కలిగిన రంగాల్లో క్వాడ్ కూటమిలో సహకారాన్ని ముందుకు తీసుకువెళ్లడంపై ఈ మంత్రులు తమ అభిప్రాయాలను పంచుకుంటారు. అలాగే ప్రస్తుతం కొనసాగుతున్న క్వాడ్ కార్యక్రమాల పురోగతిని సమీక్షిస్తారు. దీంతోపాటు హిందూ మహాసముద్రం పసిఫిక్ ప్రాంతంలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు, ఆందోళన కలిగించే ఇతర అంతర్జాతీయ అంశాలపై కూడా వారు చర్చిస్తారు. జపాన్, ఆస్ట్రేలియా దేశాల విదేశాంగ మంత్రులు నిన్న ఢిల్లీ చేరుకోగా అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో 4 రోజుల పర్యటన నిమిత్తం ఈ నెల 23వ తేదీన భారతదేశానికి చేరుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి పశ్చిమాసియా సంక్షోభం తరుణంలో ఈ ఏడాది విదేశాంగ మంత్రుల సమావేశం జరుగుతోంది. భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ దేశాలతో కూడిన క్వాడ్ ప్రధానంగా హిందూ మహాసముద్రం పసిఫిక్ ప్రాంతంలో శాంతి, భద్రత, స్థిరత్వంపై దృష్టి సారించే ఒక కీలక కూటమిగా అవతరించింది. ఈ కూటమికి ప్రస్తుతం అధ్యక్ష హోదాలో భారతదేశం ఈ సమావేశానికి వేదికగా నిలిచింది. ప్రపంచ సంక్షేమం కోసం ఒక శక్తిగా పనిచేయాలనే బద్ధతతో సుసంపన్నమైన, అందరినీ కలుపుకుని పోయే బహిరంగ స్వేచ్ఛాయుత హిందూ మహాసముద్ర పసిఫిక్ ప్రాంతానికి మద్దతు ఇచ్చేందుకు క్వాడ్ దేశాలు చేతులు కలిపాయని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ చెప్పారు.
1: Between India and Japan, of course, we have a special strategic and global partnership, and that signals that our ties have a larger implication, importance, impact. Today, I look forward to discussing our bilateral cooperation, to discussing global and regional issues, particularly in this current situation, and West Asia is important.
0: Videshanga Mantri, మన దేశంలో పర్యటిస్తున్న ఇతర దేశాల విదేశాంగ మంత్రులతో ద్వైపాక్షిక చర్చలు కూడా జరిపి పరస్పర సంబంధాలను సమీక్షించారు. ఆరోగ్య భద్రత, వాతావరణంలో మార్పులు, కీలకమైన ఆవిర్భావ సాంకేతిక పరిజ్ఞానాలు, దేశాల సముద్ర పరిధిపై అవగాహన బలోపేతం చేయడం వంటి అనేక సమకాలీన అంశాలు, సవాళ్లపైన దృష్టి సారించేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ నుంచి 3 రోజుల పాటు సిక్కిం పర్యటన జరుపుతారు. సిక్కిం పర్యటనలో భాగంగా ఆమె వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు పలు ప్రాంతాలను సందర్శిస్తారు. రాష్ట్రపతికి ఘన స్వాగతం పలికేందుకు సిక్కిం ప్రభుత్వం విస్తృతంగా ఏర్పాటు చేసింది. ఈ సాయంత్రం రాష్ట్రపతి గ్యాంగ్టాక్లోని నామ్గేల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టిబెటాలజీని సందర్శిస్తారు. మొదటి రోజున ఆమె ఆర్కిడేరియంను కూడా సందర్శిస్తారు. అలాగే గ్యాంగ్టాక్లో మహిళల కోసం ఉద్దేశించిన పింక్ బస్సులను జెండా ఊపి ప్రారంభిస్తారు. రేపు రాష్ట్రపతి నథులా పాస్ను సందర్శించి అక్కడ విధుల్లో ఉన్న సైనికులతో ముచ్చటిస్తారు. అదే రోజున ఆమె గ్యాంగ్టాక్లోని సిక్కిం విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి కూడా హాజరవుతారు. దాదాపు 14,000 డిగ్రీలను ప్రదానం చేస్తారు. పర్యటన చివరి రోజైన ఎల్లుండి గ్యాంగ్టాక్లోని పల్జోర్ స్టేడియంలో జరిగే కార్యక్రమంలో సిక్కిం పోలీసులకు ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్స్ పతాక బహుకరిస్తారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాబోయే కొన్ని రోజుల పాటు దేశ సరిహద్దు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. భద్రతకు సంబంధించి కీలక సమీక్షా సమావేశాలు నిర్వహిస్తారు. నిన్న రాత్రి అమిత్ షా రాజస్థాన్లోని బికనేర్కు చేరుకున్నారు. ఈ ఉదయం సరిహద్దు భద్రతా దళం బీఎస్ఎఫ్కు చెందిన సంచు సరిహద్దు అవుట్పోస్ట్ని సందర్శిస్తారు. అక్కడ ఆయన భద్రతా దళాల సిబ్బందితో ముచ్చటించడంతో పాటు వారి కోసం ఉద్దేశించిన అనేక సంక్షేమ పథకాలను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం బికనేర్లోని సరిహద్దు ప్రాంతంలో భద్రతా పరిస్థితిని కూడా కేంద్ర హోంమంత్రి సమీక్షిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండా దేశాల్లో ఇబోలా వ్యాధి విజృంభణను ప్రపంచ ఆరోగ్య సంస్థ అంతర్జాతీయంగా ఆందోళన కలిగించే ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించిన నేపథ్యంలో విమానయాన సంస్థలకు పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ కొత్త నిబంధనలను, మార్గదర్శక సూత్రాలను జారీ చేసింది. ఉగాండా, కాంగో దేశాలతో విమాన సర్వీసులు నడిపే విమానయాన సంస్థలు ప్రయాణికులు విమానం దిగడానికి ముందే వారి నుంచి స్వీయ ధృవీకరణ పత్రాలను తప్పనిసరిగా తీసుకోవాలని డీజీసీఏ పేర్కొంది. ఇబోలా ముప్పు దృష్ట్యా జ్వరం, నీరసం, కండరాల నొప్పులు, తలనొప్పి, గొంతు నొప్పి, వాంతులు లేదా విరేచనాలు వంటి లక్షణాలున్న ఎవరైనా

0: వెంటనే విమాన సిబ్బందికి తెలియచేయాలని, అలాగే విమానాశ్రయానికి చేరుకున్నాక ఇమిగ్రేషన్ లేదా వైద్య విభాగాలకు సమాచారం అందించాలని, విమానంలోనే అనౌన్స్మెంట్ ద్వారా ప్రయాణికులకు తెలియచేయాలని డీజీసీఏ ఆదేశించింది. అంతేకాకుండా దేశానికి చేరుకున్న 21 రోజుల్లోపు ఇలాంటి లక్షణాలు కనిపిస్తే ప్రయాణికులు నిర్దేశిత ఆసుపత్రుల నుంచి వైద్య సహాయం పొందాలని, విమానాశ్రయ ఆరోగ్య కార్యాలయానికి సమాచారం అందించాలని కూడా డీజీసీఏ స్పష్టం చేసింది. విమానంలో ఎవరికైనా ఇబోలా లక్షణాలు ఉన్నట్లు అనుమానం వస్తే సదరు ప్రయాణికుడిని విమానం వెనుక భాగానికి మార్చాలని, వీలైతే ఆ ప్రయాణికుడు ముందున్న 3 వరుసల సీట్లు పక్క సీట్లు ఖాళీగా ఉంచాలని కూడా ఈ కొత్త మార్గదర్శక సూత్రాల్లో ఆదేశించారు. విమానయాన సంస్థలు తమ వద్ద తగిన మొత్తంలో 3L మాస్కులు, డిస్పోజబుల్ గ్లౌజులు, పీపీఈ కిట్లు మొదలైనవి ఉంచుకోవాలని, హ్యాండ్ శానిటైజర్లు అందించాలని కూడా ఆదేశించారు. మన దేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన లక్షలాది మంది ప్రజలు ఈరోజు సౌదీ అరేబియాలో హజ్ యాత్ర నిర్వహిస్తారు. 5 రోజుల హజ్ సంప్రదాయాల ప్రారంభానికి సూచికగా యాత్రికులు నిన్ననే మీనాలోని టెంట్ సిటీకి చేరుకున్నారు. ఈ తెల్లవారుజామున ప్రార్థన చేసిన తర్వాత వారు హజ్ యాత్రలో ప్రధానాచారమైన ప్రార్థనల కోసం అరఫత్ మైదానానికి బయలుదేరుతారు. దేవుడి క్షమాపణ వేడుకుంటూ ప్రార్థనలు చేస్తూ వారు రోజంతా అక్కడే గడుపుతారు. యాత్రికులు నిమ్రా మసీదులో హజ్ ప్రసంగం హుద్బాయ్ హజ్ వింటారు. అలాగే సాయంత్రం ముజ్దలిఫాకు బయలుదేరడానికి ముందు మధ్యాహ్న ప్రార్థనలు కలిపి చేస్తారు. ఆ తర్వాత జంతుబలి సైతాన్కు ప్రతీకాత్మకంగా రాళ్ళు రువే ఆచారం కోసం కూడా యాత్రికులు రేపు ఉదయం తిరిగి మీనాకు చేరుకుంటారు. ఢిల్లీలో వడగాడ్పుల తీవ్రత దృష్ట్యా యెల్లో అలర్ట్ జారీ చేస్తున్నట్లు భారత వాతావరణ శాఖ తెలియజేసింది. జాతీయ రాజధాని ప్రాంతంలో వడగాడ్పుల పరిస్థితి రేపటి వరకు కొనసాగే అవకాశం ఉందని, గరిష్ట ఉష్ణోగ్రతలు 44 నుంచి 46 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదవుతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. హర్యానా, చండీగఢ్, తూర్పు మధ్యప్రదేశ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, విదర్భ, పశ్చిమ రాజస్థాన్లోని పలు ప్రాంతాల్లో ఈరోజు తీవ్రమైన వడగాడ్పులు వీస్తాయి. ఛత్తీస్గఢ్, కోస్తా ఆంధ్రప్రదేశ్, తూర్పు రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లదాఖ్, జార్ఖండ్, ఒడిషా, తెలంగాణ, ఉత్తరాఖండ్, పశ్చిమ మధ్యప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా పగటిపూట ఈరోజు వడగాడ్పులు వీచే ప్రమాదం ఉంది. మధ్యప్రదేశ్, ఒడిషా, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో ఈరోజు రాత్రిపూట కూడా వేడి వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. జమ్మూకాశ్మీర్లోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన గుల్మార్గ్లో పెద్ద సాంకేతిక లోపం కారణంగా గుల్మార్గ్ గొండల రోప్వే కార్యకలాపాలు నిలిచిపోయిన నేపథ్యంలో క్యాబిన్లో చిక్కుపోయిన పర్యాటకులందరినీ సురక్షితంగా రక్షించారు. కేబుల్ కార్లోని 65 క్యాబిన్లలో 300 మందికి పైగా పర్యాటకులు చిక్కుకుపోయారని, కొందరు భూమికి దాదాపు 500 అడుగులెత్తులో వేలాడుతుండటంతో మహిళలు, పిల్లలతో సహా పర్యాటకుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయని అధికారులు చెప్పారు. ఐపీఎల్ ప్లేఆఫ్ క్రికెట్లో కితన్సారి ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్ బెంగళూరు ఈరోజు హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో జరిగే మొదటి క్వాలిఫైయింగ్ మ్యాచ్లో గుజరాత్ టైటన్స్తో తలపడుతుంది. ఈ క్వాలిఫైయర్ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు నేరుగా 2026 ఐపీఎల్ ఫైనల్కి చేరుకుంటుంది. ఓడిపోయిన జట్టుకు 2వ క్వాలిఫైయర్ రూపంలో మరొక అవకాశం లభిస్తుంది. విశేషాలు మరొకసారి. క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం ఈరోజు న్యూఢిల్లీలో మన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అధ్యక్షతన జరుగుతుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా దేశ సరిహద్దులు పర్యటించి భద్రతా సమావేశాలు జరుపుతున్నారు. కాంగో, ఉగాండా దేశాల్లో ఇబోలా వ్యాధి వ్యాప్తి నేపథ్యంలో పౌర విమానయాన శాఖ అంతర్జాతీయ విమాన సేవలకు అనేక కొత్త నిబంధనలు జారీ చేసింది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్ ధర్మశాలలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గుజరాత్ టైటన్స్ మధ్య జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఉదయ సమీరాలు. ఈనాటి ఉదయ సమీరాల్లో నేటి మాట శీర్షికన విద్యావేత్త, సంఘ సంస్కర్త రఘుపతి వెంకటరత్నం నాయుడు గారి వర్ధంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు, ఆ తర్వాత 90 ఏళ్ళ ఆకాశవాణి శీర్షికన అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థాన ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పి శ్రీదేవి గారు ఆకాశవాణితో వారి అనుబంధం గురించి తెలియజేసే వివరాలు, అనంతరం భారత రాజ్యాంగం విశిష్టత ఈ అంశం గురించి శ్రీ డిఎస్ ప్రభాకర్ రావు గారి ప్రసంగం, ఆ తర్వాత భక్తి సంగీతం కార్యక్రమంలో కుమారి విఆర్పి సంతోషి గానం చేసిన కొన్ని భక్తి గీతాలు, ఇంకా పుష్పాంజలి, సమాచార వాణి మొదలైన అంశాలు వింటారు. ముందుగా ఒక వాణిజ్య ప్రకటన.

సాంఘిక దురాచారాలు ఒకవైపు, మాతృభూమి దాస్యం మరొకవైపు ఆవరించి ఉన్న తరుణంలో సేవా పరాయణత్వం, దయాగుణం మెండుగా కలిగి నైతికంగా, ధార్మికంగా విద్యారంగాన్ని దేదీప్యమానం చేసే ఆశాజ్యోతిగా వెలిగి తన దార్శనికతతో, చైతన్యంతో సామాజిక పునరుజ్జీవనం కలిగించిన నవయుగ వైతాళికుడు, వసుదైక కుటుంబ భావనా వ్యాప్తి కోసం జీవితాంతం పాటుపడిన సంఘ సంస్కర్త, ప్రాక్ పశ్చిమ భావాల వారధి, విద్యాదాత, సమాజమే సాధనాక్షేత్రంగా, విద్యాలయాలే తపో నిలయాలుగా తపించిన మహనీయుడు ఆచార్య రఘుపతి వెంకటరత్నారాయణ గారి వర్ధంతి ఈరోజు. వీరు మచిలీపట్నంలో 1869 అక్టోబర్ 1వ తేదీన అప్పయ్య నాయుడు, శేషమ్మ దంపతులకు జన్మించారు. తండ్రి సుబేదార్గా ఉద్యోగం చేస్తుండటంతో ఆయనకు చిన్నతనంలోనే హిందీ, ఉర్దూ, పర్షియన్ భాషలపై పట్టు లభించింది. ఉత్తర భారతదేశంలో ప్రాథమిక విద్యాభ్యాసం ప్రారంభించి ఆ తర్వాత హైదరాబాద్, మద్రాసులలో ఉన్నత విద్యను పూర్తి చేసి బోధనా వృత్తి చేపట్టి ఎంఏ పూర్తి కాగానే మద్రాసు పచ్చయ్యప్ప కళాశాలలో ఆంగ్ల ఆచార్యునిగా పనిచేశారు. 1904 కాకినాడలోని పిఠాపురం రాజా కళాశాల ప్రిన్సిపాల్గా ప్రమాణ స్వీకారం చేసి సుదీర్ఘకాలం అదే పదవిలో కొనసాగారు. మానవులంతా ఒకటే అనే సమభావనకు బీజం వేసిన వెంకటరత్నారాయణ గారు 1911 తన కళాశాలలో మొదటిసారిగా స్త్రీలను చేర్చుకుని సహ విద్యకు ఆద్యుడయ్యారు. 1925 మద్రాసు విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షుడిగా నియమితులై ఆంధ్ర విశ్వ కళాపరిషత్తు బిల్లును రూపొందించడమే కాకుండా శాసనసభలో ఆమోదింపజేశారు. 1924 బ్రిటిష్ ప్రభుత్వంచే నైట్హుడ్ పురస్కారాన్ని అందుకోవడంతో పాటు 27 పరిషత్తు మొదటి స్నాతకోత్సవంలో గౌరవ డాక్టరేట్ సత్కారము పొందారు. బ్రహ్మ సమాజంలో చేరి సామాజిక కార్యకలాపాలలో విరివిగా పాల్గొన్నారు. పీపుల్స్ ఫ్రెండ్, ఫెలో వర్కర్స్ అనే పత్రికలకు సంపాదకత్వం కూడా వహించారు. ఆయన చేసిన పలు సంఘ సంస్కరణల్లో ముఖ్యమైనవి వితంతు వివాహం, అనాథ బాలబాలికల కోసం ఆశ్రమ నిర్మాణం, మహిళా విద్యావ్యాప్తికి, వెనుకబడిన తరగతుల పేద విద్యార్థులకు భోజన వసతి సదుపాయాల కల్పన మొదలైనవి. ఆయన చేసే ప్రతి పని వెనుక సామాజిక ప్రయోజనం ఉండేలా చూసుకునేవారు. తనని అనేక అభిరుదులతో బ్రిటిష్ వారు, ఇతర సంస్థలు సత్కరించిన తనకు ఇష్టమైనది అధ్యాపక వృత్తే అని గర్వంగా ప్రకటించిన ఆదర్శప్రాయుడు రఘుపతి వెంకటరత్నారాయణ గారు. శ్రీయుతులు దేవులపల్లి కృష్ణశాస్త్రి, చెలం పటాభి సీతారామయ్య, ముట్నూరి కృష్ణారావులు వంటి ప్రముఖులెందరో తమ గురువు వెంకటరత్నారాయణ గారు అంటూ సగర్వంగా చెప్పుకునేంత శిఖర సమానమైన వ్యక్తిత్వంతో రాణించి తెలుగు నేలపై అనేక సంఘ సంస్కరణలకు శ్రీకారం చుట్టి పలు రంగాల్లో తనదైన ముద్ర వేసి ఆంధ్ర ప్రజల మన్ననలు అందుకుని అచ్చ తెలుగు నుడికారంగా మెరిసిన ఈ శ్వేతాంబర ఋషి స్వచ్ఛమైన మచ్చలేని సంపూర్ణ జీవితం గడిపి 1939 మే 26 దివంగతులయ్యారు. స్ఫూర్తివంతమైన ఆయన జీవితం నేటి తరానికి ఎంతో ఆదర్శం.

0: ఇది ఈనాటి నేటి మాట. ఉదయ సమీరాల్లో ఇప్పుడు 90 ఏళ్ల ఆకాశవాణి శీర్షికన అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పి శ్రీదేవి గారు ఆకాశవాణితో వారి అనుబంధం గురించి తెలియజేసే వివరాలు వింటారు.
1: నమస్కారం, నా పేరు పి శ్రీదేవి. నేను వ్యవసాయ శాస్త్రవేత్త కింద ప్రాంతీయ పరిశోధనా స్థానంలో పనిచేస్తున్నాను. అయితే ఆకాశవాణికి 90 సంవత్సరాలు అయిన సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ ఆకాశవాణి అన్నది రైతు సేవ చూసినట్లయితే కనుక ప్రతిరోజు ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు అనేక కార్యక్రమంలోని వ్యవసాయానికి సంబంధించి ఆధునిక వ్యవసాయ పద్ధతులనే కానివ్వండి, వ్యవసాయ సమాచారాలనే కానివ్వండి రైతులకు ఇవ్వటం జరుగుతుంది. మనం ప్రతిరోజు మన చిన్నప్పటి నుండి చూస్తున్నాం, ఉదయం 6:35 నుండి మనకి పొలం పనులతో స్టార్ట్ అవుతుంది. మనకి వెంట ఉండేవాళ్ళం మన చిన్నతనం నుండి కూడాని. తర్వాత సాయంత్రం 7:15 పల్లెసీమలు, అలాగే 7:30 వ్యవసాయ సమాచారం. దీంతో పాటుగా మధ్య మధ్యలోని వాతావరణ వివరాలు, అంటే ఎప్పుడు సైక్లోన్ వస్తుందో, ఎప్పుడు వర్షాలు రావో, ఎప్పుడు ఉరుములు మెరుపులు వస్తుంటాయి, ఇలాంటి అనేక విషయాల్ని రైతులకు ఎప్పటికప్పుడు తెలియజేసి రైతులను అప్రమత్తం చేసి, అంటే కోత కొయ్యాలా లేకపోతే రేపు కోసుకోవాలా లేకపోతే సైక్లోన్ వస్తుందా ఇలాంటివన్నీ వివరాలని రైతులకి ఎప్పటికప్పుడు చెప్పి అప్రమత్తం చేస్తుంటుంది ఇలాంటి ఈ ఆకాశవాణి. ముఖ్యంగా ఏంటంటే ఈ పల్లెసీమల ప్రోగ్రాం ద్వారా నేను ఒక వ్యవసాయ శాస్త్రవేత్త కానీ అనేక ప్రోగ్రాంలు ఇవ్వడం జరిగింది. నాకు ఈ ఆకాశవాణితో చాలా అనుబంధం ఉంది. ముఖ్యంగా నేను చెప్పే ఈ యంత్ర పరికరాలు, అంటే వ్యవసాయంలోని వచ్చే అనేక యంత్ర పరికరాలు, ఆధునిక యంత్ర పరికరాల యొక్క వినియోగము రైతులకు ఎంతో ఉపయోగపడుతుంది. అది ఎలాగంటే ఈ విషయాలను ఎంతోమంది రైతులే నాతో పాలు పంచుకోవడం జరిగింది. అలాగే రైతుల్ని ఒక ఎంటర్ప్రీనర్షిప్ కింద తీర్చిదిద్దే కార్యక్రమంలోని వాళ్ళ కుటీర పరిశ్రమగా ఏర్పాటు చేయడానికి కానీ, అలాగే విలువ ఆధారిత ఉత్పత్తులను తయారు చేసుకోవడానికి ఇచ్చే సూచనలకి ఎంతోమంది మహిళా రైతులు, అలాగే ఎఫ్పిఓలకు ఉపయోగపడినట్లుగా వారి ద్వారానే తెలుసుకోవడం జరిగింది. అలాగే నేటి ఆధునిక సమాజంలో ఎన్ని టెక్నాలజీస్ వచ్చినప్పటికీ రైతులకు ఏంటంటే వాటి గురించి అవగాహన ఉండక వాటి గురించి వాళ్ళు పాటించలేకపోతున్నారు. కానీ మన ఈ ఆకాశవాణి అనే ఒక దీని ద్వారానే మనకి ఎన్నో సమాచారాలని, మెయిన్గా ఏంటంటే అథెంటిక్ సమాచారం మనకి ఈ రోజుల్లోని టీవీ ఉంటుంది, ఎఫ్ఎంలు ఉంటున్నాయి, ఎన్నో ఉంటున్నాయి, కానీ కరెక్ట్ న్యూస్ అన్నది మనకు ముఖ్యం. ఈ కరెక్ట్ న్యూస్ని అథెంటిక్గా తెలియజేసే మనకి ఏకైక పరికరం ఏంటంటే ఈ ఆకాశవాణి. ముఖ్యంగా మనం ఈ చూసినట్లయితే కనుక ఇప్పుడు జాలర్లు ఉంటారు, ఈ జాలర్లు సముద్ర మధ్యలో ఉండి వాతావరణం గురించి వాళ్ళకి తెలియదు, వాళ్ళకి చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు. అలాంటి తరుణంలోని ఈ ఆకాశవాణి వాళ్ళని గమ్యాన్ని చేసి ఒకే ఒక ఆయుధం అని చెప్పచ్చు. అంతేకాకుండా మనకి ఈ ఆకాశవాణి అనేక విధాలుగాని, ముఖ్యంగా ఏంటంటే మనకి హుద్దుద్దు తుఫాను వచ్చినప్పుడు కరెంట్ అన్నదే లేదు. ఎక్కడున్నామో, ఏం చేస్తున్నామో, ఎవరికి ఏమి, ఒక ఎంటర్టైన్మెంట్ ఉండేది కాదు, సమాచారం తెలిసేది కాదు, బయట వస్తుందో ఎప్పుడు వస్తుందో ఏంటో ఏమీ తెలియని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో కూడా మనకి ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడాని ఆకాశవాణి అని తెలియని వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు ఆ న్యూస్ వినేవాళ్ళు, టెన్షన్గా ఆ రేడియో పెట్టుకునేవాళ్ళు ఆకాశవాణిని వినేవారు. అంతే అంటే మనం ఏంటంటే మనం చూసాము, మన తాత ముత్తాతలు చూశారు, కానీ మన పిల్లలు కూడా, ఆ పిల్లల పిల్లలు కూడా ఈ ఆకాశవాణితో అంత అనుబంధం ఉంటుంది. ఎందుకంటే మనకి ఎప్పుడు ఏ పరిస్థితిలో అన్నా మనకి కరెక్ట్గా అథెంటిక్ సమాచారం, కరెక్ట్ సమాచారం, కరెక్ట్ న్యూస్ మనకి ఎప్పటికప్పుడు తెలియజేసే ఏకైక పరికరం అని నేను అనుకుంటున్నాను. అదే ముఖ్యంగా ఏంటంటే వ్యవసాయంలోని ఎప్పటికప్పుడు మనకి ఈ నాలెడ్జ్ పెరుగుతుంది, ఆధునికత పెరుగుతుంది, దీనికి అనుగుణంగా వీళ్ళు ఈ మార్పులను కూడా మనకి రైతుకు తెలియజేయడానికి ఎంతో దోహదపడుతుంది.
0: "90 ఏళ్ల ఆకాశవాణి" శీర్షికన అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పి శ్రీదేవి గారు ఆకాశవాణితో వారి అనుబంధం గురించి తెలియజేసే వివరాలు విన్నారు.

0: ఉదయ సమీరాల్లో ఇప్పుడు భారత రాజ్యాంగం విశిష్టత ఈ అంశం గురించి శ్రీ డిఎస్ ప్రభాకర్ రావు గారి ప్రసంగం వింటారు.
1: భారత రాజ్యాంగం దాని విశిష్టత గురించి చెప్పుకోవాలంటే ఈవేళ ప్రపంచంలో

నే అత్యుత్తమ రాజ్యాంగంగా భారత రాజ్యాంగం నిలిచింది. 72 సంవత్సరాలకు పైగా భారతదేశానికి ఒక దిశానిర్దేశాన్ని చేసిన భారత రాజ్యాంగం వివిధ రాజ్యాంగ వ్యవస్థలని ఎలా రూపొందించింది, వాటి మధ్య ఎటువంటి అనుబంధాన్ని ఏర్పరిచింది అనేది చాలా ఉత్సుకత కలిగించే విషయం. భారత స్వతంత్ర పోరాట ఫలితమే 200 సంవత్సరాలకు పైగా సాగిన బ్రిటిష్ వలసవాద పాలనకు చరమగీతం పాడటం, స్వతంత్రోద్యమ ఆకాంక్షలు ఆశలు భారతదేశ స్వతంత్ర సాధనలో స్వతంత్ర భారతంలో అమలు చేయడానికి రాజ్యాంగ నిర్మాణ ప్రక్రియ దోహదపడింది. రాజ్యాంగ పరిషత్తు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నాయకత్వంలోని డ్రాఫ్టింగ్ కమిటీ తయారు చేసిన భారత రాజ్యాంగ ప్రతిని 26 నవంబర్ 1949 ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది. 26 జనవరి 1950 భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. 26 నవంబర్ని ప్రతి సంవత్సరం భారత రాజ్యాంగ దినంగాను న్యాయదినంగాను గుర్తించి వేడుకగా జరుపుకుంటున్నాం. అదేవిధంగా భారత రాజ్యాంగ నిర్మాతల కృషిని, భారత రాజ్యాంగ లక్ష్యాలను, వాటి అమల తీరును సంస్కరించుకోవడం జరుగుతుంది. 26 జనవరి 1950 భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన సందర్భంలో సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా స్వతంత్ర భారతాన్ని తీర్చిదిద్దుకోవడం జరిగింది. 26 జనవరి ప్రతి సంవత్సరం భారత గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం, రిపబ్లిక్ డేగా జరుపుకుంటున్నాం. జాతి మత కుల వర్గ లింగ వయోభేదాలకు అతీతంగా ప్రతి భారతీయుడు 15 నవంబర్ 1926 జనవరి 1926 జాతీయ పండుగలుగా జరుపుకుంటూ సంబరాలు చేసుకుంటున్నాం. స్వతంత్రోద్యమ నాయకులను, జాతిరత్నాలైన మహాత్మా గాంధీ, నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, నేతాజీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వంటి ఎందరో మహనీయులు చేసిన సేవను, కృషిని సంస్కరించుకుంటూ స్వతంత్ర ఫలాలను అనుభవిస్తూ భారత జాతి రాజ్యాంగ మౌలిక విలువలకు ఆశయాలకు కట్టుబడి భారత జాతిని నిత్య నూతన ప్రగతిశీల సామ్యవాద లౌకిక లక్ష్యాలుగా పునర్నిర్మించుకుంటూ ఎప్పటికప్పుడు భారతీయులందరూ భారతదేశ ప్రగతి కోసం పునరంకితమవుతున్నారు. భారత రాజ్యాంగ రచనలో వివిధ దేశాల రాజ్యాంగాలను, ముఖ్యంగా అమెరికన్ మరియు ఇంగ్లాండ్ రాజ్యాంగాల స్ఫూర్తిని తీసుకున్నారు. భారత రాజ్యాంగంలోని లిఖిత రాజ్యాంగం రాజ్యాంగ స్ఫూర్తి, ప్రాధాన్యత, ప్రాథమిక హక్కులు, న్యాయ సమీక్ష, కాలానికి అనుగుణంగా రాజ్యాంగాన్ని మార్పు చేసే పద్ధతి, స్వతంత్ర న్యాయ వ్యవస్థ, ఫెడరల్ రాజ్యాంగ స్ఫూర్తులకు అమెరికన్ రాజ్యాంగమే ప్రేరణ. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ, రూల్ ఆఫ్ లాలు, సక్రమ న్యాయపాలనలు బ్రిటిష్ రాజ్యాంగం నుంచి తీసుకున్నాం. భారత రాజ్యాంగంలోని ఆదేశక సూత్రాలు ఐర్లాండ్ రాజ్యాంగం స్ఫూర్తిగా పొందుపరుచుకున్నాం. ప్రాథమిక హక్కులతో పాటు ప్రతి పౌరుడు ప్రాథమిక విద్యలను కూడా నిర్వర్తించాలి అని 42వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో పొందుపరుచుకున్నాం. 75 సంవత్సరాల స్వతంత్ర భారతం, 72 సంవత్సరాల రాజ్యాంగ పరిపాలన ఎన్నో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ భారతదేశం ప్రపంచంలోనే ఒక ప్రబల శక్తిగా ఆవిర్భవించడానికి భారత రాజ్యాంగ స్ఫూర్తి, విలువలు, పరిపాలన ముఖ్య కారణమని సగర్వంగా చెప్పడంలో ఎటువంటి సందేహం కానీ సందిగ్ధత కానీ లేవు. భారతదేశంలో ప్రజాస్వామ్య స్ఫూర్తిని అలవర్చుకోవడంలో ఎన్ని సవాళ్లు ఎదుర్కొన్నప్పటికీ ఆ సవాళ్లను రాజ్యాంగబద్ధంగా ఎదుర్కోవడంలో భారతదేశం విజయం సాధించింది. సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర భారతదేశం తన పౌరులకు రాజకీయ, ఆర్థిక, సామాజిక న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం అమలు చేసే దిశగా భారత రాజ్యాంగ పీఠికలో పొందుపరుచుకోవడం జరిగింది. ఎటువంటి వివక్ష లేకుండా 18 సంవత్సరాలు నిండిన ప్రతి భారతీయునికి ఓటు హక్కు కల్పించి భారత ప్రజాస్వామ్య పరిరక్షణలో స్వతంత్ర ఎన్నికల సంఘాన్ని ఏర్పాటు చేసి ప్రతి 5 సంవత్సరాలకు స్వేచ్ఛాయుత వాతావరణంలో సరి అయిన సహేతుకమైన సక్రమమైన ఎన్నికలు జరిగే వీలు కల్పించిన భారత రాజ్యాంగం ఎంతో విశిష్టమైంది. కాలానికి అనుగుణంగా మార్పులను ఆహ్వానించి మంచి విలువలను తనలో ఎప్పటికప్పుడు ఇముడ్చుకుంటూ భారత రాజ్యాంగం నవభారతానికి ఎప్పుడూ అండగానే ఉంటూ వచ్చింది. శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థలు తమ తమ పరిధులలో పనిచేస్తూ సామాజిక న్యాయం సాధించే దిశలో భారతదేశం నడవడానికి భారత రాజ్యాంగం మూల కారణం. ఎంత మంచి రాజ్యాంగం అయినా అమలు చేసేవాళ్ళు మంచివాళ్ళు కాకపోతే ఆ రాజ్యాంగం చెడుగా మారుతుంది. ఎంత చెడ్డ రాజ్యాంగమైనా అమలు పరిచేవాళ్ళు మంచివాళ్ళైతే ఆ రాజ్యాంగం మంచిగా మారుతుంది అన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాటలు నేటి రాజ్యాంగాన్ని అర్థం చేసుకోవడానికి ఎంతో ఉపయోగపడతాయి. తొలినాళ్లలో శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థలను సమర్థిస్తూ న్యాయ వ్యవస్థ వాళ్ళు చేసే పనులను సమర్థించింది. రాజ్యాంగ సవరణ ద్వారా కొన్ని ఒడిదుడుకులను అధిగమించగలిగాం. అయితే రాజ్యాంగ ప్రాధాన్యత లేక పార్లమెంట్

0: ప్రాధాన్యత అన్న అంశంపై దేశం రెండుగా చీలినప్పుడు భారత న్యాయ వ్యవస్థ రాజ్యాంగ మౌలిక స్వరూపం బేసిక్ స్ట్రక్చర్ను సృష్టించి పార్లమెంటు చేసే రాజ్యాంగ సవరణలు రాజ్యాంగ మౌలిక స్వరూపానికి లోబడి ఉండాలని కేశవానంద భారతి కేసులో 1973లో చెప్పారు. ఈ సున్నిత వ్యవహారాన్ని మేధోపరంగా భారత అత్యున్నత న్యాయస్థానం పరిష్కరించింది. స్వతంత్ర న్యాయ వ్యవస్థ కలిగిన భారత సర్వోన్నత న్యాయస్థానం కాలానుగుణంగా తన పరిధులను విస్తరించి ప్రజోపయోగ వ్యాజ్యాలను, ప్రాథమిక హక్కుల ఉల్లంఘనకు నష్టపరిహారం, పర్యావరణ పరిరక్షణ అధికరణం 21ని కొత్త భాష్యంగా చెప్పి ఎన్నో హక్కులను అధికరణం 21 ద్వారా అమలు చేయడం భారత న్యాయ వ్యవస్థ చైతన్యంలో కొన్ని మచ్చుతునకలు. సమానత్వం అధికరణం 14, స్వేచ్ఛ అధికరణం 19, మంచి జీవితం అధికరణం 21లు ఒకదానికొకటి గాఢంగా పెనవేసుకున్న రాజ్యాంగ మౌలిక విలువలు. వాటిని కాపాడే ప్రాధాన్యంలో ప్రాథమిక హక్కులుగా భారత అత్యున్నత న్యాయస్థానం మేనకాగాంధీ కేసులో న్యాయ చైతన్యం ద్వారా భారత రాజ్యాంగాన్ని ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకొచ్చి ప్రాథమిక హక్కులను అమలుపరచడంలో చైతన్యవంతం చేసి భారత అత్యున్నత న్యాయస్థానం, సుప్రీంకోర్టు, అదే వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి హైకోర్టులు ప్రజలకు ప్రాథమిక హక్కులు ఎప్పుడైనా భంగం కలిగినప్పుడు వాళ్ళు స్వేచ్ఛగా అత్యున్నత న్యాయస్థానాలకు వచ్చి వాళ్ళ హక్కులను పరిరక్షించుకునే ప్రక్రియను కాపాడుతూ వచ్చింది. వ్యక్తి గౌరవం, గోప్యత, జీవించే హక్కు, సమానత్వం, స్వేచ్ఛలను కాపాడటంలో భారత సుప్రీంకోర్టు ఎప్పటికప్పుడు ముందు వరుసలోనే ఉంది. న్యాయ వ్యవస్థ చైతన్యంగా ఉన్నంతకాలం భారతదేశంలో ప్రజాస్వామ్యానికి డోకా లేదు. అయితే కొన్ని వ్యవస్థలు చైతన్యరహితంగా మారటం వలన భారతదేశంలో అనుకున్నంతగా సామాజిక న్యాయం సాధించలేదు. భారతదేశం ఇప్పుడు ఎదుర్కొంటున్న సవాళ్లు భారతదేశ ప్రజల చైతన్యంతో అధిగమించగలరని ఆశిద్దాం. కోవిడ్ ముందు, కోవిడ్ తరువాత భారతదేశం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది. ప్రతిక్షణం నిరంతరం జాగరూకతతో ప్రజలే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి, రుగ్మతలను తరిమి కొట్టాలి. భారతదేశంలో ప్రజాస్వామ్య ప్రక్రియ కొనసాగాలి. అందుకు పార్లమెంటరీ వ్యవస్థ, క్యాబినెట్ గవర్నమెంట్లు, స్వతంత్ర న్యాయ వ్యవస్థలు దోహదపడాలి. భారత రాజ్యాంగం ప్రతి వ్యవస్థకు బలమైన పునాది వేసింది. వ్యవస్థను కాపాడుకోవడంలో ఆ వ్యవస్థలే ముఖ్య భూమిక పోషించాలి. నిరంతర చైతన్యాన్ని, సమభావాన్ని, స్వేచ్ఛను, వ్యక్తిగత ప్రతిష్టను, మానవ హక్కుల పరిరక్షణను, సామాజిక న్యాయాన్ని, సమన్యాయాన్ని, ధర్మం, న్యాయం వంటి విషయాలని భారత రాజ్యాంగం స్ఫూర్తిలోని ముఖ్యమైన అంశాలే. వాటిని అర్థం చేసుకుని అమలుపరచడంలో రాజ్యాంగ వ్యక్తులు, రాజ్యాంగ వ్యవస్థలు, ప్రజలు ఎల్లవేళలా జాగరూకతతో ముందుండాలి. భారత రాజ్యాంగ విశిష్టత 72 సంవత్సరాల దాని అమలు తీరులోనే ఉంది. ఎన్నో సవాళ్లను ఎదుర్కొని భారత రాజ్యాంగం భారత సమాజ అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు తనకు తాను తీర్చిదిద్దుకుంటూ తన విశిష్టతను తనే చాటుకుంటూ ప్రపంచ దేశాల్లో ఒక ఆదర్శ రాజ్యాంగంగా నిలబడింది. భారత రాజ్యాంగం ఉన్నంత వరకు భారతదేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణకి ఎటువంటి ఢోకా లేదు. ఎడ్మండ్ బర్క్ చెప్పినట్లు పత్రికా స్వేచ్ఛ శాసన కార్యనిర్వాహక న్యాయ వ్యవస్థలతో పాటు సమానంగా 4వ ఎస్టేట్గా నిలబడింది. సామ్యవాద విలువలతో కూడిన సామ్యవాద ప్రజాస్వామ్యాన్ని అమలుపరుస్తూ 1997 వరకు భారత రాజ్యాంగ సంక్షేమ రాజ్యానికి అండగా నిలబడింది. 1991 నుంచి నూతన ఆర్థిక వ్యవస్థలతో కూడిన ఉదారవాద, అంతర్జాతీయ ప్రైవేటీకరణలను అనుసరిస్తూ వాటి వల్ల ఎదురైన సవాళ్లను ఎదుర్కోవడంలో భారతదేశానికి భారత రాజ్యాంగం అండగా నిలబడింది. ట్రాన్స్ఫర్మేటివ్ జస్టిస్, మార్పులకు అనుగుణంగా న్యాయాన్ని అందించడం, అభివృద్ధి కొంతమంది చేతుల్లోనే బందీ కాకుండా అన్ని వర్గాలకు అభివృద్ధిలో భాగం చేస్తూ అమలుపరుస్తున్న ఉదారవాద విధానాలను భారత రాజ్యాంగానికి లోబడి అమలు చేసేగల రాజ్యాంగ వ్యవస్థలు కృషి చేస్తున్నాయి. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ విధానాలకు రాజ్యాంగానికి లోబడి అనుమతిస్తూ న్యాయ వ్యవస్థ కూడా ఎప్పటికప్పుడు రాజ్యాంగ స్ఫూర్తిని గుర్తు చేస్తూనే ఉంది. భారత రాజ్యాంగం తన విశిష్టతను ఎప్పటికప్పుడు నిలుపుకుంటూ కోవిడ్ తదనంతర పరిణామాలను తట్టుకోవడంలో ప్రభుత్వాలకు, రాజ్యాంగ వ్యవస్థలకు స్ఫూర్తిగా నిలబడింది, భవిష్యత్తులో కూడా నిలబడుతుందని ఆశిద్దాం.
1: మీరు ఇంతవరకు భారత రాజ్యాంగం విశిష్టత ఈ అంశం గురించి శ్రీ డిఎస్ ప్రభాకర్ రావు గారి ప్రసంగం విన్నారు. శ్రోతలు ఉదయ సమీరాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు భక్తి సంగీతం. ఈ కార్యక్రమంలో

కుమారి విఆర్పి సంతోషి గానం చేసిన కొన్ని భక్తి గీతాలు వింటారు. శ్రీ హెచ్ రామ్ చరణ్ వైలెన్, శ్రీ మావుడూరు సూర్యప్రసాదరావు గారు మృదంగం. కార్యక్రమంలో ముందుగా వినండి బేహాగ్ రగంలో శ్రీ నారాయణ తీర్థుల తరంగం, పరమ పురుష మనుయా మవయం ఆదితాళం.

కార్యక్రమంలో చివరిగా శ్రీ జయదేవుని అష్టపది రాసే హరిమిహ రాగమాలిక వింటారు ఆదితాళం.

భక్తి సంగీతం కార్యక్రమంలో మీరు ఇంతవరకు కుమారి విఆర్పి సంతోషి గానం చేసిన కొన్ని భక్తి గీతాలు విన్నారు. శ్రీ హెచ్ రామ్ చరణ్ వైలెన్, శ్రీ ఎం సూర్యప్రసాదరావు మృదంగం. శ్రోతలు ఉదయ సమీరాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు పుష్పాంజలి సినీ భక్తి గీతాలు. ముందుగా శ్రీ ఆంజనేయం చిత్రం నుంచి కల్పన చిత్ర స్వరంలో శ్లోకగానం వింటారు.

సుప్రీం చిత్రం నుంచి కార్తీక్ సూరత్ సంతోష్ దీప్తి పాడిన పాట విన్నారు. పుష్పాంజలిలో చివరిగా శ్రీరామదాసు చిత్రం నుంచి ఎంఎం కీరవాణి స్వరంలో శ్లోకగానం.

0: పుష్పాంజలి సినీ భక్తి గీతాలు విన్నారు. ఇప్పుడు సమాచార వాణి. ఈ ఉదయం 10 గంటలకు ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాల శీర్షికన ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్లో భాగంగా యువ సంఘంపై ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 10:30 90 ఏళ్ల ఆకాశవాణి అలనాటి మేటి కార్యక్రమం రెప్పలేని కన్ను రూపకం ప్రసారమవుతుంది. రచన డాక్టర్ బండి సత్యనారాయణ, నిర్వహణ శ్రీ పివి రామ్ గోపాల్. సమాచారవాణి విన్నారు. ఉదయ సమీరాల్లో తుది అంశంగా ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 8 గంటలు కావస్తోంది. కొద్ది క్షణాల్లో సమాచార్ ప్రభాత్ హిందీలో వార్తలు, 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
1: आजकल भारत के गांव-गांव में छतों का रूप बदल गया है. जहां पहले छतों पर सिर्फ पापड़ और कपड़े सूखते थे, वहां पर अब बिजली बिल जीरो हो रहे हैं. गांव-गांव में लोग सोलर पैनल लगवा रहे हैं. आप भी लगवा लीजिए. 78,000 की सब्सिडी दे रही है भारत सरकार. 30 लाख से अधिक परिवार तो इसका लाभ उठा चुके हैं. पीएम सूर्य घर मुफ्त बिजली योजना से जुड़ने के लिए रजिस्टर करें pmsuryaghar.gov.in पर.
2: हर घर सूर्य घर.
3: नमस्कार, आकाशवाणी से समाचार प्रभात के साथ मैं फरहत नाज. और अब मुख्य समाचार. क्वाड विदेश मंत्रियों की बैठक

0: Goa yesterday. Avika Singh starred for the hosts with four goals, while Priyanka Nowram and Karishma scored a brace each. India will now face Bangladesh in their next match on Sunday. In IPL playoff cricket, defending champions Royal Challengers Bengaluru will take on Gujarat Titans in qualifier 1 in Dharamshala today. The match is scheduled to begin at 7:30 p.m. The winner of the match will advance directly to the IPL 2026 final, while the losing side will get another opportunity in qualifier 2. India's top shuttlers Lakshya Sen and PV Sindhu will spearhead the country's challenge at the Singapore Open Super 750 tournament, kicking off today. Other Indian players including Ayush Shetty, Kidambi Srikanth and HS Pranoy are also set to feature in the tournament. In women's singles, PV Sindhu will begin her campaign against Indonesia's Putri Kusuma Vardhani, while Unnati Huda will face Japanese shuttler Tomoka Miyazaki, and Malvika Bansol will be up against Chinese Taipei's Lin Xiang Ti. And now for a look at today's newspapers, it's over to Nina Arakal.
1: Thank you, Anuja. Hindustan Times and all the dailies have covered the Quad ministers meet in the national capital amid trade and energy concerns, aiming to keep the Indo-Pacific free, open and secure. The price rise of fuel again grabs the headlines in all the dailies today. Oil shock. Petrol crosses 102 rupee is a top front page headline in the Pioneer. Defending the Prime Minister's austerity push, Finance Minister is quoted by the Statesman saying, Indian economy is resilient, but West Asia crisis exerting pressure on Forex. The Hindu writes about a two-judge bench issuing notice to the Union Ministry of Education, NTA and others on pleas to replace on or fundamentally restructure the exam body and make it answerable to Parliament. The editorial in the Tribune talks about renewable energy generation growing by leaps and bounds and accounting for about a quarter of electricity production. Under the headline, Time to Stop Slipping on Oil, the paper says how renewable energy can make India resilient to oil price shocks. The Indian Express states, live-in rules, polygamy ban as Assam introduces uniform civil code bill. With Trump administration's new policy, 7 lakh green card seekers left U.S. in state of anxiety, writes the Economic Times. City swelters, warmest May night in 14 years, says the Times of India. And finally, the Tribune cites Chhattisgarh government turns former Naxal-hit areas into tourist hubs with tribal culture helping the communities develop a sense of ownership while generating income. And with that, it's back to you, Anuja.
0: Thank you, Nina. And now before we end the bulletin, the headlines once again. Quad Foreign Ministers meeting to be held in New Delhi today. President Draupadi Murmu to embark on a three-day visit to Sikkim beginning today. More than 300 tourists stranded in Gulmarg Gondola in Jammu and Kashmir rescued after technical snag halted its operations. DGCA issues directives for airlines after Ebola outbreak declared health emergency by WHO. CNG price hiked by 2 rupees per kg in Delhi. India thrashed Maldives 11-0 in their opening Group B match of SAF Women's Football Championship. And in IPL cricket, defending champions Royal Challengers Bengaluru to take on Gujarat Titans this evening. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి తిరుపతి జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ ఎన్ జగదీష్.
3: హబ్గా మారుస్తున్నామని పేర్కొన్న ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో నూతనంగా నిర్మించిన టూ టౌన్ పోలీస్ స్టేషన్ను ప్రారంభించిన మంత్రి వంగలపూడి అనిత, మత్స్యకారుల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని వెల్లడించిన రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, ఏపీలో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించిన పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వంటి తిరుపతి జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. ఏపీని పారిశ్రామిక హబ్గా మారుస్తున్నామన్నారు విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలోని శ్రీ సిటీలో 1,000 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించనున్న క్యారియర్ ఏసీ పరిశ్రమకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, అమెరికాకు చెందిన క్యారియర్ గ్లోబల్ కార్పొరేషన్ సంస్థ శ్రీ సిటీలో ఏర్పాటు చేస్తున్న క్యారియర్ ఏసీ తయారీ యూనిట్ ద్వారా

0: ప్రత్యక్షంగా పరోక్షంగా 3,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా గృహేతర అవసరాలకు అనువైన ఆధునిక ఏసీ ఉత్పత్తుల తయారీ జరుగుతుందని తెలిపారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో నూతనంగా నిర్మించిన 2 టౌన్ పోలీస్ స్టేషన్ను రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాదులు ప్రారంభించారు. 2,75,00,000 రూపాయలతో పోలీస్ స్టేషన్ను నిర్మించారు. ఈ సందర్భంగా హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ ఏపీలో క్రైమ్ రేటు తగ్గించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో నూతన పోలీస్ స్టేషన్ల నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. జాబ్ క్యాలెండర్కు అనుగుణంగా పోలీసు శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను త్వరలో భర్తీ చేస్తామన్నారు. వేసవి కాలంలో అగ్ని ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టామని, అగ్నిమాపక శాఖకు 270 కోట్లు కేటాయించి అధునాతన ఫైర్ ఇంజిన్లు సామగ్రిని కొనుగోలు చేసినట్లు హోంమంత్రి వెల్లడించారు. తిరుపతిలోని కలెక్టరేట్లో జరిగిన మత్స్యకారుల సేవలో కార్యక్రమంలో మంత్రి అనగాని సత్యప్రసాద్ పాల్గొన్నారు. మత్స్యకారులతో మంత్రి స్వయంగా మాట్లాడారు. అర్హత ఉన్న ప్రతి మత్స్యకారుడికి ఆర్థిక సహాయం ప్రభుత్వం చేస్తుందని వెల్లడించారు. మత్స్యకారుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామని, ఒక్క తిరుపతి జిల్లాకు 650 బోట్లు మంజూరు చేసినట్లు, మత్స్యకారుల పిల్లలకు స్కిల్ డెవలప్మెంట్పై శిక్షణ ఇస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. తిరుపతిలో పర్యాటక శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. తిరుపతి జిల్లాలో పర్యాటక శాఖ అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను ఆకర్షించేందుకు నూతన పర్యాటక విధానం 2024-29 అమలు చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆంధ్రప్రదేశ్ను పర్యాటక స్వర్గధామంగా మారుస్తున్నామని మంత్రి కందుల దుర్గేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. రాయలసీమ నుంచి వచ్చే నిరుపేద రోగులకు అత్యాధునిక వైద్య సౌకర్యాలను అందించే ప్రయత్నం చేస్తున్నట్లు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు వెల్లడించారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థలో అత్యాధునిక వైద్య పరికరాలను ప్రారంభించారు టీటీడీ చైర్మన్. న్యూక్లియర్ మెడిసిన్ విభాగంలో 18 కోట్ల రూపాయలతో పెట్ సిటీ స్కాన్, 5 కోట్లతో గామా కెమెరా, 29 కోట్ల రూపాయలతో రేడియేషన్ ఆంకాలజీ విభాగంలో అడ్వాన్స్ లీనియర్ యాక్సిలేటర్, ఇలా అత్యాధునిక పరికరాలను టీటీడీ చైర్మన్ ప్రారంభించారు. నూతన అత్యాధునిక వైద్య పరికరాలతో నిరుపేదలకు ఉచితంగా వైద్య సౌకర్యం కల్పిస్తామని టీటీడీ చైర్మన్ ఈ సందర్భంగా తెలియజేశారు. తిరుపతి జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేసి అనుకున్న సమయంలోగా ప్రాజెక్టులను పూర్తి చేయాలని కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఆదేశించారు. తిరుపతి కలెక్టరేట్లో జిల్లాలో జరుగుతున్న రైల్వే ప్రాజెక్టులు, భూసేకరణ, భూ సమస్యలు, రెవెన్యూ క్లినిక్, పీజీఆర్ఎస్ మ్యూటేషన్, పట్టాదారు పాసపుస్తకాల పంపిణీ, సెన్సెస్ తదితర అంశాలపైన సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ పనులు ఆలస్యమవుతున్నాయని, వాటిని వేగవంతం చేయడంతో పాటు సమన్వయంతో కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. పట్టాదారు పాసపుస్తకాలను అర్హులకు వెంటనే అందజేయాలన్నారు. ఇప్పటి వరకు తిరుపతి జిల్లా సమాచార లేఖను విన్నారు. వచ్చే నెల మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. వ్యాఖ్యానం తిరుపతి జిల్లా ప్రతినిధి ఎన్ జగదీష్.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, కర్ణాటక సంగీతం. ఈనాటి కార్యక్రమంలో శ్రీ ఏవిఎస్ కృష్ణారావు గానం వింటారు. శ్రీ కొమ్మండూరి కృష్ణమాచారి వైలిన్, శ్రీ వంకాల నరసింహం మృదంగం. కార్యక్రమంలో వినండి సునాద వినోదిని రాగంలో మైసూర్ వాసుదేవాచార్య కృతి దేవాది దేవ ఆది తాళం.

0: కర్ణాటక సంగీతం కార్యక్రమంలో మీరు ఇంతవరకు శ్రీ ఏవిఎస్ కృష్ణారావు గానం విన్నారు. శ్రీ కొమండూరి కృష్ణమాచారి వైలిన్, శ్రీ వంకాయల నరసింహం మృదంగం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. పాటల పల్లకి కొద్ది క్షణాల్లో. ముందుగా వాణిజ్య విరామం.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. పాటల పల్లకి. పాటల పల్లకి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం మీకు నచ్చిన పాటల్ని మీకు వినిపించడానికి సిద్ధంగా ఉంది. మీరు డైల్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్స్ 0891-272-7272-44, 0891-272-7272-88. మరి మన ఫస్ట్ కాలర్ని పలకరిద్దామా? హలో,
2: ఆకాశవాణి సార్ నమస్కారం.
0: నమస్కారం అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు చెప్పండి సార్.
2: సుబ్రహ్మణ్యమ్మా.
0: సుబ్రహ్మణ్యం గారు ఎక్కడి నుంచి అండి?
2: వ్యాపార మండలం విజయనగరం డిస్ట్రిక్ట్ అమ్మా.
0: ఓకేనండి. మరి ఏ పాట విందాం అనుకుంటున్నారు?
2: మాకు దసరా బుల్లోడు పాట కావాలమ్మా.
0: దసరా బుల్లోడు. ఓకే.
2: పచ్చగడ్డి కోసేది.
0: సరేనండి, మీరు అడిగిన పాట వస్తుంది, వినండి. చెప్పండి.
2: నా పేరు సుబ్రహ్మణ్య, మా మిస్సెస్ పేరు ప్రసన్న, మా అబ్బాయి పేరు కౌశిక్, మా అమ్మాయి పేరు నయనిత.
0: ఓకేనండి. మీ ఫ్యామిలీ అందరి కోసం, అలాగే మన శ్రోతలందరి కోసం ఈ పాట.
2: థ్యాంక్ యూ, ఉంటానమ్మా.

0: హలో, పాటల
1: హలో,
0: పల్లకి.
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు సార్
1: సుజాత నుంచి ప్రకాశరావు మాట్లాడుతున్నాను మేడం.
0: ఓకేనండి, ప్రకాశరావు గారు ఏ పాట కావాలండి మీకు?
1: తొల్లి వల్లపే పదే పదే పిలిచే పాట కావాలి మేడం, దేవత సినిమా నుంచి.
0: అలాగేనండి, సరే మరి రేడియోలో విందాం ఆ పాట.
1: థ్యాంక్ యూ మేడం.
0: ఓకే.

0: హలో పాటలపల్లకి,
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు చెప్పండి సార్
1: మేడం చిత్తూరు జిల్లా పోతలపట్టు మండలం తలపులపల్లి గ్రామం నుంచి నరేందర్ రెడ్డి మేడం. బాగున్నారు మేడం?
0: బాగున్నానండి. చిత్తూరు జిల్లా నుంచి మన యాప్లో వింటున్నారు మీరు పాట?
1: యాప్లో ఉంటాను మేడం.
0: ఓకే రండి, చెప్పండి సార్ ఏ సాంగ్ కావాలి మీకు?
1: మేడం మోగోపాల్ సినిమా నుంచి వేగు చొక్క వెలగ పంట అనే పాట కావాలి మేడం.
0: అలాగేనండి, తప్పకుండా మీరు అడిగిన పాట వస్తుంది, వినండి.
1: ధన్యవాదాలు మేడం.

0: ఆకాశంలో వినిపించే మధురస్వరం,
1: మనసుల్లో నిలిచిపోయే అందమైన జ్ఞాపకం,
0: 90 ఏళ్ల ప్రయాణం,
1: ఎన్నో ఏళ్ల అనుబంధం.
0: ఆకాశవాణి మన అందరి గుండె చప్పుడు,
1: వార్తల వెలుగు,
0: సంగీతపు పరిమళం,
1: సంస్కృతికి చిరునామా,
0: భారతమాత గర్వ కారణం
1: ఆకాశవాణి,
0: శ్రోతల హృదయ స్పందన.
2: 90 ఏళ్ల ఆకాశవాణి మీకోసం మీతోనే.
3: 1936 నుండి ప్రభుత్వ సంస్థగా ప్రసారాలను ప్రారంభించి ఆకాశవాణిగా నామకరణం పొంది వివిధ రకాల కార్యక్రమాలతో శ్రోతలను అలరిస్తుంది మన ఆకాశవాణి.
4: తెలుగు తొలి ప్రసారం 1938 జూన్ 16 సాయంత్రం 5:30 మద్రాస్ కేంద్రం నుంచి ప్రారంభించి అంచెలంచెలుగా ఎదుగుతూ శ్రోతల మనసులను గెలుచుకుంది.
3: సంగీతం, సాహిత్యం, సమాచారం, వినోదం, కథనం, ఇలా అనేక రంగాలను కలిపే కార్యక్రమాలతో ఆనందాన్ని పంచడమే మన ఆకాశవాణి బాణి.
4: మన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా
5: శ్రోతలకు శుభాకాంక్షలు.
6: మన డెజర్ట్ వచ్చేసింది కానీ మన ఛాంపియన్ ఇంకా రాలేదు మరి.
7: బిల్లిచ్చే ముందేనే వస్తుందంటారా?
8: సో గర్ల్స్, ఏంటట సంగతి?
9: బిల్లట సంగతి.
6: ఏది నీ కాడి పిన్ని?
10: ఆర్బీఐ అంటుంది మీ పెన్, ఓటీపీ, సిబివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరికీ ఇవ్వద్దు. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్ ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచే చెయ్యండి.
11: తినడం ఛాంపియన్షిప్ జరిగిందా?
10: ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి.
12: శ్రోతలు పాటల పల్లకి వింటున్నారు. ఈ ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం ద్వారా మీకు నచ్చిన పాటల్ని కోరుకొని వినవచ్చు. అందుకోసం మీరు డయల్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్ 0891-272-7272, 0891-272-7288. మరి మన నెక్స్ట్ కాలర్ మనకి లైన్లో సిద్ధంగా ఉన్నారు, పలకరిద్దాం. హలో, ఓకే అండి. మురళి గారు, ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు?
13: పంచి కళ్యాణి దొంగల రాణి సినిమాలోనే పద పద పదవి కళ్యాణి, పదవి పంచ కళ్యాణి, ఆ పాట అండి.
12: సరేనండి, తప్పకుండా మీరు అడిగిన పాట వస్తుంది, వినండి మరి.
13: ఓకే ఓకే, థ్యాంక్ యూ.

0: హలో
1: పాటల పల్లకి.
0: హలో,
1: హలో, నమస్కారం అండి.
0: నమస్తే మేడం. గుడ్ మార్నింగ్.
1: గుడ్ మార్నింగ్. చెప్పండి సార్, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, మీ పేరు?
0: హైదరాబాద్ వనస్థలిపురం బాలరాజు మాట్లాడుతున్నాను.
1: ఓకేనండి, హైదరాబాద్ నుంచి. మీరు కూడా యాప్లో వింటున్నారు?
0: యాప్లో వింటున్నాను. చాలా
1: వెరీ
0: స్పష్టంగా,
1: నైస్.
0: క్లియర్గా మీ మాటలు, మీ పాటలు అన్ని మంచి స్పష్టంగా వింటున్నాను మేడం.
1: ఓకేనండి, సంతోషం. ఓకేనండి, చెప్పండి సార్, ఏ సాంగ్ కావాలి మీకు?
0: ముందుగా మన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న శుభతరుణంలో మా హార్దిక శుభాకాంక్షలు మేడం.
1: ఓకేనండి, మీకు కూడా.
0: మాకు ఎన్నో కార్యక్రమాలు ఆకాశవాణి ద్వారా నేర్చుకున్నాము. మంచి విజ్ఞానాన్ని కూడా మాకు అందించింది ఆకాశవాణి. ఎప్పుడు మేము మర్చిపోలేమండి.
1: ఓకేనండి, ధన్యవాదాలు. చెప్పండి సార్, ఏ సాంగ్ కావాలి మరి?
0: మాకు చట్టానికి వెయ్యి కలిసిన వాళ్ళ కోటి ఆశల కొత్త ఊహలు.
1: ఓకే, సరేనండి, మీరు అడిగిన పాట వస్తుంది, మరి వినండి.
0: ఓకే మేడం, ధన్యవాదాలు.
1: నమస్కారం.

0: హలో, పాఠాల పల్లకి. హలో,
1: మేడం,
0: నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు చెప్పండి సార్
1: నా పేరు రాజేష్. మేడం,
0: మీ వాయిస్ బ్రేక్ అవుతుంది కొంచెం. మీరు సిగ్నల్ కరెక్ట్గా ఉన్న చోటుకు వస్తారా?
1: ఓకే మేడం, ఓకే మేడం.
0: ఇప్పుడు వినిపిస్తుంది, చెప్పండి సార్.
1: కడప జిల్లా.
0: ఓకే, కడప జిల్లా నుంచి కాల్ చేస్తున్నారు. ఓకే, మీకు ఏ సాంగ్ కావాలి చెప్పండి.
1: హలో
0: చెప్పండి సార్, మీకు ఏ సాంగ్ కావాలి?
1: మేడం, ఇది యమగోళ ఎన్టీఆర్ గారిది మేడం.
0: అందులో
1: వయస్సు ముసురు వస్తున్నది వాన బొబ్బుల అని, మంచి హుషారైన సాంగ్ మేడం.
0: ఓకేనండి, మరి వినండి హుషారుగా.
1: ఓకే మేడం.

0: హలో, పాటల పల్లకి. హలో, నమస్కారం.
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు చెప్పండి సార్.
1: నా పేరు అన్ముల మోహన్ మేడం. మాది మున్రాయి గ్రామం, సంగం మండలం, వరంగల్ జిల్లా మేడం.
0: ఓకేనండి. ఈరోజు మా కాలర్స్ అందరూ కూడా యాప్ ద్వారా వింటున్న కాలర్స్ ఎక్కువ మంది వస్తున్నారు, సో చాలా సంతోషం.
1: అవును
0: చెప్పండి
1: మేడం.
0: సార్, మీకు ఏ
1: మేడం,
0: పాట కావాలి?
1: నాకు సాయవరం సినిమా నుండి ఆకాశం ఎందుకో పట్టబడి అని పాట కావాలి
0: ఓకేనండి, తప్పకుండా మీరు అడిగిన పాట
1: మేడం.
0: వస్తుంది.
1: మేడం, మనమరాల పేరు చెప్తాను మేడం.
0: ఓకే,
1: మనవరాలు అన్విక, ఆరుషి, మహిర, మనవడు కౌశిక్ రెడ్డి, మన రేడియో శ్రోతలు అందరి
0: ఓకే
1: కోసం మీకు
0: ఓకేనండి, అందరి కోసం, మీ మనవాళ్ళ కోసం, మన శ్రోతలందరి కోసం కూడా
1: మేడం. మీ
0: సాంగ్
1: పేరు
0: వస్తుంది,
1: మేడం?
0: వినండి.

0: శ్రోతల పాటల పల్లకి ఫోన్ అండ్ లైవ్ సినిమా పాటల కార్యక్రమం వింటున్నారు. ఈ కార్యక్రమం ద్వారా మీకు నచ్చిన పాటల్ని కోరుకుని వినాలంటే మీరు డయల్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్ 0891272724 0891272788. మరి మన నెక్స్ట్ కాలర్ని పలకరిద్దాం. హలో
1: హలో, నమస్తే అమ్మా. నమస్తే.
0: నమస్కారం అండి. పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు చెప్పండి సార్.
1: నా పేరు బొట్టేటి జగన్నాథరావు. మాది విశాఖపట్నం జిల్లా చింతల అగ్రహారం అమ్మా.
0: ఓకేనండి, చెప్పండి సార్, ఏ పాట విందాం అనుకుంటున్నారు?
1: నాకు ఈరోజు ముత్యాల పల్లకి చిత్రంలో సన్నాజాజికి ఉన్న మామకి పెళ్లి కుదిరింది అనే పాట కావాలమ్మా.
0: ఓకేనండి, తప్పకుండా వినండి. మరి
1: థాంక్యూ అమ్మా. ఓకే.

0: శ్రోతల పాటల పలికి వింటున్నారు. మన నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో
1: హలో
0: హలో నమస్కారం అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు చెప్పండి సార్.
1: నా పేరు అగ్రా త్రినాథ్ అండి, బ్లైండ్ అండి. చిన్న నుంచి కాల్ చేస్తున్నానండి.
0: చెప్పండి త్రినాథ్ గారు, ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు?
1: నాకు తల్లి వినీవి తండ్రి వినీవి.
0: ఓకే,
1: ఆ పాట కావాలండి. బీసీసీ పాడిన పాట.
0: ఓకేనండి.
1: నేను బాగున్నారండి.
0: బాగున్నానండి. సరే, మీరు అడిగిన పాట వస్తుంది వినండి.

0: హలో పాటల పలకి.
1: హలో, వెరీ గుడ్ మార్నింగ్ అమ్మా.
0: గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారమ్మా చెప్పండి.
1: నేను ఎంఏ నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు లక్ష్మి. అంతస్తు సినిమాలోని దొలపుడు బుల్లోడా దుమ్ము దుల్పించే మా ఒక పాట.
0: ఓకేనండి, సరే విందాం మరి.
1: థ్యాంక్ యూ సో మచ్.
0: ఓకే.

0: కళ్ళతో షికార్లు కొట్టే మలపరాములను పిలక పట్టుకొని వన్
1: టూ త్రీ
0: చెప్పి దులపరబుల్లోడా దుమ్మ దులపరబుల్లోడా కిలిపి కళ్ళతో షికార్లు కొట్టే మలపరాములను పిలక పట్టు

0: పట్టుకుని
1: తళాంగుతా దిగిన తకతో తోమ్మని
0: తళాంగుతా దిగిన తకతో తోమ్మని
1: దులపరబుల్లోడా దుమ్మదుల పరబుల్లోడా చిలిపి కళ్ళతో షికార్లు కొట్టే మలపరాములను పిలకబట్టుకొని

చేతులు వేసే శిఖండి గాళ్లను ఒడిసి పట్టుకొని ఇంత బరికను చేత పట్టుకొని తులపర బుల్లోడా దుమ్ము తులపర బుల్లోడా చిలిపి కళ్ళతో షికార్లు కొట్టే మలపరాములను పిలక పట్టుకొని

0: అనంతగిరి తిరణాళ్లకు పోతే జనం ఒత్తిడికి సతమతమవుతూ సిక్కుతోట కాతికమక పడితే
1: అయ్యయ్యో
0: తందు తోసుకొని సరసాలకు దిగు గ్రంథ సాంగులను కాపు వేసుకొని దులపరబుల్లోడో దుమ్మ దులపరబుల్లోడా చిలిపి కళ్ళతో షికార్లు కొట్టే మలపరాములను పిలకబట్టుకొని

0: పెద్ద కొడలా, ఇది నీకోసం అమ్మా.
1: దీనికి ఇంత తొందర వచ్చింది?
0: అరే చిన్న కొడలా, ఇదేమో నీకోసం. ఇదిగో ఇది నా చిట్టి తల్లి కోసం.
2: కానీ నాయనమ్మా, మీకోసం
3: అంటే తనదే. నా బ్యాంక్ లాకర్ ఫిక్స్ డిపాజిట్ అన్నిట్లోనూ ఈవినేగా నామినీ చేశాను. రేపు నేను లేనప్పుడు డబ్బు ఈవిడికి సులువుగా లభిస్తుంది.
0: శుభం పలకండి. ఏంటిది
4: ఆర్బీఐ అంటుంది?
5: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
6: శ్రోతలు పాటల పల్లకీ ద్వారా తమకు నచ్చిన పాటల్ని కోరుకొని వింటున్నారు. మీరు కూడా మీకు నచ్చిన పాటల్ని కోరుకొని వినవచ్చు. అందుకోసం మీరు డైల్ చేయాల్సిన మా ఫోన్ నంబర్స్ 0891-272-7244, 272-7288. హలో పాటల పల్లకీ. నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి?
7: నా పేరు టెన్నిసర్ పద్మావతి, విజయనగరం నుంచి మాట్లాడుతున్నా.
6: ఓకే అండి పద్మావతి గారు, ఏ పాట అడుగుతున్నారు మరి?
7: జయదేవుడు అసలు సుందరులని పాట కావాలి మేడం.
6: ఓకేనండి, సరే విందాం మరి.
7: నమస్తే మేడం.
6: నమస్తే.

0: హలో, పాటల పల్లకి.
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు చెప్పండి.
1: బుక్ చేసుకున్నందుకు ఆకాశం శుభాకాంక్షలు మేడం.
0: ఓకేనండి, మీకు కూడా శుభాకాంక్షలు. చెప్పండి, మరి ఏ పాట
1: థ్యాంక్ యూ
0: విందాం
1: మేడం.
0: అనుకుంటున్నారు?
1: మాకు స్వయంవరంలో ఈరవాణి రాగంలో ఆ పాట ఇవ్వండి మేడం అందరికోసం.
0: అంటే మనకు కొత్తగా వచ్చిన స్వయంవరం. ఇందాక ఒక ఆయన వేరే పాత స్వయంవరం అడిగారు, మీరు ఇప్పుడు కొత్తది. ఓకే ఓకేనండి. సరే, మరి మీరు అడిగిన పాట వస్తుంది, వినండి.

మీరు ఇంతవరకు పాటల పల్లకి ఫోన్ ఇన్ లైవ్ సినిమా పాటలు విన్నారు. ఇదే ఈ కార్యక్రమాన్ని 10:15 నుంచి మళ్ళీ వినవచ్చు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 10:00 కావస్తోంది. కొద్ది క్షణాల్లో ప్రభుత్వ అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలపై ప్రత్యేక కార్యక్రమం వింటారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి.

దేశంలోని భిన్న భాషలు, సంస్కృతులు, సంప్రదాయాలు, జీవన విధానాలను పరస్పరం పరిచయం చేస్తూ జాతీయ సమైక్యతను బలోపేతం చేయడమే ప్రధాన లక్ష్యంగా భిన్నత్వంలో ఏకత్వం అనే భారతదేశ స్ఫూర్తిని చెప్పే కేంద్ర ప్రభుత్వ కార్యక్రమమే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్. ఒక రాష్ట్ర ప్రజలు మరో రాష్ట్ర సంస్కృతిని తెలుసుకోవడం ద్వారా దేశభక్తి, పరస్పర గౌరవం, ఐక్యతా భావాలు మరింత బలపడుతున్నాయి. ముఖ్యంగా యువతలో భారత వైవిధ్యంపై అవగాహన పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా అమలు చేస్తోంది. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమం దేశ ఐక్యతను మరింత బలోపేతం చేస్తున్న గొప్ప కార్యక్రమమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారతదేశ వైవిధ్యమే దేశబలమని, భిన్న భాషలు, సంస్కృతులు, సంప్రదాయాలు ఉన్నప్పటికీ దేశ ప్రజలందరినీ ఒకే భావంతో కలిపే వేదికగా ఈ కార్యక్రమం నిలుస్తోందని అన్నారు. యువత పరస్పరం ఒకరినొకరు తెలుసుకోవడం ద్వారా జాతీయ సమైక్యత మరింత బలపడుతుందని ప్రధాని అభిప్రాయపడ్డారు. దేశ అభివృద్ధిలో యువత కీలక శక్తి అని పేర్కొంటూ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ద్వారా భారత వైవిధ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పే అవకాశం లభిస్తుందని అన్నారు. ప్రజల మధ్య సోదరభావం, పరస్పర గౌరవం పెంపొందించడంలో ఈ కార్యక్రమం విశేష పాత్ర

0: పాత్ర పోషిస్తోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
1: ఆనే వాలే దినో మే భారత్ సర్కార్ కి తరఫ్ సే రాజ్యో కే సాత్ ఔర్ సహయోగ్ కే సాత్ హమ్ ఏక్ యోజనా బనానే కే లియే సోచ్ రహే హై. మైనే ఏక్ ఛోటీ కమిటీ బనాయీ హై, వో కమిటీ ఉస్కా ప్రారూప్ తయార్ కర్ రహీ హై ఔర్ ఉస్ యోజనా కా నామ్ హై ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కల్పనా యే హై, హర్ వర్ష్ అప్నే రాజ్య కో కిసీ ఏక్ రాజ్య కే సాత్ హర్ రాజ్య జోడే. మాన్ లీజియే హర్యానా తయ్ కరే కే భై 2016 హమ్ తమిళనాడు సే జుడేంగే. 2016 में हरियाणा में स्कूलों में बच्चों को कम से कम 100 वाक्य तमिल भाषा के सिखाए जाए, हर बच्चे को तमिल का एक गीत सिखाया जाए, तमिल फिल्म फेस्टिवल हो, तमिल नाट्य प्रयोग हो, तमिल खाने का कार्यक्रम हो और हरियाणा के लोग यात्रा करने के लिए तमिल जाए, तमिलनाडु के लोग हरियाणा आए. एक साल भर హర్యానా మే తమిళనాడు చల్తా రహే ఆర్ తమిళనాడు మే హర్యానా చల్తా రహే దేశ్ కి ఏక్తా కో జోడ్నే కా, దేశ్ కే అన్య రాజ్యో కో పహచాన్నే కా, అన్య భాషాఓ కో జాన్నే కా ఏక్ సహజ ఉపక్రమ బనేగా. 2017 మే హర్యానా కోయి ఔర్ రాజ్య లే, 2018 మే హర్యానా కోయి ఔర్ రాజ్య లే. ఆనే వాలే దినో మే ప్రతి వర్ష ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్, ఏక్ రాజ్య దూసరే రాజ్య సే తబ్ జాకర్ కే హమ్ హమారే భారత్ కి వివిధతా కో పహచాన్ భారత్ కి శక్తి కో పహచాన్ పాయేంగే.
0: ఈ కార్యక్రమంలో భాగంగానే యువ సంఘం ప్రారంభించబడింది. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన యువతను ఒక వేదికపైకి తీసుకొచ్చి భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, భాషలు, అభివృద్ది, సాంకేతిక పురోగతి గురించి ప్రత్యక్షంగా తెలుసుకునే ప్రత్యేక కార్యక్రమంగా యువ సంఘం నిలుస్తోంది. యువత ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి వెళ్లి అక్కడి జీవన విధానం, ఆచారాలు, చారిత్రక ప్రదేశాలు, విద్యా సంస్థలు, స్థానిక కళలను తెలుసుకుంటూ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ భావనను మరింత బలపరుస్తున్నారు. దేశ సమగ్రతకు యువతే బలమనే సందేశాన్ని యువ సంఘం విజయవంతంగా ముందుకు తీసుకువెళుతోంది. దేశ యువతలో జాతీయ ఐక్యత, సాంస్కృతిక అవగాహన, పరస్పర సహకారాన్ని పెంపొందించే లక్ష్యంతో కేంద్ర విద్యాశాఖ యువ సంఘం కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇప్పటి వరకు 5 దశల్లో విజయవంతంగా జరిగింది. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ఈబీఎస్బి కార్యక్రమంలో భాగంగా చేపట్టిన ఈ యువ మార్పిడి యాత్రకు దేశవ్యాప్తంగా అపూర్వ స్పందన లభిస్తోంది. 6వ దశ యువ సంఘం కార్యక్రమాన్ని ఈసారి 1.26 లక్షలకు పైగా యువత నమోదు చేసుకోవడం విశేషం. యువ సంఘం కార్యక్రమాన్ని కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉన్నత విద్యా సంస్థల సహకారంతో నిర్వహిస్తున్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన యువత ఒకరినొకరు సందర్శిస్తూ భారత వైవిధ్యాన్ని ప్రత్యక్షంగా తెలుసుకునేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన విద్యార్థులు, యువ నిపుణులు పాల్గొనే అవకాశం పొందుతున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎంపికైన యువత 5 నుంచి 10 రోజుల పాటు ఇతర రాష్ట్రాలను సందర్శించి అక్కడి సంస్కృతి, సంప్రదాయాలు, భాష, పర్యాటక ప్రదేశాలు, సాంకేతిక అభివృద్ది, స్థానిక జీవన విధానాలను తెలుసుకుంటున్నారు. పర్యాటకం, సంప్రదాయం, ప్రగతి, సాంకేతికత, పరస్పర అనుసంధానం అనే 5 ప్రధాన అంశాలపై ఈ కార్యక్రమం జరుగుతోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని ప్రముఖ ఉన్నత విద్యా సంస్థలు ఈ యువ సంఘం కార్యక్రమంలో భాగస్వాములయ్యాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఐఐఎం, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎన్ఐటీలు వంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు యువతకు ఆతిథ్యమిస్తున్నాయి. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా ఏర్పేడులోని భారతీయ సాంకేతిక విజ్ఞాన సంస్థ ఐఐటీలోనూ యువ సంఘం ఫేజ్ 6 కార్యక్రమం నిర్వహించారు. మహారాష్ట్రకు చెందిన విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ సంస్కృతి, చారిత్రక కట్టడాలు, అభివృద్ది ప్రాజెక్టులను సందర్శిస్తూ రాష్ట్ర విశిష్టతను తెలుసుకున్నారు. విద్యార్థుల్లో మేధో సంపత్తిని పెంచే ప్రయత్నంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ నిర్వహిస్తోందని ఐఐటి డైరెక్టర్ కెఎన్ సత్యనారాయణ తెలిపారు. మహారాష్ట నుంచి వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు తిరుపతి ఐఐటికి వచ్చిన మహారాష్ట విద్యార్థులకు ఆంధ్ర సంస్కృతి, సంప్రదాయాలను తెలిపే విధంగా కార్యాచరణ రూపొందించామని ఆయన పేర్కొన్నారు.
2: మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక పథకం స్టార్ట్ చేసింది, ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్. ఐడియా ఏంటంటే మన స్టూడెంట్స్ ఇండియాలో ఒక ప్రాంతం వాళ్ళు ఇంకో ప్రాంతం గురించి తెలుసుకుంటానికి. సో మహారాష్ట్ర నుంచి ఒక 50 మంది స్టూడెంట్స్ 15th ఈవినింగ్ దేర్ అరైవింగ్ హియర్, 22nd దాకా ఉంటారు ఇక్కడ. మన దగ్గరలో ఉన్న సైంటిఫిక్ ఇన్స్టిట్యూషన్స్, యూనివర్సిటీస్, ఐఐటి, ఐసర్, మహిళా యూనివర్సిటీ ఇలాంటి ఇన్స్టిట్యూషన్ తీసుకెళ్ళి ఎక్స్పోజ్ చేసిన తర్వాత ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఆర్కియలాజికల్ లొకేషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ చంద్రగిరి ఫోర్ట్, మన గుడిమల్లం టెంపుల్ విజిట్స్ టు శ్రీకాళహస్తి, తిరుమలకి, ఇవన్నీ తీసుకెళ్లి మేము చూపిస్తున్నాము.
0: ఏక భారత్ శ్రేష్ఠ భారత్.

0: కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన యువ సంఘం కార్యక్రమంలో రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పాల్గొన్నారు. విజయవాడలో మహారాష్టకు చెందిన విద్యార్థులతో ఆయన లోక్భవన్ దర్బార్ హాల్లో ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చిన మహారాష్ట విద్యార్థులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. మహారాష్టతో శతాబ్దాల చారిత్రక అనుబంధం ఉందని ఆయన పేర్కొన్నారు. ఉమ్మడి సంప్రదాయాలు, నదులు, వాణిజ్య మార్గాలు రెండు రాష్ట్రాల ప్రజలను అనుసంధానించాయని తెలిపారు.
1: The Ek Bharat Shrestha Bharat program pairs every state and union territory with another and seeks to nurture exchange of knowledge of heritage, traditions, arts and culture of different states and union territories. The pairing of Maharashtra and Andhra Pradesh for this program is profoundly meaningful. Our two states share centuries of history, a history of intellectual exchange, of the shared devotional traditions, of rivers and trade routes that connected our peoples long before modern borders were drawn.
0: యువ సంఘంలో పాల్గొంటున్న మహారాష్ట్ర విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ సంస్కృతి, సంప్రదాయాలు, ఆతిథ్యంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడి ప్రజల ఆత్మీయ స్వాగతం, తెలుగు సంస్కృతి, స్థానిక ఆహార సంప్రదాయాలు తమకు కొత్త అనుభూతిని కలిగించాయని విద్యార్థులు తెలిపారు. ముఖ్యంగా తిరుపతి వంటి పర్యాటక ప్రాంతాల సందర్శన ఎంతో ఆసక్తికరంగా అనిపించిందని అన్నారు. విద్యాసంస్థలు సాంకేతిక అభివృద్ధి, గ్రామీణ జీవన విధానం గురించి ప్రత్యక్షంగా తెలుసుకుని

0: సంప్రదాయాలు ఆతిథ్యంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడి ప్రజల ఆత్మీయ స్వాగతం, తెలుగు సంస్కృతి, స్థానిక ఆహార సంప్రదాయాలు తమకు కొత్త అనుభూతిని కలిగించాయని విద్యార్థులు తెలిపారు. ముఖ్యంగా తిరుపతి వంటి పర్యాటక ప్రాంతాల సందర్శన ఎంతో ఆసక్తికరంగా అనిపించిందని అన్నారు. విద్యాసంస్థలు సాంకేతిక అభివృద్ధి, గ్రామీణ జీవన విధానం గురించి ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం లభించడం ఎంతో ఉపయోగకరంగా ఉందని చెప్పారు. భిన్న భాషలు, సంస్కృతులు ఉన్నప్పటికీ భారతీయులంతా ఒకటేననే భావన యువసంఘం ద్వారా మరింత బలపడిందని విద్యార్థులు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమం ద్వారా దేశంలోని వివిధ రాష్ట్రాల యువత మధ్య స్నేహబంధాలు పెరుగుతున్నాయని, భారత వైవిధ్యాన్ని దగ్గరగా అనుభవించే అరుదైన అవకాశం లభించిందని మహారాష్ట్ర విద్యార్థులు పేర్కొన్నారు.
1: నా పేరు ఈశ్వరి, నేను ఆంధ్రాలో ఉన్నాను. మాకు ఐఐటి తిరుపతి నచ్చింది, మోరీ నాకు నచ్చారు.
2: నా పేరు కావేరి, నాకు తెలుగు నచ్చింది. గట్టి అల్లుడు.
0: కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ 2047 లక్ష్యానికి అనుగుణంగా యువతలో జాతీయ భావనను పెంపొందించేందుకు ఈ కార్యక్రమాన్ని కీలకంగా భావిస్తోంది. తరగతి గదులకే పరిమితం కాకుండా ప్రత్యక్ష అనుభవాల ద్వారా భారతదేశ వైవిధ్యాన్ని అర్థం చేసుకునే అరుదైన అవకాశం యువ సంఘం అందిస్తోందని అధికారులు పేర్కొన్నారు. గత దశలతో పోలిస్తే ఈసారి నమోదైన భారీ స్పందన యువతలో దేశ ఐక్యతపై పెరుగుతున్న చైతన్యాన్ని ప్రతిబింబిస్తోంది. వివిధ రాష్ట్రాలకు చెందిన యువత పరస్పరం కలుసుకోవడం ద్వారా ఏకభారత్ శ్రేష్ఠ భారత్ భావన మరింత బలపడుతోందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. యువసంఘం కార్యక్రమం కేవలం ఒక విద్యార్థుల పర్యటనగా కాకుండా భారతీయ ఐక్యతను బలపరిచే జాతీయ కార్యక్రమంగా రూపుదిద్దుకుంటోంది. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన యువత ఒకరినొకరు ప్రత్యక్షంగా కలుసుకుని భాషలు, సంస్కృతులు, సంప్రదాయాలు, జీవన విధానాలను తెలుసుకోవడం ద్వారా వైవిధ్యంలో ఐక్యత అనే భారతీయ తత్వాన్ని తెలుసుకుంటున్నారు. ఈ కార్యక్రమం యువతలో జాతీయ సమైక్యత భావనను పెంపొందించడమే కాకుండా పరస్పర గౌరవం, సోదరభావం, సామాజిక అవగాహనలను మరింత బలోపేతం చేస్తోంది. ఒక రాష్ట్రానికి చెందిన యువత మరో రాష్ట్ర అభివృద్ధి, విద్యా వ్యవస్థ, స్థానిక కళలు, సంప్రదాయాలను తెలుసుకోవడం ద్వారా దేశ నిర్మాణంలో తమ పాత్రను మరింత విస్తృతంగా అర్థం చేసుకునే అవకాశం పొందుతున్నారు. ప్రత్యేకంగా ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ లక్ష్యాలను యువసంఘం విజయవంతంగా ప్రజల్లోకి తీసుకువెళుతోంది. యువత మధ్య ఏర్పడుతున్న స్నేహబంధాలు భవిష్యత్తులో జాతీయ ఐక్యతకు బలమైన పునాది వేస్తున్నాయి. భిన్నత్వాన్ని గౌరవిస్తూ భారతీయతను చాటుచెప్పే వేదికగా యువసంఘం నిలుస్తోంది. దేశాన్ని అభివృద్ధి చెందిన భారతంగా తీర్చిదిద్దే దిశగా యువతలో సానుకూల దృక్పథం, నాయకత్వ లక్షణాలు, సామాజిక బాధ్యతలను పెంపొందించడంలో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తోంది. భారతదేశం ఒకటే కుటుంబమనే భావనను బలపరుస్తూ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్ఫూర్తిని నూతన తరాలకు తెలియజేస్తున్న గొప్ప కార్యక్రమంగా యువసంఘం నిలుస్తోందని చెప్పవచ్చు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్లో భాగంగా యువసంఘంపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. రచన వై యుగంధర్ రెడ్డి, వ్యాఖ్యానం షేక్ మస్తాన్బీ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
3: పాటల పల్లకి ఫోన్ ఇన్ లైవ్ సినిమా పాటల కార్యక్రమం. మీకు నచ్చిన పాటల్ని కోరుకుని వినాలంటే మీరు డైల్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్ 0891-277-2744, 0891-277-2788. మరి మన నెక్స్ట్ కాలర్ ఎవరు లైన్లో ఉన్నారు చూద్దాం, ఏం మాట్లాడుతారో. హలో, నమస్తే అండి.
4: చెప్పండి. నమస్తే అండి.
3: మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు సార్?
4: నేను తూర్పు గోదావరి జిల్లా అండి.
3: మీ పేరు?
4: నా పేరు గాలిదేవ సత్యనారాయణ.
3: ఓకేనండి. సత్యనారాయణ గారు ఏ పాట అడుగుతున్నారండి?
4: మంచి నంతల చిత్రంలో ఓహో ఓ పౌరమ.
3: ఓకే, మన నాగేశ్వరరావు గారి సినిమా. ఓకేనండి, సరే విందాం మరి.
4: ఈ పాట వినడానికండి
3: చెప్పండి.
4: సత్యవేణి, సుభాషిణి,
3: ఓకే,
4: వంశీ, వాసులక్ష్మి,
3: ఓకే,
4: గణేష్ వగైరా, వీళ్ళందరూ అడుగుతున్నారండి.
3: ఓకే ఓకే, అందరికి. ఇంకా లిస్ట్ లో ఎంతమంది ఉన్నారో అందరి కోసం, మన శ్రోతలందరి కోసం. ఓకేనండి, నమస్కారం.

0: హలో పాటల పల్లకి. హలో,
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు చెప్పండి.
1: నా పేరు రాజేంద్ర కుమార్ అమ్మ, కాకినాడ నుంచి మాట్లాడుతున్నారు, కాకినాడ నియోజకవర్గం.
0: ఓకేనండి. కాకినాడలో మరి మీరు రేడియో ద్వారా వింటున్నారా, యాప్ ద్వారా వింటున్నారా?
1: రేడియో ద్వారానమ్మా.
0: ఓకేనండి, చెప్పండి సార్, ఏ పాట అడుగుతున్నారు?
1: గులేబా కవులు కవులు రన్ను వేసుకుంటే వచ్చింది పాట మేడం.
0: అలాగేనండి, తప్పకుండా మీరు అడిగిన పాట. నమస్కారం.

0: హలో, పాటల పల్లకి.
1: హలో, నమస్కారం అమ్మా.
0: నమస్కారం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు చెప్పండి సార్
1: కాకి అప్పారావు, తొమ్మిది పని వారు.
0: ఓకేనండి. అప్పారావు గారు ఏ పాట అడుగుతున్నారు మరి?
1: మంచి నిద్ర చెప్పండి. ఎన్నాళ్ళు వేచిన ఉదయం.
0: ఓకే, ఎన్నాళ్ళు వేచిన ఉదయం. ఓకేనండి, మరి విందామా?
1: ఆ
0: ఓకే.

0: మన పాఠాల పల్లకి ఈరోజు కార్యక్రమానికి లాస్ట్ కాలర్ని పలకరిద్దాం. హలో,
1: హలో,
0: నమస్కారం అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు చెప్పండి.
1: మేడం, సాంగ్ కావాలండి.
0: ఓకేనండి, ఏ పాట కావాలి? మీ ముందు మీరు పేరు చెప్పండి సార్.
1: అనంతపురం మహేష్.
0: ఓకేనండి, మహేష్ గారు ఏ పాట అడుగుతున్నారు?
1: మూగ మనసులు.
0: ఓకే,
1: నా పాట నీ నోట.
0: అలాగేనండి, తప్పకుండా మీరు అడిగిన పాట వస్తుంది, వినండి.
1: ఓకే, బాయ్.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 90 ఏళ్ల ఆకాశవాణి అలనాటి మేటి కార్యక్రమం రెప్పలేని కన్ను రూపకం వింటారు. రచన డాక్టర్ బండి సత్యనారాయణ, నిర్వహణ శ్రీ పివి రామ్ గోపాల్. వినండి రెప్పలేని కన్ను రూపకం.

0: ఏమిటి ఆక్రందనలు? ఏదైనా ఉపద్రవం కాదు కదా?
1: కాదు.
0: కాదా? మరేదైనా సునామీ భూకంపం లాంటివి కాదు కదా?
1: కాదు.
0: అవి కావా? అయితే యుద్ధమై ఉంటుంది.
1: కాదు కాదు కాదు.
0: కాదు కాదు అంటున్నావు, ఇంతకీ నువ్వెవరు?
1: నేనా? నేను ఈ ప్రపంచపు పసితనానికి ప్రతినిధిని. నా పేరు బాల.
0: ఓ బాల, చాలా బాగుంది.
1: మరి మీ నామధేయం తెలుసుకోవచ్చా?
2: నా పేరు నీకు తెలీదా? నేను నీ చుట్టూ ఉండే ప్రకృతిని. కృతి నా పేరు. ఇంతకీ
0: ఆ ఆక్రందనలు?
1: ఆంటీ, సునామీ అయినా భూకంపమైనా యుద్ధమైనా రోజూ రావు, కానీ ఈ ఆక్రందనలు హాహాకారాలు నిత్యం వినిపిస్తూనే ఉంటాయి. ఇవి నిత్య వ్యధాభరిత కథలు, మౌనంగా రోదించే గాయాలు, ఇళ్ల నుంచే విరజిమ్మే లావాలు.
0: ఏమిటి ఈ కేకలు అరుపులు? ఇంటి నుంచా?
1: అవును, ఇంటి నుంచే.
0: ఇంటి వాతావరణం ఇలా ఎందుకుంటుంది బాలా? ఇల్లు అందమైన ఓ ప్రశాంత నిలయం కదూ.

0: నిజమే, ఇల్లంటే అమ్మ ఆత్మీయత, నాన్న ఆదరణ ఉండాలి. ఇవి లేని చోట పసిరి హృదయాలు ఎంతగా తల్లడిల్లిపోతాయి.
1: కొడుతున్నారు కదా, రోజు కొడుతున్నారు మా నాన్న తాగి.
2: మా నాన్న కొడతారు అనేసి ఇంట్లో నన్ను పంపించారు.
3: నాకు ఆటలు అంటే బాగా ఇష్టం. మా మమ్మీ గారు ఆడిపించేవారు కదా, అవేమీ
4: అంత అయినగానే వెళ్ళిపోమనేది.
5: ఈ గొంతుల్లో విషాద స్వరం యథార్థమే అనిపిస్తోంది. కానీ
0: నువ్వే కాదు, చాలామంది నమ్మరు, కానీ ఇది వాస్తవం. ఇల్లు కంటే వీధి పదిలమనుకొని అందరూ ఉండి అనాథలైన పిల్లలు ఇప్పుడు మన చుట్టూ అనేక మంది ఉన్నారు. శ్రీనివాస్, శ్రీదేవి ఇద్దరు అన్నా చెల్లెళ్ళు. తండ్రి తాగుబోతు, రోజూ అతను తాగిరావటం, భార్యను చావగొట్టడం, ఇది ఆ ఇంటి వాతావరణం.
6: Zelo gado vayo

0: మొగుడనేవాడు అక్కడ ఉన్నాడని గుర్తుందా నీకు? ఆడి పగలంతా కట్టపడి వస్తాడు, ఆడికో మొద్దు వండి పెట్టాలని గుర్తుందా నీకు? చెప్పే.
1: ఆ గుర్తు లేకపోతే మర్చిపోవటానికి నువ్వేమని మర్చిపోనిస్తున్నావేటి? కుంభమే కదా నీకు కావాల్సింది, దానికోసమే కదా వస్తావు నువ్వు. వండుతున్నాను, ఉండు.
0: ఇది వండాలా అంటే ఇంకా కూడు వండలేదన్నమాట, అది సంగతి. చెప్ప, ఎంతసేపు నువ్వు ఎక్కడికి వెళ్ళా?
1: ఇది మరీ బాగుంది, గురువింద గింజ కింద మచ్చరగదంట, అలాగుంది నీ బాగోతం.
0: ఏటి ఏటి రెచ్చిపోతున్నావేటి? మై నార్ మసే అంటే
1: అబ్బా, తాగొచ్చి తందనాలు ఆడడం కాకుండా పైగా నాకు రొంక అంట కడతావా? ఈ బాధలు నేను పడలేను దేవుడా.
0: సీనిగా మీ అమ్మ ఒంటి కదా, కిరసనాలు పోసుకుందరు. ఇప్పుడు అగ్గిపొల గీసేస్తే ఎలాగుంటది?
2: ఒకవైపు చనిపోయిన తల్లి విషాద ఛాయలు, మరోవైపు తండ్రి నిరాదరణ. శ్రీనివాస్కి శ్రీదేవికి గతమంతా చేదు జ్ఞాపకాలే.
3: మా నాన్న నన్ను ఎప్పుడు కొట్టేశాడు, చదువుకుంటానంటే వ్యాపారంకి వెళ్ళమని చెప్పాడు అనమాట. నాకు వ్యాపారం వెళ్ళడానికి ఇష్టం లేదు, అలా కొట్టేవాడు అనేసి నేను ఇంట్లో 2 times వచ్చాను. వచ్చిన తర్వాత రెండోసారి ఏమో పిల్లలు చేయలు దొరికిపోయాను అనమాట. మా అమ్మ నాన్న ఫోన్ చేశారు ఇంటికి వెళ్ళిపోయినప్పుడు. ఇంటికి వెళ్ళిపోతే మా నాన్నేమో తాయిస్ వస్తాడు కాబట్టి మా అమ్మ ఒకసారి కిరసనాలు వేసుకుంది బెదిరించడానికి. మా నాన్న తాయిస్ ఉన్నాడు కదా, అగ్గిపెట్టి వెలిగించాడు అనమాట. అలా కాలిపోయింది, కాలిపోయిన తర్వాత మరి నేను ఇంకా ఇంట్లో ఉండబోద్ది కాలేదు. అలాగొచ్చి ప్లాట్ఫామ్ ఎక్కాను.
4: మా నాన్న కొట్టేశారనేసి ఇంట్లో నుండి పంపించారు. పంపించేస్తే ముందు మా అన్నయ్య వచ్చారు, ఇలాగొచ్చేస్తే రైల్వే స్టేషన్లోనే తీసుకుని వెళ్ళారండి. మా నాన్నకి చెప్పలేదండి ఎక్కడ ఉంటామో తెలియదు, తెలిస్తే మళ్ళీ గొడవ పెడతారని మా నాన్నకి చెప్పలేదు. పలాన దగ్గర ఉంటున్నామని తెలుసు కానీ రారండి, ఎవరు రారు మా దగ్గరికి.

0: అమ్మా నాన్న ఉండి కూడా ఆనందగానే మిగిలిపోయాడు మరో తమ్ముడు.
1: నా పేరు చందు మరేం వెస్ట్ గోదావరి పేరుపాలెం. నా వయసు 12 సంవత్సరాలు. ఎందుకు వచ్చానంటే నేను ఇంట్లో నుంచి మా నాన్న మా అమ్మగారి తబ్బలాడుకుంటుంటారు ఎక్కువ, అందుకు వచ్చాను. మా అమ్మగారిని మా నాన్నగారు కూర్చేవారు, నేను ఇక్కడ ఉండలాగా అటు ఇటు తిరగలాగానే వచ్చాను. ఒక్కరోజు కదండి, ప్రతిరోజు అలాగా ఇష్టం లేక ఇంటి కాడ వచ్చాను.
0: అమ్మా నాన్నల మధ్య సయోధ్య లేకపోవటం, రోజు గొడవలు పెట్టుకోవటం వల్ల పిల్లల భవిష్యత్తు చిందర వందర అవుతుందనే దానికి తమ్ముడు చందు ఓ తార్కాణం. ఇదిలా ఉంచు, ప్రకాష్ది మరో సమస్య. అమ్మా నాన్నల విచ్చలవిడి ఆటకి బలయ్యాడు ప్రకాష్. తల్లిదండ్రుల ప్రవర్తన, ముఖ్యంగా ఇటువంటి అక్రమ సంబంధాలు పిల్లల జీవితాలతో చెలగాటమాడతాయి. విను,
2: నా ఊరు కర్ణాటక. మా అమ్మ తెలుగు అని చేసుకొని నన్ను చిన్నప్పుడు తీసుకుని వచ్చేసింది. చిన్నప్పుడు తీసుకుని వచ్చి వైజాగ్లో ఉంచింది, వైజాగ్లో రెండో నాన్న దగ్గర. రెండో నాన్న దగ్గర ఉంచి మా రెండో నాన్న తాగి కొడుతుంటాడు. రెండో నాన్న షిప్ పని, షిప్ పని చేత రెండో నాన్నకి ఒక పిల్లం ఉంది. ఆ పిల్లం మా పక్కింట్లోనే. రెండో నాన్న దగ్గర ఉండబుద్ధి కాదు కదా, నేను వెళ్ళిపోతాను కర్ణాటకకి అన్నాడు. కానీ మా రెండో నాన్న కొట్టేసాడు, అందుకే వచ్చేసా. మా అమ్మ కూడా కొట్టిద్ది అంతే, బాగా చూసుకోదు. కొడుతున్నారు కదా, రోజు కొడుతున్నాను మా నాన్న తాగి, అందుకే కొడుతున్నారని ఒకసారి పారిపోయి వచ్చేస్తే మళ్ళీ తీసుకుని వచ్చారు ఇంట్లో. వద్దని దూరం పారిపోయా, ఇంకంతే.

0: ఆంటీ, ఏమిటా మౌనం, వింటున్నారా?
1: వింటున్నాను.
0: ఇప్పుడు నీకు దీపక్ గురించి చెప్తాను. దీపక్ది గౌహతిలో ఓ మారుమూల గ్రామం. కూలి పనులు చేసుకునే కుటుంబం వాళ్ళది. తండ్రి రిక్షా తొక్కేవాడు, తల్లి ఇటుకల బట్టీలో రోజువారీ కూలి. తండ్రి భార్యని కొడుకుని వదిలేసి ఢిల్లీ వెళ్ళిపోయాడు. ఇక దీపక్ పెళ్ళి ఊరేగింపులకి గుర్రాలను తోలికెళ్ళేవాడు. రోజంతా సంపాదించిన డబ్బు తెచ్చి తల్లి చేతిలో పెట్టాలి దీపక్, లేకపోతే తల్లి అతన్ని కొట్టేది. తల్లి పెట్టే ఈ వేధింపులకు దీపక్ మనసు విరిగిపోయింది. ఆ రోజు,
2: ఒరే పోరడా, ఏడబోయినవరా, బలాదూర్ తిరిగొస్తున్నావు.
3: గిరాకీ కోసం జర గుడికాడ కూసునా.
2: గైతే ఇప్పుడు గిరాకీ ఏం లేదా?
3: లేదు.
2: ఏ రోయ్, వస్తీనండా, మస్తు షాదులు జరుగుతున్నాయి, గిరాకీ ఏంది లేదంటావండి? జర నిజం చెప్పు బిడ్డ, నరం తెస్తా.
3: నన్ను సతాయించక, మరి రేపు మస్తు పైసలు దాస్తానులే. ఆకలేస్తుందే, జర అన్నం పెట్టవే.
2: ఏందిరా నాకరాలు చేస్తున్నావు, పొమ్మండుండే నీకు కాదు.
4: కుల్దీప్ సహా.
5: ఉమర్ క్యా?
4: బారా.
5: కౌన్ సే కౌన్ సే? తుమ్
4: మాల్దా జిల్లా.
5: కహాన్ సే మాల్దా జిల్లా?
4: గౌహాటీపురా.
5: అచ్చా, తుమ్హారే మా బాప హ్యా?
4: హ్యా.
5: క్యా కర్తే హో లోగ్?
4: మాయి ఢోయ్ బాబా.

0: ಮಗೆ ಚಮಟ ಪಟ್ಟೇ.
1: తల్లి తండ్రి ఉన్నా లేనట్టే కొందరి విషయంలో చిన్నతనంలోనే అమ్మా నాన్నలను పోగొట్టుకున్న దురదృష్టవంతులు మరికొందరు. అమ్మా నాన్న లేకపోయినా అయిన వాళ్ళైనా అభయహస్తం అందిస్తారనుకుంటాం, అది కూడా కరువైన అనాథలు ఉన్నారు. ఏడుకొండలు అలాగే చిన్నప్పుడే అమ్మా నాన్నని పోగొట్టుకున్నాడు. అక్కా బావల వద్ద చేరాడు. వారు అతన్ని కూలి పనికి పంపేవారు. కూలి డబ్బు తెచ్చి ఏడుకొండలు అక్క చేతిలో పెట్టాలి. ఏడుకొండలు ఇంకా ఏమంటున్నాడో విను.
2: నాన్నగారి పేరు రవితేరణ, మా అమ్మ పేరు రవితి సత్య. నాకు వచ్చే 2 నెలలు అవుతుందమ్మా నేను వచ్చి. మా అమ్మగారు లేరు, మా అక్క బావన్న. ఎంత తెచ్చినా తేలేదంటారు డబ్బు. ఎంత తెచ్చి 10 రూపాయలు ఖర్చు పెట్టుకుంటే నువ్వు ఎందుకు ఖర్చు పెట్టుకుంటావు, దేనికోసం ఖర్చు పెట్టుకుంటావు, నీకేం ఖర్చు ఉందో మందు తాగుతావో ఇలా అనేసి అడిగేవారు. నేను మందు ఇలా ఏం తాగను, ఏదో తినడానికి బజ్జీలని ఇవన్నీ తినడానికి తీసుకుంటున్నాయి 10 రూపాయలు అని అంటే 10 రూపాయలు తీసుకోవద్దు, ఎంత ఉన్నా అంత ఇచ్చాను నేను తనకు, అది నీకు ఎందుకు అనేసి అన్న అనేవారు. ఎక్కడ పడినా బతుకుతాననేసి కొట్టారనేసి ఇందులో.
1: లలిత కథ కూడా ఇటువంటిదే. ఆమెకి అమ్మా నాన్న లేరు, బంధువులు చేరదయ్యలేదు.
3: అమ్మ తినుముందే చనిపోయింది, తర్వాత నాన్న పెంచారు, నాన్న కూడా జబ్బుతో చనిపోయారు. బంధువులు అంటే ఎవరి దగ్గరికి పంపించలేదు, నన్ను హాస్టల్లోనే పెట్టారు చిన్నప్పటి నుంచి. వాళ్ళు తగాదలు ఆడుకున్నారంట, అంటే ఫస్ట్లో వాళ్ళు తగాదాడుకొని వచ్చేసారు ఇంట్లో నుంచి, ఇంకెళ్ళలేదు వాళ్ళు కూడా, వీళ్ళు ఎవరూ రాలేదు. వెంటనే ఏం చేయలేదు, హాస్టల్కి వెళ్ళాను. మా స్కూల్ హాస్టల్ ఉంది గుంటూరులో. బిల్లు కట్టలేదు, డబ్బులు ఇవ్వలేదు, డబ్బులు కట్టాలి నెలకింతని. అయితే కట్టలేదు, 2 నెలలు కట్టలేదు అని చెప్పి పంపించారు. పంపించిన తర్వాత రైల్వే స్టేషన్కి వచ్చాను. తెలుగు స్టేషన్కి వచ్చి వైజాగ్ ఇక్కడ దిగాను.

0: అబ్బబ్బబ్బా, ఎన్నెన్ని ఘోరాలు! తండ్రుల వ్యసనాలు, అమ్మానాన్నల గొడవలు, బంధువుల నిర్లక్ష్యం, కన్నవారే నిర్బంధంగా కూలిపనికి పంపడం. జీర్ణించుకోలేకపోతున్నాను బాల. చిన్ని చిన్ని పిల్లలు, ఎన్నెన్ని కష్టాలు!
1: అవును, ఇవన్నీ ఘోరాలే. పెద్దగా చదువుకొని పేద కుటుంబాలకు చెందిన కథలివన్నీ. అయితే వీటికి భిన్నంగా మరో సమస్య కూడా ఉంది. అదే పిల్లల చదువు.
0: పిల్లల చదువు? పిల్లల చదువులో సమస్య ఏముంటుంది బాల?
1: పిల్లల్ని చదివించాలి, కానీ వాళ్ళు పుట్టిందే చదవటం కోసమన్నట్లు చేయకూడదు. బాగా చదివించాలనే పెద్దల ఆతృత పిల్లల్ని భయపెడుతుంది.

0: నుంచి పారిపోయేటంతటి పరిస్థితిని కల్పిస్తుందంటే నమ్ముతావా ఆంటీ? నమ్మాలి, నమ్మి తీరాలి.
1: ఒరే ప్రసాద్, ప్రసాద్ ఏడు వీడు, హోంవర్క్ పూర్తయిందా లేదా?
2: చేశాడులేండి.
1: ఏడి, ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు వాడు?
2: అదిగో ఆ రూమ్లో ఉన్నాడు, చదవరా అంటే ఉరి ఉరివే చూస్తున్నాడు.
1: ఎరా, నీకు అసలు బుద్ధుందా లేదా, ఇట్రా నువ్వు?
3: అది కాదు నానా, స్కూల్ నుంచి రాగానే మొత్తం హోంవర్క్ చేసేసాను. రేపు ఆదివారం కదా, కాసేపు ఆడుకొని.
1: ఒరే ఒరే ఒరే, ఎందుకురా మమ్మల్ని ఇలా చంపేస్తావు? రేపు నీకు ఫస్ట్ ర్యాంక్ రాకపోతే అందరి ముందు నేను ఎలా తలెత్తుకు తిరుగుతానరా?
2: వాడు చదవడండి, వదిలేయండి. రోజు మనం అరవడం తప్ప వాడికి చీమ కుట్టినట్టయినా లేదు.
1: నీకేం లోటురా, తిండి బట్ట అన్నీ ఉన్నాయి, చదవడానికి ఏమైందిరా నీకు?
2: లేదండి, వాడు మన మాట వినడుగాక వినడు. రేపు కాస్త విషం పట్టుకురండి, చేరో కాస్త తాగి చద్దాం.
4: నాకు ఆటలు అంటే బాగా ఇష్టం. మా మమ్మీ గారు ఆడిపించేవారు కదా అవేమీ. స్కూల్ నుండి లేట్గా వచ్చినా లేకపోతే పిల్లలతో ఆడుకోవడానికి వెళ్ళినా కొట్టేవారు. కొట్టడం వల్ల నాకు ఏంటంటే అదో మెంటాలిటీగా ఉండేది, ఆడుకునేట్లేదు, ఎందుకు ఇక్కడ ఉండని అనిపించేది. అలాగే 5 టైమ్స్ వెళ్ళిపోయాను ఇంట్లో నుండి.
5: చిన్న అవగాహన లోపం, నిండు జీవితం చిన్నపోయింది. తమ బిడ్డ పెద్ద పెద్ద చదువులు చదవాలనుకున్నారు, కానీ ఆ బుల్లి మనసులో ఆట మీద ఉన్న ఆసక్తిని అర్థం చేసుకోలేకపోయారు తల్లిదండ్రులు.
0: ఆంటీ, రాముడు చెప్పే మాటలు కూడా విను, ఇంకా ఆశ్చర్యపోతావు. రాముడు చదువుకోలేదు, అలా అని వ్యవసాయ పనికి వెళ్ళమంటే అది ఇష్టం లేదు. అతనికి ఇంట్లోనే ఉండాలని ఉంది, కానీ ఇరుగు పొరుగు సూటిపోటి మాటలు అతన్ని గాయపరిచాయి.
4: మా చుట్టాలు కానీ లేదా మా ఫ్రెండ్స్ కానీ ఇంటి చుట్టుపక్కల కానీ దేనికి పనికిరాడు, అది ఇది తిడతారని ఇంటికి వెళ్ళడం మానేశాను అన్నమాట. దేనికి పనికిరావాలా, తిరుగుతూనే ఉంటావు, ఇలా పారం పోగలని తిట్టావు, ఇప్పుడు కూడా తిడతారనమాట. ఆ భయం మీద నేను వెళ్ళలేదన్నమాట.

0: பசிவாடி போதா பாலியம்.
1: ஆண்டி
2: బాలా,
1: పిల్లలు ఏదో ఒక ఆసరాతో పైపైకి ఎదిగే తీగల్లాంటి వారు. వారికి సరైన తోడు మార్గదర్శకత్వం లేకపోతే వారి జీవితాలు వాడిపోయిన తీగలవుతాయి.
2: నిజమే, కానీ ఆ చెప్పేదేదో సూటిగా చెప్పచ్చు కదా.
1: పిల్లలు తల్లి తండ్రుల ఎడబాటుని ఎంతమాత్రం భరించలేరు. అమ్మా నాన్న ఉద్యోగాలకు వెళ్ళిపోతే స్కూల్ నుంచి వచ్చిన పిల్లలు ఒంటరిగా ఎలా ఫీల్ అవుతారో వెంకటేశ్వరరావు అన్నయ్య చెప్తారు. ఈ అన్నయ్య ఓ చైల్డ్ లైన్ సంస్థలో పనిచేస్తున్నారు.
3: చాలా పెద్ద పెద్ద క్లాస్ పీపుల్, ధనవంతుల చిల్డ్రన్ కూడా బయటకు వస్తున్నారు. ఒక లెక్చరర్ కొడుకు, అంతేకాకుండా ఒక బ్యాంక్ ఎంప్లాయ్, అంతేకాకుండా ఒక ఇన్స్పెక్టర్ కొడుకు కూడా, ఎన్నో చాలామంది ఈ విధంగా ధనవంతుల కుటుంబంలో ఉన్న చిల్డ్రన్ కూడా బయటకు వస్తున్నారు. ఎందుకు అంటే ఆ చిల్డ్రన్తో స్పేర్ చేసే గడిపే టైం చాలా తక్కువ. పిల్లలకు కావాల్సింది డబ్బు కాదండి, తల్లిదండ్రుల యొక్క ప్రేమ, ఆప్యాయతలు కావాలి. ఈ ఆప్యాయతలు నోచుకోలేని ఈ చిల్డ్రన్, ఈ విశాఖపట్నంలో ఉన్న పిల్లలు మా 10, 9, 8కి ఫోన్ చేసి వాళ్ళ బాధలు, సాధక బాధల్ని పంచుకోవడం, వాళ్ళకు వాళ్ళ యొక్క ఆలోచనలు పంచుకోవడం, వాళ్ళు పంచుకునేటప్పుడు వాళ్ళ యొక్క బాధలు మాకు తెలుస్తాయి ఈ ఫోన్లో. ఎందుకు ఇలా మాకు ఫోన్ చేస్తున్నారు అంటే ఇంట్లో ఎవరు లేరు వాళ్ళ బాధ చెప్పుకోవడానికి. స్కూల్లో ఏదన్నా మంచి ఆనందమైన విషయం జరిగితే చెప్పుకోవడానికి, దుఃఖమైన విషయం చెబితే షేర్ చేసుకోవడానికి, ఏదైనా సబ్జెక్టులో డౌట్స్ వస్తే చెప్పుకోవడానికి ఎవరూ లేరు. కావలసినవన్నీ ఇస్తున్నారు, కానీ వాళ్ళకి మనసులో ఉన్న వాటిని లేదా వాళ్ళకి అవసరమైన వాటిని, వాళ్ళ ఆనందాన్ని, వాళ్ళ దుఃఖాన్ని షేర్ చేసుకోవడానికి ఒక వ్యక్తి కావాలి. ఆ వ్యక్తులు తల్లిదండ్రులు, కానీ వాళ్ళే సవాళ్ళని పట్టించుకోవట్లేదు.
2: చాలా భయంకరమైన నిజాలు వినిపించావు బాలా. చీకటిలో దుఃఖంలా, నీటి కింద మట్టిలా, ఇవన్నీ పైకి కనబడని విషయాలు.
1: ఇంట్లో వాళ్ళకే కనిపించని విషయాలు, ఇంకా బయట ప్రపంచానికి ఏం తెలుస్తుంది
2: బాలా? వీళ్ళంతా చిన్నపిల్లలు కదా, ఇలా ఇళ్ల నుంచి పారిపోయి ఎక్కడుంటారు, వీధుల్లో ఎలా బతుకుతారు, రైల్వే స్టేషన్

0: లలోనూ బస్ స్టేషన్లలోనూ ఎన్నాళ్ళు తలదాచుకుంటారు.
1: ఆంటీ, ఇలాంటి పిల్లల కోసం హోమ్లు ఉన్నాయని విన్నాను. అయితే వీటి గురించి నాకు పెద్దగా తెలియదు. హోమ్స్ గురించి డాక్టర్ దేవీప్రసాద్ అన్నయ్యకి బాగా తెలుసు, ఎందుకంటే ఆయన సాంఘిక శాస్త్రవేత్త, ముఖ్యంగా ఈ వీధి బాలల గురించి బాగా అధ్యయనం చేస్తున్నాడు కూడా.
2: స్ట్రీట్ చిల్డ్రన్ కోసం జూవెనైల్ హోమ్, తర్వాత చిల్డ్రన్ హోమ్ ఉన్నాయండి. ఇవి బేసిక్గా కస్టోడియల్ ఇన్స్టిట్యూషన్స్. ఇక్కడికి పిల్లలు వస్తారు, కస్టడీలో ఉండాలి, వాళ్ళు ఫ్రీగా బయటకు వెళ్ళడానికి వీల్లేదు. అయితే స్ట్రీట్ చిల్డ్రన్ చాలా మందిలో మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే, వాళ్ళు ఫ్రీగా ఉండడానికి ఇష్టపడతారు. నాలుగు గోడల మధ్యన ఉండి మనం డిసిప్లిన్ చేస్తే మాత్రం వాళ్ళు ఉండలేరు. వాళ్ళు ఎలాగంటే పక్షుల్లాగా బయటకు వెళ్ళిపోవడానికి ఫ్రీగా ఉండి వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు లోపలికి వచ్చి బయటకు వెళ్ళడానికే వీలవుతుంది. అయితే ఒకసారి కస్టోడియల్ ఇన్స్టిట్యూషన్లోకి వచ్చిన తర్వాత వాళ్ళని జాగ్రత్తగా చూసుకునే కార్యక్రమాలు అవన్నీ ఉన్నప్పుడు పర్వాలేదు. కానీ సాధారణంగా చాలా కస్టోడియల్ ఇన్స్టిట్యూషన్లో జరగవు. కొన్నిసార్లు భోజనం సరిగ్గా ఉండకపోవడం, తర్వాత లోపలే పెద్ద పిల్లలు కొట్టడం, తిట్టడం, కేర్ టేకర్స్ కూడా కొట్టడం చేసినప్పుడు అందరూ వాళ్ళు పారిపోయిన ఇన్స్టెన్సెస్ కూడా ఉన్నాయి. గత 4 సంవత్సరాల క్రితం ఒకసారి హైదరాబాద్లో ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఒకేసారి 80 మంది చిల్డ్రన్ జూనియర్ హోమ్ నుంచి బయటకు పారిపోయారు.
0: అమ్మో బల, తవ్వి కొద్దీ ఎన్ని విషయాలు బయటపడుతున్నాయి. కానీ ఒక విషయం బల, వాళ్ళ కోసం కేటాయించిన హోమ్స్లోనే ఉండలేక బయటకు వచ్చేస్తే వాళ్ళ గతేంటి?
1: అందుకనే స్వచ్ఛంద సంస్థలు ఇప్పుడు షెల్టర్లను ఏర్పాటు చేస్తున్నాయి. అక్కడ హోమ్స్లో మాదిరిగా నిర్బంధించరు, స్వేచ్ఛ వాతావరణం ఉంటుంది. ఈ షెల్టర్ల గురించి మా అక్కయ్య విజయలక్ష్మి నీకు వివరిస్తుంది. అవును, మా అక్కయ్య నీకు పరిచయం చేయాలి కదూ. ఈమె యూనివర్సిటీలో ప్రొఫెసర్. అంతేకాకుండా ఈ వీధి పిల్లల గురించి, వాళ్ళ బాగోగుల గురించి బాగా తెలిసిన అక్కయ్య.
3: వీళ్ళకి మన మామూలు పిల్లల కంటే వేరే విధమైన దృక్పథంతో వాళ్ళని మనం డీల్ చేయాలనే ఒక అవగాహన రావటం వల్ల ఈ షెల్టర్ హోమ్స్ అనే కాన్సెప్ట్ డెవలప్ చేశామండి. ఇది కూడా ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ వీధి బాలల పునరావాస కార్యక్రమం కింద వీటిని మొదలుపెట్టారు. ఇందులో ఏం చేస్తారంటే ఒక షెల్టర్ ఉంటుంది. ఈ షెల్టర్లో పిల్లలకి కావాల్సిన స్నానం చేయడానికి, మిగతా వసతులు, పడుకోవటానికి, తర్వాత ఫుడ్ ఇస్తారు. కానీ చైల్డ్ మూమెంట్ మీద ఏ విధమైన నిర్బంధం ఉండదు. చైల్డ్ రావచ్చు, తనకి ఇష్టమంతసేపు షెల్టర్లో ఉండొచ్చు, వెళ్ళిపోవచ్చు. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే పిల్లలు, చాలామంది వీధి బాలలు సరైన ఆశ్రయం లేకుండా ఏ ప్లాట్ఫామ్ మీద ఎక్కడో ఉండటం వల్ల రకరకాల అంటే అనైతిక శక్తుల బారిన పడటం కానీ, లేకపోతే వాళ్ళకి జబ్బు జ్వరం వచ్చినప్పుడు పట్టించుకునే వాళ్ళు ఎవరు లేకపోవటం కానీ జరుగుతుంది. అది జరగకుండా ఈ షెల్టర్ హోమ్స్ వల్ల ఉపయోగం ఉంది.
0: ఈ షెల్టర్స్కు చేరిన పిల్లల జీవితాలు బాగుపడినట్టే.
1: మెలిసేదంతా బంగారం కానట్టు ఈ షెల్టర్లలో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి. తాత్కాలిక వసతి కల్పించిన పిల్లలకు కావాల్సినవన్నీ ఇక్కడ దొరకవు కదా, అందుకే షెల్టర్లలో కూడా ఎక్కువ కాలం ఉండలేరు.
0: అటు ఇంట్లోనూ ఉండక, ఇటు షెల్టర్లలోనూ ఇవ్వడలేకపోతే ఈ పిల్లలు ఏమవుతారు?
1: ఏమవుతారో నేను కాదు, ఆర్వి రాజు అంకుల్ చెప్తారు. ఈయన ఒకప్పుడు పోలీస్ అధికారి, ఇప్పుడు పాప అనే వీధి బాలల హోమ్ని నిర్వహిస్తున్నారు.
4: వీళ్ళు ఈ పిల్లలు ఎటువంటి వాళ్ళు అంటే, ఏ రకమైన పిల్లలు అంటే, వాళ్ళు సమాజం చేత తిరస్కరించబడిన వాళ్ళు, వాళ్ళ తల్లిదండ్రుల నిరాదరణకు గురై వాళ్ళు పక్షులుగా ఇంటి నుంచి బయటికి పోయి ఇటువంటి రైల్వే స్టేషన్స్లోనూ, పబ్లిక్ ప్లేస్ అయినటువంటి బస్ స్టేషన్స్ మరియు ఇతర పల్లె ప్రదేశాల్లో వాళ్ళు గూపులు గూపులుగా వాళ్ళు తిరుగాడుతూ రేపు ఫ్యూచర్లో ఈ దేశానికి, ఈ సమాజానికి, ఈ పోలీసులకు కూడా ప్రాబ్లం అయినటువంటి అరాచితులుగా వాళ్ళు తయారయ్యే ఈ సమాజంలో అయితేనే ఈ దేశంలో, ఇది ఎక్కడైనా సరే ప్రపంచంలో ఎక్కడన్నా కూడా అరాచకం సృష్టించే అసాంఘిక శక్తులుగా తయారు.
0: అమ్మో, ఏ సహాయం అందని ఈ పిల్లల భవిష్యత్తును తలుచుకుంటేనే భయమేస్తోంది.
1: అంతగా భయపడినక్కర్లేదు. ఈ పిల్లల్లో ఉండే మంచి లక్షణాలను గుర్తించి వాటిని ఏ రకంగా మలుపు తిప్పాలో చెప్తున్నారు మానసిక శాస్త్రవేత్త ప్రొఫెసర్ వింధ్య.
5: ఇలా ఇంటి నుండి పారిపోయే పిల్లలు మనం చూసేది, గమనించేది ఏమిటంటే ఒక విధమైన ఆత్మస్థైర్యం, ఆత్మబలం, ఆత్మవిశ్వాసం, మనోబలం కూడా కనబడుతుంది. అయితే ఈ మనోబలం పాజిటివ్ పరిణామాలకి దారి తీయాలంటే వాళ్ళు

0: సంఘ వ్యతిరేక చర్యలకు పాల్పడకుండా చూడాలంటే, వాళ్ల జీవితాల మీద వాళ్లకే నిర్ణయాధికారం కంట్రోలు ఉండాలంటే, మనం వాళ్లకి సైకలాజికల్ సహాయం ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలని నా అభిప్రాయం. ఇంట్లో ఏ ప్రేమాభిమానం కోల్పోయారో, ఏ సపోర్టు ఎంకరేజ్మెంటు ప్రోత్సాహం కోల్పోయారో, అవి మనం తిరిగి వాళ్లకి హోమ్స్లో వాళ్ళు ఉన్నా కూడా కౌన్సిలింగ్ సెంటర్స్ ద్వారా వాళ్ళకి ఇమోషనల్ బాండింగ్ కుదిరేలాగా మనం చేయగలిస్తే బాగుంటుందని నా అభిప్రాయం.
1: వింధ్య గారు చెప్పాక నాకు ఒక విషయం బాగా అర్థమైంది. ఏమిటది? పిల్లల విషయంలో ఈ అపశృతి పలకడానికి కారణం కుటుంబంలో లోపం.
2: కుటుంబంలో లోపమా?
1: అవునమ్మా, కుటుంబమే కదా సంస్కృతికి, నాగరికతకి, సమాజానికి పునాది. ఆ కుటుంబానికి తల్లి తండ్రే మూలస్తంభాలు. వారి నడవడిక మీద పిల్లల ప్రవర్తన ఆధారపడి ఉంటుంది.
2: అవును, సరిగ్గా చెప్పారు.
1: అంతేకాదు, నువ్వు ఇప్పుడు వినిపించిన పిల్లల యథార్థ గాథల్లో పరిస్థితులు వేరువేరుగా ఉన్నా మూల కారణం ప్రేమ లేకపోవడమే. ఆ పిల్లలందరూ ప్రేమను వెతుక్కుంటూ వెళ్లారే కాని జీవితం మీద ఆశ నశించి కాదు.
2: ఇప్పటికి నా మనసు తేలిక పడింది. నా బాధని అర్థం చేసుకునే వ్యక్తి ఒక్కరైనా ఉన్నందుకు.
1: పిల్లలుగా మీకు కావాల్సింది ఇదే కదూ, ప్రేమతో నిండిన ఓ పలకరింపు, మీ బుల్లి మనసుల్ని చేరదీసి మరో ఓదార్పు. ఇవి కూడా దొరకని బాల్యం కన్నీటి సాగరమే అవుతుంది. చూడమ్మా బాల, సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్నారు. అలాగే మనిషి జీవితంలో వచ్చే నాలుగు దశల్లోనూ బాల్యం కూడా అంతే ప్రధానమైంది. అంటే కంటిని రెప్పలా కాపాడుకోవలసిందమ్మా బాల్యం. అంతేకాని రెప్పలేని కన్నులా మీ బాల్యం నిరాధారంగా ఒంటరిగా మిగిలిపోకూడదమ్మా.
3: 90 ఏళ్ల ఆకాశవాణి అలనాటి మేటి కార్యక్రమం రెప్పలేని కన్ను రూపకం విన్నారు. రచన డాక్టర్ బండి సత్యనారాయణ, నిర్వహణ శ్రీ పివి రాంగోపాల్. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 11 గంటలు. ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మధురిమ చిత్రగీతాలు. ముందుగా మోసగాడు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట.

మధుర మచ్చేత్ర గీతాలు పెట్టినారు. తర్వాత గులే బకావళి కథ చిత్ర నుంచి ఘంటసాల పి సుశీల పాడిన పాట.

మధురిమ చిత్ర గీతాలు వింటున్నారు. తర్వాత నిరీక్షణ చిత్ర నుంచి ఆచార్య ఆత్రేయ రచన విందాం. స్వరపరిచిన వాడు ఇళయరాజా, పాడిన వారు ఎస్ జానకి.

0: ఉదయపు సుప్రభాతం నీతోనే మొదలు,
1: సాయంత్రం సేత తీర్చేను నువ్వు చెప్పే కథలు,
0: వార్తల వెన్నెల
1: సుస్వరాల హేళ,
0: ప్రతినిత్యం తోడుండే వీడిని నేస్తం,
1: జ్ఞానం పంచిన అమూల్య బంధం.
0: 90 ఏళ్ల నీ ప్రయాణం గర్వకారణం.
1: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా
0: శ్రోతలకు
1: మా శుభాభినందనలు.
2: ఈ ప్రసారంలో 12:40 సంధ్యారాగం వయోధికుల కార్యక్రమంలో ప్రొఫెసర్ వై సత్యనారాయణ గారితో పరిచయ కార్యక్రమాన్ని వింటారు. పరిచయకర్త టి దిలీప్ కుమార్ రెడ్డి. ఈ ప్రసారంలో 12:40 ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మధురిమ చిత్రగీతాలు వింటున్నారు. తర్వాత ఘంటసాల మాస్టర్ పాడిన పాట విందాం. చిత్రం 3 ముళ్ళ బంధం.

0: బ్రహ్మయ్య.
1: మధురిమ వింటున్నారు. చివరిగా వినండి సతీ సక్కుబాయి చేతి నుంచి పి సుశీల పాడిన పాట.

0: మధురిమ చిత్రగీతాలు విన్నారు.
1: పంతొమ్మిది వందల 1936 నుండి ప్రభుత్వ సంస్థగా ప్రసారాలను ప్రారంభించి ఆకాశవాణిగా నామకరణం పొంది వివిధ రకాల కార్యక్రమాలతో శ్రోతలను అలరిస్తుంది మన ఆకాశవాణి.
2: తెలుగు తొలి ప్రసారం 1938 జూన్ 16 సాయంత్రం 5:30 మద్రాస్ కేంద్రం నుంచి ప్రారంభించి అంచెలంచెలుగా ఎదుగుతూ శ్రోతల మనసులను గెలుచుకుంది.
1: సంగీతం, సాహిత్యం, సమాచారం, వినోదం, కథనం ఇలా అనేక రంగాలను కలిపే కార్యక్రమాలతో ఆనందాన్ని పంచడమే మన ఆకాశవాణి బాణి.
2: మన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా
1: శ్రోతలకు శుభాకాంక్షలు.
0: ఈ ప్రసారంలో 1:30 మహిళ వారి స్త్రీల కార్యక్రమంలో క్షమాపణతో బలపడే బంధాలు శ్రీమతి డివి మానస గారి నిర్వహణలో అంశం ఆధారిత కార్యక్రమం వింటారు.

ప్రసారంలో మధ్యాహ్నం 2:30 రంగస్థలి. శ్రీ రామాంజన యుద్ధం నాటకంలో ఆంజనేయుని పాత్ర శ్రీ డిటి నాయుడు పాడిన రంగస్థల పద్యాలు వింటారు. హార్మోనియం శ్రీ ముంతాల లక్ష్మణరావు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 11:59 దాటి 44 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో హిందీ ఆంగ్ల భాషల వార్తా ప్రసారాలు వింటారు. ఢిల్లీ కేంద్రం శ్రీలే.

తర్వాత యమజాతకుడి చేతి నుంచి సుఖ్వీందర్ సింగ్ స్వప్న అవసెత్తి పాడిన పాట, గీతరచన భువనచంద్ర, సంగీతం వందేమాతరం శ్రీనివాస్.

మధు మంచిరి చిత్రగీతాలు వింటున్నారు. తర్వాత అల్లుడు గారు చిత్ర నుంచి కేజే ఏస్తాస్ కే చిత్ర పాడిన పాట. సంగీతం కేవి మహదేన్, గీత రచన గురుచరణ్.

0: ఉదయపు సుప్రభాతం నీతోనే మొదలు,
1: సాయంత్రం సేత తీర్చేను నువ్వు చెప్పే కథలు,
0: వార్తల వెన్నెల
1: సుస్వరాల హేళ,
0: ప్రతినిత్యం తోడుండే వీడిని నేస్తం,
1: జ్ఞానం పంచిన అమూల్య బంధం.
0: 90 ఏళ్ల నీ ప్రయాణం గర్వకారణం.
1: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా
0: శ్రోతలకు
1: మా శుభాభినందనలు.

0: మధుమంచిరి చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 12:30. తెలుగులో వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం చిరిలే.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. ఉగ్రవాదం అనే ఉమ్మడి సమస్యకు ప్రజాస్వామ్య దేశాలుగా సాధించవలసిన పరిష్కారం గురించి క్వాడ్ కూటమి విదేశాంగ మంత్రులు చర్చించారని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ చెప్పారు. గత 12 సుపరిపాలన దేశం ప్రథమం అన్న భావన వికసిత్ భారత్ లక్ష్యానికి గట్టి పునాది వేశాయని బీజేపీ అధ్యక్షుడు నితిన్ నవీన్ అన్నారు. 2026 జాతీయ క్రీడా పరిపాలన తిప్పు సంఘ నిబంధనలను ప్రభుత్వం నోటిఫై చేసింది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు మొదటి క్వాలిఫైర్ మ్యాచ్ ధర్మశాలలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గుజరాత్ టైటన్స్కి మధ్య ఈ సాయంత్రం జరుగుతుంది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు న్యూఢిల్లీలో క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్, జపాన్ విదేశాంగ మంత్రి తోషిమిట్సు మొటేగి, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో పాల్గొన్నారు. క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం అనంతరం డాక్టర్ జయశంకర్ ఒక ప్రకటన చేస్తూ క్వాడ్ కూటమి దేశాల మధ్య సహకారం మరింత బలోపేతం అవుతుందని చెప్పారు. ఈరోజు జరిగిన సమావేశం ఎంతో అర్థవంతంగా ఫలప్రదంగా సాగిందని, ప్రధానంగా హిందూ మహాసముద్రం పసిఫిక్ ప్రాంతానికి సంబంధించిన అంశాలపైనే దృష్టి సారించామని తెలియజేశారు. విదేశాంగ మంత్రులు సురక్షితమైన నిరంతరాయమైన సముద్ర వాణిజ్యం గురించి చర్చించారని ఆయన పేర్కొన్నారు. క్వాడ్ దేశాలు స్వేచ్ఛాయుత సమాజాలని సుసంపన్నమైన వృద్ధిని సాధించే క్రమంలో ఆవిష్కరణలను సృజనాత్మకతను ప్రోత్సహిస్తాయని డాక్టర్ జయశంకర్ చెప్పారు. ప్రజాస్వామ్య దేశాలుగా ఉగ్రవాదం అనే ఉమ్మడి ముప్పును ఎదుర్కోవడంపై కూడా తాము దృష్టి సారించామని డాక్టర్ జయశంకర్ తెలియజేశారు.
2: Economic resilience should be promoted, that supply chain should be strengthened, trusted and secure technologies diffused, and production capacities enhanced. Our deliberations touched on the current energy and fertilizer availability as well as that of critical minerals and resources. The goal is to intensify cooperation among ourselves while also assisting others. We, the Quad nations, are open societies who foster innovation and creativity in our quest for growth and prosperity. These forces are strengthened when we undertake more exchanges, as we intend to do.
1: రాబోయే కాలంలో క్వాడ్ దేశాలు మరింతగా లాజిస్టిక్స్ నెట్వర్క్, సముద్ర గర్భ కేబుల్, శిక్షణ సామర్థ్యాల పెంపొందింపు, మానవతా సహాయం, విపత్తు చర్యలు మొదలైన వాటిని మరింత బలోపేతం చేస్తాయని డాక్టర్ జయశంకర్ చెప్పారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఒక ప్రకటన చేస్తూ మైనింగ్, ప్రాసెసింగ్, క్రిటికల్ మినరల్ రీసైకిల్ సహా కీలక ఖనిజాల సప్లై చైన్లను బలోపేతం చేయడానికి ఆర్థిక విధాన సాధనాలను ఉపయోగించుకోవడంలోనూ, పెట్టుబడులను సమన్వయం చేసుకోవడంలోనూ క్వాడ్ క్రిటికల్ మినరల్స్ ఫ్రేమ్వర్క్ ఈ 4 దేశాలకు మార్గదర్శకంగా నిలుస్తుందని, క్వాడ్ భాగస్వామ్యానికి అమెరికా పూర్తిగా కట్టుబడి ఉందని చెప్పారు.
3: On the areas of cooperation, and it's also interesting that on the areas that we are working together on have become even more relevant and more important because of recent events around the world. And so today I think we'll make even further progress on operationalizing our relationship on the areas that we can cooperate on. And by the way, the most interesting thing about the Quad is not simply that it is a gathering of 4 strategic allies in which we come together to sort of compare notes about areas of common interest, but also not only is it increasingly becoming a forum by which we begin to take action.
1: జపాన్ విదేశాంగ మంత్రి తోషిమిట్సు మొటేగి తన సంయుక్త పత్రికా ప్రకటనలో హోర్ముజ్ జలసంధిలో స్వేచ్ఛాయుతమైన సురక్షితమైన నౌకాయానం జరిగేలా చూడడానికి, పశ్చిమాసియాలో స్థిరత్వాన్ని తీసుకురావడానికి దౌత్యపరమైన ప్రయత్నాలు ముఖ్యమని పునరు

ప్రకటించారు. ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్ మాట్లాడుతూ, క్వాడ్ దేశాలు ఈరోజు ఇంధన భద్రత, క్రిటికల్ మినరల్స్ రంగాలతో సహా మరికొన్ని కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్లే విషయం చర్చించాయని వెల్లడించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ నుంచి 3 రోజుల పాటు సిక్కిం పర్యటనకు వెడతారు. సిక్కిం పర్యటనలో భాగంగా ఆమె వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు అనేక ప్రాంతాలను సందర్శిస్తారు. ఈ సాయంత్రం రాష్ట్రపతి గ్యాంగ్టాక్లోని నామ్గేల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టిబెటాలజీని సందర్శిస్తారు. తన సిక్కిం పర్యటన మొదటి రోజైన ఈరోజు నామ్గేల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టిబెటాలజీతో పాటు ఆర్కిడేరియంని కూడా సందర్శిస్తారు. అలాగే గ్యాంగ్టాక్లో మహిళల కోసం ఉద్దేశించిన పింక్ బస్సులను జెండా ఊపి ప్రారంభిస్తారు. రేపు రాష్ట్రపతి నథుల కనుమను సందర్శించి అక్కడ విధుల్లో ఉన్న సైనికులతో ముచ్చటిస్తారు. గ్యాంగ్టాక్లోని సిక్కిం విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి కూడా హాజరవుతారు. దాదాపు 14,000 డిగ్రీలు ప్రదానం చేస్తారు. పర్యటనలో చివరి రోజు ఎల్లుండి గ్యాంగ్టాక్లోని పాల్జోర్ స్టేడియంలో జరిగే కార్యక్రమంలో సిక్కిం పోలీసులకు ఆమె ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్స్ పతాకాలను బహు

సమర్థవంతంగా పూర్తి సన్నద్ధతతో నిలిచి ఉందని నవీన్ పేర్కొన్నారు. సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అనే మూలమంత్రంతో పాటు అంత్యోదయ అనే సర్వోన్నత సూత్రంతో నరేంద్ర మోదీ ప్రభుత్వ విధానాలను కేవలం కాగితాలకే పరిమితం చేయకుండా మార్పుకు సాధనాలుగా మార్చాయని కూడా బీజేపీ అధ్యక్షుడు ప్రశంసించారు. వికాస్ భీ విరాసత్ భీ అనే సంకల్పం ఆధునిక మౌలిక సదుపాయాల కల్పనతో పాటు దేశ సాంస్కృతిక వారసత్వాన్ని కూడా పునరుజ్జీవింపచేస్తోందని ఆయన పేర్కొన్నారు. భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన లక్షలాది మంది ప్రజలు ఈరోజు సౌదీ అరేబియాలో హజ్ యాత్ర జరుపుతున్నారు. 5 రోజుల హజ్ సంప్రదాయాల ప్రారంభంగానికి సూచికగా యాత్రికులు నిన్న మీనాలోని టెంట్ సిటీకి చేరుకున్నారు. ఈ తెల్లవారుజామున ప్రార్థన అనంతరం వారు హజ్ యాత్రలో ప్రధాన ఆచారమైన ప్రార్థనల కోసం అరఫత్ మైదానానికి చేరుకున్నారు. దేవుడిని క్షమాపణ వేడుకుంటూ ప్రార్థన చేస్తూ ఆ రోజంతా అక్కడ గడుపుతారు. నిమ్రా మసీదులో హజ్ ప్రసంగాన్ని వింటారు. అలాగే సాయంత్రం ముజ్దలిఫాకు బయలుదేరడానికి ముందు మధ్యాహ్నం ప్రార్థన అనంతరం జంతు బలి సైతాన్ పైన ప్రతీకారాత్మకంగా రాళ్లు రువ్వే ఆచారం కోసం యాత్రికులు రేపు ఉదయం తిరిగి మీనాకు చేరుకుంటారు. సైతాన్గా భావించే స్తంభం పైన ప్రతీకాత్మకంగా యాత్రికులు రాళ్లు రువ్వుతారు. ఢిల్లీలో వడగాడ్పుల తీవ్రత దృష్ట్యా ఎల్లో అలర్ట్ జారీ చేస్తున్నట్లు భారత వాతావరణ శాఖ ప్రకటించింది. జాతీయ రాజధాని ప్రాంతంలో వడగాడ్పుల పరిస్థితులు రేపటి వరకు కొనసాగే అవకాశం ఉందని, గరిష్ట ఉష్ణోగ్రత 40 నుంచి 46 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదవుతాయని అంచనా వేసింది. హర్యానా, చండీగఢ్, తూర్పు మధ్యప్రదేశ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, విదర్భ, పశ్చిమ రాజస్థాన్ లాంటి పలు ప్రాంతాల్లో కూడా ఈరోజు తీవ్రమైన వడగాడ్పులు వీస్తాయి. దేశంలో క్రీడా పరిపాలనను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్, నేషనల్ స్పోర్ట్స్ బోర్డు రూల్స్ 2026, నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ స్పోర్ట్స్ ట్రైబ్యునల్ రూల్స్ 2026 నిబంధనలను నోటిఫై చేసింది. 2026 నేషనల్ స్పోర్ట్స్ బోర్డు నియమావళి ప్రకారం బోర్డు నిర్మాణం, చైర్పర్సన్, సభ్యుల పదవీ కాలం, జీత భత్యాలు, ఇతర సేవా నిబంధనలతో పాటు బోర్డు అధికారాలు, విధులను నిర్వచించారు. దోహాలో ఇరాన్ ఉన్నతాధికారులు కాల్పుల విరమణ చర్చలు జరుపుతున్నప్పటికీ దక్షిణ ఇరాన్లో తాము ఆత్మరక్షణ దాడులుగా సైనిక చర్య చేపట్టవలసి వచ్చిందని అమెరికా ప్రకటించింది. దీంతో అమెరికా ఇరాన్ మధ్య మరింతగా ఉద్రిక్తతలు పెరిగాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇరాన్ ప్రధాన నౌకాదళ స్థావరం ఉన్న బందర్ అబ్బాస్ సమీపంలో క్షిపణి ప్రయోగ కేంద్రాలు, మైన్లను అమర్చడానికి ప్రయత్నిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇరాన్ పడవలను లక్ష్యంగా చేసుకుని అమెరికా ఈ దాడులు చేస్తుందని అమెరికాలో సెంట్రల్ కమాండ్ అధికారులు తెలియజేశారు. కాల్పుల విరమణ ప్రక్రియలో భాగంగా సంయమనం పాటిస్తూనే తమ సిబ్బందిని రక్షించుకోవడానికి అమెరికా బలగాలి చర్యలు తీసుకున్నాయని అమెరికా ప్రతినిధి చెప్పారు. 2026 ఐపీఎల్ ప్లేఆఫ్ రేస్ ముగిసింది. అర్హత సాధించిన 4 జట్లు అధికారికంగా ఖరారయ్యాయి. ఈరోజు జరిగే మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్లో హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ గుజరాత్ టైటన్స్తో తలపడుతుంది. సాయంత్రం 7:30 మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈవేళ మ్యాచ్లో గెలిచిన జట్టు నేరుగా ఐపీఎల్ ఫైనల్కు అర్హత సాధిస్తుంది. విశేషాలు మరొకసారి. ఉగ్రవాదం అనే ఉమ్మడి సమస్యకు ప్రజాస్వామ్య దేశాలుగా సాధించవలసిన పరిష్కారాల గురించి క్వాడ్ విదేశాంగ మంత్రులు చర్చించారని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ చెప్పారు. గత 12 ఏళ్ల సుపరిపాలన, దేశం ప్రథమం అన్న భావన వికసిత్ భారత్ లక్ష్యానికి గట్టి పునాది వేశాయని బీజేపీ అధ్యక్షుడు నితిన్ నవీన్ అన్నారు. 2026 జాతీయ క్రీడా పరిపాలన తీర్పు సంఘ నిబంధనలను ప్రభుత్వం నోటిఫై చేసింది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్లో ధర్మశాలలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గుజరాత్ టైటన్స్ తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సంధ్యారాగం వయోధికల కార్యక్రమంలో ప్రొఫెసర్ వై సత్యనారాయణ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ టి దిలీప్ కుమార్ రెడ్డి.
1: నమస్కారం అండి ప్రొఫెసర్ వై సత్యనారాయణ గారు.
2: నమస్కారం అండి.
1: ఇప్పుడు ఈ పోటీ ప్రపంచంలో బాగా తెలివితేటలు కలిగినటువంటి అంటే భవిష్యత్తులో మేధావులుగా మారేటటువంటి అవకాశం ఉన్నటువంటి విద్యార్థులు అందరూ కూడా ఐఐటి లేకపోతే నీట్ అని అంటే ఇంజనీరింగు లేకపోతే ఇంకొక ఆప్షన్ డాక్టర్ ఇవి రెండే భవిష్యత్తు అన్నట్టుగా వాటికే ఎక్కువగా పోటీ పడడం ఆ రంగాల వైపు ఎక్కువగా మక్కువ చూపిస్తుంది.

0: కొన్ని సాంప్రదాయ కోర్సులు వైపుకి రావడం లేదు. అంటే సాధారణ డిగ్రీలు కానీ లేకపోతే లా వంటి కోర్సులకు కానీ ఎక్కువగా రావట్లేదు. భవిష్యత్తులో ఒక మేధావి వర్గాన్ని ఈ న్యాయ వ్యవస్థ కోల్పోయేటటువంటి అవకాశం ఉందా అంటే మీరు ఏం చెప్తారు సార్?
1: ఏమీ లేదండి, అలాంటి భయం ఎప్పుడూ ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. మీరు అన్నదానికి ఇప్పటికీ చాలా చేంజ్ వచ్చింది. ఒకప్పుడు ఏది ఎక్కడా సీటు రాకపోతే లాలో చేరేననే అపోహ ఉండేది, ఇప్పుడు అలా కాదండి. మన కంట్రీలో 24 నేషనల్ లా యూనివర్సిటీస్ ఉన్నాయి. 87లో ఫస్ట్ నేషనల్ లా యూనివర్సిటీ స్టార్ట్ చేశారు బెంగళూరులో. నా ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్ గోల్డ్ మెడలిస్ట్, ఫస్ట్ ఫ్యాకల్టీ అక్కడ ఎస్వి జోగారావు పేరు కూడా చెప్తున్నాను మీకు. అంటే మన స్టూడెంట్ ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్ఎం గోల్డ్ మెడలిస్ట్ నా దగ్గర చదువుకున్న వాడితో ఒక నేషనల్ లా యూనివర్సిటీ స్టార్టెడ్ ఇన్ బెంగళూర్ అండ్ విచ్ ఈజ్ నౌ కంట్రీస్ నెంబర్ వన్. ఆఫ్టర్ 10 ఇయర్స్ నల్సార్ వచ్చింది. అందులో కూడా 10 మంది ఫ్యాకల్టీ నా స్టూడెంట్సే ఉన్నారు. అంటే మీకు ఎందుకు చెప్తున్నానంటే ఒకప్పుడు అది ఉండేదండి మీరు అన్నట్టు భయం. ఇప్పుడు లాకి ఉన్న డిమాండ్ దేనికి లేదు. మీరు ఎంట్రన్స్ చూస్తే ఉన్న సీట్లు ఒక 3000 అయితే అన్ని 24 కాలేజీల్లో యూనివర్సిటీస్లో కనీసం ఒక 70-80 వేల మంది, 100,000 మంది రాస్తున్నారు ఎంట్రన్స్ టెస్ట్. టాప్ నేషనల్ లా స్కూల్స్లో సీట్లు రావట్లేదు చాలామందికి. క్వాలిఫై అయిన వాళ్ళు 10% కూడా సీట్ రావట్లేదు. దట్ ఈస్ ది స్టేట్ ఆఫ్ లా.
0: అంటే ప్రస్తుతం చాలా ఆశాజనకంగా ఉంది.
1: చాలా ఇది నిలబడుతుంది ఎందుకంటారా, ఆ స్టాండర్డ్స్ ఇప్పుడు చాలా ఎక్కువ. తర్వాత నేను మీకు షేర్ చేసుకున్నది ఏంటంటే, అడ్వకేట్స్ అని అంతకుముందు ఏంటో చేసుకుంటే లా చేసి ప్రాక్టీస్ పెడతాడు, ఏమొస్తుంది చెట్టు కింద ప్లేడరు ఇవేవి ఉండేవి. ఆ ఇన్హిబిషన్ ఇప్పుడు లేదు. ఎందుకంటే నిజంగా నేషనల్ లా స్కూల్స్ నుంచి వచ్చిన వాళ్ళు కొంచెం ఇంక్లినేషన్ ఉంటే ఫర్మ్ ఓపెన్ చేసేస్తున్నారు. లా ఫర్మ్స్, కమర్షియల్ డీలింగ్స్, సివిల్ మ్యాటర్స్, మ్యాట్రిమోనియల్ మ్యాటర్స్, దేనికైనా హైలీ టెక్నికల్ మ్యాటర్స్, లా అండ్ మెడిసిన్, లా అండ్ లా పేటెంట్ లా, ఇవన్నీ నేను స్టార్ట్ చేశాను ఇక్కడ కూడాను. సో అంచేత ఇప్పుడు ఆ లిమిటేషన్ ఏమి లేదండి. ఢిల్లీలో లా ఫార్మ్స్ ఉన్నాయి, నా స్టూడెంట్స్ ఉన్నారు. బొంబేలో ఉన్నాయి, పూనాలో ఉన్నాయి, హైదరాబాద్లో స్టార్ట్ చేస్తున్నారు ఇప్పుడు.
0: అంటే ఇప్పుడు ఎవరైనా ఇంటర్మీడియట్ పూర్తయిన తర్వాత, డిగ్రీ పూర్తయిన తర్వాత లాలో జాయిన్ అవుదాం అనుకునే వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుంది.
1: డెఫినెట్గా, డెఫినెట్గానండి. వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళు ముందు వాడికి ఏం అవ్వాలో కోరుకోవాలి. లా అంటే లాయరే అని ఒకప్పుడు కాదు. నీకు జ్యుడిషియల్ ఆఫీసర్ అయ్యే ఆపర్చునిటీస్ ఉన్నాయి, ట్రైబ్యునల్స్కి వెళ్ళొచ్చు. నా స్టూడెంట్ సత్యనారాయణ ప్రసాద్ అని మొన్న రిటైర్ అయిపోయాడు. ఆయన నేషనల్ కంపెనీ లా బోర్డులో మెంబరు, ట్రైబ్యునల్లో మెంబరు. సో ఇవి చాలా ఆపర్చునిటీస్. అయితే వీళ్ళు ఫోకస్ చేయాలి. ఇప్పుడు డాక్టర్స్ కూడా అందరు డాక్టర్స్ సక్సెస్ కాదండి. ఎక్కడ అవుతున్నారు అంటే, ఇప్పుడు ఇంజనీర్స్ ఉన్నారు, ఎంతోమందికి ఉద్యోగాలు లేవు. అలాగని వాళ్ళని మనం డిస్కరేజ్ చేయటం కాదు. అంటే ఈ డైవర్సిఫై అవ్వాలి. లాలో ఆపర్చునిటీస్ లేవు అనడానికి ఇప్పుడు లేదు. బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే. ఎందుకురా లా చదువుతావు అనవసరంగా అని నన్ను డిఫెన్స్లో నన్ను వేళాకుళం చేసిన నా ఫ్రెండ్స్, దే స్టార్టెడ్ గ్రీటింగ్ మీ దేర్ ఆఫ్టర్ దట్ వైస్ ఛాన్సలర్ అయ్యాకైతే ఇక నేషనల్ లెవెల్లో నన్ను కాంటాక్ట్ చేశారు చాలామంది. సార్జెంట్ నుంచి వైస్ ఛాన్సలర్ ఎలా అయ్యారు ఎంత అంటే, నా గొప్పతనం కాదు, ది పాత్ ఐ హ్యావ్ చోజన్. నేను చూసుకున్న దారి మంచిదన్నమాట. ఎక్కడ హర్డిల్స్ లేవు, పెద్ద పెద్ద స్పీడ్ బ్రేకర్స్ లేవు.
0: మీ స్వయం కృషి కూడా తోడైంది
1: చెప్పవచ్చు. స్వయం కృషి, ఆసక్తి లేనిది ఏది రాదండి. తల్లి తండ్రి మనకి ఇచ్చేదల్లా జన్మ, పెద్దవాడు అయ్యే వరకు ఇంత అన్నం. అంతేగాని నాది కాదు, నాకు ఎడ్యుకేషన్ ఇచ్చిన ఇన్స్టిట్యూషన్స్ గ్రేట్. సో అంచేత లీగల్ ఎడ్యుకేషన్కి చాలా డిమాండ్ ఉందండి ఇప్పుడు. ఏం చేస్తే నేషనల్ సింబియాసిస్ కానీ, మీకు ఓపీ జిందాల్ అక్కడే మళ్ళీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ నా స్టూడెంటే, డూయింగ్ వెరీ వెల్ దే వైజాగ్.
0: ఇప్పుడు అలాగే అన్ని కంపెనీస్ కూడా లీగల్ అడ్వైజర్స్ని అపాయింట్ చేసుకుంటారు.
1: మ్యాండేటరీ, మ్యాండేటరీ కంపెనీలలో మ్యాండేటరీ ప్రొవిజన్ ఉంది. ఇంత టర్న్ ఓవర్ ఉంటే ఆర్ ఇంత ఇన్వెస్ట్మెంట్ ఉంటే లీగల్ అడ్వైజర్ ఇస్ ఎ మస్ట్ పెట్టుకుంటున్నారు.
0: ఆ విధంగా కూడా చాలా ఆపర్చునిటీస్ వస్తాయి.
1: చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. కౌన్సిలింగ్ అండి, మ్యాట్రిమోనియల్ కౌన్సిలింగ్లోనే బోల్డ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అసలు లేదనడానికి లేదు.
0: చాలా చక్కని సమాచారం తెలియజేశారు సార్. సార్ ఇప్పుడు ఇంకొకటి, కష్టపడి లా చదువుకుని, చదువు పూర్తి చేసుకుని బయటకు వచ్చినటువంటి న్యాయశాస్త్రంలో పట్టభద్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు ఇచ్చేటటువంటి విలువైనటువంటి సూచన ఉంటే చెప్పండి సార్.
1: రైట్, బాగా అడిగారు. ఫస్ట్ ఎడ్యుకేషన్ ఇంపార్ట్ చేసే ఇన్స్టిట్యూషన్స్, కాలేజ్ అవ్వచ్చు, యూనివర్సిటీ అవ్వచ్చు, నేషనల్ లా యూనివర్సిటీ అవ్వచ్చు, వాటికి మాత్రం ఒక ఆబ్జెక్ట్ ఉండాలండి. ఆ ఆబ్జెక్టివ్ ఉన్నప్పుడే ఇది సాధ్యమవుతుంది. ఏంటి, వాళ్ళు ఎప్పుడు కూడా ఫోకస్ దేని మీద పెట్టాలంటే, టు ప్రొడ్యూస్ సోషల్లీ రెలవెంట్ లాయర్స్,

0: థింకింగ్ జడ్జెస్, కంపాషనేట్ బ్యూరోక్రాట్స్. అంటే ప్రతి లాయర్ సోషల్ రిలవెన్స్ ఉండాలి, సొసైటీ గురించి నేర్చుకోవాలని, ఆ ఇన్స్టిట్యూషన్ నేర్పాలి. ఎవడైనా ఎవరే మీలో ఎవడైనా జడ్జి అయితే ఎప్పుడు నీ రైట్ థింకింగ్ ఉండే, రాంగ్ థింకింగ్ వెళ్ళకూడదు. రైట్కి రాంగ్కి డిస్టింగ్విష్ చేయడం తెలియాలి నీకు. అలాంటి వాళ్ళని మనం తయారు చేయాలి. మనం లా చదివిన వాళ్ళు చాలామంది బ్యూరోక్రాట్స్, ఐఏఎస్ వాళ్ళు, ఐపీఎస్ వాళ్ళు ఉన్నారు కదా, నా స్టూడెంట్స్ ఉన్నారు కొంతమంది. సో అక్కడికి వెళ్ళేసరికి నువ్వు ఆ లాయరు జడ్జి కాకపోయినా నువ్వు సివిల్ సర్వెంట్ అవ్వాలనుకుంటే నీకు కంపాషన్ ఉండాలి, అంటే దయ. అంటే దయార్ద్ర హృదయం కలిగిన అడ్మినిస్ట్రేటర్స్ని తయారు చేసే బాధ్యత ఈ ఇన్స్టిట్యూషన్స్ మీద ఉందండి. ఇది ఎప్పుడైతే ఆ ఇన్స్టిట్యూషన్స్ గోల్ అవుతుందో ఇంకా నథింగ్ కెన్ స్టాప్ ఇట్. ప్రతి స్టూడెంట్ కూడా ఏదో విధంగా సెటిల్ అవుతాడు. ఇప్పుడు అందుకుని మనకి అలాంటి లాయర్స్ నేను చెప్పాలంటే నా శిష్యులే సోషలీ రిలవెంట్ చాలా గ్రేట్స్ లాయర్స్ ఉన్నారు, గొప్ప జడ్జులు ఉన్నారు, మంచి మంచి జడ్జిమెంట్స్ ఇచ్చే జడ్జులు ఉన్నారు.
1: మనం పుస్తకాల్లో చదువుకున్నటువంటి ఈ సెక్షన్లు కానీ ఆ చట్టాలు కానీ ఈ బయట సమాజంలోకి వచ్చేసరికి దాన్ని ఎలా అన్వయించాలి అన్నది వాళ్ళు నేర్చుకోవాలి. ఇంకొకటి చదివింది వేరు, ప్రాక్టికల్గా ఒక కేసు ఏదో వచ్చింది, ఆ కేసును డీల్ చేస్తున్నప్పుడు దీనికి ఏ సెక్షన్ వర్తిస్తుంది, లేకపోతే సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులను కొన్ని వాళ్ళు స్టడీ చేసి దీనికి రిలేటెడ్గా ఉన్నదాన్ని ప్రస్తావిస్తూ ఉంటారు జడ్జిమెంట్స్.
0: అది మనం ఇచ్చే ట్రైనింగ్ బట్టి వాళ్ళు తయారవుతారండి. ఎప్పుడు కూడా టీచరు వెల్ ఎక్విప్ అవ్వాలి. ఫస్ట్ ఎంటీ బ్రెయిన్తో వెళ్ళకూడదు క్లాస్కి. ఏ టీచరు నిలబడి క్లాస్ చెప్పాలి తప్ప కూర్చోకూడదు. నేను కూర్చోలేదు లాస్ట్ డే వరకు, ఎవరిని కూర్చోనివ్వలేదు. ఏ టీచర్ కూర్చొని చెప్తే అవుట్, రెస్ట్ రూమ్లో కూర్చో, ఇక్కడ కాదు. అంటే ఎందుకంటే ప్రొఫెషనల్ ఎడ్యుకేషను మీకు ఇంప్రెసివ్గా ఉండాలి, స్టూడెంట్స్ని అట్రాక్ట్ చేయాలి, స్టూడెంట్ని కళ్ళల్లోకి చూడాలంటే నువ్వు నిలబడి చెప్తేనే అవుతుంది, లేకపోతే అవ్వదు అది. సో అంతే, అది ప్రిన్సిపల్ అండి. మీకు యంగ్స్టర్స్ అంటారా, వాళ్ళకి ఎథిక్స్ నేర్పడం రేట్ సబ్జెక్ట్ అంటారు. చాలామందికి అపోహ ఏంటంటే మళ్ళీ చదివింది వేరు, బయటకు వచ్చాక అవన్నీ ఏవి రిలవెన్స్ ఉండదని జనరల్ పబ్లిక్ ఎప్పుడు అనుకుంటారు. ప్రొవిజన్స్ అప్లై చేయకుండా డెసిషన్ రాదండి. చట్టాలు అమలు చేస్తేనే, వాటిని అనువదిస్తే, వాటిని ఇంప్లిమెంట్ చేస్తేనే నీకు ఒక నిర్ణయం వస్తుంది. ఏ నిర్ణయం కూడా శూన్యంలో రాదుగా. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక జడ్జి గారు, సీనియర్ హైకోర్ట్ జడ్జి, ఇప్పుడు ప్రజెంట్ నా స్టూడెంట్, ఒక అలుమ్నై మీట్ అంటే మరి పూర్వ విద్యార్థుల సమ్మేళనం, 2000 మంది దాకా వచ్చారు. నన్ను చీఫ్ గెస్ట్గా పిలిచారు, నేను వెళ్ళాను. అతను వస్తూ తను వస్తున్నాడని నాకు తెలీదు, వచ్చి నన్ను టచ్ చేశాడు. అలా బెండ్ అవ్వకూడదు ఎప్పుడు కూడా జడ్జి. అవును సార్, గురువు కన్నా దేవుడు ఎవడున్నాడండి మాకు అని నేను చెప్పిన కొటేషను అతనికి 84లో నేను చెప్పిన కొటేషను వెర్బేటిం సైట్ చేశాడండి.
1: ఆ కొటేషన్
0: చెప్పమంటారా? అబ్రహాం లింకన్ గురించి చెప్తూ నేను కాన్స్టిట్యూషన్ స్టార్ట్ చేస్తాను, అమెరికన్ కాన్స్టిట్యూషన్తో కంపారిజన్. అబ్రహాం లింకన్ గెటిస్బర్గ్ అడ్రస్లో మాట్లాడుతూ, అవర్ ఫాదర్స్ హ్యావ్ బ్రాట్ ఫోర్త్ ఆన్ దిస్ కాంటినెంట్, అమెరికన్ కాంటినెంట్, ఏ నేషన్ కన్సీవ్డ్ ఇన్ లిబర్టీ అండ్ డెడికేటెడ్ టు ద ప్రపోజిషన్ దట్ ఆల్ మెన్ ఆర్ క్రియేటెడ్ ఈక్వల్. అది మీరు చెప్పారు సార్ ఆ రోజు నాకు, ఈరోజు కూడా, ఈరోజు కూడా ఒక అక్షరం పొల్లిపోకుండా చెప్పేవయ్యా. అంతకన్నా గ్రేట్ స్టూడెంట్స్ ఎక్కడ ఉంటారండి? అలా స్టూడెంట్స్ని మనం తయారు చేసిన రోజు ప్రతి వాడి లైఫ్ సార్థకం అవుతుంది. తర్వాత ఇంక చిన్న దీనికి రిలేటెడ్గా చెప్తాను. మొన్ననే ఒక పాత స్టూడెంట్ వచ్చాడు నన్ను కలవడానికి, నన్ను మీ దర్శనం కావాల్సి, అంటే అంత భక్తితో 30 ఏళ్ళ తర్వాత వచ్చాడు. ఎక్కడున్నావయ్యా అంటే గల్ఫ్ కంట్రీస్లో ఉన్నాడు. ఏం చేస్తున్నావు? రిపోర్టింగ్ చేస్తున్నానండి అన్నాడు. ఏం నువ్వు అంటే పాత్రికేయుడు మనం, ఏంట్రా నువ్వు రాసింది పబ్లిష్ అవుతుందా అన్నాను. లేదు సార్, వాడు స్క్రూటినీకి పంపిస్తారండి, దాని తర్వాత పబ్లిష్. అంటే యూ హ్యావ్ నో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ చెప్పాను. ఇవన్నీ మాకు డిస్కషన్ మనలాగా సరదాగా అయింది. కాఫీ తాగాడు, లేచి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతే మళ్ళీ వచ్చి, సార్ నేను మాట చెప్తాను. ఏంటయ్యా అన్నాను. అంటే మీరు కానీ ప్రాక్టీస్ చేస్తుంటే నిమిషాలకు లక్షలు చార్జ్ చేస్తున్నారు హైకోర్టు సుప్రీంకోర్టులో. అలా సంపాదించి మీరు సంవత్సరానికి ఎంత సంపాదిద్దరో లెక్కలేనని సంపాదిద్దరు, మీ కార్లు కూడా మార్చేద్దరు మీరు అన్నాడు. నేను మళ్ళీ వెళ్ళిపోయిన వాడిని పిలిచి కూర్చోబెట్టాను. కూర్చోనాను. నువ్వు కూర్చో, కూర్చుంటే చెప్తానన్నా. ఏమయ్యా, నేను ప్రాక్టీస్ చేసి డబ్బు సంపాదిస్తే నీకు పాఠం ఎవడు చెప్తాడు? నిన్నే ఎవడు తయారు చేస్తాడు? ఐఎమ్ ప్రౌడ్ దట్ ఐ హ్యావ్ బ్యూరోక్రాట్స్, ఐ హ్యావ్ జడ్జెస్, జడ్జెస్ ఆఫ్ ఎమినెన్స్, మామూలు వాళ్ళు కాదు, అండ్ లాయర్స్ ఆఫ్ ఎమినెన్స్. సుప్రీంకోర్టులో లాయర్స్ ఉన్నారు నా స్టూడెంట్స్.
1: ఆ సంతృప్తి ముందు 8,000 కోట్లు ఉన్నా ఎందుకు పనికి?
0: మీరు నా స్టూడెంట్స్

0: దేశం అంతా ఉండే ఫారెన్లో అటార్నీస్ ఉన్నారు, అమెరికాలో 12 మంది అటార్నీస్ ఉన్నారు. మీరు సంపాదిస్తున్నంతా నా అకౌంట్లోకి వెళ్ళిపోతుంది. రోజు నేను సాయంకాలం ఇంటికి వచ్చి చూసుకుంటాను, నా అకౌంట్ నెంబరు చూసుకుంటే నా అకౌంట్లో క్రెడిట్ అవుతున్నది. నాకు మీ ఇన్కమ్ అంతా నా అకౌంట్లో వస్తున్నది, దట్ ఈస్ మై సాటిస్ఫాక్షన్. అంతే, ధనం పెట్టి సైడ్ వెళ్ళిపోయాడు. షేరింగ్, ఐఎమ్ షేరింగ్ మై ఎక్స్పీరియన్స్ అనమాట. అంతకంటే హ్యాపీనెస్ టీచర్కి ఏం కావాలండి.
1: ఇప్పుడు మళ్ళీ మీ వ్యక్తిగత విషయంలోకి వద్దాం సార్. చాలా పుస్తకాలు చదువుతూ ఉంటారు, నిరంతరం చదువుతూ ఉంటారు, రాస్తూ ఉంటారు, కొన్ని ఆర్టికల్స్ రాస్తుంటారు, సెమినార్స్ ఇస్తూ ఉంటారు. సో రకరకాల వ్యాపకాలు, ఎంతో బిజీగా ఉండే మీరు ఆట విడుపుగా సరదాగా హాబీస్ ఏమన్నా ఉంటే మీ హాబీస్ అవి చెప్పండి.
0: ఇప్పుడు ఈ స్టేజ్లో ఒకటే హాబీ అండి, మంచి సినిమా వస్తే చూడడం నాకు ఇష్టం అండి. వాచింగ్ టీవీ, నా వైఫ్ కూడా అంటుంది ఎంతసేపు ఖాళీ ఉంటే టీవీ చూస్తారండి. టీవీ ఎందుకు చూస్తానంటే అందులో కొన్ని సన్నివేశాలు నేను మళ్ళీ నా టీచింగ్తో లింక్ చేస్తుంటాను. వాళ్ళక్కడ షూట్ చేసిన లా సీన్లు తప్పులు ఉంటే చెప్తుంటాను, ఎవడు ఈ డైరెక్టర్ వాడిని పట్టండి నా దగ్గరికి, అన్నంత కోపం వస్తుంది ఒక్కోసారి. నా హాబీ ఇప్పుడు ఎలా తయారైందంటే సీరియల్స్ వాటి కంపారిజన్ విత్ రియల్ లైఫ్, అది సరదా నాకు. బుక్స్ అవి చదవడం అంటే ఐ రీడ్ మినిమమ్ ఫర్ 7 to 8 hours. అంటే ఏం చదివేస్తారు సార్ అంటే, అంటే లిటరేచర్ రివైజ్ చేస్తుంటాను. అంటే ప్రతిదీ కూడా మీరు రేపు క్లాస్ చెప్తున్నారంటే రేపటి క్లాస్కి ఎల్లుండి క్లాస్కి సంథింగ్ న్యూ ఉండాలండి. తర్వాత అండి నాకు పెద్ద సెట్బ్యాక్ ఏంటంటే ఎప్పుడు నేను స్లైడ్స్ తీసుకెళ్ళను, ఎంకరేజ్ చేయను. నీకు చేతనైతే సోషల్ సైన్సెస్ టీచ్ చేసిన వాడు ప్రతి టీచర్ కూడా ఎక్స్టెంపోర్ టీచ్ చేయి లేదా మానేయి స్లైడ్ పట్టుకెళ్ళి చూపించడం. అది నా చాలామందికి అది ఒక హాబీ అయిపోయింది.
1: ఎలా అంటే సార్, నేను కూడా కొంచెం గమనించాను, ఆ స్లైడ్ వేసి చదువుతారు. ఆ స్లైడ్ రీడింగ్ లాగా ఉంటుంది సార్.
0: అంటే నీ మీద అట్రాక్షన్ లేదు, నీ కళ్ళల్లో ఒక చూడు. ఒక మెయిన్ సోషల్ సైన్స్ అండి, స్టాటిస్టిక్స్ ఏవైతే, ఇంజనీరింగ్ ఫార్ములా ఏవైతే, సైంటిఫిక్ ఫార్ములా అయితే నువ్వు ఓకే టేక్ డౌన్, అంతవరకు ఓకే. బట్ నువ్వు ఐపీసీలో సెక్షన్ 302 స్పీక్స్ అబౌట్ సెంటెన్స్ ఫర్ మర్డర్ అని నువ్వు చూపించాలా? అక్కడ చూపించక్కర్లేదు, అది పుస్తకంలో ఉంది, వాడు చూసుకుంటాడు. దాన్ని ఇంటర్ప్రిట్ చేయి నువ్వు చేతనైతే, దాన్ని లింకప్ చేయు సొసైటీలోకి తీసుకు. అందుకే సోషల్ ఇర్రెలెవెంట్ లాయర్స్ అన్నాను నేను. ఐ కీప్ వాచింగ్ టీవీ.
1: సినిమాలు చూస్తుంటారు సార్?
0: సినిమాలు ఇప్పుడు వెళ్ళలేదు థియేటర్కి, అప్పుడైతే చాలా.
1: ఎవరు మీ అభిమాన నటుడు నటీమణి?
0: నాకు మా జనరేషన్ అంటే ఇప్పుడు యంగ్స్టర్స్కి వాళ్ళకి తేడా అంటే అంజలి దేవి గారి సినిమాలు అన్నా, తర్వాత సావిత్రి అన్నా, ఇప్పటికీ మీరు చూస్తారు అవి, నేను ఒక్కడే కాదు. అంటే ఈ కొత్తవి చూసి చూసి అక్కడికి వెళ్ళేసరికి కొంత నీతి అవి ఉండేవి. సినిమాలు ఎక్కువ చూసేవాడిని అప్పుడు ఆ రోజుల్లో. ఇప్పుడు ఇంకా థియేటర్కి వెళ్ళడం లేదు. ఇష్టమైన హీరో అన్నారే ఏఎన్ఆర్, నన్ను లాగాలేదు ఏఎన్ఆర్ అని పిలిచేవారు చాలామంది. వారు ఏఎన్ఆర్ గారు వస్తున్నారు అని నేను ఓవర్ హియర్ చేసేవాడిని. అవునరా, నేను నన్ను ఏఎన్ఆర్తో పోల్చకు, ఏఎన్ఆర్ నాతో పోల్చు, అంతే కదా. ఐ డోంట్ వాంట్ టు బి కంపేర్డ్ విత్ ఎనీబడి, కంపేర్ విత్ ఎనీబడి విత్ మీ.
1: ఇప్పుడు మళ్ళీ ఒక ముఖ్యమైన అంశం మనం డిస్కస్ చేద్దాం సార్. నేపాల్ ప్రభుత్వం వారి రాజ్యాంగ రచనా కమిటీలో మిమ్మల్ని సభ్యులుగా తీసుకున్నారు. ఆ నేపాల్ ప్రభుత్వ రాజ్యాంగ రచనా నిర్మాణంలో మీరు అనేక సూచనలు సలహాలు కూడా చేశారు. ఆ నేపథ్యం గురించి మన ఆకాశవాణి శ్రోతలతో మీ అనుభవాలు, మీ అనుభూతులు పంచుకోండి సార్.
0: తప్పకుండానండి. ఇండియా నుంచి ముగ్గురమే వెళ్ళామండి నేపాల్. ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అది. దాంట్లో ఏంటంటే డెలిబరేషన్స్ అయ్యాయి ఆల్మోస్ట్ ఫర్ 1 week టైం. ఆ డెలిబరేషన్స్ ఏంటంటే వాళ్ళకి ఇంటరిమ్ కాన్స్టిట్యూషన్ కావాలి. ఒక పొలిటికల్ ట్రాన్సిషన్ వచ్చినప్పుడు, అంటే రాచరికం నుంచి ప్రజాస్వామ్యానికి ట్రాన్సిషన్ వచ్చింది 300 సంవత్సరాలు పైన పడి వచ్చినప్పుడు, మహారాజుకి చట్టాలు అక్కర్లేదు, ఆయన చెప్పిందే చట్టం వేదం అని. నేను ఎప్పుడైతే డెమోక్రసీలోకి వచ్చారో చట్టాలు కావాలి. అంటే ఒకటి ముందు ఫండమెంటల్ లా కావాలి, అదే రాజ్యాంగం. సో రాజ్యాంగం తయారు చేసుకోవాలి కదా, మనం మన రాజ్యాంగం చేసినట్టు. అందుకని వాళ్ళు చాలా కంట్రీస్ నుంచి పిలిచారు. ఇండియా నుంచి ముగ్గురు వెళ్ళాము, నేను, జిఎస్ వర్మ, రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, నిర్భయ రిపోర్ట్ రాసిన అతను, తర్వాత ఇప్పుడు ప్రజెంట్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా, ఇప్పుడు ఈరోజు అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఆర్ వెంకటరమణి, మేము ముగ్గురిమి ఇండియాని రిప్రజెంట్ చేస్తాం. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే మేము ఎక్కువ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ మెంబర్స్తో ఇంటరాక్ట్ అయ్యాము. జడ్జి గారు కొన్ని జుడిషియల్ మ్యాటర్స్ మీద అయినా, అడ్వకసీ మీద అయినా, అకాడమిక్గా నేను ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యాను. చాలామంది నాతో కూర్చొని రోజు మాట్లాడేవారు. అక్కడ మీ జరిగిన ఇష్యూస్ ఏంటంటే, నేను ఒకటి అడిగాను, కాన్ఫిడెన్స్.

0: మెంబర్స్ బ్రిలియంట్ పీపుల్, నా ఎక్స్పెక్టేషన్ మించిపోయారు వాళ్ళు, యంగ్స్టర్స్. నేను అడిగాను, మీరు కింగ్షిప్ నుంచి డెమోక్రసీకి ట్రాన్సిషన్ వచ్చింది, మీకు ప్రజాస్వామ్య వ్యవస్థని క్రియేట్ చేసుకున్నారు, వెరీ గుడ్, ఎందుకంటే డెమోక్రసీని మించిన పాలిటీ లేదు ప్రపంచంలో, అల్టిమేట్గా అదే. అయితే మీరు కానీ రిమెంబర్, కింగ్షిప్లో ఒకడే కింగ్, డెమోక్రసీలో అందరూ కింగ్సే. ఈ తెచ్చుకున్న ఈ ఫ్రీడమ్ని మీరు 3000 సంవత్సరాలైనా సస్టైన్ చేయండి. అక్కడ వాళ్ళకు ఒక కొటేషన్ చెప్పేవాడిని బెంజమిన్ ఫ్రాంక్లిన్, అమెరికన్ కాన్స్టిట్యూషన్ కన్వెన్షన్ కంక్లూడ్ అయినప్పుడు ప్రజలు అడిగారు వెటకారంగాను, ఏమిటని, యు హ్యావ్ స్ట్రగుల్డ్ సో మచ్, వాట్ హ్యావ్ యూ రాట్ అని, అంటే ఏం తెచ్చావయ్యా మాకు అని. అప్పుడు బెంజమిన్ ఫ్రాంక్లిన్ అన్నాడు, ఓ నేను ఏం చేశానన్నారా, ఒక రిపబ్లిక్ క్రియేట్ చేశాను, ఇఫ్ యూ కెన్ కీప్ ఇట్ అన్నాడు. నువ్వు నిలబెట్టుకెళ్తే ఒక రిపబ్లిక్ ఇచ్చానయ్యా నీకు అన్నాడు. అంబేద్కర్ గారినే కానీ ఈ మాట అడిగుంటే, వాట్ హ్యావ్ యూ బ్రాట్ టు ఇండియా అని, ఐ హావ్ క్రియేటెడ్ వన్ డెమోక్రసీ, ఇఫ్ యూ కెన్ సస్టైన్ ఇట్ అని ఉండేవాడు. సో ఇలాంటి స్టేజ్లో వాళ్ళతో మాట్లాడినప్పుడు నేను అడిగాను, మీకు ఎంతమంది ఎలక్షన్ కమిషనర్స్ కావాలి అని, నేపాలీస్ అంటే మాకు 6 కావాలన్నాడు ఒకడు. 6, ఎందుకంటే 6 రీజన్స్ ఉన్నాయి వాళ్ళకి పనికిరాదు. ఇండియాలో మేము ఒక ఎలక్షన్ కమిషనర్తోనే స్టార్ట్ చేసాం అని వాళ్ళకి చెప్పాను. మీరు ఎప్పుడు మల్టీ మెంబర్ బాడీ చేయకండి, మాకు శాస్త్రి గారు, లింగ్డో, శేషన్ అంటే ఇప్పటికీ షేక్ అవుతుంది హోల్ నేషన్. అంచేత మీరు ఎవరో గట్టివాడిని ఎలక్షన్ కమిషన్ పెట్టుకున్న అదొకసారి వాళ్ళకి ఇచ్చామన్నమాట. అంటే ఇలాంటివన్నీ వాళ్ళకి సూక్తులు కొన్ని చెప్పాం. అయితే ఏమైందంటే, మేము ప్రిపేర్ చేసిన డ్రాఫ్ట్, ఇచ్చిన డ్రాఫ్ట్లో కొన్ని మార్పులు తెచ్చుకుంటారు వాళ్ళు, తెచ్చుకుని ఇన్నాళ్ళు సాగారు. డెమోక్రసీలో రిచ్కి పూర్కి మధ్య గ్యాప్ పెరిగింది అనుకోండి, అది చాలా డేంజరస్, చాలా డేంజరస్ అది. సో ఆ గ్యాప్ పెరగకుండా చూసుకోవాలి. రిచ్ అయిపోతున్నారు, పూర్ అయిపోతున్నారు. కూడా రిచ్ అవ్వాలంటే 100,000 పూర్ అవ్వాలి. అవన్నీ చెప్పాం వాళ్ళకి. రిచ్ షుడ్ నాట్ బి అలౌడ్ టు గెట్ రిచర్. ధనవంతుడిని ధనవంతుడు అయిపోతూ ఉంటే నెంబర్ ఆఫ్ ధనవంతులు లెక్క పెట్టుకోవడం కాదు మీ పని, నెంబర్ ఆఫ్ పూర్ పీపుల్ని లెక్క పెట్టుకోండి, అదే డెమోక్రసీ అని చెప్తే వింటారు. మనం నచ్చని దీని నుంచి వదిలేస్తాం కదా ఇటు నుంచి. విని
1: చాలా చక్కగా తెలియజేశారు సార్. మీరు సుమారు 15 సంవత్సరాలు ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఉద్యోగం చేశారు. ఈ న్యాయ విద్యా బోధనలో సుమారుగా 50 సంవత్సరాల నుండి మీ విలువైనటువంటి సూచనలు, సలహాలు విద్యార్థులకి అందజేస్తూ ఉన్నారు. మనం ఏదైనా ఏ రంగంలోనైనా విశేషంగా కృషి చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఈ అవార్డులు, రివార్డులు అనేవి ఆటోమేటిక్గా మన వెంటబడి వస్తూ ఉంటాయి. మనం ప్రత్యేకంగా ఈ అవార్డు రావాలి అని చెప్పి మనం ఏమీ ప్రత్యేకంగా కృషి చేయవలసిన అవసరం లేదు. సో ఇంతటి కృషి ఉన్న మీకు దక్కినటువంటి అవార్డులు, రివార్డులు, ఆ వివరాలు మన ఆకాశవాణి శ్రోతలతో పంచుకోండి సార్.
0: నేను అసలు నిజంగా చెప్పాలంటే క్రూషియల్ చేంజ్ నాది. జనరల్గా ఇలాంటివి జరగవు. అంటే ఒక సోల్జర్ నుంచి వీసీ వరకు ఎదిగేది చాలా రేర్ అని అందరూ నాతో ఇంటర్వ్యూలో బయట కూడా అడుగుతుంటారు. నేను ఎందుకు చెప్తున్నానంటే, నువ్వు చూస్ చేసుకున్నావు కాబట్టి గెయిన్ చేస్తావు. అయితే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ, అవార్డులు రివార్డులు అంటారు. డిఫెన్స్లో ఉన్నప్పుడు మాకున్న అవార్డులు రివార్డులు మా సర్వీసే, అంతకన్నా ఇంకేం ఉండదు. ఏ టైం ఎలా ఉంటుంది చెప్పలేము. డిఫెన్స్లో సర్వ్ చేయడం ఒక గ్రేట్ రివార్డు,
1: ఎస్ సార్,
0: దానికి మించింది లేదు. నేను ఈ రోజుకి చెప్తాను. అయితే సివిలియన్ లైఫ్లోకి వచ్చాక దానిలో నువ్వు ఎక్సెల్ అవ్వాలి, బెస్ట్ చేయాలి, అప్పుడు నీకు ఆటోమేటిక్ వస్తాయి. ఎప్పుడు మనం అనుకుంటే అవార్డు రాదు, అనుకుంటే రివార్డు రాదు. అది నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతే అవే వస్తాయి. నాకు ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు బెస్ట్ రీసెర్చర్ అవార్డు ఇచ్చారు, ఎందుకంటే నేను సుభాష్ కశ్యప్, ది ఫస్ట్ సెక్రటరీ జనరల్ ఆఫ్ పార్లమెంట్, అతనితో ఒక ప్రాజెక్ట్ చేశాను సంకీర్ణ వ్యవస్థ మీద, అంటే డెమోక్రసీ గురించి వర్క్ చేస్తూ ఫెడరలిజం అండ్ ఆ కోఆపరేటివ్ ఫెడరలిజం మీద ఒక ప్రాజెక్ట్ చేశాను. రామకృష్ణారావు గారితో ఒక బుక్ రైటింగ్లో పార్టిసిపేట్ చేశాను. ఈ ఇలాంటి బోల్డు ఆల్మోస్ట్ 36 పిహెచ్డీలు అయ్యాయి నా చేతి మీద.
1: మీ గైడెన్స్లో చేశాను,
0: నా గైడెన్స్ చేసినవి. పోస్ట్ డాక్టర్లు కూడా నా దగ్గర 3 చేశారు, పోస్ట్ డాక్టర్లు కూడా. ఒక స్టేజ్ దాటితే మేము డిస్క్వాలిఫై అయిపోతాం కదా, యూనివర్సిటీ నుంచి వెళ్ళిపోయి 2 వరకు చేయొచ్చు అంతే. సో అలాగా నాకు వచ్చిన ఆపర్చునిటీస్ అన్నీ వాడాను. తర్వాత మన ఏపీ గవర్నమెంట్ అప్పుడు అన్డివైడెడ్ స్టేట్ టీచింగ్ టెక్నిక్స్ని అసెస్ చేసి, రీసెర్చ్ని అసెస్ చేసి బెస్ట్ టీచర్ అవార్డు ఇస్తారు. అది స్టేట్ గవర్నమెంట్ వచ్చింది నాకు. సో ఇతడు యూనివర్సిటీ నుంచి అవుతుంది, స్టేట్ గవర్నమెంట్ నాకు ఈ విధంగా అవార్డులు వచ్చాయి. అన్నిటికన్నా బెస్ట్ అవార్డు ఏంటంటే నన్ను నేపాల్ పంపించడం. అది కూడా ఈ ప్రాసెస్లోనే అందరినీ సెలెక్ట్ చేయరు కదా, అకాడమిక్స్ నుంచి నేను, జుడిషియరీ నుంచి వర్మ గారు అండ్ అడ్వకసీ నుంచి రమణి గారు, మేము ముగ్గురే వెళ్ళాం.

0: ఇప్పుడు ఎంత సార్ మీ ఏజ్?
1: నేనా 76 కంప్లీటింగ్ అండి. నెక్స్ట్ మంత్ 21st ఐఎమ్ గోయింగ్ టు ఎంటర్ ఇన్ టు 77th ఇయర్.
0: అంటే 76 సంవత్సరాల వయసులో కూడా చాలా ఆరోగ్యంగా ఉన్నారు, చక్కగా మీ పనులన్నీ మీరు చక్కగా చేసుకోగలుగుతున్నారు. ఈ ఆరోగ్యానికి కారణం ఏంటి, మీ ఆహార నియమాలు కానీ లేక వ్యాయామాలు ఏంటి, ఆ విషయాలు కూడా చెప్పండి చివరిగా.
1: ఎలాగూ మేము డిఫెన్స్లో ఉన్నప్పటి నుంచి ఎక్సర్సైజ్కి అలవాటు అండి. అవన్నీ పక్కన పెడితే కీప్ యువర్ సెల్ఫ్ కూల్, డిఫెన్స్ వాళ్ళు కోపం ఎక్కువ అంటారు, ఇవన్నీ అనుకోవడానికి బాగానే ఉంటాయి. నేనేంటంటానంటే ఎవరు మనల్ని ఇరిటేట్ చేయకుండా చూసుకోండి. పిల్లలు బాగా చదువుకుని పైకి వస్తే పేరెంట్స్ ఎప్పుడూ హ్యాపీగా. నాకు ఆ బాధ లేదు. మా అమ్మాయి అసిస్టెంట్ ప్రొఫెసర్ కృష్ణా కాలేజీలో, రెండో అమ్మాయి యుఎస్లో ఉంది. అందరూ అడుగుతారు మీకు కొడుకులు లేరా అండి, ఏం చేస్తావు నువ్వు, వచ్చేస్తావా మా ఇంటికి అంటాను. నాకు వాళ్ళు మోర్ దెన్ ఎనీథింగ్. ఒకటండి, కంటెంట్మెంట్ ఉంటే, సంతృప్తి ఉంటే మీకు ఏది మిమ్మల్ని చంపలేదు. బ్లడ్ ప్రెషర్ ఉంటుంది, షుగర్ ఉంటాయి, లక్కీగా నాకు షుగర్ ఫ్యాక్టరీ లేదు, బ్లడ్ బ్యాంక్ ఉంది. నేను ఇలా ఉండడానికి కారణం మీరు అడుగుతున్నారు కాబట్టి, టు బి ఫ్రాంక్, ఇప్పటికీ నేను చాలా ఇన్స్టిట్యూట్స్తో అసోసియేట్ అయి ఉన్నానండి. ఇప్పటికీ రోజు ఏదో ప్రోగ్రామ్, అసలు వీక్లీ వన్స్ ఒక లెక్చర్ ఉంటుంది ఎక్కడ ఒక దగ్గర.
0: అంటే రిటైర్ అయిపోయిన తర్వాత రెస్ట్ తీసుకోవడమే పనిగా పెట్టుకోకుండా యాక్టివ్గా ఉండాలి.
1: ఇంక ఇదే రెస్ట్, ఇది లేకపోతే రెస్టే.
0: అవును సార్,
1: మనం రెస్ట్ పట్టేస్తాం, ఎందుకు పనికిరాం. అలాగే చాలా యూనివర్సిటీస్, సెంట్రల్ యూనివర్సిటీ మెడ్రాస్, దానికి కూడా అడ్వైజర్ నేను. సో ఒక 10-15 యూనివర్సిటీస్కి అడ్వైజర్. అంతకంటే మీకు యాక్టివ్గా ఉండడానికి ఏం కావాలండి? నేను మీకెందుకు చెప్తున్నానంటే అందరూ అలా చేయండి అయ్యా అని చెప్తుంటాను. చేయాలంటే ఒక స్టేచర్ తెచ్చుకోవాలి.
0: మీరు చెప్పినటువంటి ఈ విలువైనటువంటి సూచనలు సలహాలు కూడా మన ఆకాశవాణి శ్రోతలు వింటారు, వాళ్ళు ఆచరిస్తారని కూడా ఆశిద్దాం సార్.
1: తప్పకుండా.
0: ప్రొఫెసర్ వై సత్యనారాయణ గారు, ఈరోజు మన ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రానికి వచ్చి మీ అత్యంత అమూల్యమైనటువంటి మీ అనుభవాన్ని అలాగే మీ అనుభూతులను కూడా మన ఆకాశవాణి శ్రోతలతో పంచుకున్నారు. చాలా విలువైనటువంటి సూచనలు సలహాలు కూడా ఇచ్చారు. మీకు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అండి.
1: నమస్కారం అండి.
2: సంధ్యారాగం వయోధికుల కార్యక్రమంలో ప్రొఫెసర్ వై సత్యనారాయణ గారితో పరిచయ కార్యక్రమం రెండో భాగం విన్నారు. పరిచయకర్త శ్రీ టి దిలీప్ కుమార్ రెడ్డి. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు కొన్ని చిత్రగీతాలు. అనుబంధం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట విందాం. రచన ఆచార్య ఆత్రేయ, సంగీతం చక్రవర్తి.

0: లేదురా సుఖం, రాదురా గతం, ఏమిటో జీవితం. అరే ఫోర్ గుర్తుందిరా, గోడలు దూకిన రోజులు, మోకాలికి తగిలిన దెబ్బలు, చీకట్లో పిల్లనుకుని.
1: పక్కన పెళ్లి కావాల్సిన పిల్లలు ఉన్నారా,
0: నేర్చుకుంటారా?

0: మనందరి నేస్తం ఆకాశవాణి జరుపుకుంటుంది 90 వసంతాల వేడుకలు. సుప్రభాత కార్యక్రమాలతో భారతీయ ప్రజల లోగిరిలో మనసులను మేల్కొలుపుతూ
1: నడిరే ఇనిసి వరకు అశేష శ్రోతలను తన మాటలతో పాటలతో అలరిస్తూ
0: దేశ సంస్కృతి సంప్రదాయాల గొప్పతనాన్ని వివరిస్తూ
1: అన్నదాతకు ఆపద్ బాంధవునిగా సలహాలు సూచిస్తూ
0: మహిళల మనోవికాసానికి తోడ్పడుతూ
1: పిల్లల హృదయాలను పలకరిస్తూ
0: దేశ నలుమూలలా జరిగే సమగ్ర వార్తా సమాచారంతో
1: ఉద్యోగాన్వేషులకు ఉద్యోగ వార్తలతో
0: గ్రామాల నుండి పట్టణాల వరకు తన తరంగాల విహంగం కొనసాగిస్తూ
1: వివిధ రకాల కార్యక్రమాలతో అన్ని వయసుల వారిని ఆనందింపచేస్తూ
0: శుభరాత్రి చెప్పే వరకు మీతోనే ఉంటూ
1: మీ ఆలోచనలతో మీ మనసులో చెరగని ముద్ర వేసుకుంది మన హృదయవాణి ఆకాశవాణి.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం చిత్రగీతాలు వింటున్నారు. తర్వాత డోయట్ చిత్రం నుంచి ఏఆర్ రెహమాన్ సంగీత సారథ్యంలో వెన్నెల కంటి గీతం విందాం. పాడినవారు కేఎస్ చిత్ర బృందం.

0: ఏమి ఇక చూస్తా మా అమ్మి సత్త ఏ పిల్ల ఏ అయ్యోరు గుయ్యాల
1: మునులున్న వనములో ఎలమావి.

చిత్రగీతం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 1:19 దాటి 48 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కే ఉమారాణి. ముఖ్యాంశాలు. గోదావరి నది కాలుష్య నివారణ కోసం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు. విద్యుత్ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర వ్యాప్తంగా 1912 టోల్ ఫ్రీ నెంబర్ అందుబాటులోకి తీసుకొస్తున్నామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. రాష్ట్రంలో రాగల 4 రోజులు ఎండల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశముందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకర్ జైన్ సూచించారు. కృత్రిమ మేధ ఆధారిత ఆరోగ్య వ్యవస్థ వ్యూహాత్మక భాగస్వామ్యాల సదస్సు మెడ్టెక్ ఛాలెంజ్ గ్రాండ్ ఫైనల్ కార్యక్రమం ఈరోజు గుంటూరు జిల్లా మంగళగిరిలో జరుగుతుంది. ఇక వివరాలు. గోదావరి నది కాలుష్య నివారణ కోసం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు. తూర్పుగోదావరి జిల్లాలో ఆయన 2వ రోజు పర్యటిస్తున్నారు. గోదావరిలో కాలుష్యానికి గురవుతున్న ప్రాంతాలను ఈరోజు ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వెంకటనగరం వద్ద ఆంధ్ర పేపర్ మిల్స్ వ్యర్థాలు కలిసే చోటును పరిశీలించారు. పరిశ్రమ నుంచి వ్యర్థాలు నేరుగా గోదావరిలో కలుస్తుండటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కలుషిత నీటి నమూనాలను సేకరించి పరీక్షలకు పంపాలని, వెంటనే నివారణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం రాజమహేంద్రవరంలోని నల్ల ఛానల్ మురుగునీటి శుద్ది కేంద్రాన్ని తనిఖీ చేశారు. క్షేత్రస్థాయిలో అధికారుల సమస్యలపై ముఖ్యమంత్రితో కేబినెట్లో మాట్లాడి పరిష్కరిస్తామని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. అక్కడ నుంచి రాజమహేంద్రవరం మున్సిపల్ కార్యాలయానికి చేరుకుని జిల్లా అధికారులతో ఉప ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. విద్యుత్ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర వ్యాప్తంగా 1912 టోల్ ఫ్రీ నెంబర్ అందుబాటులోకి తీసుకొస్తున్నామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చెప్పారు. ఇటీవల కాలంలో వాతావరణంలో వస్తున్న మార్పుల వల్ల పలుచోట్ల విద్యుత్ సరఫరాలో అంతరాయం తలెత్తుతోందని మంత్రి పేర్కొన్నారు. గుంటూరు జిల్లా అమరావతి సచివాలయంలో ఈరోజు ఆయన విలేకరులతో మాట్లాడుతూ అధిక ఉష్ణోగ్రతల వల్ల విద్యుత్ వినియోగం రాష్ట్రంలో గణనీయంగా పెరిగిందని పేర్కొన్నారు. రాష్ట్ర అవసరాలకు సరిపడా విద్యుత్ అందుబాటులో ఉందని మంత్రి వివరిస్తూ,
1: పవర్ మన దగ్గర లేదు అనేది లేదు. పవర్ మనకు కావాల్సినంత పవర్ ప్రొడక్షన్ ఉంది, పవర్ తయారు చేస్తున్నాం, పవర్ తీసుకుంటున్నాము. ఓన్లీ ఎండ తీవ్రత వల్ల, విపరీతమైన వాడకం వల్ల ట్రాన్స్మిషన్ లైన్స్ దెబ్బతింటున్నాయి. అప్పుడప్పుడు దెబ్బతిన్న వాటిని కూడా శ్రమ చేసి వేగవంతంగా పనిచేస్తాం. సిబ్బంది శ్రమ వచ్చి పనిచేసినా కానీ ఎప్పుడు మనం ఊహించిన రీతిలో టెంపరేచర్స్ పెరగటం, ఆటోమేటిక్గా వినియోగం కూడా పెరగటం వల్ల కొద్దిగా ఇబ్బంది ఉన్న మాట వాస్తవే. వాటిని టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా ఎప్పటికప్పుడు ప్రజలకు ఏదైనా ఇబ్బంది వచ్చింది, ఏదైనా రిపేర్ చేయాల్సి వస్తే
0: ఆంధ్రప్రదేశ్లోని మున్సిపాలిటీల్లో వివిధ పథకాల ద్వారా చేపట్టిన పనుల పురోగతిపై పురపాలక శాఖ మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. అమరావతిలోని సచివాలయంలో నిన్న జరిగిన ఈ సమావేశంలో అమృత్ పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ది నిధి యుఐడిఎఫ్, ఆసియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఏఐఐబి పథకాల ద్వారా చేపట్టిన పనుల పురోగతిపై చర్చించారు. ప్రతి ఇంటికి మంచినీటి కొళాయిల ఏర్పాటు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, వాటర్ బాడీల అభివృద్ది పనులకు సంబంధించి పెండింగ్ డిజైన్లను త్వరగా ఖరారు చేయాలని, పనులు ప్రారంభం కాని చోట్ల త్వరితగతిన పనులు ప్రారంభమయ్యేలా చర్యలు చేపట్టాలని మంత్రి నారాయణ సూచించారు. ఏపీ ఎడ్సెట్ 2026 పరీక్షా ఫలితాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. పరీక్షకు హాజరైన వారిలో 99.3% మంది ఉత్తీర్ణత సాధించారు. అర్హత సాధించిన అభ్యర్థులందరికీ మంత్రి లోకేష్ అభినందనలు తెలిపారు. ర్యాంక్ కార్డుల కోసం seats.apschee.apgov.in ఎడ్సెట్ వెబ్సైట్ను చూడవచ్చని పేర్కొన్నారు. లేదా వాట్సప్లో 9552300009 నెంబర్ ద్వారా ఫలితాలు పొందవచ్చు. వక్ఫ్ ఆస్తులను సమర్థవంతంగా వినియోగించి పేద ప్రజలకు ఉపయోగపడేలా కార్యాచరణ రూపొందించాలని మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అన్నారు. రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ ఆధ్వర్యంలో నిర్వహించిన తాలిం ఏ హూనర్ టాలెంట్ టెస్ట్ ఫలితాలను నంద్యాలలోని ఎన్టీఆర్ షాదిఖానాలో వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్తో కలిసి మంత్రి నిన్న విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 7392

0: మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా వీరిలో ప్రతిభ కనపరిచిన 250 మంది విద్యార్థులను ఎంపిక చేశారు. తదుపరి ర్యాంకులు సాధించిన 50 మందిని రిజర్వ్ జాబితాలో ఉంచారు. ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ, ముఖ్యంగా బాలిక విద్యకు మరింత ప్రోత్సాహం అందించాలని, ఇందుకోసం ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామని ఎన్ఎండి ఫరూక్ వివరిస్తూ,
1: బోర్డ్ తరపు నుంచి చేపట్టేటువంటి విద్యా విధానం నెల్లూరు ప్రారంభోత్సవం చేశాం. ఆ తర్వాత పిల్లలకు ఎగ్జామ్స్ పెట్టారు. దాదాపుగా 670 మంది నెల్లూరులో రాశారు. ఆ ఎగ్జామ్స్ లో పాస్ అయిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి ఉత్తమ మార్కు వచ్చిన వాళ్ళకి 250 సెలెక్ట్ చేసి రోజు బోర్డు ద్వారా ఉచితంగా వారి విద్య 2 సంవత్సరాలు చెప్పడం జరుగుతుంది. మంచి కార్యక్రమం భారతదేశంలో ఎవరు ఏ రాష్ట్రం కూడా చేపట్టలేదు, మనమే చేపట్టాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో ఎండల తీవ్రత శనివారం వరకు కొనసాగే అవకాశముందని రాష్ట విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకాష్ జైన్ హెచ్చరించారు. ఈరోజు 26 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 137 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశముందని తెలిపారు. ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లో 45 డిగ్రీల నుంచి 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశముందని తెలిపారు. ఇక విజయనగరం, మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలలో 42 నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశముందని తెలిపారు. ఎండల తీవ్రత పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని సూచించారు. ఆక్టోపస్ బేసిక్ ట్రైనింగ్లో భాగంగా గుంటూరు జిల్లా మంగళగిరిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవాలయం ఆవరణలో మాక్డ్రిల్ నిర్వహించారు. డీఎస్పీ ఆక్టోపస్ ఆధ్వర్యంలో 24 మంది సిబ్బందితో ఈ మాక్డ్రిల్ ఈరోజు తెల్లవారుజామున జరిగింది. రాష్ట వ్యాప్తంగా దేవాలయాలపై ఉగ్రవాదుల దాడులు ఎలా అరికట్టాలనే చర్యల్లో భాగంగా ఈ మాక్డ్రిల్ కార్యక్రమం నిర్వహించారు. దేవాలయంలోని భక్తులను ఏ విధంగా రక్షించాలి, ప్రాణనష్టం లేకుండా అనుసరించాల్సిన రక్షణ చర్యలను మాక్డ్రిల్ ద్వారా డీఎస్పీ భక్తులకు వివరించారు. కృత్రిమ మీద ఆధారిత ఆరోగ్య వ్యవస్థ వ్యూహాత్మక భాగస్వాముల సదస్సు మెట్టెక్ ఛాలెంజ్ గ్రాండ్ ఫైనల్ కార్యక్రమం ఈరోజు గుంటూరు జిల్లా మంగళగిరిలో జరుగుతుంది. ఆరోగ్య రంగంలో వివిధ కార్యకలాపాలు నిర్వహిస్తున్న అంకుర సంస్థలు, ఏజెన్సీల ముఖ్య ప్రతినిధులు, కేంద్ర రాష్ట ప్రభుత్వాల అధికారులు, ఇతర రంగాలకు చెందిన సుమారు 300 మంది ప్రతినిధులు ఈ సదస్సుకి హాజరుకానున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన కార్యక్రమంలో ఏఐ ఆధారిత సేవలు అందించిన అంకుర సంస్థల ప్రతినిధులు తమ అనుభవాలను ఈ సదస్సులో దృశ్య మాధ్యమంలో వివరించనున్నారు. మెట్టెక్ ఛాలెంజ్ గ్రాండ్లో విజేతలుగా నిలిచే అంకుర సంస్థలకు రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ నగదు పారితోషికాలను అందజేస్తారు. జులై 1 నుంచి చేపట్టే ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్వతీపురం మన్యం జిల్లా రెవెన్యూ అధికారి కె హేమలత కోరారు. జిల్లాలోని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆమె నిన్న సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎస్ఐఆర్ అమలుకు సంబంధించి ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ను రాజకీయ పార్టీ ప్రతినిధులకు వివరించారు. ఓటర్ జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా జూన్ 5 నుండి 14 తేదీ వరకు సిబ్బందికి శిక్షణ, ముద్రణ కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. అనంతరం జూన్ 15 నుండి జులై 14 తేదీ వరకు బూత్ లెవెల్ అధికారులు ఇంటింటి సర్వే చేపడతారని తెలిపారు. పోలింగ్ స్టేషన్ల పరిశీలన, తనిఖీ జులై 14 నాటికి పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. జులై 21న ముసాయిదా ఓటర్ జాబితా ప్రచురిస్తామని, ఆ తేదీ నుండి ఆగస్టు 20 వరకు అభ్యంతరాలు, క్లెయిమ్ల స్వీకరణ కార్యక్రమం జరుగుతుందన్నారు. వచ్చిన అభ్యంతరాల పరిశీలన, పరిష్కార ప్రక్రియను సెప్టెంబర్ 18 నాటికి పూర్తి చేసి తుది ఓటర్ జాబితాను 22న ప్రచురించనున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి వివరించారు. ఆఫ్రికా దేశంలో ఎబోలా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. కృష్ణా జిల్లా గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ఈరోజు ఎబోలా స్క్రీనింగ్ శిబిరం నిర్వహించారు. సింగపూర్ నుంచి వచ్చిన 185 మంది ప్రయాణికులకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైద్య బృందం ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించింది. ప్రయాణికుల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి అవసరమైన జాగ్రత్తలు చెప్పారు. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల ఆరోగ్య భద్రత కోసం విమానాశ్రయంలో నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తున్నట్లు ఆరోగ్య శాఖ వైద్యాధికారి డాక్టర్ సుజన వివరిస్తూ,
2: ఎయిర్పోర్ట్లో వీక్లీ 3 టైమ్స్ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అనేవి వస్తున్నాయి. అలానే మేము వీక్లీ 3 టైమ్స్ కూడా క్యాంప్స్ అనేవి కండక్ట్ చేస్తున్నాము. ఇవాళ సింగపూర్ నుంచి వచ్చిన ఫ్లైట్లో మొత్తం 185 మెంబర్స్ ప్యాసింజర్స్ వచ్చారు. థర్మల్ స్క్రీనింగ్ చేయడం అనేది జరిగింది. ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళు వచ్చిన ప్యాసింజర్స్ లిస్ట్ ఇవ్వడం జరిగింది. అందులో వాళ్ళ డీటెయిల్స్ అవన్నీ కూడా ఉంటాయి. ఇఫ్ ఎట్ ఆల్ వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కూడా వాళ్ళకి ఏమన్నా సింప్టమ్స్ ఇట్లాంటివి ఏమైనా ఉంటే వెంటనే ఇన్ఫార్మ్ చేయమని వాళ్ళందరికీ మేము ముందే

0: జాగ్రత్తలు చెప్పాము. పాస్ట్ 1 మంత్ లో వాళ్ళు ఏమైనా ఆఫ్రికన్ కంట్రీస్ ట్రావెల్ చేసి ఉంటే కనుక వాళ్ళ ట్రావెల్ హిస్టరీ ఇవన్నీ కూడా మేము ట్రాక్ చేయడం జరుగుతుంది. వాళ్ళ కాంటాక్ట్స్ ఎవరైనా ఉన్నారా, డిసీజ్ అనేది ఎక్కువ స్ప్రెడ్ అవ్వకుండా ఉండడానికి మేము అన్ని కావాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకుంటున్నాం అన్నమాట.
1: ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గోదావరి నది కాలుష్య నివారణ కోసం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు. విద్య సమస్యల పరిష్కారానికి రాష్ట్ర వ్యాప్తంగా 1912 టోల్ ఫ్రీ నెంబర్ అందుబాటులోకి తీసుకొస్తామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన.
3: అక్క, జాబ్ దొరికింది.
4: అరే వా, కంగ్రాచులేషన్స్. అయితే ఇప్పుడు ఇక బోలిడ్ అంత షాపింగ్?
3: అవును, కొత్త మొబైల్, జీన్స్, జాకెట్.
4: ఆకురా కుమారా, సాలరీ కంటే ముందే ఖర్చుల.
3: ఇన్స్టెంట్ లోన్ కూడా దొరుకుతుంది.
4: ముందుగా బడ్జెట్ జమ చేయు, ఆ తర్వాతే ఖర్చులు.
3: కానీ అక్క
4: చూడు, సంపాదనలో ఒక వంతు ఎప్పుడూ పొదుపు చేసుకో, కానీ పార్టీ ఇవ్వకుండా తప్పించుకోలేవు నువ్వు.
3: అక్క, పార్టీ నాది, బడ్జెట్ నీది.
4: నిన్ను
5: ఆర్బీఐ చెబుతుంది,
6: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.

ఈ ప్రసారంలో మధ్యాహ్నం 2:30 రంగస్థలి శ్రీ రామాంజన యుద్ధంలో నాటకంలో ఆంజనేయుని పాత్ర శ్రీ డిటి నాయుడు పాడిన రంగస్థల పద్యాలు వింటారు. ఇక సాయంత్రం ప్రసారంలో 6:30 సాయం సమీరంలో 90 వసంతాల ఆకాశవాణి జాతీయోత్సవాల్లో భాగంగా ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఆధ్వర్యంలో 15వ తేదీన స్థానిక కళాభారతి ఆడిటోరియంలో డాక్టర్ ద్వారం వికేచి త్యాగరాజు గారి సంగీత నిర్వహణలో జరిగిన అలనాటి మధుర భావగీతాల కార్యక్రమం నుంచి కొన్ని గీతాలు వింటారు. అనంతరం ఫిట్నెస్ మంత్ర, వికాసం, ఇంకా 90 ఏళ్ల ఆకాశవాణి కవి శ్రోత శ్రీ శేఖరమంత్రి ప్రభాకర్ రావు ఆకాశవాణితో వారి అనుబంధాన్ని పంచుకుంటారు. 7:15 పల్లె సేవల వ్యవసాయదారుల కార్యక్రమంలో 90 ఏళ్ల ఆకాశవాణి అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త పి శ్రీదేవి గారు ఆకాశవాణితో వారి అనుబంధాన్ని పంచుకుంటారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మహిళావాణి స్త్రీల కార్యక్రమం.

0: మహిళావాణి స్త్రీల కార్యక్రమానికి స్వాగతం. మరి ఇవాళ మన కార్యక్రమంలో క్షమాపణతో బలపడే బంధాలు అనే అంశంతో శ్రీమతి డివి మానస గారు సిద్ధంగా ఉన్నారు. కార్యక్రమం వినేద్దాం కదా.
1: మహిళావాణి శ్రోతలకి స్వాగతం అండి. మీకు ఒక కథ చెప్పమంటారా? ఒక చిన్న పల్లెటూరులో రాము అనే ఒక అబ్బాయి ఉండేవాడు. రాముకి కోపం చాలా ఎక్కువ. చిన్న చిన్న విషయాలకి ఎదుటివారితో గొడవ పడేవాడు. కోపంలో ఇతరులను కఠినమైన మాటలతో బాధ పెట్టేవాడు. ఒకరోజు తన కోపం వల్ల తన ప్రాణ స్నేహితుడైన సోము మనసుని తీవ్రంగా గాయపరిచేలా మాటలు అన్నాడు. ఆ తర్వాత రాముకి అర్థమైంది, తన తప్పు తెలిసొచ్చింది. కానీ సోముతో మాట్లాడడానికి సిగ్గుపడి అలాగే ఉండిపోయాడు. ఈ విషయాన్ని గమనించిన రాము వాళ్ల నాన్నగారు కొద్ది రోజుల తర్వాత అతనికి బుద్ధి చెప్పాలి అనుకున్నారు. రాముకి ఒక

కంచి సంచిలో గుప్పిడి మేకలు వేసి వాటిని ఇంటి వెనుక ఉన్న చెక్కగూడలో కొట్టమని చెప్పారట. కోపం వచ్చినప్పుడల్లా అలాగే చేయమన్నారు. మొదటిరోజు రాము 20 మేకలు కొట్టాడు. రాను రాను తన కోపాన్ని తగ్గించుకోవడం మొదలుపెట్టాడు. కొద్ది రోజులకి గోడపై ఒక్క మేక కూడా కొట్టలేదు. అప్పుడు వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళి చెప్పాడు, నాన్నగారు, ఈరోజు నేను గోడపై ఒక్క మేక కూడా కొట్టలేదు అని. ఇప్పుడు రోజువారీ కోపం తగ్గినందుకు ప్రతి మేకును గోడ నుంచి తీసేయమని రాము వాళ్ళ నాన్నగారు రాముతో చెప్పారట. రాము అలాగే అన్ని మేకుల్ని తీసేశాడు. కానీ గోడపై మేకులు కొట్టిన గుర్తులు మాత్రం అలాగే ఉండిపోయాయి. అప్పుడు రాము వాళ్ళ నాన్న, రాము, నువ్వు కోపంతో మాట్లాడిన మాటలు కూడా ఇలాంటివే. నువ్వు అవతల వారిని క్షమాపణ అడిగినా ఆ గాయాలు వారి మనసులో అలాగే ఉండిపోతాయి. కాబట్టి కోపాన్ని తగ్గించుకొని అందరితో ప్రేమగా ఉండు అని చెప్పారు. రాము తన తప్పును తెలుసుకుని సోము దగ్గరికి వెళ్ళి మనస్ఫూర్తిగా నన్ను క్షమించు అని అడిగాడు. సోము తన స్నేహితుణ్ణి క్షమించి మనస్ఫూర్తిగా దగ్గరికి తీసుకున్నాడు. మరి ఇందులో మీకేమర్థమైంది? కోపం అనేది ఒక విషం లాంటిదండి. అది మన మనశ్శాంతిని దూరం చేస్తుంది. కానీ క్షమాపణ అనేది మనిషికి మనశ్శాంతినిస్తుంది. బంధాలను తిరిగి ఇచ్చే గొప్ప వరమే ఈ క్షమాపణ. చూడండి, భగవంతునికి పూజ చేసినప్పుడు కరచరణ కృతం వాక్కాయజం కర్మజం వా శ్రవణనయనజం వా మానసం వాపరాధం విహితమవిహితం వా సర్వమేతత్ క్షమస్వ జయ జయ కరుణాబ్దే శ్రీ మహాదేవ శంభో. ఈ మంత్రం ద్వారా భగవంతునితో చేతులు, కాళ్ళు, మాట, శరీరం, పనులు, వినికిడి, చూపు లేదా ఆలోచనల ద్వారా తెలుసో తెలియకో నేను చేసిన తప్పులన్నింటినీ మన్నించు అని ప్రార్థిస్తాము. తప్పులు చేయడం మానవ సహజం. ఆ తప్పులను తెలుసుకొని ఎదుటివారికి క్షమాపణ చెప్పాలి. లేదా ఇతరుల తప్పులను క్షమించవలసి వచ్చినప్పుడు దయతో వారిని క్షమించాలి. కొన్నిసార్లు మనం తప్పు చేయనప్పటికీ కూడా ఇతరులకు క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అయితే ఇటువంటి సమయంలో కూడా సహనం కోల్పోకుండా క్షమాపణ చెప్పడం ఆ వ్యక్తికి ఆభరణం అంటారు. క్షమాగుణంలో చాలా శక్తి ఉందండి. ఇంకా చెప్పాలంటే ఈ గుణం చాలా తక్కువ మందిలో కనిపించే దైవిక లక్షణం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు క్షమాగుణాన్ని దైవీ సంపద కలిగిన మనుషుల యొక్క గొప్ప లక్షణంగా వర్ణించాడు. తేజ క్షమాద్రుతిహి సౌచమద్రోహో నాతిమానిత భవంతి సంపద దైవీమభిజాతస్య భారత. తేజస్సు, క్షమ, ధైర్యం, బాహ్య అంతర్శుద్ధి, ఎవరిపైనా పగలేకపోవడం, అలాగే అహంకారం లేకపోవడం, ఇవన్నీ కూడా దైవీ సంపదతో జన్మించిన వారి లక్షణాలుగా చెప్పారు.

క్షమాగుణం గురించి శ్రీకృష్ణుడు అనేక సందర్భాల్లో లోతైన విషయాలు చెప్పారు. క్షమ అనేది మనిషికి అత్యుత్తమ ఆభరణమని, అయితే దాన్ని ఎప్పుడు ఎలా ఉపయోగించాలో స్పష్టమైన మార్గదర్శకాలు కూడా అందించారు. తప్పు చేసిన వారిని మనస్ఫూర్తిగా క్షమించడం వల్ల మన మనస్సులో ఉండే అహంకారం, పగ, ప్రతీకార వాంఛ తొలగిపోతాయి. క్షమ ద్వారానే మనిషి అంతఃశాంతిని పొందగలుగుతాడు. నిజం చెప్పాలంటే బలహీనులు ఎప్పుడూ క్షమించలేరు, కేవలం బలవంతులు మాత్రమే క్షమించగలరు. అయితే ఒక వ్యక్తి అజ్ఞానం వల్ల లేదా పొరపాటును అనుకోకుండా తప్పు చేస్తేనో ఆ పరిస్థితిని అర్థం చేసుకుని క్షమించడం అనేదే నిజమైన గొప్ప గుణం. ఉదాహరణకి చూడండి, మహాభారత యుద్ధంలో కౌరవులను దారుణంగా కోల్పోయిన గాంధారి శ్రీకృష్ణుణ్ణి శపించడానికి సిద్ధపడినప్పుడు శ్రీకృష్ణుడు ఎలాంటి ఆగ్రహం కూడా వ్యక్తం చేయకుండా ఆమె ఆవేదనను, తల్లిగా ఆమె బాధను అర్థం చేసుకుని ఆ శాపాన్ని స్వీకరించాడు. తనను గాయపరిచిన జరాసంధుడు లేదా వేటగాడి పట్ల కూడా శ్రీకృష్ణ

కృష్ణుడు ద్వేషం చూపలేదు. క్షమ అనేది ఎదుటివారిని శిక్షించకుండా విడిచిపెట్టడం మాత్రమే కాదండి, మన మనస్సును ద్వేషం నుంచి విముక్తి చేయడం. తప్పు చేస్తే క్షమాపణ చెప్పాలి అన్నాం కదాని, ఏదో ముక్తసరిగా సారీ అని చెప్పి చేతులు దులుపుకోవడం కాదండి. నిజంగా క్షమాపణ చెప్పాలంటే మీరు ఎవరినైతే బాధించారో వారిని కలిసి వారిని కొంత సమయం మాట్లాడడానికి అనుమతి కోరి వాళ్ళతో మాట్లాడుతూ నెమ్మదిగా జరిగిన దానికి మీరు ఎంతగా బాధపడుతున్నారో చెప్పి వాళ్ళని క్షమించమని అడగండి. ఇలా మర్యాదపూర్వకంగా అడిగితే అవతలి వ్యక్తి మనసు కరిగి మన తప్పుని క్షమిస్తాడు. ఆ రకమైన క్షమాపణ మనస్ఫూర్తిగా చెప్పేది కాబట్టి ఇతరులు నమ్ముతారు కూడా. అలాగే మనం చేసిన తప్పుని మనం గుర్తించినట్లు వారికి నచ్చ చెప్పాలి. వారితో సంబంధ బాంధవ్యాలను కొనసాగించటానికి ఆసక్తి చూపిస్తున్నట్లుగా వారికి తెలియజేయాలి. మళ్ళీ అటువంటి పొరపాటు పునరావృతం కాదు అని వారికి హామీ ఇవ్వాలి. అడుసు తొక్కనేలా కాలు కడుగనేలా అంటారు. అంటే తప్పు చేయటం ఎందుకు, క్షమాపణ చెప్పటం ఎందుకు? కొద్దిగా సంయమనం పాటిస్తే అన్నీ సక్రమంగానే ఉంటాయిగా. ముఖ్యంగా మనిషి కోపంలో ఉన్నప్పుడే విచక్షణను కోల్పోయి తప్పుల్ని చేస్తాడు. చూడండి, ఆకాశంలో ఉరుములు వచ్చేటప్పుడు వచ్చే శబ్దం కంటే వర్షం పడేటప్పుడు వచ్చే నిశ్శబ్దానికే భూమిని తడిపే శక్తి ఉంటుంది. కనుక కోపాన్ని వదిలి ప్రశాంతతతో ఉంటే చాలా తప్పులకు స్వస్తి పలకవచ్చు. అప్పుడు క్షమాపణ చెప్పాల్సిన అవసరం కూడా రాదు. ఏమంటారు, మీ స్నేహితులు బంధువులు భాగస్వామ్యం చేసిన తప్పుల వల్ల మీకు కోపం రావడం సహజమే. అయితే ఇందాక చెప్పుకున్నట్టుగా ఆ కోపాన్ని అదుపు చేసుకోవడంలోనే మీ గొప్పతనం దాగి ఉంది. చూడండి, పొరపాటున మనం నడుస్తున్నప్పుడు మన చెయ్యో కాలో వారికి తగిలిందనుకోండి, సారీ అండి అంటాం. అవునా? అంటే అది చిన్నదే కావచ్చు, కానీ ఆ ఒక్క మాట చెప్పడం వల్ల ఎంత ఫలితం ఉంటుంది. అయితే పొరపాటు ఏ పరిస్థితుల్లో ఎందుకు జరిగిందో వారికి వివరించే ప్రయత్నం చేయాలి. అలాగని నా తప్పు లేదండి, మీ వల్ల ఇలా జరిగింది అని కాకుండా మన తప్పుని మనం ఒప్పుకుంటూనే దానికి దారితీసిన కారణాలను సరైన పద్ధతిలో వివరించాలి. చాలామంది అనుకుంటారు, నేను తప్పు చేసినప్పుడు నేను క్షమాపణ అడిగాను కదా, మరి వాళ్ళు తప్పు చేసినప్పుడు వాళ్ళు క్షమాపణ అడగాలి కదా అని. ఇది వారి వ్యక్తిగత విషయం అండి. నిజంగా సంస్కారం, జ్ఞానం, విచక్షణ అన్నీ ఉన్ననాడు మనం చేసిన తప్పులకి మనం ఎదుటి వ్యక్తిని క్షమాపణ ఖచ్చితంగా అడుగుతాం. మరొక మాట, అవతలి వారు మనల్ని క్షమించాలి అని అనుకున్నప్పుడు మనకి కూడా క్షమాగుణం అనేది ఖచ్చితంగా ఉండి తీరాలి. మనం కూడా ఎదుటివారి తప్పు చేసినప్పుడు దాన్ని క్షమించగలగాలి. అలాగే ఎదుటి వ్యక్తి తాను చేసిన తప్పు ఎందుకు జరిగిందో అనే విషయాన్ని వివరిస్తున్నప్పుడు పూర్తిగా వినాలి. అలాగే వారి స్థానంలో మనం ఉండి నిజంగా వాళ్ళు చెప్పేది నిజమా కాదా అని ఆలోచించగలగాలి. ఒకసారి క్షమించిన తర్వాత మళ్ళీ ఆ తప్పుని గుర్తు చేసుకోకూడదండి. దీనివల్ల ఆ సమస్య ఇంకా ఇంకా తీవ్రమైపోతుంది. వారు ఏం చేసినా కూడా మనకది తప్పుగానే అనిపిస్తూ ఉంటుంది కూడా. కార్యక్రమంలో మరొక పాట విందామా?

చాణుక్యుడు చెప్పిన ఒక మాట ఉంది, ఏంటో తెలుసా? వివాహ బంధంలో సహనం, క్షమాపణ గుణం అతి ముఖ్యం. ఇది భార్యాభర్తల మధ్య సంబంధాలను కూడా మెరుగుపరిచే ఒక గొప్ప గుణం. జీవిత భాగస్వామిలోని లోపాలను ఎత్తిచూపకుండా ఓపిక పట్టడం, తప్పు జరిగినప్పుడు క్షమించడం, మనోవేదనలను విడిచిపెట్టడం, ఇలా చేయడం వల్ల భార్యాభర్తల మధ్య సంబంధం బలపడుతుంది. ఇది భార్యాభర్తల మధ్య కాదండి, ఏ బంధంలోనైనా సరే క్షమాగుణం చాలా గొప్పది. చూడండి, ఏదైనా ఒక గొడవ మొదలైన తర్వాత, అయ్యో మీదే తప్పు లేదండి, నాదే తప్పు, మీరు చెప్పింది నిజమే, నేను కొద్దిగా చూసి ఉండాల్సింది, లేదా ఇలా మాట్లాడి ఉండాల్సింది, అయ్యయ్యో నా వల్ల మీరు బాగా ఇబ్బంది పడ్డారండి, క్షమించండి అన్న ఒక్క మాట అన్నామనుకోండి, ఆ గొడవ అస్సలు ముందుకు వెళ్దండి. అగ్నికి ఆజ్యం పోయడం అంటారు, తెలుసు కదా. అవతలి వారు మనల్ని ఏదైనా బాధ పెట్టినప్పుడు సరేని తిరిగి మనం కూడా అదే బాధ పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే, లేదా మనం ఒకరితో గొడవ పడుతున్నప్పుడు ఎదుటి వ్యక్తి కూడా మనతో గొడవ పడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే, ఆ గొడవ అలా అలా రాచుకుని రాచుకుని బంధాల్ని తెంపేస్తుంది. కాబట్టి ఒక్క మెట్టు దిగి క్షమాపణ చెప్పడం వల్ల మన విలువ ఏమీ తగ్గిపోదండి, మన విలువ ఇంకా పెరుగుతుంది కూడా. క్షమగలిగిన సిరి గలుగును క్షమగలిగిన వాణి గలుగు సౌఖ్యములెల్లన్ క్షమగలుగ దోన కలుగును క్షమ కలిగిన మెచ్చు సౌరి సదయుడు తండ్రి. పోతనగారు రచించిన ఈ పద్యం భావం ఏంటో తెలుసా? ఓ తండ్రి, క్షమాగుణం ఉన్నట్లయితే సకల సంపదలు కలుగుతాయి. క్షమ ఉంటేనే జ్ఞానం, సరస్వతి అనుగ్రహం, అలాగే సకల సుఖాలు లభిస్తాయి. క్షమ ఉన్నప్పుడు అన్నీ సమకూరుతాయి. అంతకంటే

మంచి ఓర్పు కలిగిన వారిని దయామయుడైన శ్రీహరి మెచ్చుకుంటాడు అని. ఇలా క్షమాపణ చెప్పడం వల్ల మనశ్శాంతి లభిస్తుంది, ఒత్తిడి తగ్గుతుంది, శారీరక మానసిక ఆరోగ్యాన్ని బలపరుస్తుంది కూడా. బంధాలు కూడా బలపడతాయండి, సానుకూల దృక్పథం పెరుగుతుంది. దీనివల్ల రక్తపోటు, కొలెస్ట్రాల్ ఇవన్నీ కూడా అదుపులు ఉంటాయి. గుండె జబ్బుల ప్రమాదం కూడా తగ్గి రోగనిరోధక శక్తి కూడా బలపడుతుందంట. నిద్రలేమి సమస్యలు తగ్గి నిద్ర నాణ్యత కూడా మెరుగుపడుతుంది. చూసారా, ఈ క్షమాగుణం మన ఆరోగ్యాన్ని కూడా ఎంత పదిలంగా చూసుకుంటుందో. ఇతరులతో ఉన్న మనస్పర్ధలు కూడా తొలగిపోయి బంధాలు బలపడతాయి. కుటుంబ సభ్యులు, స్నేహితులు, సహోద్యోగులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. ఇంకొక విషయం అండి, అన్నిటికన్నా చాలా ముఖ్యమైన విషయం, మన తప్పుల్ని మనం తెలుసుకొని అంగీకరించి క్షమాపణ కోరడం వల్ల మన వ్యక్తిత్వం, వినయం, అలాగే పరిపక్వత పెరుగుతాయి. స్వీయ క్షమాపణ మనల్ని మనం ప్రేమించుకోవడానికి, మన భవిష్యత్తుపై ఆశావహ దృక్పథాన్ని పెంపొందించుకోవడానికి పూర్తిగా సహాయపడుతుంది. ఈ క్షమాగుణం అనేది ఎదుటివారి కోసం కాదండోయ్, మన స్వంత ఆరోగ్యానికి అలాగే ఆనందానికి ఎంతో అవసరం. మరి ఇంత అద్భుతమైన క్షమాగుణాన్ని మీరు పెంపొందించుకుంటారు కదూ. మరి ప్రతి సంవత్సరం మే 26వ తేదీన జాతీయ క్షమాపణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా అయినా మీరు ఏదైనా తప్పు చేసి ఉన్నా, మీ వల్ల ఎవరైనా బాధపడినా కూడా వారందరికీ కూడా క్షమాపణ తెలియజేసి మీ బంధాల్ని బలోపేతం చేసుకోండి. విన్నారుగా ఈనాటి అంశాన్ని. మరొక అంశంతో మీ ముందుకు వచ్చేంతవరకు సెలవు తీసుకుంటుంది మీ మానస.

0: మహిళా వని స్త్రీల కార్యక్రమంలో మీరు ఇంతవరకు క్షమాపణతో బలపడే బంధాలు శ్రీమతి డివి మానస గారితో అంశం ఆధారిత కార్యక్రమం విన్నారు. మహిళా వని స్త్రీల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: ఎన్సీఈఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు ఉదయం 11:30 నుండి 12 గంటలకు. సమర్పిస్తున్నవారు ఎన్సీఈఆర్టీ, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వాతావరణం. విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం వారు ఈ మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో అందజేసిన వాతావరణ వివరాలు. ముందుగా ఉష్ణోగ్రతలు. వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 36 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 30.4 డిగ్రీల సెల్సియస్. పౌర విమానయాన కేంద్రంలో గరిష్టంగా 36 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా కనిష్టంగా 30.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక రాగల 24 గంటలకు విశాఖపట్నం దాని పరిసర ప్రాంతాల్లో వాతావరణం సాధారణంగా మేఘతో ఉంటుంది. ఉరుములతో కూడిన వర్షజలలో పడే అవకాశం కొన్ని ప్రాంతాల్లో ప్రముఖంగా కనిపిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 37 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉంది. రాగల 24 గంటలకు విశాఖపట్నం దాని పరిసర ప్రాంత వాసులకు వాతావరణ సూచన విన్నారు. మత్స్యకారులకు వాతావరణ సూచన. ఆంధ్ర తీర ప్రాంతంలో చేపలు పట్టే మత్స్యకారులకు రాగల 4 రోజుల కంటే ఈ నెల 30వ తేదీ వరకు ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక ఏమీ జారీ కాలేదు. ఆంధ్రేతర తీర ప్రాంతమైన బంగాళాఖాతంలో చేపలు పట్టే మత్స్యకారులకు వాతావరణ సూచన. తమిళనాడు తీరం నుంచి తీరమవ్వండి. ఇంకా దక్షిణ తీరం, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని చాలా ప్రాంతాలు, నైరుతి బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలి వేస్తాయి. గాలి వేగం కొన్ని సందర్భాల్లో గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగాన్ని చేరుకునే అవకాశం ఉంది. కాబట్టి మత్స్యకారులు ఈ రోజు నుంచి 4 రోజులు పడినంటే ఈ నెల 30వ తేదీ వరకు ఇప్పుడు చెప్పిన ప్రాంతంలో సముద్రంలో చేపల వేటకు వెళ్ళవద్దని వాతావరణ శాఖ వారు హెచ్చరిస్తున్నారు. వాతావరణ సమాచారం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. రంగస్థలి శ్రీ రామాంజనేయ యుద్ధం నాటకంలో ఆంజనేయుని పాత్ర శ్రీ డిటి నాయుడు పాడిన రంగస్థల పద్యాలు వింటారు. హార్మోనియం శ్రీ ముంతా లక్ష్మణరావు.

ರಾಮಚಂದ್ರ ಪ್ರಭು. ಅಸುರವಂಶವಿರ ಲೋಕಾಭಿರಾಮ

ஸ்ரீராம் பிரபு பிரபு பிரபு

ರಾಮ ಎಟೌತು ಮಂತ್ರಕ್ಷರ ಮುಲ ಮಗಿತ ದಿವ್ಯ ಗಾನ ನಿನಾದ ಮೋ ನೀ ಕುತಲಿಯ

바라야 나쁘모 나간나 넓어나가 Lado, lado, lado.

మా జాతి గ్రంథమ ఈ కోతి నీకు పరాయిదా స్వామి. నీ సవివాయినైతి నా ప్రభు మా జాతి క్రొత్తద ఈ కోతి నీకు పరాయద స్వామి. సీతమ్మ నీ సవివాయినైతి నాటితో రామాయణము సున్నా

బద్ధమవును మైరావును ని ప్రాణమర్మము దల్వుమా రామనుడి నిందాక రాజ్యమేలు నిశరాత్రి వేళ ప్రభు నిశరాత్రి వేళ సంజయ

కులము లక్షణంబులు మా జాతి లక్షణంబులు మా కోతి లక్షణంబులు మా కులము లక్షణంబులు కులము లక్షణంబులు అప్పుడు ఆనాడు మీకు తెలియదు ఇప్పుడు ఈనాడు చెల్ తెలిచి వగసిన వగసిన

Jai Sri Ram. Nino Vanara Matrudan Prabhu.

ఆహా, ఎన్నాళ్ళకు నా కాలము గడిసి గట్టెక్కినది. నా జీవిత శరమ సంజకెట్టు శుభోదయం. నా నిశ్శాంత సాహోరుతికెంతట సుకృతి పరితార్థ సిద్ధి. యా మఖనీయ సిద్ధి కొరకు ప్రభు, యా మఖనీయ సిద్ధి కొరకు ఈ బ్రతుకు.

ప్రభు ఉదయంపుము, ప్రభు ఉదయంపుము, మీ సునీత భక్తుని మీకు నమస్కరించదు. నేడు కదా నా జన్మ సాఫల్యమై చరితార్థ సిద్ధిగాంచినది. ఏ పాద పద్మమాసించి ప్రభు

నీ అండనే చేర శ్రీరామచంద్ర ప్రభో, నీ అండనే చేర రాలేను రామ ప్రభు, నా కొండకే నీవు రావయ్య రామ ప్రభు.

చెప్పానే మైరావనును గుట్టు చెప్పానే నిన్ను మోపుగా ఇడుకొని మోసానే ఎంతగా కొలిసిన నీ పదదాసుని ఎంతగా కొలిసిన నీ పదదాసుని ఎటులు మర

0: ஜெய் ஸ்ரீராம். ஆலமந்துங்கள் புனாதேனா ஜகதி ராம நாம மோட்சம்பு பிரபல மௌனா. முச்சு தேவியை நன்னு வருஞ்சுனே ஜெய் ஸ்ரீராம்.
1: రంగస్థలి కార్యక్రమం ఇంతవరకు శ్రీ రామాంజనేయ యుద్ధ నాటకంలో ఆంజనేయుని పాత్ర శ్రీ డిటి నాయుడు పాడిన రంగస్థల పద్యాలు విన్నారు. హార్మోనియం శ్రీ ముంతా లక్ష్మణరావు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 3 గంటలు దాటి 40 సెకండ్లు. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి ఎఫ్ఎం 102 ప్రసారాలు కొనసాగుతాయి. 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్ పై మీడియం వేవ్ ప్రసారాలు సాయంత్రం 5 గంటలకు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు, నమస్కారం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 323.6 మీటర్లు అనగా 920 కిలోహెర్ట్స్ పై ఈనాటి రెండవ ప్రసారం ప్రారంభం. నిలయంలో సమయం 5 గంటలు కావస్తోంది. శ్రోతలకు నమస్సులతో శుభ సాయంత్రం తెలుపుతూ తర్వాతి కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం

శ్రోతలకు యువవాణి కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ మరి ఈనాటి కార్యక్రమంలోని టాపిక్ ఏంటి, అలాగే యువతకి ఉపయోగపడే అంశాలేంటి అనేవన్నీ తెలుసుకుంటూనే మంచి మంచి పాటల్ని వింటూ ఈనాటి కార్యక్రమాన్ని అయితే శ్రోతలు ఎంజాయ్ చేయొచ్చు. కార్యక్రమాన్ని ముందుగా ఒక మంచి పాటతో ప్రారంభించేద్దాం. ఆ తర్వాత ఇవాల్టి అంశం ఏమిటి, యువతి యువకులకు ఉపయోగపడే అంశాలు నేనేం తెలియజేయబోతున్నాను అనేవన్నీ కూడా తెలుసుకుందాం. ముందుగా ఒక చక్కనైన పాట మీ అందరి కోసం.

ఆర్యా మూవీ నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే వినేసాం కదా, మరి యూత్ అందరిలోని, ఐ మీన్ వింటున్న లిజనర్స్ అందరిలో కూడా మంచి జోష్ వచ్చిందని అనుకుంటున్నాను. అయితే ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం ఏంటి అంటే,

చాలా ఇంపార్టెంట్ అండి. మనిషి శరీరానికి ఎన్నో విటమిన్స్ మినరల్స్ కావాలి. అన్నిటికన్నా అంటే మనిషి జీవితం నడవడానికి ముఖ్యమైన విటమిన్ అయితే ఒకటి ఉంది, మనందరికీ తెలిసిందే, విటమిన్ ఎం. అంటే మనీ మనీ మనీ అన్నమాట. చేతిలో డబ్బులు ఉన్నప్పుడు అబ్బా అసలు కాలమే తెలియదు మనకి, అవి ఎలా చేతిలోకి వచ్చాయి అన్న విషయం పక్కన పెడితే ఎంత తొందరగా చేతిలోని జారిపోతాయి అన్న విషయం అయితే మన కంటికి కూడా కనిపించదు. కానీ దాన్ని అదిమి పట్టుకోవాలి, దాన్ని భద్రపరుచుకోవాలి అన్న ఆలోచనలో కొంతమంది ఉంటారు. కొంతమంది అయితే ఈరోజు వచ్చే ఇవాళ ఖర్చు పెట్టద్దాం, రేపటి సంగతి రేపు చూసుకోవచ్చు అనుకుంటుంటారు. సో ఈ జాలీగా ఉండే టైపు ఉంటారు, జాగ్రత్త పడేవాళ్ళు ఉంటారు. ఈ రెండు రకాల్లోని ముఖ్యంగా యూత్కి ఈ విషయం ఎంతవరకు ఉపయోగపడాలి, ఉపయోగపడుతుంది అనే విషయాలు అయితే తెలుసుకుందాం. ఒక బ్యూటిఫుల్ సాంగ్ వినేస్తూ స్టే ట్యూన్.

ఎస్, మనం చెప్పుకుంటున్నాం కదా ఆర్థిక నియంత్రణ. ఇవాళ రేపు యువత ఏంటంటే చాలామందికి లక్కీగా క్యాంపస్లో అంటే చదువు అవుతూనే క్యాంపస్ ఎలక్షన్స్లోని చక్కగా ఉద్యోగాలు వస్తున్నాయి, వాళ్ళకంటూ ఒక సంపాదన మార్గం అనేది దొరుకుతోంది. అయితే దీనిలో ఎంతమంది ఆ సంపాదనని సద్వినియోగం చేస్తున్నారు, ఎంతమంది దుర్వినియోగం చేస్తున్నారు అనే విషయాల్ని అబ్జర్వ్ చేసుకుంటే చాలామంది ఏంటంటే ఇది మా ఫస్ట్ ఎర్నింగ్స్ కదా, మేము

చదువు అవుతూనే క్యాంపస్ సెలెక్షన్స్లోనే చక్కగా ఉద్యోగాలు వస్తున్నాయి. వాళ్ళకంటూ ఒక సంపాదన మార్గం అనేది దొరుకుతోంది. అయితే దీనిలో ఎంతమంది ఆ సంపాదనని సద్వినియోగం చేస్తున్నారు, ఎంతమంది దుర్వినియోగం చేస్తున్నారు అనే విషయాల్ని అబ్జర్వ్ చేసుకుంటే చాలామంది ఏంటంటే, ఇది మా ఫస్ట్ ఎర్నింగ్స్ కదా, మేము ఇప్పుడే మొదలుపెట్టాం, సో మా లైఫ్లో కొన్ని ఉంటాయి, వాటన్నిటినీ మేము ఫుల్ఫిల్ చేసుకోవాలి, కొన్ని కోరికలు, మాకు కావాలనుకున్న వస్తువులు కానీ లేదా ఎక్కడికైనా తిరగడాలు ఇవి అవి చాలా ఉంటాయి కదా యూత్ అన్న తర్వాత. సో వాటన్నిటికీ స్పెండ్ చేసేయాలని చెప్పి స్టార్టింగ్ నుంచి, ఫ్రమ్ డే వన్ నుంచి, అంటే ఉద్యోగంలో జాయిన్ అయ్యి ఫస్ట్ శాలరీ అందుకున్న దగ్గర నుండి ఈచ్ అండ్ ఎవ్రీ పెన్నీని స్పెండ్ చేసేస్తూ ఉంటారు చాలామంది. కానీ కొంతమంది ఏంటంటే దాన్ని, అంటే వాళ్ళకి అప్పుడే ఒక ప్లానింగ్ అనేది తెలుస్తుంటుంది కొంతమందికి. ఎలా అంటే, ఓకే మనకి ఇప్పుడు చేతిలో డబ్బులు వస్తున్నాయి, ఇంతవరకు అమ్మ నాన్న మీద ఆధారపడి ఉన్నాం, వాళ్ళ ద్వారా మనం చదువుకొని ఒక స్థాయికి వచ్చాం, ఒక సంపాదన అనేది మన చేతుల మీద జరుగుతోంది కాబట్టి ఇప్పుడు దీన్ని మనం కొంచెం కొంచెంగా పొదుపు చేసుకుందాం. అంటే కొంత ఖర్చు పెట్టుకోవాలి, ఎలాగో అంతా దాచేయడం ఎవరి వల్ల కాదు కాబట్టి కొంత పొదుపు చేసుకుంటూ మిగతా దాన్ని మన అవసరాలకి అవసరార్థం ఖర్చు పెట్టుకుంటూ ఉంటే అప్పుడు ఆ డబ్బు విలువ తెలుస్తుంది, మన కష్టం విలువ తెలుస్తుంది అని ఆలోచించే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఈ రెండు రకాల యువత మనం నేడు సమాజంలోని ప్రతి ఇంట్లోని కూడా చూస్తున్నాం. సో చాలామంది పేరెంట్స్ అయితే ఈ పిల్లలు సంపాదించుకున్న డబ్బుని ఇష్టానుసారంగా ఖర్చు పెట్టేస్తుంటే ముందు నుంచి చెప్తూనే ఉంటారు, ఎందుకమ్మా అలా స్పెండ్ చేసేస్తావు, ఆ మనీ దాచుకో, నీ కష్టకాలంలో ఉపయోగపడుతుంది, ఎప్పుడైనా నీకు సడన్గా డబ్బులు ఏదైనా అవసరం పడతాయి అంటే నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లేదు, నీ మనీ నీకు హెల్ప్ అవుతుంది అని ప్రతి ఒక్క పేరెంట్ ఇంట్లో పిల్లలకి, అంటే సంపాదిస్తున్న పిల్లలకి హితబోధ చేస్తూనే ఉంటారు. కానీ కుర్రాళ్ళ వయసు ఆగుతుందా? వాళ్ళ సరదాలు తీరాలి. ఎస్, సరదాలు కూడా తీరాలి. కాకపోతే ఎక్కడ ఖర్చు పెడుతున్నాం, ఎక్కడ అనవసరంగా స్పెండ్ చేస్తున్నాం, ఎక్కడ అవసరంగా ఖర్చు పెడుతున్నాం అనే ఈ విషయాన్ని కూడా కొంచెం అబ్జర్వ్ చేసుకుంటే బాగుంటుంది. మరి అయితే ఏ విషయాలు అబ్జర్వ్ చేసుకోవాలి అనేది ఆలోచిద్దాం. ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ తీసుకున్న తర్వాత బ్యూటిఫుల్ సాంగ్ విన్నాక.

0: రోహన్ ఇంకా రియల్ లవ్ స్టోరీ మ్యాచ్ మొదలైంది. ఇద్దరు తిన్నారు ఇటాలియన్ క్విజీన్. వెయిటర్ వేశాడు స్పిన్, 4,000 బిల్ వచ్చింది. రోహన్ గుండె వేగంగా కొట్టుకుంటోంది. తను తన వాలెట్ ని మర్చిపోయాడు. రియా చేసింది డిజిటల్ పేమెంట్, అయిపోయారు కూల్. మీరు కూడా క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి యూపీఐ తో పేమెంట్ చేయండి. డిజిటల్ పేమెంట్ తో గెలుచుకోండి లైఫ్ లోని ప్రతి టోర్నమెంట్.
1: భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
2: అన్ని లావాదేవీలు ఇప్పుడిక సులభం.

ఎస్ లిజినెస్, మరి మనం యూత్కి ఉన్న ఆర్థిక స్వాతంత్రం ఏంటో తెలుసుకుందాం. అంటే వాళ్ళు ఎర్నింగ్ చేయడం వరకు ఓకే, అయితే ఆర్థిక నియంత్రణ, మనం చేస్తున్న ఖర్చుల మీద నియంత్రణ ఎలా సాధించాలి అంటే ముందుగా మనం ఎక్కడ ఖర్చు పెడుతున్నాం అన్న విషయాన్ని బేరీజ్ వేసుకోవాలి. అంటే ఒక చాప్టర్లా తయారు చేసుకోవాలన్నమాట, టిప్స్ వైజ్గా రాసుకోవాలి. ఎలా అంటే ముఖ్యంగా మనిషికి కావాల్సింది ఏంటి, తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి నీడ. సో ఎలాగో మనం ఉండడానికి నీడ అంటే ఎలాగో పేరెంట్స్ చూస్తున్నారు, ఆరల్స్ మనం ఎక్కడైనా వేరే చోట ఉండి ఉద్యోగం చేసుకుంటున్నట్టయితే మన పీజీలకి రెంట్లు అవన్నీ పే చేసుకోవడం కామన్. సో అవన్నీ తీసేస్తాం, ఇంకా మన భోజనానికి వాటికి కావాల్సిన ఖర్చులన్నీ తీసేస్తాం. కానీ ఎక్స్ట్రాగా అంటే కొంతమందికి ఉండే ఒక అలవాటు ఏంటంటే ప్రతి నెలలోనే అంటే వారం వారం షాపింగ్లకు వెళ్తూ ఉంటారు. అంటే జేబులో డబ్బులు ఉన్నంతసేపు ఏదో ఒక మాల్లోకో లేకపోతే ఏదో ఒక షాప్కో వెళ్ళడం, అక్కడ నచ్చింది ఏదో ఒకటి, అంటే ఆల్రెడీ ఇంట్లో బోల్డ్ అన్ని బట్టలు ఉన్నా సరే అక్కడ ఇంకొకటి కొత్తది కొనుక్కొని రావడం కంపల్సరిగా. అయితే వారానికి ఒకసారి కానీ లేకపోతే 15 రోజులకి ఒకసారి లేకపోతే నెలలో కనీసం 2-3 సార్లు అయినా సరే బట్టలు కొంటూ ఉంటారు. దానివల్ల యూజ్ ఏంటి అంటే కొత్త బట్టలు వేసుకున్నట్టు ఉంటుంది తప్ప ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే గుట్టలు గుట్టలుగా బట్టలు పేరుకుపోయి ఉంటాయి. వాటి వల్ల మనకి ఉపయోగం అంటే వాడినవే ఎంతసేపు వాడతామని కొత్త బట్టలు తెస్తూ ఉంటారు, మళ్ళీ కొత్త బట్టలు తెచ్చిన ఒకసారి 2 సార్లు వాడేసి మూలన పడేస్తుంటారు. అవి అలా గుట్టలు పేరుకుపోతూ ఉంటాయి, ఎందుకు ఉపయోగపడకుండా. అదే డబ్బు రూపేణా మన జేబులో ఆ డబ్బులు మిగిలితే మనం వాడుకున్న బట్టలు వాడుకోవచ్చు, తర్వాత ఇంకెవరికైనా సరే అవి బాగున్నాయంటే ఇవ్వడానికి కూడా ఉపయోగపడతాయి. ఇంకా అలాగే ఇంట్లో లేదా మనం పీజీలోనో లేకపోతే మనం స్వయంగా వండుకు తింటున్నా ఎలాగైనా సరే అక్కడ మనం తినే ఆరోగ్యకరమైన భోజనాన్ని తింటూ ఉండడం ఒక ఇది జరుగుతుంది. అలా కాకుండా బయట తిండికి ఎక్కువగా అలవాటు పడతారు, అంటే బయట తినడానికి లేదంటే ఫాస్ట్ ఫుడ్ కల్చర్కి లేదా ఆర్డర్స్ పెట్టుకోవడం, ఎక్కువగా ఫుడ్ ఆర్డర్ చేసుకొని తినడం. ఈ కల్చర్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మన చేతిలో ఎన్ని డబ్బులు ఉన్నా కూడా కనపడకుండా పోతుంటాయన్నమాట. ఏదో వారంకి ఒకసారో లేకపోతే 15 రోజులకి ఒకసారో సరదాగా ఏదైనా కొంచెం తినాలనిపిస్తే బయట తినొచ్చు, కానీ రెగ్యులర్గా బయట తినడం వల్ల ఏమవుతుందంటే ఒకటి ఆరోగ్యం చెడిపోతుంది, రెండోది మన పాకెట్స్ ఖాళీ అయిపోతూ ఉంటాయి తొందరగా కదా. సో మరి ఈ విషయం గురించి మరి కొంచెం మాట్లాడుకుందాం. ఒక బ్యూటిఫుల్ సాంగ్ వినిద్దాం ఫ్రమ్ ద మూవీ నేనొక్కడిని.

చాలామంది చదువుకుంటూ ఉన్న లేదా ఉద్యోగం చేసుకుంటూ ఉన్న పార్ట్ టైమ్స్ చేస్తుంటారు, చాలామందికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటూ ఉంటుంది. సో ఇవాళ రేపు వచ్చే జాబ్లన్నీ కూడా మ్యాక్సిమం వారానికి 5 రోజులు పని ఉండేదే ఉంటున్నాయి. కాకపోతే చాలామంది యూత్ ఏంటంటే వారంలో 5 రోజులు పనిచేసాం కదా, మిగతా 2 రోజులు కంప్లీట్గా రెస్ట్ తీసేసుకోవాలి, ఫుల్ ఎంజాయ్ చేయాలి అనుకుంటారు. కానీ అసలు ఆ టైంని కూడా ఎంత యూస్ఫుల్గా యూటిలైజ్ చేసుకుంటే, అది టైమ్ ఈజ్ మనీ అన్న వర్డ్ ఎలా సక్సెస్ అవుతుంది అనేది అక్కడే అర్థమవుతుంది. ఎందుకంటే మనిషి అన్నవాడు తలుచుకుంటే ఎంతైనా క్రియేట్ చేయొచ్చు, దేనైనా చేయొచ్చు. సో మీకున్న తెలివితేటలకి ఒక మంచి ఉద్యోగాన్ని ఎలా అయితే సంపాదించగలిగారు అని అంటే, మీలో ఇంకా ఏమైనా చేయగలిగే కెపాసిటీ ఉండే ఉంటుంది డెఫినెట్గా. లేదు, మీరు చదువుకున్న చదువుకి మీకన్నా కింద చదువుకుంటున్న పిల్లలకి, చిన్నపిల్లలకి ట్యూషన్స్ చెప్పొచ్చు. అలాగే లేదా మీకు ఇంకా ఎందులోనైనా అంటే వేరే వాటిలో స్కిల్స్ ఉంటే వాటి మీద కాన్సన్ట్రేషన్ పెట్టొచ్చు. వాటి ద్వారా కూడా మీరు ఆర్థిక స్వావలంబన పొందేటటువంటి అవకాశం ఉండొచ్చు. ఇంత పెద్ద పదం వాడేసేన ఏంటనుకుంటున్నారా? ఏం లేదండి, ఫైనాన్షియల్ స్టెబిలిటీని సంపాదించవచ్చు అనమాట. ఎందుకంటే ప్రతి రూపాయి ఎటు నుంచి వస్తుందో ఆ అన్ని అవకాశాలని వాడుకుంటేనే మనిషి ఎప్పుడూ కూడా ధనవంతుడిగా నిలుస్తాడు. అదే ఒక సోర్స్ నుంచి అమౌంట్ వస్తుంది, దాన్ని ఖర్చు పెట్టేసుకుంటే మళ్ళీ ఎండ్ ఆఫ్ ద డేకి మనం ఖాళీగా నిలబడిపోతాం. అలా కాకుండా ప్రతి 4 పక్కల నుంచి అంటే మనకున్న రీసోర్సెస్ అన్నీ వాడుకుంటూ ప్రతి దాని నుంచి కూడా మనకి ఇన్కమ్ జనరేట్ అయ్యేలాగా యూత్ ఆలోచించాలి. చాలామంది ఏంటంటే కాస్త టైం దొరికితే రోడ్ల మీద పడి బైకులతోటి రేసింగ్లని అవని ఇవని అంటూ చాలా టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. అందులో ఏదో ఎంజాయ్మెంట్ ఉంది అనుకుంటూ ఉంటారు. కాలం కర్మం కలిసి రాకపోతే ఆ ఎంజాయ్మెంట్ ఒక ట్రాజడీగా కూడా మారిపోయే అవకాశం ఉంటుంది. అదేదో మీ అమ్మ నాన్న కష్టపడి చదివించారు కాబట్టి ఆ తెలివిని చదువుని ఉపయోగించి మరికొంతమందిని ఎడ్యుకేట్ చేయండి, లేదా మీకున్న స్కిల్స్ తోటి మరొక వర్క్ ఏదైనా చేస్తూ ఉండండి. చాలామంది ఎక్కువ టైం నవేడేస్ చూస్తున్నాం ఫోన్లో స్పెండ్ చేస్తూ ఉంటారు. ఫోన్ మీద కూడా ఒక యూస్ఫుల్ వర్క్ ఏదైనా చేసుకుంటే ప్రాబ్లం లేదు, కానీ అన్నెసెసరీ టైం వేస్ట్ చేస్తుంటే అంత ఎనర్జీ వేస్ట్ అవుతుంది, టైం వేస్ట్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ మీ మనీ కూడా ఎక్కువగా వేస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి యూత్ అందరూ కూడా ఆర్థిక స్వాతంత్రం ఎలా అయితే పొందుతున్నారో ఆర్థిక నియంత్రణను కూడా మీ చేతిలోకి తీసుకోండి. ఎప్పటికీ కూడా ధనవంతులుగా మిగలడానికి ఒక మార్గాన్ని అయితే వేసుకోమని తెలియజేస్తూ, మరి ఈనాటి ప్రోగ్రాంలో మరొక బ్యూటిఫుల్ సాంగ్ వేసే టైం అయితే లేదు కాబట్టి ఒక కమర్షియల్ బ్రేక్తో ఈ ప్రోగ్రామ్ని అయితే కన్క్లూడ్ చేసేస్తున్నాను. స్టే ట్యూన్డ్.

ఎస్, మరి అయితే ఎక్కడెక్కడ మనం ఖర్చులు తగ్గించుకోవచ్చు అన్న విషయాన్ని అయితే అబ్జర్వ్ చేసాం కదా. ఇంకా ఏంటి అంటే యూత్, యాక్చువల్గా ఏంటంటే

0: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

శ్రోతలు ఇంతవరకు యువవాణి యువజనుల కార్యక్రమం విన్నారు. ఆరు గంటల వరకు వస్తుంది. నేనిచ్చే పదంపై ఈరోజు కూడా మీరు కవితలు పంపించేశారు. ఈరోజు ఇచ్చిన పదం అనగనగా. చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తొస్తాయి అనగనగా అనగానే. ఎందుకంటే స్కూల్ నుండి ఇంటికి రాగానే లేదు అంటే చిన్నపిల్లలు అన్నం తినలేనప్పుడు కానీ, ఏడుస్తున్నప్పుడు కానీ, వాళ్ళు ఏదైనా బాధపడుతున్నప్పుడు కానీ, పిల్లల వయసులో ఉన్నప్పుడు మనందరికీ మన అమ్మమ్మ నాన్నమ్మ తాతయ్యలు చెప్పిన కథలు అనగనగా అనే పదంతోనే స్టార్ట్ అవుతాయి. అనగనగా ఆ ఊర్లో ఏడుగురు రాజులను లేదా ఇలాగా మొదలవుతూ ఉంటుంది కథ అన్నది. అదేంటో ఆ పదం వినగానే మనకి ఒక ఇమాజిన్ చేసుకుంటూ ఉంటాం, ఆకాశం వైపు చూస్తూ పైకి చూస్తూ ఏం చెప్తారా అనగనగా అంటూ ఒక కథ మనకి చెప్తూ ఉంటారు. ఈలోపు మనం ఒక కథ అల్లేసుకుంటూ ఉంటాం. అంటే అందులో పాత్రలు కూడా మనకి చిన్ననాటి నుండి తెలిసిపోతాయి. అంత చక్కగా వివరిస్తూ ఉంటారు ఈ అనగనగా అనే పదం. జ్ఞాపకాలకి, చిన్ననాటి స్మృతులకి ఎంతో బాగా మనకి ఆనందాన్ని ఇస్తుంది ఈ పదం. ఈ పదమే ఈరోజు ఇచ్చేసాను అనగనగా అంటూ.

ఎందుకైనా దాని కోసం వివరించేటప్పుడు అది వెనక్కి ఫ్లాష్ బ్యాక్ వెళ్ళి మనం చెప్పడాన్ని అనగనగా అంటూ ఉంటాం, కథల కోసం చెప్తూ ఉంటాం. అలాగే మనం ఎప్పుడైనా మన ఎదుటివారికి తెలియని విషయాన్ని మనం అనగనగా అంటూనే స్టార్ట్ చేస్తాం. ఎనీవేస్, మన శ్రోతలు కూడా చాలా కవితలు పంపించేశారు. చూద్దాం ముందుగా ఎవరు పంపించారో, ఎలాంటి కవితని పంపించేశారో. అనగనగా మా ఊరు పల్లెటూరు, నాకు ఇష్టమైన ఆకాశవాణి రేడియో అంటూ పంపించారు రమణా సీతమ్మ నాగులాపల్లి నుంచి. ఒకరోజు ఆ రోజు పెళ్లి రోజు అని చెప్పేసి మెసేజ్ చేశారు. సరే, మరి మీరు పంపించిన దాంట్లో ఫస్టే మీరు మా ఊరు పల్లెటూరు ఇష్టమైంది ఆకాశవాణి రేడియో అంటూ పంపించారు కదా, ఆ లైన్స్ చాలా బాగున్నాయి, ధన్యవాదాలు మీకు. తర్వాత మెసేజ్ చూద్దాం. అనగనగా ఊరు, ఒక ఊరు, ఆ ఊరిలో మంచి కథలు చెప్పే పేదరాశి పెద్దమ్మ. అనగనగా ఒక కళ, ఆ కళలో మనసు మెరిసే చిన్ననాటి జ్ఞాపకాలు, ఒక అందమైన జీవితం, మధురమైన జ్ఞాపకాల ఊయల ఊగుతూ ఆడుతూ అలసట తెలియని తీపి బాల్యపు జ్ఞాపకాలు. అనగనగా చందమామ కథలు, జీవితానికి నేర్పిన పాఠాలు, కొన్ని నీతి కథలు, చిన్నప్పుడు జరిగిన సంగతులను గుర్తు చేసుకుని ఉండేది అనగనగా కలిసి సాగే కాలం అంటూ జి వెంకటలక్ష్మి అక్కిరెడ్డిపాల నుండి పంపించారు. మీ కవిత కూడా చాలా చక్కగా ఉందండి. ఇక మనం మన కార్యక్రమంలో ఒక మంచి పాటని వినేద్దాం. నువ్వే కావాలి సినిమాలో ఈ పాట మనందరికీ చాలా బాగా నచ్చేసింది. ఈ సినిమాలో మరి ఈ అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనుక రాగం ఉంది, రాగం నింగిని కదిలించింది అనే ఈ పాట, ఈ అంటే ఈ అనగనగా అంటూ స్టార్ట్ అయ్యి అవ్వడం వల్లే ఈ పాట ఇంత హిట్ అయిందేమో అని అనిపిస్తూ ఉంటుంది మనకి. మరి ఇంతటి చక్కని పాట మీ అందరి కోసం, నువ్వే కావాలి చిత్రం నుండి. స్టే ట్యూన్ టు ఆకాశవాణి విశాఖపట్నం 102 FM.

అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనక రాగం ఉంది, రాగం నింగిని కరిగించింది, కరిగే నింగి చినుకయ్యింది, చినుకే చటపట పాటయ్యింది,

ఎస్ లిజనర్స్, మనం ఉన్నాం మా పదం మీ భావం కార్యక్రమంలో. తర్వాత మనకి పంపించిన కవిత, అనగనగా ఒక ఊరిలో రేడియో స్టేషన్ ఉంది, అదేనండి మనందరి ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇది సరిగ్గా సిరిపురంలో ఉంది. ఈ ప్రసార కేంద్రం నుండి అన్ని వయసుల వారికి సరిపడా కార్యక్రమాలు, ఏ రోజుకు ఆ రోజు కొత్తదనంగా ప్రసారం చేస్తున్న కార్యక్రమాలను ఆస్వాదిస్తున్న కోట్లాది శ్రోతలలో నేనొక్కడిని అని చెప్పుకోవడానికి సంతోషంగా ఉంది అంటూ డి గోపి విశాఖపట్నం నుంచి పంపించారు. చాలా బాగుందండి, నిజంగానే మన ఆకాశవాణి కోసం చక్కని కవిత పంపించారు. మరొక కవిత చదివేద్దాం. అనగనగా అనే మాట నా బాల్యం నుండి కథ మొదలుపెట్టే ముందు ప్రారంభించే ఓ మొదటి వాక్యం. కథకు కాళ్ళు లేకపోయినా మనసు కళ్ళతో మోసుకుపోయి దృశ్యాన్ని చూపు ముందు నిలబెడుతుంది. దీనికి ఆరంభం మాత్రమే మనకి తెలుసు, ముగింపు కథకుడి దృశ్య చిత్రణ మీద నడుస్తుంది. ఆ ఊహల్లోంచే అదృశ్యమైన నా బాల్యం కథతో నా కళ్ళ ముందు మళ్ళీ ప్రత్యక్షమవుతుంది అంటూ మానాపురం రాజ చంద్రశేఖర్ బాబామెట్ట విజయనగరం నుంచి పంపిస్తున్నారు. మీరు పంపించిన కవిత కూడా చాలా చక్కగా ఉంది. మరొక కవిత చదవబోయే ముందు చదివేద్దాం, చాలా కవితలు వచ్చేసాయి. వేసవి వస్తే చాలు ఆరు బయట మంచాలు, మా తమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు అందరూ పడుకునేవాళ్ళం. అప్పుడు మా నాన్నమ్మ కథ చెప్పమంటే అనగనగా ఒక పేదరాశి పెద్దమ్మ కథ అని చెప్పేది. హాయిగా పడుకునేవాళ్ళం, అంత హాయిగా ఉండేది. మాణిక్యాలరావు కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి పంపించారు. మీరు పంపించిన కవిత కూడా చాలా బాగుంది. నిజంగానే ఆరు బయటకు వచ్చేసరికి అమ్మమ్మలు నాన్నమ్మలు తాతయ్యలు కథ మొదలుపెట్టేవారు అనగనగా అంటూ. తర్వాత మెసేజెస్ చదువుదాము, అంతకంటే ముందు మరొక పాట మీ అందరి కోసం. అవునన్నా కాదన్నా చిత్రం నుంచి

నెక్స్ట్ కవిత చదివేద్దాం. మన మాపదం మీభావంలో అనగనగా ఒక ఊరు, అనగనగా ఒక నది, అనగనగా అమ్మ చెప్పిన కథల హరివిల్లు, ఆకాశం అంచుల దాకా ఎగిరిన బాల్యం, నిద్రపోని కళ్ళల్లో మెరిసిన తారల జ్వాలం అంటూ రెక్కల గుర్రం మీద ఎగిరిన రోజులు, రాజకుమారి కోసం వెతికిన క్షణాలు, కాలం మారిన తరగని జ్ఞాపకాల మధురిమ అనగనగా అంటే అంటూ జనకుల సత్యనారాయణమూర్తి సలాది ప్రసన్న కుమార్ పంపిస్తున్నారు. చాలా చక్కగా పంపించారండి, మీ కవిత కూడా బాగుంది. అనగనగో ఒక మాటలో అందమైన లోకం దాగి ఉంటుంది. అమ్మమ్మ కథల ఊయల్లో ఆనందం నెమ్మదిగా ఊగి ఉంటుంది. అనగనగా అంటే బాల్యం గుర్తు, చందమామ చేతిలో దీపమై చిన్న మనసుకు చూపే దారి వెలుగు, అనగనగా మొదలైన ప్రతి కథలో ఆశల పూలు వికసిస్తాయి అంటూ పంపించారు కుమార్ చంద్రిక రామ్ చరణ్ దిలీప్, శ్రీకాకుళం జిల్లా పెద్ద తామరపల్లి నుంచి. అలాగే మరొక మెసేజ్ కూడా చదువుదాం. అనగనగా అనగ అనగ రాగ మతిశయలు

రాగమతిశ ఇల్లుచునుండు తినగ తినగవేము తీయనుండు సాధనమున పనులు సమకూరు ధరలో ఉన్న విశ్వదాభిరామ వినురవేమ. మొత్తానికి పద్యం పంపించేశారు సుమలత బీశెట్టి, బాగుందండి. అలాగే చివరగా మరొక మనకి కవిత ఉంది, అది చదవబోయే ముందు మీ అందరి కోసం మరొక పాట వచ్చేస్తోంది అరవింద సమేత చిత్రం నుంచి.

ఎస్ లిజనర్స్, మా పదం ఈ భావం కార్యక్రమంలో ఉన్నాము. మునగపాక నుండి ఆడారి నాగేశ్వరరావు పంపించారు. అనగనగా అనేసరికి మొదలు పెట్టకముందే వినడానికి సిద్ధమవుతారు పిల్లలు. పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు. అనగనగా అంటే జరిగిపోయిన చరిత్ర, చందమామ కథలు, చిన్ననాటి అమ్మ చెప్పిన కథలు గుర్తుకొస్తాయి. అవునండి, మీరు చెప్పింది నిజమే. అలాగే మరొక కవిత, అనగనగా అనగానే మా చిన్నప్పటి రాత్రిపూట ఆరు బయట మంచం గుర్తొస్తుంది. మా నాన్న చెప్పిన ఏడుగా రాజుగారు ఏడు చేపల కథ గుర్తొస్తుంది. అనగనగా

ఇంకా ఎన్నటికీ తీసివేయలేని కాంతి తగ్గని నగలే అంటూ రామడుగు వెంకటేశ్వర శర్మ, నాగమణి, లాస్య, సమీర, కార్తీక్, శ్రీనిత్య హైదరాబాద్ నుంచి పంపించారు. చాలా చక్కగా ఉందండి మీరు పంపించింది కూడా. అనగనగా అని అనగానే ఏదో తెలియని ఉత్సాహం, ఆనందం, అది ఒక సరిగమ రాగం, తరం తరం నిరంతరం. కీర్తన మధురవాడ నుంచి పంపించారు. మీరు పంపించిన కవిత కూడా బాగానే ఉందండి. ఎనీవేస్, మరి ఈరోజు పంపించిన వారందరికీ, కవితలు పంపించిన వారందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియచేసుకుంటూ, ఆకాశ వీధిలో అందాల జాబిల్లి, అనగనగా ఓ మహానటి, ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయింది, మనం కూడా అనగనగా అని చెప్పుకున్నాము ఈ కథని. అంటే ఇది జరిగిపోయినటువంటి కథ అయినప్పటికీ మనందరికీ ఎంతో స్ఫూర్తిదాయకం. ఏది చేయాలో చేయకూడదు జీవితంలో చెప్పేటటువంటి సినిమా ఈ మహానటి. ఈ సినిమా నుంచి ఈ చక్కని పాటతో కార్యక్రమాన్ని కంక్లూడ్ చేద్దాం. ఆకాశవాణి విశాఖపట్నం.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఉద్యోగ వార్తలు వింటారు. చదివిన వారు శ్రీ బి రాజు.
1: ఉద్యోగ వార్తలు. భారత వైమానిక దళం, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వివిధ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లలో ఖాళీగా ఉన్న గ్రూప్ సి సివిలియన్ పోస్టుల భర్తీకి అర్హులైన భారతీయ పౌరుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఎంప్లాయ్మెంట్ న్యూస్ ప్రకారం May 2 నుంచి దరఖాస్తులు ప్రారంభమవుతాయి. అభ్యర్థులు ప్రకటన వెలువడిన 30 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాలి. పోస్టుల వివరాలు: లోయర్ డివిజనల్ క్లర్క్, హిందీ టైపిస్ట్, సివిలియన్ మెకానికల్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్, ఆర్డినరీ గ్రేడ్. మొత్తం పోస్టుల సంఖ్య 47. అర్హతలు: ఎల్డీసీ హిందీ టైపిస్టుకు గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతో పాటు నిమిషానికి 35 పదాల ఇంగ్లీష్ హిందీ టైపింగ్ వేగం కలిగి ఉండాలి. డ్రైవర్ పోస్టులకు మెట్రిక్యులేషన్ 10వ తరగతి ఉత్తీర్ణతో పాటు లైట్ అండ్ హెవీ వెహికల్స్ నడపడానికి చెల్లుబాటు అయ్యే సివిల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. మోటార్ మెకానిజంపై అవగాహన, 2 ఏళ్ల కనీసం డ్రైవింగ్ అనుభవం ఉండాలి. వయో పరిమితి 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్ళు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్ళు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 10 ఏళ్ల వరకు వయో సడలింపు ఉంటుంది. ఎంపిక విధానం: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ప్రాక్టికల్, ఫిజికల్ టెస్ట్ తదితరాల ఆధారం.

0: రంగా ఉంటుంది. దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తులను సంబంధిత ఎయిర్ ఫోర్స్ స్టేషన్ చిరునామాకు పంపించాలి. మరిన్ని వివరాలకు indianairforce.nic.in వెబ్సైట్ సందర్శించగలరు. తరువాత ఉద్యోగ ప్రకటన: అస్సాంలోని సిఎస్ఐఆర్కు చెందిన నార్త్ ఈస్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. అర్హత గల అభ్యర్థులు May 5 నుంచి June 4 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టుల వివరాలు, మల్టీటాస్కింగ్ స్టాఫ్ మరియు డ్రైవర్స్, మొత్తం ఖాళీల సంఖ్య 10, అర్హతలు పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో మెట్రిక్యులేషన్ లేదా ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతో పాటు ఉద్యోగ అనుభవం ఉండాలి. వయోపరిమితి: మల్టీటాస్కింగ్ స్టాఫ్కు 25 ఏళ్ళు, డ్రైవర్ పోస్టులకు 27 ఏళ్ళు మించకూడదు. దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ప్రారంభ తేదీ 5 May 2026 నుంచి 4 June 2026 తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు NEIST.res.in వెబ్సైట్ను సందర్శించగలరు. తర్వాత ఉద్యోగ ప్రకటన: మంగళగిరిలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ట్యూటర్, డెమోన్స్ట్రేటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. అర్హత గల అభ్యర్థులు May 30 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టుల వివరాలు, ట్యూటర్ మరియు డెమోన్స్ట్రేటర్. అర్హతలు: సంబంధిత విభాగాల్లో MBBS, MD, MS, MSCలో ఉత్తీర్ణులై ఉండాలి. గరిష్ట వయోపరిమితి 37 ఏళ్ళు మించకూడదు. ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళు, OBCలకు 3 ఏళ్ళు, దివ్యాంగులకు 10 నుంచి 15 ఏళ్ళ వరకు వయో సడలింపు ఉంటుంది. ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు జనరల్ OBC EWS అభ్యర్థులకు 1500 రూపాయలు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 1000 రూపాయలు, దివ్యాంగులకు ఎటువంటి ఫీజు లేదు. దరఖాస్తుకి చివరి తేదీ 30 May 2026. మరిన్ని వివరాలకు aimsmangalagiri.edu.in వెబ్సైట్ను సందర్శించగలరు.
1: మీరింతవరకు ఉద్యోగ వార్తలు విన్నారు. చదివిన వారు శ్రీ B. రాజు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమాచార వాణి. ముందుగా వాతావరణ సమాచారం. వాతావరణ హెచ్చరికల కేంద్రం వారు అందించిన సమాచారం ప్రకారం విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో ఈరోజు నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు. వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 35.7 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 30.4 డిగ్రీల సెల్సియస్. గాలిలో తేమ 79% నమోదైంది. పౌర విమానయాన కేంద్రంలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 30.4 డిగ్రీల సెల్సియస్. గాలిలో తేమ 83% నమోదైంది. వాతావరణం సాధారణంగా ఆకాశం మేఘావృతమయ్యుండి తేలికపాటి జల్లులు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉండవచ్చు. వాతావరణ సమాచారం విన్నారు.

గత 90 సంవత్సరాలుగా శ్రోతలందరినీ అలరిస్తున్న ఆకాశవాణి కార్యక్రమాలపై శ్రోతలు తమ అమూల్యమైన అభిప్రాయాల్ని తెలియజేయాలి అనుకున్నప్పుడు మనకి ఉన్న వెసులుబాటు ఏంటి అంటే, ఒకటి, లేఖల ద్వారా మీ అభిప్రాయాల్ని పంపించవచ్చు, అలాగే ఈమెయిల్ ద్వారా కూడా పంపించవచ్చు, ఇంకా వాట్సాప్ ద్వారా కూడా మీ అభిప్రాయాల్ని తెలియజేయవచ్చు. అయితే మా కార్యక్రమాలపై మీ స్పందనని ప్రతి ఆదివారం ఉదయం ప్రసారమయ్యే లేఖావళి కార్యక్రమానికి పంపించవచ్చు. అది ఎలా అంటే, వాట్సాప్ ద్వారా, అంటే వాట్సాప్ నెంబరు 7416172999, అంటే 9999, మరొకసారి చెప్తాను, 7416

9 7 2 9 9 9 ఈ నెంబర్కి వాట్సాప్ ద్వారా మీ అభిప్రాయాల్ని పంపించవచ్చు. అలాగే మెయిల్ పంపించి, అంటే మెయిల్ ద్వారా మీ అభిప్రాయాలు పంపించాలి అనుకుంటే aircvsp@gmail.com ఈ అడ్రస్కి, మెయిల్ అడ్రస్కి మీ మెయిల్స్ని పంపించవచ్చు. ఇక పోస్ట్ కార్డు ద్వారా మీ అభిప్రాయాలను పంపించగోరువారు టు ద స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సిరిపురం, విశాఖపట్నం 5300003 ఈ చిరునామాకి పోస్ట్ కార్డు ద్వారా మీ అభిప్రాయాన్ని రాసి పంపించవచ్చు.

ఈరోజు సాయంత్రం 7:15 90 ఏళ్ల ఆకాశవాణి అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పి శ్రీదేవి గారు ఆకాశవాణితో వారి అనుబంధం ఎలాంటిదో తెలియజేస్తారు. అలాగే పల్లెసీమల కార్యక్రమంలో రసాయన రహిత సస్యరక్షణ అవకాశాలు ఈ అంశంపై అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం విశాలాక్షి గారి ప్రసంగం వింటారు.

ఈరోజు సాయంత్రం 6:30 సాయం సమీరం కార్యక్రమంలో లలిత సంగీతం. ఈ కార్యక్రమంలో 90 వసంతాల ఆకాశవాణి జాతీయోత్సవాలలో భాగంగా ఆకాశవాణి విశాఖపట్నం ఆధ్వర్యంలో ఈ నెల 15వ తేదీన స్థానిక కళాభారతి ఆడిటోరియంలో డాక్టర్ ద్వారం వికేజీ త్యాగరాజు గారి సంగీత నిర్వహణలో జరిగిన అలనాటి మధుర భావ గీతాల కార్యక్రమం నుంచి కొన్ని గీతాలను వింటారు.

ఈ మధ్య భారతదేశంలో ప్రతి గ్రామంలో పైకప్పుల రూపం మారిపోయింది. మునుపు పైకప్పులపై అప్పడాలు ఇంకా బట్టలు ఆరబెట్టేవారు. ఇప్పుడక్కడ కరెంటు బిల్ 0 అవుతుంది. ప్రతి గ్రామంలో సోలార్ ప్యానెల్ పెట్టిస్తున్నారు. మీరు పెట్టించండి. 78,000 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది భారత ప్రభుత్వం. 30 లక్షల కంటే ఎక్కువ కుటుంబాలు దీని లాభాన్ని పొందారు. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముఖ్యాంశాలు. గోదావరి నది కాలుష్య నివారణ కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఓటర్ల జాబితాను స్వచ్ఛంగా నిర్దిష్టంగా రూపొందించేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వివేక్ యాదవ్ కోరారు. రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఎక్కడా లేవని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. రాజ్యాంగ నిబంధనలు, సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల శాతాన్ని నిర్ణయించేందుకు డెడికేటెడ్ కమిషన్ కృషి చేస్తోందని కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా తెలిపారు. వివరాలు. గోదావరి నది కాలుష్య నివారణ కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఆదేశించారు. పరిశ్రమ వ్యర్థాలు నేరుగా గోదావరిలో కలుస్తుండడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో రెండవ రోజు పర్యటనలో భాగంగా వెంకటనగరం వద్ద స్థానిక ఆంధ్ర పేపర్ మిల్స్ కాలుష్య వ్యర్థాలు గోదావరిలో కలిసే ప్రాంతాన్ని ఈరోజు ఆయన పరిశీలించారు. కలుషిత నీటి నమూనాలను సేకరించి పరీక్షలకు పంపించాలని అధికారులను ఈ సందర్భంగా ఆదేశించారు. కాలుష్య నివారణ చర్యల విషయంలో అలసత్వం

0: ని ఉపేక్షించేది లేదని ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేస్తూ,
1: మీరు ఎలాబొరేట్ గా కనుక ఎక్స్టెన్సివ్ గా కన్సర్న్ తో చేయకపోతే మాట ఇది మనందరం తప్పు చేసాం. ఎందుకంటే మనం కొన్నిసార్లు సహజంగా వదిలేసినా పర్లేదు, కానీ ఇది మీరు సంవత్సరం పెట్టుకొని స్టిల్ మీరు ముందుకు తీసుకెళ్ళాం. టైం తగ్గే కొద్దీ మీకు సబ్స్టాండర్డ్ వర్క్స్ పెరిగిపోతాయి. నాసిరక పనులు అయిపోగానే తర్వాత మీరు ఎందుకంటే బెడ్స్ గానీ మీకు ఘాట్స్ గానీ మీరు బలంగా చేయకపోతే మీరు మన నమ్మొస్తారు. లెట్ అస్ బి యాజ్ ట్రాన్స్పరెంట్ అస్ పాసిబుల్.
0: ఈ పర్యటనలో ఉప ముఖ్యమంత్రితో పాటు మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, స్థానిక ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు. ఓటర్ల జాబితాను స్వచ్ఛంగా నిర్దిష్టంగా రూపొందించేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వివేక్ యాదవ్ కోరారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఈరోజు ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, అర్హత కలిగిన ప్రతి భారత పౌరుడు ఓటర్ జాబితాలో తప్పనిసరిగా నమోదు కావటం, చనిపోయిన వారు రెండు మూడు చోట్ల ఓటర్లుగా పేర్లు నమోదు

0: అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఈరోజు ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, అర్హత కలిగిన ప్రతి భారత పౌరుడు ఓటర్ జాబితాలో తప్పనిసరిగా నమోదు కావటం, చనిపోయిన వారు 2-3 చోట్ల ఓటర్లుగా పేర్లు నమోదైన వారు, ఇతర ప్రాంతాలకు మారినవారు లేదా అనర్హులైన వ్యక్తులు జాబితాలో లేకుండా చూడటం ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర సవరణ 2026 కార్యక్రమంలో భాగంగా జూన్ 15 నుంచి జూలై 14 వరకు బూత్ స్థాయి అధికారులు ఇంటింటికి వెళ్లి గణన ఫారాల పంపిణీతో పాటు వివరాల సేకరణ నిర్వహిస్తారన్నారు. ముసాయిదా ఓటర్ జాబితా జూలై 21 ప్రచురించబడుతుందని, ఫిర్యాదులు అభ్యంతరాల స్వీకరణకు జూలై 21 నుంచి ఆగస్టు 20 వరకు అవకాశం ఉంటుందని చెప్పారు. రాష్ట్ర అవసరాలకు సరిపడా విద్యుత్ ఉత్పత్తి జరుగుతోందని ఇంధన శాఖ మంత్రి గుట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో ఈరోజు ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ కోతలు ఎక్కడా లేవని, పలు సాంకేతిక కారణాలతోనే కొన్ని చోట్ల విద్యుత్ అంతరాయాలు ఏర్పడుతున్నాయని చెప్పారు. రాష్ట్రంలో 49 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో విద్యుత్ వినియోగం కూడా పెరిగిందని చెప్పారు. అత్యధిక విద్యుత్ వినియోగంతో ట్రాన్స్మిషన్ లైన్లు దెబ్బతినడం, ట్రాన్స్ఫారాలు వేడెక్కడం వంటి సాంకేతిక కారణాలతోనే కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయాలు ఏర్పడుతున్నాయని మంత్రి వివరిస్తూ,
1: పవర్ మన దగ్గర లేదు అనేది లేదు. పవర్ మనకు కావాల్సినంత పవర్ ప్రొడక్షన్ ఉంది, పవర్ తయారు చేస్తున్నాము, పవర్ తీసుకుంటున్నాము, పవర్ ఉంది. ఓన్లీ ఎండ తీవ్రత వల్ల, విపరీతమైన వాడకం వల్ల ట్రాన్స్మిషన్ లైన్స్ విపరీతమైన ఎండ వల్ల మాత్రమే దెబ్బతింటున్నాయి. అప్పుడప్పుడు దెబ్బతిన్న వాటిని కూడా మా శ్రమ చేసి వేగవంతంగా పనిచేస్తాం. టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తా. ప్రజలకు ఏదైనా ఇబ్బంది వచ్చింది, ఏదైనా రిపేర్ చేయాల్సి వస్తే ఇమీడియట్ గా సమాచారం ఇస్తే ఇమీడియట్ గా వచ్చేస్తాం.
0: రాజ్యాంగ నిబంధనలు, సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల శాతాన్ని నిర్ణయించేందుకు డెడికేటెడ్ కమిషన్ కృషి చేస్తోందని కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా తెలిపారు. గ్రామీణ పట్టణ ప్రాంత స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై అధ్యయనం, వినతుల స్వీకరణ కార్యక్రమంలో భాగంగా ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో రాజీవ్ రంజన్ మిశ్రా వివిధ వర్గాల నుంచి వినతి పత్రాలు ఈరోజు స్వీకరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ పి రాజాబాబుతో కలిసి ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిషత్, మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీ అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజీవ్ రంజన్ మిశ్రా మాట్లాడుతూ, ఏకీకృత కుటుంబ సర్వే సమగ్రంగా నిర్వహించి సమగ్రమైన సమాచారం సేకరించాలని ఆదేశించారు. వెనుకబడ్డ వర్గాల రిజర్వేషన్ల అమలుకు ఈ సమాచారం ఎంతో కీలకమన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో బీఎడ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఏపీ ఎడ్సెట్ 2026 ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ ఫలితాలను అధికారికంగా ప్రకటించారు. ఈ ఏడాది ఎడ్సెట్లో 99.30% ఉత్తీర్ణత నమోదైనట్లు ఆయన వెల్లడించారు. ఈ పరీక్షకు మొత్తం 19,880 మంది అభ్యర్థులు హాజరు కాగా, వారిలో 19,741 మంది అర్హత సాధించినట్లు మంత్రి ఒక ప్రకటనలో తెలియజేశారు. ఆఫ్రికా దేశాల్లో ఎబోలా వైరస్ కేసులు, మరణాలు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎబోలా వైరస్ రాష్ట్రంలోకి ప్రవేశించకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. అందులో భాగంగా విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎబోలా వైరస్ స్క్రీనింగ్ పరీక్షలను వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఈరోజు నిర్వహించారు. పౌర విమానయాన శాఖ ఆదేశాల మేరకు విదేశీ ప్రయాణికులకు ఈ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు తెలియజేశారు. సింగపూర్ నుంచి వచ్చిన ప్రయాణికులకు ఆరోగ్య సిబ్బంది వైరస్ పరీక్షలు చేపట్టారు. ఎబోలా వైరస్ విషయంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఇప్పటికే అధికారులను ఆదేశించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ జారీ చేసిన హెచ్చరికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 పాలనలో దేశంలోని ప్రతి కుటుంబం ఏదో ఒక పథకం ద్వారా లబ్ధి పొందుతోంది. అనంతపురం జిల్లాలో గరీబ్ కళ్యాణ్ అన్న యోజన, ప్రధానమంత్రి కిసాన్ యోజన, ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం, గ్రామీణ సడక్ యోజన పథకాల వల్ల తాము ఎంతో అభివృద్ధి చెందామని లబ్ధిదారులు తెలిపారు. ఈ సందర్భంగా బుక్రాయి సముద్రం మండలానికి చెందిన లబ్ధిదారులు మీనాబాల ఆకాశవాణితో మాట్లాడుతూ,
2: నా పేరు మీనాబాల. నేను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సుపరిపాలనలో గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకంలో 2020 కరోనా నాటి నుంచి ఇంతవరకు ఈ 6 సంవత్సరాలుగాను మేము ఉచిత బియ్యం పొందుతున్నాము. ఈ 12 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి సుపరిపాలనలో మేము ఇవన్నీ లబ్ధి పొందుతూ చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నాము.
0: అదే మండలానికి చెందిన మరొక లబ్ధిదారులు అక్కులప్ప, ఇల్లు లేని తమకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా సొంత ఇల్లు కల నెరవేరిందని పేర్కొంటూ,
3: నా పేరు పూలకుంట అక్కులప్ప, బుక్రాయి సముద్రము.

0: వాకి ప్రధానమంత్రి ఆవాస యోజన పథకం కింద పక్కా గృహం మంజూరు చేసినారు. గతంలో మాకు ఇల్లు లేక చాలా ఇబ్బంది పడేవాళ్ళము. పక్కా గృహం శాంక్షన్ చేసినందువల్ల పక్కా గృహంలో ఇప్పుడు సంతోషంగా ఉన్నాము. మాకే కాదు కోట్లాది మంది భారతీయులకు మన ప్రధానమంత్రి మోడీజీ గారు గృహాలు మంజూరు చేసి వారందరినీ సంతోష పెడుతున్నారు.
1: ఎన్డీఏ ప్రభుత్వం 12 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అమలుపరుస్తున్న వివిధ సంక్షేమ పథకాలపై పార్వతీపురం మన్యం జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ పథకాల ద్వారా తమ కుటుంబాలకు ప్రత్యేక లాభాలు చేకూరాయని లబ్ధిదారులు పేర్కొంటున్నారు. జిల్లాకు చెందిన పలువురు లబ్ధిదారులు ఆకాశవాణితో ఈరోజు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల వల్ల తమన జీవన విధానంలో గణనీయమైన మార్పులు వచ్చాయని తెలిపారు. పీఎం కిసాన్ ద్వారా రైతులకు ఆరోగ్య భరోసా, మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు, పేదలకు గృహ నిర్మాణం, ఆరోగ్య సేవలు వంటి పథకాలు ఎంతో ఉపయోగకరంగా మారాయని చెప్పారు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపడటంతో ప్రజలకు సౌకర్యాలు పెరిగాయని వెల్లడించారు. ఆరోగ్య రంగంలో కృత్రిమ మేధస్సు ఏఐను వినియోగించడంలో ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని నేషనల్ హెల్త్ అథారిటీ జాయింట్ సెక్రటరీ కిరణ్ గోపాల్ వాస్క వెల్లడించారు. మంగళగిరిలోని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లో ఈరోజు నిర్వహించిన ఏఐ ఆధారిత ఆరోగ్య వ్యవస్థ భాగస్వాముల సదస్సు ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తొలిసారిగా ఏఐ ఆధారిత ఇన్నోవేషన్లను వైద్య సేవలో ఉపయోగించి జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రత్యేక గుర్తింపు పొందిందన్నారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు. గోదావరి నది కాలుష్య నివారణ కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఓటర్ల జాబితాను స్వచ్ఛంగా నిర్దిష్టంగా రూపొందించేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వివేక్ యాదవ్ కోరారు. రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఎక్కడా లేవని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. ఆదౌ ముఖ్య వార్తాః. విదేశమంత్రిణా డాక్టర్ ఎస్ జయశంకరేణ నవదిల్ల్యాం క్వాడ్ విదేశమంత్రిణాం సభాయాః అధ్యక్షతా కృతా. క్వాడ్ సమూహేన స్థిర సురక్షిత ఊర్జా స్వీకరణాయ ప్రతిబద్ధతా ప్రకటితా. భారత్ అమెరికా దేశౌ అద్య మహత్వపూర్ణానాం ఖనిజానాం దుర్లభానాం భూతత్వానాం చ ఆపూర్తిం ఖననం ప్రతిక్రియాం చ సురక్షితం కర్తుం ప్రముఖ ద్వైపాక్షిక సంరచనాయాం హస్తాక్షరం కృతవంతౌ. కేంద్రీయ గృహమంత్రి అమిత షాహ రాజస్థానస్య సాంచో సీమాస్థానే గత్వాన్ రాజ్యస్య సీమక్షేత్రేషు వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ 2 ఇత్యస్య ఆరంభం అకరోత్. అపి చ ఐపీఎల్ క్రికెట్ క్రీడాయాః ప్లే ఆఫ్ క్రీడాయాః క్వాలిఫైయర్ 1 క్రీడాయాం గుజరాత్ టైటన్స్ దళం గత విజేతా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దళం ధర్మశాలాయాం సమ్ముఖీకరిష్యతి. అథ వార్తాః విస్తరేణ. విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకర అద్య నవదిల్ల్యాం క్వాడ్ విదేశమంత్రిణాం సభాయాః అధ్యక్ష అభవత్. ఆస్ట్రేలియా దేశస్య విదేశమంత్రి బెనివోంగ, జాపాన్ దేశస్య విదేశమంత్రి తోషిమిత్సు మోటేగి, అమెరికా దేశస్య విదేశ సచివ మార్కో రుబియో చ అస్యాం సభాయాం భాగం భజితవంతః. సభాయాః అనంతరం సంయుక్త వార్తాహర సమ్మేళనం అభిసంబోధయన్ డాక్టర్ జయశంకర క్వాడ్ రాష్ట్రేషు సహయోగం సుదృఢీకరణాయ పరస్పరం సహాయం కర్తుం చ అవధానం ప్రదత్తవాన్. సహ అవదత్ యత్ క్వాడ్ దేశాః ముక్త సమాజాః సంతి, యే సమృద్ధేః వికాసస్య చ అన్వేషణే నవాన్వేషణే చ సృజనాత్మకతాం పోషయంతి.
3: Economic resilience should be promoted.
4: बैठक में आर्थिक मजबूती बनाए रखने, आपूर्ति श्रृंखला को मजबूत करने, विश्वसनीय और सुरक्षित तकनीकों का प्रसार करने तथा उत्पादन क्षमता में वृद्धि करने पर चर्चा हुई. ऊर्जा और उर्वरक की वर्तमान उपलब्धता के साथ साथ महत्वपूर्ण खनिजों और संसाधनों की उपलब्धता पर भी बात हुई. हमारा लक्ष्य आपसी सहयोग को मजबूत करना तथा दूसरों की सहायता करना है. हम क्वाड देश आदान प्रदान से विकास और समृद्धि की खोज में नवाचार और रचनात्मकता को बढ़ावा देते हैं.
2: డాక్టర్ జయశంకర అవధానం ప్రదత్తవాన్ యత్ భారత్ ప్రశాంత ప్రదేశ వైశ్విక వృద్ధే స్థిరతయా చ చాలక భవేత్. సహ అవదత్

0: रिड्ज पार्क इत्यस्य आर्केडियम अपि गमिष्यति। पश्चात् दिने सा नामग्याल इंस्टिट्यूट ऑफ तिब्बतोलॉजी इत्यत्र गमिष्यति, यत् दुर्लभाः पांडुलिपीनां बौद्ध सांस्कृतिक कलाकृतीनां च संरक्षणाय प्रसिद्धः अस्ति। भारतं समेत्य समग्र विश्वात् कोटिशः जनाः अद्य सऊदी अरेबिया देशे हज यात्रां कुर्वन्तः सन्ति। ह्यः पञ्चदिवसीय वार्षिक तीर्थयात्रायाः आरम्भः लक्षशः हज तीर्थयात्रिणः मीनानगरे रात्रिं व्यतीतवन्तः। अधुना ते अराफात क्षेत्रे मुख्य हज अनुष्ठानार्थं प्रार्थनार्थं च समागच्छन्ति। ते तत्र पूर्णदिनं यापयन्ति, प्रार्थयन्ति च। तीर्थयात्रिणः निमरा मस्जिद इत्यत्र खुत्बाय हज अर्थात हज प्रवचनं श्रुतवन्तः। ततः सायंकाले ते मुजदलीफा नगरं प्रति प्रस्थानात् प्राक् अपराह्ने सायंकाले च संयुक्तरूपेण प्रार्थनां कुर्वन्ति। भारत ऋतुविभागेन अद्य दिल्ल्याम् उष्णतरङ्गस्य स्थित्यै पीतवर्णीया सञ्चेतना प्रदत्ता। राष्ट्रिय राजधान्याम् उष्णतरङ्गस्य स्थितिः श्वः पर्यन्तं यथावदेव भविष्यति इत्यपेक्षते, यत्र अधिकतमं तापमानं 44 46 डिग्री सेल्सियस परिमितं यावत् भविष्यति। अद्य हरियाणायां चण्डीगढे, पूर्वी मध्यप्रदेशे, पंजाबे, उत्तरप्रदेशे, विदर्भे तथा पश्चिम राजस्थान राज्ये च तीव्र उष्णतरङ्गस्य स्थितिः भविष्यति इति भारत ऋतुविभागेन पूर्वानुमितम्। अत्रान्तरे अद्य श्वः दक्षिण पश्चिम प्रावृट्कालः केरलराज्यं प्राप्स्यति इत्यपेक्षते। आईपीएल क्रिकेट क्रीडायाम् अद्य प्ले ऑफ क्रीडायाः क्वालिफायर वन क्रीडायाम् गुजरात टाइटन्स दलं गत विजेता रॉयल चैलेंजर्स बेंगलुरु दलं धर्मशालायां सम्मुखीकरिष्यति। क्रीडायाः आरम्भः सायं 7:30 भविष्यति इति वार्ताः।
1: आकाशवाणी विशाखापट्टनम केंद्रम।
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: సాయం సమీరం. ఈనాటి సాయం సమీరం కార్యక్రమంలో ముందుగా లలిత సంగీతం వింటారు. ఈ కార్యక్రమంలో 90 వసంతాల ఆకాశవాణి జాతీయోత్సవాలలో భాగంగా ఆకాశవాణి విశాఖపట్నం ఆధ్వర్యంలో ఈ నెల 15వ తేదీన స్థానిక కళాభారతి ఆడిటోరియంలో డాక్టర్ ద్వారం వికేజీ త్యాగరాజు గారి సంగీత నిర్వహణలో జరిగిన అలనాటి మధుర భావ గీతాల కార్యక్రమం నుండి కొన్ని గీతాలను వింటారు. ఆ తర్వాత ఫిట్నెస్ మంత్ర, వికాసం, వాటి తర్వాత 90 ఏళ్ల ఆకాశవాణి. ఈ అంశంలో కవి శ్రోత అయినటువంటి శ్రీ శేఖర మంత్రి ప్రభాకర్ రావు గారు ఆకాశవాణితో వారి అనుబంధం గురించి తెలియజేస్తారు. ముందుగా లలిత సంగీతం కార్యక్రమంలో శ్రీ తిరుపతి రామానుజాసూరి సంగీత పర్యవేక్షణలో శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి రచన అదిగదిగో ఆకాశం

ఇప్పుడు ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారి రచన వెన్నెలేమో పంపింది.

మీరు ఇంతవరకు సాయం సమీరం కార్యక్రమంలోని 90 వసంతాల ఆకాశవాణి జాతీయోత్సవాలలో భాగంగా ఆకాశవాణి విశాఖపట్నం ఆధ్వర్యంలో ఈ నెల 15వ తేదీన స్థానిక కళాభారతి ఆడిటోరియంలో డాక్టర్ ద్వారం వికేజీ త్యాగరాజు గారి సంగీత నిర్వహణలో జరిగిన అలనాటి మధురభావ గీతాల కార్యక్రమం నుండి కొన్ని లలిత గీతాలను విన్నారు. ఇప్పుడు ఫిట్నెస్ మంత్రా.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

ఎస్, ఈనాటి ఫిట్నెస్ మంత్ర సాయం సమీరం కార్యక్రమంలో ఫిట్నెస్ మంత్ర దేని గురించి అనుకునే ముందు, ఒక పక్క చూస్తుంటే విపరీతమైన ఎండలు మండిపోతున్నాయి, మరోపక్క ఆడవాళ్ళకి, ముఖ్యంగా ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి ఇంట్లో పనులు, వంట పనులతో సహా సతమతమవుతున్నటువంటి సందర్భంలో సాధారణంగానే చాలా చిరాకు పుట్టుకొస్తుంది. ఇక దాని మీద మరో ఎక్స్ట్రాగా ఏంటంటే, ఇప్పుడు వేసవి సెలవులు ఇచ్చి పిల్లలందరూ ఇంట్లోనే ఉండడం, ఇది మరింత చెప్పాలంటే హౌస్ వైఫ్స్కైనా ఉద్యోగినులకైనా ఎవరికైనా సరే ఇది మరింత కొంచెం టెన్షన్ని క్రియేట్ చేసేటటువంటి విషయం. ఎందుకంటే పిల్లలు తైనాతు ఇంట్లోనే ఉంటారు, పూర్తిగా రోజంతా ఇంట్లోనే ఉండడం, మరి వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళని ఎండలోకి వెళ్లకుండా జాగ్రత్తగా చూసుకోవాలి, అలాగే ఇంట్లోనే ఉంచితే వాళ్ళు చేసే అల్లర్ని కంట్రోల్ చేయలేక తల ప్రాణం తాక్కొచ్చే పరిస్థితి ఉంటుంది. మరి బయటికి వెళ్ళి ఉద్యోగం చేసే స్త్రీల పరిస్థితి మరింత కొంచెం దారుణంగా ఉంటుందని చెప్పొచ్చు, ఎందుకంటే ఈ బాధ్యతలన్నిటినీ నెరవేర్చడంలోని ఆటోమేటిక్గా ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి కొంచెం స్ట్రెస్ లెవెల్స్ అనేది విపరీతంగా పెరుగుతాయి. ఓ పక్క ఈ ఎండ, బయట మండిపోతున్న ఎండల వల్ల ఇంట్లో పనులు చేయలేక అలా కంటిన్యూగా చెమటలు పట్టేస్తూ ఉంటే ఒంట్లో ఉన్న లవణాలన్నీ పోతాయి, నీరు తగ్గిపోతుంది కదా, డీహైడ్రేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ వాతావరణ కారణాలు ప్లస్ ఇంట్లో ఉండే పరిస్థితులు, పిల్లలకి సెలవులు ఇచ్చి ఇంట్లో ఉండడం మూలంగా వాళ్ళు చేసే అల్లరిని భరించలేక వచ్చే స్ట్రెస్, ఈ రెండిటి కారణంగా సర్వసాధారణంగా ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి మొట్టమొదట వచ్చే ఫస్ట్ ప్రాబ్లం ఏంటి అంటే తలనొప్పి. ఇది సాధారణంగా వస్తుంది, అంటే స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ అవడం వల్ల వచ్చేటటువంటి ఈ తలనొప్పి అన్నమాట. మరి ఈ తలనొప్పిని మెయింటైన్ చేసుకోవాలి, తగ్గించుకునే ప్రయత్నాలు అయితే కంపల్సరీ చేయాలి, ఎందుకంటే ఇది రోజు జరిగే కార్యక్రమమే కాబట్టి. అంటే మన ఇంట్లో రోజు ఉండే పనులు కంటిన్యూగా ఉంటాయి, అలాగే పిల్లలకి స్కూల్స్ ఓపెన్ అయ్యే వరకు వాళ్ళని ఇంట్లో ఉంచక తప్పదు కాబట్టి వీళ్ళని బ్యాలెన్స్ చేయాలి. ఈ పరిస్థితులన్నింటినీ బ్యాలెన్స్ చేయాలి అంటే మళ్ళీ స్ట్రెస్ లెవెల్స్ తగ్గాలి. స్ట్రెస్ లెవెల్స్ తగ్గాలి అంటే దానికి కొన్ని టిప్స్ని ఫాలో అవ్వాలన్నమాట. జనరల్గా న్యాచురల్గా మనం ఇంట్లో చేసుకోగలిగే ప్రయత్నాలు ఏంటి అనే విషయాలు చూసుకోవాలి. ఏంటి అంటే ముఖ్యంగా డీహైడ్రేట్ అవ్వకుండా, అంటే ఒంట్లో నుంచి నీరు పోతూ ఉంటుంది కాబట్టి చెమట రూపంగా వాటర్ పోతుంది కాబట్టి ఎక్కువగా వాటర్ ఇంటేక్ చేస్తూ ఉండాలి, అలాగే పల్చటి మజ్జిగలోని సాల్ట్ కలుపుకొని ఇంటేక్ చేస్తూ ఉండాలి, తీసుకుంటూ ఉండాలి. అలాగే ఇంకా ఏంటంటే అవకాశం కుదిరినప్పుడల్లా కొంచెం పనుల నుండి విశ్రాంతిని తీసుకుంటూ కాస్త శరీరానికి శ్రమను తగ్గించుకునే ప్రయత్నం చేస్తూ ఉండాలి. అలాగే ఇంకా వీలైతే కొబ్బరి నీళ్లు తాగొచ్చు, లేదంటే ఇప్పుడు మనకి ఎక్కువగా దొరికే ఫ్రూట్ వాటర్ మిలన్ కాబట్టి అది కూడా తీసుకుంటే వాటర్ కంటెంట్ ఎక్కువగా బాడీకి చేరే అవకాశం ఉంటుంది, దాంతోపాటు మినరల్స్ కూడా ఒంటికి అందుతాయి. ఇక పిల్లలు అల్లరి చేయకుండా ఉండాలంటే వాళ్ళకి మొబైల్స్ ఇచ్చి కూర్చోబెట్టే కంటే పేపరు, పెన్ను, పెన్సిల్స్, కలర్ పెన్సిల్స్ ఇలాంటివన్నీ ఇచ్చి వాళ్ళకి ఏదో ఒక టాపిక్ చెప్పి దీని మీద ఒక బొమ్మ వేయండి, లేకపోతే ఏదైనా మీకు నచ్చింది రాయండి అని చెప్పి వాళ్ళని ఎంగేజ్ చేస్తూ ఉండాలి. లేదా

చిన్న చిన్న మొక్కలు అంటే ఇంటి నీడలోనే పెంచగలిగే మొక్కలు ఏమైనా ఉంటే వాటికి వాటరింగ్ చేయమని చెప్తూ ఉండాలి. పిల్లలకి చిన్న చిన్న పనులు అలవాటు చేస్తూ ఉంటే వాళ్ళు ఆ పనుల్లో బిజీగా ఉండి కొంచెం మనకి తలనొప్పిని తగ్గించే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా ఇంట్లో ఎసెన్షియల్ ఆయిల్స్ కొన్ని పెట్టుకోవాలి. మంచి సువాసన వచ్చే నూనెలను పెట్టుకుంటే వాటిని లైట్గా అప్లై చేసుకుంటే వాటి నుంచి వచ్చే ఆ లైట్ ఫ్రేగ్రెన్స్ ఉంటుంది కదా, అది మనలో ఉండే స్ట్రెస్ లెవెల్స్ని తగ్గించి తలనొప్పిని కంట్రోల్ చేసే అవకాశం ఉంటుందన్నమాట. చాలామంది తలనొప్పి అనగానే వేడివేడి టీ తాగేస్తూ ఉంటారు లేదా ట్యాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు. ఇది కొంచెం ఆరోగ్యం మీద దుష్ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది కాబట్టి న్యాచురల్ రెమెడీస్ని ఫాలో అవుతూ చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవుతూ అన్ని సమస్యల్ని చక్కబెట్టగలిగే గుణం ఆడవాళ్ళల్లో ఉంటుంది కాబట్టి ఇది ముఖ్యంగా ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి ఈ టిప్ చెప్తున్నాను. ఆడవాళ్ళే కాదు, ఎవరైనా ఈ స్ట్రెస్ లెవెల్స్లో ఉంటే ఖచ్చితంగా ఈ పద్ధతులను పాటిస్తే వాళ్ళు తలనొప్పి నుంచి కొంచెం విముక్తిని అయితే పొందొచ్చు అన్నమాట. మరి మీ అందరి కోసం ఒక చిన్న పాట.

0: వెల్ ఫ్రెండ్స్, మరి ఫిట్ మన ఈనాటి సాయం సమీరం కార్యక్రమంలో మరొక అంశం వికాసంలో ప్రధానమంత్రి జన్ధన్ యోజన గురించి తెలుసుకుందాం. ప్రధానమంత్రి జన్ధన్ యోజన భారత ప్రభుత్వం 2014 ఆగస్టు 28న ప్రారంభించిన జాతీయ ఆర్థిక సమ్మిళిత పథకం. ఈ పథకం ద్వారా ప్రతి కుటుంబానికి బ్యాంక్ సేవలు అందుబాటులోకి తీసుకురావడం అనేది ప్రధాన లక్ష్యం అన్నమాట. ఇంకా ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశాలు ప్రతి ఒక్కరికి బ్యాంకు ఖాతా కల్పించడం, పొదుపు అలవాటు పెంపొందించడం, ప్రభుత్వ సంక్షేమ పథకాల నగదు నేరుగా ఖాతాల్లో జమ చేయడం, బీమా మరియు పెన్షన్ల సేవలు అందించడం, ఆర్థిక అవగాహన పెంచడం. ఇంకా ఈ పథకం యొక్క ముఖ్య ప్రయోజనాలు ఏంటంటే, జీరో బ్యాలెన్స్తో బ్యాంక్ ఖాతాలు తెరవచ్చు, రూపే డెబిట్ కార్డ్ పొందవచ్చు, అర్హత ఉన్న వారికి ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం కూడా లభిస్తుందన్నమాట. అలాగే ప్రమాద బీమా రక్షణ అందుబాటులోకి ఉంటుంది. ఇవి నిబంధనల ప్రకారం ఇవి మనకు అందుబాటులో వస్తాయి. ఈ ఖాతా తెరవడానికి ఆధార్ కార్డు, ఓటర్ గుర్తింపు కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్ వంటి గుర్తింపు కార్డులు లేదా చిరునామా రుజువు ఉంటే సరిపోతుంది. ఈ పథకం వల్ల దేశంలోని పేదలు, గ్రామీణ ప్రజలు మరియు బ్యాంకింగ్ సేవలకు దూరంగా ఉన్నవారు అధికారిక బ్యాంకింగ్ వ్యవస్థల్లో చేరే అవకాశం ఉంటుందన్నమాట. ఇక ఈనాటి సాయం సమీరం కార్యక్రమంలో చివరి అంశంగా 90 ఏళ్ల ఆకాశవాణి ఈ అంశంలో కవి, శ్రోత అయినటువంటి శ్రీ శేఖర్ మంత్రి ప్రభాకర్ రావు గారు ఆకాశవాణితో వారి అనుబంధం గురించి తెలియజేస్తారు.
1: నా పేరు శేఖర మంత్రి ప్రభాకర్ రావు. ప్రజావాణి, ఆకాశవాణి. చరాచర సృష్టిలో మానవ జీవితం ఉత్కృష్టమైనది. మానవునికి జ్ఞానం పొందుట, పొందిన జ్ఞానాన్ని భద్రపరచుట, ఆ జ్ఞానాన్ని ప్రజలలో వ్యాపింపజేయుట, భావితరాల వారికి జ్ఞానాన్ని అందించుట మొదలైన పవిత్ర కర్తవ్యాలు ఉన్నాయి. ఈ మహత్తరమైన కర్తవ్యాన్ని మన ఆకాశవాణి నిర్వర్తిస్తుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఆది మానవుని దగ్గర నుండి ఆధునిక మానవుని వరకు జీవన శైలిలో, విజ్ఞానంలో, శాస్త్ర సాంకేతిక రంగాలలో ఎంతో ప్రగతి కనబడుతుంది. సాంకేతికత ఇంకా చేరువ కాని రోజుల నుండి ఆకాశవాణి తనకున్న సాంకేతికతతో, నిబద్ధతతో కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు చేరువై వారి జీవనంలో, జీవిత శైలిలో మమేకం అయి జనులను ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి తీసుకుని పోవడానికి సహకరించిన ప్రసార సాధనం ఆకాశవాణి. నాకు ఆకాశవాణితో 42 సంవత్సరాల అనుబంధం ఉంది. ప్రజావాణి ఆకాశవాణి, ప్రజానాడి ఆకాశవాణి అనడానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. నా చిన్నతనంలో అందరికీ రేడియోలు కొనుక్కునే స్తోమత ఉండేది కాదు. అందరూ పార్కుల్లోనూ, దేవాలయ ప్రాంగణాల్లోనూ, కూడల్లోనూ ఉన్న రేడియోల వద్ద గుమిగూడి ఆసక్తిగా వింటూ వాతావరణం, పాడి పంటలు, వార్తలు, పద్యనా

0: నాటకాలు, పాటలు, ప్రసంగాలు, నాటికలు, రూపకాలు మొదలైనవి వింటుండేవారు. ఏ వార్త అయినా ఆకాశవాణిలో వస్తేనే దానికి గణ్యత, నిజమనే నిర్ధారణ ఉండేది. ఆనాడు ఉదయం సాయంత్రం రేడియో వార్తలు వింటూ లోకావలోకనం చేసేవారు. ఆ విన్న వార్తలు అందరికీ పంచేవారు. తెలుగు సాహిత్యంలో ధృవతారైన ప్రముఖ రచయితలు, కవులు, పండితులు, భాషావేత్తలు ఎందరో ఆకాశవాణితో అనుబంధం కలిగిన వారే. అప్పట్లో ఆకాశవాణి కార్యక్రమాలకు ఒక ప్రత్యేకత ఉండేది. ప్రతి ఒక్కరూ ఉదయం 7 గంటల వార్తలు, సాయంత్రం 7 గంటల వార్తలు, రాత్రి 9 గంటలకు ఆంగ్ల వార్తలు, 9:15కి స్పాట్ లైట్ ఆన్ మ్యాటర్స్ ఆఫ్ కరెంట్ ఇంట్రెస్ట్ వినడం దినచర్యగా ఉండేది. ఒక విషయం, 1960 ప్రాంతంలో మా తాతగారు దిమిలి వెళ్తే రోజు అక్కడ గ్రంథాలయం దగ్గర ఉండే పబ్లిక్ రేడియోలో ప్రసార విశేషాలు, ప్రాంతీయ వార్తలు, వాతావరణం, పాడి పంటలు విని రైతులు, గ్రామస్తులు అందరూ కూడా ఇండ్లకు వెళ్ళేవారు. బహుజన హితాయ, బహుజన సఖాయ అన్నట్లు ప్రజలకు హితుడు సఖుడు అయి ఆకాశవాణి వారి దైనందిన జీవితాలను ప్రభావితం చేసింది. కార్మికుల కార్యక్రమం, వనితావాణి, కదంబ కార్యక్రమాలు, ఇలా ఎన్నో కార్యక్రమాలతో ఆకాశవాణి ప్రజల్లో కలిసిపోయింది. నా విషయానికి వస్తే నాకు ఆకాశవాణితో 1982 నుంచి అనుబంధం ఉండేది. అప్పట్లో రికార్డింగ్కి అగనంపూడి ట్రాన్స్మిషన్ కేంద్రానికి వెళ్లాల్సి వచ్చేది. సిటీ నుండి ఆకాశవాణి వారి జీప్లో తీసుకెళ్లి రికార్డింగ్ చేసేవారని నాకు జ్ఞాపకం. 1981లో సప్తమ అఖిల భారత రచయితల సభలు, ఆ తర్వాత జరిగిన వివిధ కార్యక్రమాలు ఆకాశవాణి ప్రసారం చేసింది. నేను ఆనాటి నుండి సాహిత్య కార్యక్రమాల్లో కథలు, కవితలు, ప్రసంగాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. కార్మికుల కార్యక్రమంలో నాటకాలలో కూడా పాల్గొనడం జరిగింది. గురజాడ జీవితం సాహిత్యంపై, సౌహృదయ సాహితి నవకదంబ మాలికపై కూడా ప్రసంగాలు 1996లో ప్రసారం అయ్యాయి. ఇప్పుడు విశాఖ ఆకాశవాణి కేంద్రంలో కవి సమ్మేళనాలు, చింతన కార్యక్రమాల్లోనూ నానీల కవిత్వంపై ప్రసంగం, ఈ విధంగా ఆకాశవాణి నాకు అవకాశమిచ్చి ప్రోత్సహించింది. నవతీ తరుణం అంటే 90 ఏండ్లు పూర్తి చేసుకున్న ఆకాశవాణికి శతవత్సర భానుతేజమై ప్రజాబాహుళ్యంలో విజ్ఞాన వికాస కాంతులు వెదజల్లాలని కోరుకుంటున్నాను. శతమానం భవతి తథాస్తు. భవదీయుడు శేఖరమంతి ప్రభాకరరావు.
1: మీరు ఇంతవరకు కవి, శ్రోత అయినటువంటి శ్రీ శేఖర్ మంత్రి ప్రభాకర్ రావు గారు ఆకాశవాణితో వారికి ఉన్న అనుబంధం గురించి పంచుకున్నారు. సాయం సమీరం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, ప్రసార విశేషాలు. ఈనాటి ప్రసారంలో 7:15 90 ఏళ్ల ఆకాశవాణి అంశంలో అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పి శ్రీదేవి గారు ఆకాశవాణితో వారి అనుబంధం గురించి పంచుకుంటారు. అనంతరం పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో రసాయన రహిత సస్య రక్షణ అవకాశాల గురించి అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం విశాలాక్షి గారి ప్రసంగం వింటారు. అనంతరం జానపద గీతం ప్రసారమవుతుంది. శ్రీకాకుళం జిల్లా రైతులకు, సోదరులకు వాతావరణ ఆధారిత వ్యవసాయ సమాచారం తెలుసుకుంటారు. అందించిన వారు శ్రీమతి సిహెచ్ కమలారాణి. 7:45 వికసిత్ భారత్ విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 8 గంటలకు రాత్రి 9:30 స్వరమాలిక చిత్రగీతాలు వింటారు. 8:30 తెలుగులో జాతీయ వార్తలు. 9:15 స్పాట్ లైట్. రాత్రి 10:00 హరికథ విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ఇవి ఈనాటి ప్రసారంలోని అంశాలు. ఇక్కడ రేపటి ప్రసారంలో ఉదయం 6:00 దేశభక్తి గీతం అదిగో మన జయధ్వజం బృందగానం వింటారు. రచన శ్రీ సుబ్రహ్మణ్య భారతి, సంగీతం శ్రీ ఎన్సిహెచ్ జగన్నాథాచార్యులు. 6:10 భక్తి రంజని కార్యక్రమంలో షోడశ గణపతి కీర్తనలు, దమ్మపదం ప్రసారమవుతాయి. 6:30 చింతన బౌద్ధ సూక్తులు వింటారు. వ్యాఖ్యాత డాక్టర్ గూటం స్వామిగారు. 6:35 పొలం పనుల కార్యక్రమంలో చౌడు భూములు బాగు చేసుకుందాం శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారి ప్రసంగం వింటారు. 7:15 ఉదయ సమీరాల కార్యక్రమంలో నేటి మాట శీర్షికలో దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి జయంతి, అలాగే శ్రీ జవహర్లాల్ నెహ్రూ వర్ధంతి, కందుకూరి వీరేశలింగం పంతులు గారి వర్ధంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు తెలుసుకుంటారు. అనంతరం 90 ఏళ్ల ఆకాశవాణి, ఈ అంశంలో ఆకాశవాణి విశ్రాంత నిలయ మృదంగ విద్వాంసులు శ్రీ వంకాయల వెంకటరమణమూర్తి గారి

0: వారి అనుబంధం ఆకాశవాణితో తెలియజేస్తారు. అనంతరం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం చరిత్ర పరిణామ క్రమం ప్రసంగ ధారావాహిక నాలుగో భాగం ప్రసారమవుతుంది. సమాచార సేకరణ సంకలనం శ్రీ ఆర్వి రమణమూర్తి, పఠనం శ్రీ పివి రామ్గోపాల్. ఇంకా పుష్పాంజలి సమాచారవాణి తదితర అంశాలు ప్రసారమవుతాయి. 8:35 కర్ణాటక సంగీతంలో కుమారి కోట గాయత్రి వరేణ్య వయలిన్ వాదనం వింటారు మృదంగం శ్రీ మావుడూరు సూర్యప్రసాదరావు. 9:00 పాటల పల్లకి, 10:00 రైల్వే పార్సెల్ యాప్పై స్పెషల్ ప్రోగ్రాం ప్రసారమవుతుంది. విజయవాడ కేంద్రం నుండి ప్రసారం 10:30 90 ఏళ్ల ఆకాశవాణి అలనాటి మేటి కార్యక్రమం ముద్దబంతులు సంగీత రూపకం రచన డాక్టర్ వక్కలంక లక్ష్మీపతిరావు, సంగీతం శ్రీ బండారు చిట్టిబాబు. ఇక మధ్యాహ్నం ప్రసారంలో 1:33 మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో హలో బాగున్నారా ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం ప్రసారమవుతుంది. సాయంత్రం ప్రసారంలో 6:30 సాయం సమీరం కార్యక్రమంలో బక్రీద్ గురించి మహమ్మద్ గౌస్ గారి ప్రసంగం, ఫిట్నెస్ మంత్ర వికాసం ప్రసారమవుతాయి. తర్వాత 90 ఏళ్ల ఆకాశవాణి అంశంలో ఫిల్మ్ డైరెక్టర్ శ్రీ అట్టాడ సృజన్ గారి ఆకాశవాణితో అనుబంధం పంచుకుంటారు. 7:15 పల్లెసీమల కార్యక్రమంలో భూసార పరీక్షల ఆవశ్యకత, భూసార పరీక్షలను ఎలా అర్థం చేసుకోవాలి, ఈ అంశంపై అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఏ శిరీష గారి ప్రసంగం వింటారు. అనంతరం పశువుల్లో వ్యాధులు, తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తల గురించి వ్యవసాయ సమాచారంలో తెలుసుకుంటారు. రాత్రి 10:00 కర్ణాటక సంగీత సభ కార్యక్రమం రాగం తానం పల్లవి విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ఇవి రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్య అంశాలు. ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది. ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 3 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు సిక్కిం చేరుకున్నారు. డ్రోన్ల ద్వారా దేశంలోకి జరుగుతున్న ఆయుధాలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అడ్డుకోవడానికి సరిహద్దుల్లో యాంటీ డ్రోన్ వ్యవస్థలు ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. క్వాడ్ దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు ఇతర దేశాలకు కూడా సహాయం అందించే అంశంపై చర్చించామని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ తెలిపారు. ఐపీఎల్ క్రికెట్ ప్లేఆఫ్లో భాగంగా ఈరోజు ధర్మశాలలో జరిగే క్వాలిఫైయర్ 1లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడతాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 3 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు సిక్కిం చేరుకున్నారు. పర్యటనలో భాగంగా ఆమె ఆర్కిడేరియం, నామ్గ్యాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టిబెటాలజీని సందర్శించారు. ఆర్కిడేరియం వద్ద గవర్నర్ ఓంప్రకాష్ మాథుర్, ముఖ్యమంత్రి ప్రేమ్సింగ్ తమాంగ్, ఇతర ప్రముఖులు రాష్ట్రపతికి ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక వాతావరణ నియంత్రణ పద్దతిలో వివిధ రకాల ఆర్కిడ్ పూల మొక్కలను ప్రదర్శించే ఈ కేంద్రాన్ని సందర్శిస్తూ ఆమె సిక్కిం రాష్ట్ర విశిష్ట పర్యావరణ వృక్ష సంపదను తిలకించారు. రేపు రాష్ట్రపతి నాథులా పాస్ను సందర్శించడంతో పాటు సిక్కిం విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో పాల్గొంటారు. పర్యటనలో చివరి రోజున ముర్ము సిక్కిం పోలీసులకు ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్ పతకాన్ని బహూకరిస్తారు. డ్రోన్ల ద్వారా దేశంలోకి జరుగుతున్న ఆయుధాలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అడ్డుకోవడానికి రానున్న 6 నెలల్లో సరిహద్దుల్లో యాంటీ డ్రోన్ వ్యవస్థలు ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. రాజస్థాన్ బికనేర్ జిల్లా సంచు సరిహద్దు అవుట్పోస్టులో జరిగిన బీఎస్ఎఫ్ సైనికుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. బాహ్య శత్రువులతో పాటు వారికి దేశం లోపల సహకరిస్తున్న అంతర్గత శక్తులపై కూడా చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దేశ భద్రత కోసం బీఎస్ఎఫ్, సాయుధ దళాలు, స్థానిక యంత్రాంగం, పౌరులతో కూడిన 4 అంచెల రక్షణ వ్యూహం ఎంతో అవసరమని అమిత్ షా అన్నారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ప్రభుత్వ కార్యక్రమాలను కొనియాడుతూ రాసిన ఒక ప్రత్యేక కథనాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సామాజిక మాధ్యమ వేదికగా పంచుకున్నారు. అమృతకాలంలో దేశం ముందంజలో

0: దూసుకుపోతున్న తరుణంలో ముఖ్యంగా నారీశక్తి, యువత, రైతన్నలకు లబ్ది చేకూరుస్తూ ప్రభుత్వం చేపట్టిన వివిధ సంక్షేమ పథకాలను ఉపరాష్టపతి తన వ్యాసంలో చక్కగా వివరించారని ప్రధానమంత్రి పేర్కొన్నారు. స్వామి వివేకానంద, తిరువళ్లూర్, సుబ్రహ్మణ్య భారతి వంటి మహానుభావుల ఆదర్శాల నుండి స్ఫూర్తి పొందుతూ 2047 నాటికి వికసిత్ భారత్ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా కృషి చేయాలని ఉపరాష్టపతి ఈ వ్యాసం ద్వారా పిలుపునిచ్చారని ప్రధానమంత్రి వెల్లడించారు. న్యూఢిల్లీలో జరిగిన క్వాడ్ విదేశాంగ మంత్రుల సమాపేశంలో ఇండో పసిఫిక్ ప్రాంత ప్రగతి, ప్రాంతీయ అంతర్జాతీయ పరిణామాలపై సభ్య దేశాలు సుదీర్ఘంగా సమీక్షించాయి. స్వేచ్ఛ, పారదర్శక ఇండో పసిఫిక్ ప్రాంతం కోసం క్వాడ్ కట్టుబడి ఉందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి కె నాగరాజ్ నాయుడు వెల్లడించారు. సముద్ర భద్రత, ఆర్థిక శ్రేయస్సు, సాంకేతిక పరిజ్ఞానం, విపత్తు నిర్వహణ అనే 4 ప్రధాన అంశాలపై ఈ చర్చలు జరిగాయి. సరిహద్దు ఉగ్రవాదాన్ని తీవ్రంగా ఖండించిన మంత్రులు పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని ఉమ్మడి ప్రకటనలో తీవ్రంగా ఆక్షేపించారని తెలిపారు.
1: The foreign ministers' meeting has demonstrated the Quad's continued focus on practical cooperation and delivery-oriented initiatives that contribute to peace, stability, resilience and prosperity of the Indo-Pacific. At the end of the meeting, Quad partners have adopted 4 documents: a joint statement on the Indo-Pacific energy security and the Quad critical minerals initiative framework.
0: న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశానికి విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెనీ వాంగ్, జపాన్ విదేశాంగ మంత్రి తోషిమిట్సు మొటెగి, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో పాల్గొన్నారు. అనంతరం విలేకరుల సమావేశంలో డాక్టర్ జయశంకర్ మాట్లాడుతూ క్వాడ్ దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు ఇతర దేశాలకు కూడా సహాయం అందించే అంశంపై చర్చించామని తెలిపారు. ఇండో పసిఫిక్ ప్రాంతం ప్రపంచ వృద్ధికి, స్థిరత్వానికి కీలకంగా మారిందని చెప్పారు. స్వేచ్ఛ, పారదర్శక ఇండో పసిఫిక్ ప్రాంతాన్ని నిర్మించడంలో క్వాడ్ దేశాలదే ప్రధాన బాధ్యత అని జయశంకర్ స్పష్టం చేశారు.
2: Economic resilience should be promoted, that supply chain should be strengthened, trusted and secure technologies diffused, and production capacities enhanced. Our deliberations touched on the current energy and fertilizer availability as well as that of critical minerals and resources. The goal is to intensify cooperation among ourselves while also assisting others. We, the Quad nations, are open societies who foster innovation and creativity in our quest for growth and prosperity. These forces are strengthened when we undertake more exchanges, as we intend to do.
0: Akashavani Vartal Vintunaru. దేశ సరిహద్దు గ్రామాల్లో సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తూ సాయుధ బలగాలను ఆధునీకరిస్తూ ఉగ్రవాదంపై కఠిన వైఖరి అవలంబిస్తున్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. రాజస్థాన్లోని బికనీర్ సమీపంలో బీఎస్ఎఫ్ అవుట్పోస్టులో జరిగిన సదస్సులో ప్రసంగిస్తూ మంత్రి ఆపరేషన్ సింధూర్ సమయంలో సరిహద్దులను రక్షించడమే కాకుండా సరిహద్దు జిల్లాల ప్రజల్లో స్థైర్యాన్ని నింపేందుకు బీఎస్ఎఫ్ బలగాలను ఆయన కొనియాడారు. దేశ సరిహద్దు భద్రతను మరింత పటిష్టం చేయడానికి బీఎస్ఎఫ్, సైన్యం, స్థానిక యంత్రాంగం, అప్రమత్తమైన పౌరులతో కూడిన 4 వ్యూహాత్మక రక్షణ వ్యవస్థ అవసరమని అన్నారు. సిబిఎస్ఈ పేమెంట్ గేట్వే వ్యవస్థను మరింత ఆధునీకరించేందుకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ 4 ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఫలితాల తదుపరి ప్రక్రియలు, రీవాల్యుయేషన్ సమయంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సాంకేతిక ఇబ్బందులపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో చర్చించిన తర్వాత ఈ సమావేశం జరిగింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్ ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. ఐపీఎల్ ప్లేఆఫ్ క్రికెట్లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈరోజు ధర్మశాలలో జరగబోయే క్వాలిఫయర్ 1లో గుజరాత్ టైటాన్స్ తో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు నేరుగా ఐపీఎల్ 2026 ఫైనల్స్ కు చేరుకుంటుంది. అయితే ఓడిన జట్టుకు క్వాలిఫయర్ 2 రూపంలో మరొక అవకాశం లభిస్తుంది. రేపు మొహలీలోని న్యూ చండీగఢ్ లో రాత్రి 7:30 జరిగే ఎలిమినేటర్ మ్యాచ్ లో సన్

రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ తలపడతాయి. సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో భారత స్టార్ షెట్లర్లు పీవీ సింధుతో పాటు పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి ప్రీ క్వార్టర్స్ కు దూసుకెళ్లారు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్లో సింధు 21-17, 21-18 తేడాతో ఇండోనేషియాకు చెందిన పుత్రి కుసుమ వర్దానిపై వరుస గేమ్స్లో ఘన విజయం సాధించింది. మరోవైపు హోరాహోరీగా సాగిన పురుషుల డబుల్స్ పోరులో సాత్విక్ చిరాగ్ జోడీ 26-28, 21-15, 21-13 స్కోరుతో అమెరికాకు చెందిన ప్రెస్లీ స్మిత్ చెన్ జీఈ జోడీపై విజయం సాధించి తదుపరి రౌండ్లోకి అడుగుపెట్టింది. 2036 ఒలింపిక్స్ కు భారతదేశం ఆతిథ్యం ఇవ్వనున్న నేపథ్యంలో యోగాభ్యాసాన్ని ఒలింపిక్ క్రీడల్లో చేర్చడానికి కేంద్ర క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవీయ కీలక ముందడుగు వేశారు. ఇందులో భాగంగా వచ్చే నెల 4 నుండి

0: ఇండోనేషియాకు చెందిన పుత్రి కుసుమ వర్దానిపై వరుస గేమ్స్లో ఘన విజయం సాధించింది. మరోవైపు హోరాహోరీగా సాగిన పురుషుల డబుల్స్ పోరులో సాత్విక్ చిరాగ్ జోడి 26-28, 21-15, 21-13 స్కోరుతో అమెరికాకు చెందిన ప్రెస్లీ స్మిత్ చెన్ జీఈ జోడీపై విజయం సాధించి తదుపరి రౌండ్లోకి అడుగుపెట్టింది. 2036 ఒలింపిక్స్కు భారతదేశం ఆతిథ్యం ఇవ్వనున్న నేపథ్యంలో యోగాభ్యాసాన్ని ఒలింపిక్ క్రీడల్లో చేర్చడానికి కేంద్ర క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవీయ కీలక ముందడుగు వేశారు. ఇందులో భాగంగా వచ్చే నెల 4 నుండి 8 వరకు అహ్మదాబాద్లో మొట్టమొదటి ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్ 2026 నిర్వహించనున్నారు. ఈ చారిత్రాత్మక పోటీల్లో ప్రపంచవ్యాప్తంగా సుమారు 75 దేశాల నుండి 500 మందికి పైగా క్రీడాకారులు పాల్గొంటారు. న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో మంత్రి ఈ టోర్నమెంటుకు సంబంధించిన అధికారిక లోగో, జెర్సీ, మాస్కట్ను ఆవిష్కరించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్టపతి ద్రౌపదీ ముర్ము 3 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు సిక్కిం చేరుకున్నారు. డ్రోన్ల ద్వారా దేశంలోకి జరుగుతున్న ఆయుధాలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అడ్డుకోవడానికి సరిహద్దుల్లో యాంటీ డ్రోన్ వ్యవస్థలు ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. క్వాడ్ దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు ఇతర దేశాలకు కూడా సహాయం అందించే అంశంపై చర్చించామని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ తెలిపారు. ఐపీఎల్ క్రికెట్ ప్లేఆఫ్లో భాగంగా ఈరోజు ధర్మశాలలో జరిగే క్వాలిఫైయర్ 1లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు వింటారు.
2: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
5: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1-800-420-2233.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. పల్లె సీమలు వ్యవసాయదారుల కార్యక్రమం

0: ఈనాటి కార్యక్రమంలో ముందుగా 90 ఏళ్ల ఆకాశవాణి ఈ అంశంలో అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పి శ్రీదేవి గారు ఆకాశవాణితో వారి అనుబంధం ఎలాంటిదో తెలియజేస్తారు.
1: నమస్కారం, నా పేరు పి శ్రీదేవి. నేను వ్యవసాయ శాస్త్రవేత్త కింద ప్రాంతీయ పరిశోధనా స్థానంలో పనిచేస్తున్నాను. అయితే ఆకాశవాణికి 90 సంవత్సరాలు అయిన సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ ఆకాశవాణి అన్నది రైతు సేవ చూసినట్లయితే కనుక ప్రతిరోజు ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు అనేక కార్యక్రమంలోని వ్యవసాయానికి సంబంధించి ఆధునిక వ్యవసాయ పద్ధతులనే కానివ్వండి, వ్యవసాయ సమాచారాలనే కానివ్వండి రైతులకు ఇవ్వటం జరుగుతుంది. మనం ప్రతిరోజు మన చిన్నప్పటి నుండి చూస్తున్నాం, ఉదయం 6:35 నుండి మనకి పొలం పనులతో స్టార్ట్ అవుతుంది. మనకి వెంట ఉండేవాళ్ళం మన చిన్నతనం నుండి కూడాని. తర్వాత సాయంత్రం 7:15 పల్లెసీమలు, అలాగే 7:30 వ్యవసాయ సమాచారం. దీంతో పాటుగా మధ్య మధ్యలోని వాతావరణ వివరాలు, అంటే ఎప్పుడు సైక్లోన్ వస్తుందో, ఎప్పుడు వర్షాలు రావో, ఎప్పుడు ఉరుములు మెరుపులు వస్తుంటాయి, ఇలాంటి అనేక విషయాల్ని రైతులకి ఎప్పటికప్పుడు తెలియజేసి రైతులను అప్రమత్తం చేసి, అంటే కోత కొయ్యాలా లేకపోతే రేపు కోసుకోవాలా లేకపోతే సైక్లోన్ వస్తుందా, ఇలాంటివన్నీ వివరాలని రైతులకి ఎప్పటికప్పుడు చెప్పి అప్రమత్తం చేస్తుంటుంది ఇలాంటి ఈ ఆకాశవాణి. ముఖ్యంగా ఏంటంటే ఈ పల్లెసీమల ప్రోగ్రాం ద్వారా నేను ఒక వ్యవసాయ శాస్త్రవేత్త కానీ అనేక ప్రోగ్రాంలు ఇవ్వడం జరిగింది. నాకు ఈ ఆకాశవాణితో చాలా అనుబంధం ఉంది. ముఖ్యంగా నేను చెప్పే ఈ యంత్ర పరికరాలు, అంటే వ్యవసాయంలోని వచ్చే అనేక

0: యంత్ర పరికరాలు, ఆధునిక యంత్ర పరికరాల యొక్క వినియోగము రైతులకు ఎంతో ఉపయోగపడుతుంది. అది ఎలాగంటే ఈ విషయాలను ఎంతోమంది రైతులే నాతో పాలు పంచుకోవడం జరిగింది. అలాగే రైతుల్ని ఒక ఎంటర్ప్రీనర్షిప్ కింద తీర్చిదిద్దే కార్యక్రమంలోని వాళ్ళ కుటీర పరిశ్రమగా ఏర్పాటు చేయడానికి కానీ, అలాగే విలువ ఆధారిత ఉత్పత్తులను తయారు చేసుకోవడానికి ఇచ్చే సూచనలకి ఎంతోమంది మహిళా రైతులు అలాగే ఎఫ్పిఓలకు ఉపయోగపడినట్లుగా వారి ద్వారానే తెలుసుకోవడం జరిగింది. అలాగే నేటి ఆధునిక సమాజంలో ఎన్ని టెక్నాలజీస్ వచ్చినప్పటికీ రైతులకు ఏంటంటే వాటి గురించి అవగాహన ఉండక వాటి గురించి వాళ్ళు పాటించలేకపోతున్నారు. కానీ మన ఈ ఆకాశవాణి అనే ఒక దీని ద్వారానే మనకి ఎన్నో సమాచారాలని, మెయిన్గా ఏంటంటే అథెంటిక్ సమాచారం మనకి ఈ రోజుల్లోని టీవీ ఉంటుంది, ఎఫ్ఎంలు ఉంటున్నాయి, ఎన్నో ఉంటున్నాయి, కానీ కరెక్ట్ న్యూస్ అన్నది మనకు ముఖ్యం. ఈ కరెక్ట్ న్యూస్ని అథెంటిక్గా తెలియజేసే మనకి ఏకైక పరికరం ఏంటంటే ఈ ఆకాశవాణి. ముఖ్యంగా మనం ఈ చూసినట్లయితే కనుక ఇప్పుడు జాలర్లు ఉంటారు. ఈ జాలర్లు సముద్ర మధ్యలో ఉండి వాతావరణం గురించి వాళ్ళకి తెలియదు, వాళ్ళకి చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు. అలాంటి తరుణంలోని ఈ ఆకాశవాణి వాళ్ళని గమ్యాన్ని చేసి ఒకే ఒక ఆయుధం అని చెప్పచ్చు. అంతేకాకుండా మనకి ఈ ఆకాశవాణి అనేక విధాలుగాని, ముఖ్యంగా ఏంటంటే మనకి హుదుద్ తుఫాను వచ్చినప్పుడు కరెంట్ అన్నదే లేదు. ఎక్కడున్నామో, ఏం చేస్తున్నామో, ఎవరికి ఏమి, ఒక ఎంటర్టైన్మెంట్ ఉండేది కాదు, సమాచారం తెలిసేది కాదు, బయట వస్తుందో ఎప్పుడు వస్తుందో ఏంటో ఏమీ తెలియని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో కూడా మనకి ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడాని ఆకాశవాణి అని తెలియని వాళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు ఆ న్యూస్ వినేవాళ్ళు, టెన్షన్గా ఆ రేడియో పెట్టుకునేవాళ్ళు, ఆకాశవాణిని వినేవారు. అంతే అంటే మనం ఏంటంటే మనం చూసాము, మన తాత ముత్తాతలు చూశారు, కానీ మన పిల్లలు కూడా, ఆ పిల్లలు కూడా ఈ ఆకాశవాణితో అంత అనుబంధం ఉంటుంది. ఎందుకంటే మనకి ఎప్పుడు ఏ పరిస్థితిలో అన్నా మనకి కరెక్ట్గా అథెంటిక్ సమాచారం, కరెక్ట్ సమాచారం, కరెక్ట్ న్యూస్ మనకి ఎప్పటికప్పుడు తెలియజేసే ఏకైక పరికరం అని నేను అనుకుంటున్నాను. అదే ముఖ్యంగా ఏంటంటే వ్యవసాయంలోని ఎప్పటికప్పుడు మనకి ఈ నాలెడ్జ్ పెరుగుతుంది, ఆధునికత పెరుగుతుంది, దీనికి అనుగుణంగా వీళ్ళు ఈ మార్పులను కూడా మనకి రైతుకు తెలియజేయడానికి ఎంతో దోహదపడుతుంది.
1: మీరు ఇంతవరకు పల్లె సీముల కార్యక్రమంలో 90 ఏళ్ల ఆకాశవాణి ఈ అంశంలో అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పి శ్రీదేవి గారు ఆకాశవాణితో వారికున్న అనుబంధం గురించి తెలియజేశారు. ఇప్పుడు రసాయనరహిత సస్యరక్షణ అవకాశాల గురించి అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం విశాలాక్షి గారి ప్రసంగం వింటారు.
2: ముఖ్యంగా వ్యవసాయంలో మన విజయనగరం జిల్లా చూసుకుంటే గనక నేచురల్ ఫార్మింగ్ ఎక్కువ ఏరియా రాష్ట్రంలో చేస్తున్న రైతులు ఎవరు అంటే విజయనగరం జిల్లాయే. అంటే ఇప్పుడనే కాదు, గత 20 ఏళ్ల నుంచి చూసుకుంటే గనక ఏదైనా శాస్త్ర పరిజ్ఞానాన్ని ముందుగా మనం చెప్పినప్పుడు అవలంబించేయడానికి ముందుకొచ్చే రైతులే మన రైతులు. అందులో భాగంగానే మన రాష్ట్రంలో చూసుకుంటే గనక 2018లో మనం చూస్తే మొక్కజొన్నలో కత్తెర పురుగు వచ్చింది. అప్పుడు మన జిల్లాలోనే ఫస్ట్ ఐడెంటిఫై చేశాము. ఎందుకు అంటే రాష్ట్రంలో చూసుకున్నప్పుడు ఎక్కువ ఏరియా మొక్కజొన్న, అంటే పూర్వం కరీంనగర్ కంబైన్ స్టేట్ ఉండేటప్పుడు నంద్యాల అటువైపు ఉండేది, కానీ ప్రధాన భాగం రాష్ట్రంలో చూసుకుంటే గనక మన ఉత్తర కోస్తాలోనే కాకుండా విజయనగరం జిల్లాలో ఎక్కువ అన్నమాట. ఎందుకు అంటే ఖరీఫ్లోను రబీలోను రెండు కాలాల్లో కూడా పండిస్తూ ఉంటాము. మనకి ఇక్కడ దగ్గర కొన్ని ఫ్యాక్టరీస్ ఉన్నాయి, ఆ అవసరాల కోసం కూడా మన రైతులు ఎక్కువగా ఉత్పత్తి చేస్తారు. ఎందుకు ఇంత వేసేస్తున్నారు, దాని తర్వాత నువ్వులు వేస్తారు, ఎక్కువగా ఎరువులు వాడేస్తున్నారు, నేలలు ఏమవుతాయి అనే చిన్న భయం అయితే అయ్యేది మా చుట్టుపక్కల గ్రామాలు చూసినా మా ఊరు చూసినా. కానీ రైతులకి తెలుసు, సమతుల్యంగా వాడుతూ నేలను కూడా సంరక్షిస్తూ చేస్తున్నారు కాబట్టి ఈ 30 ఇయర్స్లో కూడా మొక్కజొన్న సస్టైన్ అయ్యింది. కాకపోతే 2018లో చూసుకుంటే కత్తెర పురుగు రాష్ట్రంలో ఏదైనా కొత్త పంటకి కొత్త రకమైనటువంటి సమస్యలు ఏవి వస్తున్నాయి రాబోతున్నాయి అని అందులో భాగంగానే వాళ్ళు చెప్పిన అలర్ట్ ప్రకారము మనము వెంటనే చూసాము. ఆగస్టులో చూసుకుంటే, ఎందుకంటే మొక్కజొన్న మనకి చాలా ఆదాయాన్ని ఇచ్చే పంట, అందుకు నిత్యం నిరంతరం గమనిస్తూ ఉంటారు రైతులు. అడగంగానే నిజంగా ఏదో ఉందండి, నష్టం చేస్తోంది అని చెప్పడం వల్ల మనం మొదట్లో, అంటే ఎంత ఎర్లీగా ఏదైనా డ్యామేజ్ అన్నది మనం గమనిస్తే అంత ఎర్లీగా మనము రైతులకి సరైన సూచనలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కెమికల్స్ ఏంటి చెయ్యొచ్చు అని సెంట్రల్ వాళ్ళ చూడటమే కాకుండా కెమికల్స్ ఎక్కువగా వన్స్ వాడితే

గనక ఖర్చులు కూడా పెరిగిపోతాయి. మొక్కజొన్నలో ఎరువులు ఎక్కువ వాడతాము, కెమికల్స్ కూడా వాడితే ఖర్చు ఎక్కువ అయిపోతుందనే ఉద్దేశంతో కెమికల్స్కి ప్రత్యామ్నాయంగా బయో పెస్టిసైడ్స్, అంటే మన ప్రకృతిలోనున్నటువంటి శ్రేయస్కరమైనటువంటి కొన్ని శిలీంధ్రాలతో తయారు చేసిన బయో పెస్టిసైడ్స్ని కూడా క్షేత్రస్థాయిలో మా ఆచార్య ఎన్జీ అగ్రికల్చర్ యూనివర్సిటీ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ వారి ఎంకరేజ్మెంట్తో ఇమీడియట్గా రైతు పొలాల్లో ఆగస్టు నెలలోనే మేము పరిశీలించడం జరిగింది. సో ప్రిలిమినరీగా చూసినప్పుడు కూడా బాగుంది లేదు అన్నది మనకు తెలియాలి, తెలిసినప్పుడే రైతులకు మనం చెప్పగలుగుతాం. సో అటువంటి ట్రయల్స్ కూడా చేయాలంటే రైతులు ముందుకు రావాలి కదా, దానికి కూడా మన రైతులే ముందుకు వచ్చారు. ప్రోద్బలంతోనే 18 నుంచి చూసుకుంటే 22 కల్లా మనము కెమికల్స్ ఎలానూ ఉన్నాయి, ఎమామెక్టిన్ బెంజియేటే ఎక్కువగా వాడుతూ ఉంటారు. దానికి సమానంగా మనకి పురుగును తగ్గించాలి, దిగుబడి బాగా రావాలి, ఖర్చు కూడా తగ్గాలి, కెమికల్ కంటే తక్కువ అవ్వాలి కదా. ఇప్పుడు సేంద్రీయ వ్యవసాయం అయినా నేచురల్ ఫార్మింగ్ అయినా ఏంటి, ఖర్చును తగ్గించుకునే విధానమే అవి. కెమికల్స్ కంటే కూడా ఎమామెక్టిన్ కంటే కూడా తక్కువగా అంటే ఉంటూ మనకి దిగుబడి ఎక్కువ ఇచ్చేది ఏది అంటే బయో పెస్టిసైడ్, మనకి మెటారైజియం అనేసోప్లియే అనేసి సెంట్రల్ది, ఎన్బిఐఆర్ది బాగుంది అన్నది మన స్టేట్ నుంచి మన సెంటర్ యాంగ్రూ ద్వారా మనము ఆ రికమెండేషన్ని త్రూఅవుట్ ఇండియాకి ఇవ్వగలిగాము. అది ఒకటి చాలా గొప్పదైన విషయం అన్నమాట. అంటే 2-3 స్టేట్స్లో చేస్తాము, చేసినప్పుడు మన దగ్గర అవి సక్సెస్ అయిందన్నమాట. ఇప్పుడు అది కమర్షియల్గా కూడా ఆ టెక్నాలజీ బయో పెస్టిసైడ్ మెటరైజియం ఎనేసోప్లియే MA-35 అన్నది ఉంది. అందుకనే రైతులకి అందుబాటులో ఉండాలి కదా. కమర్షియల్గా ఎక్కడో కర్ణాటక కంపెనీస్, మన రాష్ట్రంలో కొంచెం ప్రైవేట్ కంపెనీ తక్కువ కదా బయో పెస్టిసైడ్స్, అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో మన యూనివర్సిటీ వాళ్ళు రైతులకి అనుకూలంగా మనం లభ్యం అయ్యి ఉండాలి అని చెప్పి మనల్ని ప్రొడ్యూస్ చేయమన్నారు. అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో బయో కంట్రోల్ ల్యాబ్ ఉంది. మన రాష్ట్రానికి సంబంధించి జీవన విధానాల ద్వారా సస్యరక్షణ చేయడానికి ఆ విభాగం అన్నమాట మన రాష్ట్రానికి. సో మనం ప్రొడ్యూస్ చేస్తున్నాము, రైతులకు కూడా సప్లై చేస్తున్నాము. ముఖ్యంగా మన ఏరువాక కేంద్రం వాళ్ళ సహకారాలు, ఇక్కడ మన విజయనగరమేనే కాదు రాష్ట్రంలో అన్ని ప్రదేశాల్లో ఉన్న ఏరువాక కృషి విజ్ఞాన కేంద్రం వాళ్ళ సహకారంతో రైతుల పొలాల్లో కూడా మనము ప్రాచుర్యం చేయడమే కాదు, నిజంగా బాగుందా లేదా అన్నది నిర్ధారణ జరిగింది, ప్రాచుర్యంలో కూడా వచ్చింది. నేచురల్ ఫార్మింగే నాకు ఎక్కువగా చూస్తే కనిపిస్తున్నారు రైతులు. ఒక్క మొక్కజొన్న పంటే కాదు, అన్ని పంటలలో కూడా మనకి పురుగు మందులకి ప్రత్యామ్నాయంగా కేవలం ఈ ఆకులతో చేసిన కషాయాలే కాదు, కౌ బేస్డ్ ఏవైనా వేస్తే అది ఎరువులాగే ఉపయోగపడుతుంది. పసర ఆకులతో తయారు చేసినది కొంతవరకు పురుగులకు కంట్రోల్ అవుతుంది కదా, వాటితో పాటు ఈ బయో పెస్టిసైడ్స్ని కూడా వాడుకోవాలి అని చెప్పడం జరిగింది. మీరు ఎక్కడైనా బయో పెస్టిసైడ్స్, మొక్కజొన్ననే కాదు ఇప్పుడు చోళ్ళలో కానీ వరిలో కానీ ముఖ్యంగా కూరగాయలు వీటన్నిటిలో కూడా చాలా రకాలైనటువంటి బయో పెస్టిసైడ్స్, మిరప కానీ టమాటో కానీ అన్ని పంటలకు కూడా మన దగ్గర లభ్యమవుతూ ఉన్నాయి, మన దగ్గర మీరు తీసుకోవచ్చు. మామూలుగా కెమికల్ పెస్టిసైడ్ చూసుకుంటే ఏదైనా మనకి రేట్ ఎలా ఉంటుంది, ఒక లీటర్ చూసుకుంటే 600 నుంచి 1000 రూపాయలు రేట్ ఉంటుంది, తక్కువలో ఇంకా కొన్ని అయితే ఇంకా ఎక్కువ రేట్ ఉంటాయి. కానీ బయో పెస్టిసైడ్ చూసుకుంటే కనుక 1 కేజీ కానీ 1 లీటర్ కానీ చూసుకుంటే 250 నుంచి, కేజీ పౌడర్ అయితే కనుక 250 రూపాయలు కేజీ అని మన యూనివర్సిటీ వాళ్ళు డిసైడ్ చేస్తున్నారు. మార్కెట్లో కూడా ఆ రకంగా కొన్ని ఉన్నాయన్నమాట. సో అంటే అంత తక్కువ, సగానికి కంటే కూడా తక్కువ ఖర్చు. తర్వాత ఒకసారి బయో పెస్టిసైడ్స్ ఎందుకు వాడాలి, అది మనం పూర్వం నేలలోంచి తీసిన శిలీంధ్రాలే, వాటిని మనం పెస్టిసైడ్ రూపంలో మనం వాడుకోవడానికి వీలుగా భద్రపరుచుకొని కొంతకాలం ఉంచుకొని మనం వాడే విధంగా తయారు చేసినదే బయో పెస్టిసైడ్. సో దాన్ని మనం మళ్ళీ ప్రకృతిలోకి మనము స్ప్రేయింగ్ చేయడం వల్ల ఏమవుతుంది, అది ప్రకృతిలో నుంచే వచ్చింది కాబట్టి దానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి అది అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఒకసారి స్ప్రే చేసామంటే మన ఫీల్డ్స్లో అది తర్వాత సీజన్లో వచ్చే పురుగుల్ని కూడా కంట్రోల్ చేయటం అన్నది ఉంది. అది మనకు ప్రధాన నిదర్శనం ఏంటంటే కొబ్బరి. కొబ్బరిలో చూసుకుంటే మనం తెల్లదోమను చూసాం ఎక్కువగా, శ్రీకాకుళం ఏరియా అంతా కొబ్బరి కోకోనట్ చాలా ఎక్కువ. తెల్లదోమకి మనము 2020 ఆ టైంలో చూసినప్పుడు బయో పెస్టిసైడ్ ఐసేరియా అన్నది పిచికారీ చేశాము. అది ఐసీఆర్ లెవెల్లో వాళ్ళు వచ్చి మన అది కూడా మన శ్రీకాకుళం విజయనగరం జిల్లాలోనే రైతుల ఫీల్డ్స్లో చేసాం. సో అది ఒక్కసారి మనం స్ప్రే చేసిన ఫీల్డ్స్, ఆశ్చర్యం ఏంటంటే కోవిడ్ టైంలో కూడా మేము తర్వాత వెళ్ళి చూసేవాళ్ళు నిజంగా నెక్స్ట్ సీజన్ అది

0: ఏంటి పురుగు ఏమైనా ఉందా లేదా, పురుగు వచ్చేది మళ్ళీ అది న్యాచురల్గా దానికి డిసీజ్ వచ్చి తగ్గిపోతుండేది. ఇప్పటికీ అది ఫోర్త్ ఇయర్ ఫైవ్ ఫిఫ్త్ ఇయర్ ఆ ఫీల్డ్ మళ్ళీ స్ప్రేయింగ్ అవసరం అవ్వలేదు. అంటే నాకు కూడా నమ్మకం కుదరాలి కదా, బయోపెస్టిసైడ్ అనేది మనదేమీ కాదు కదా. మనం కూడా ఒకసారి ట్రయల్స్ చేసినప్పుడు శాస్త్రవేత్తలైనా రైతులైనా ఎవరైనా ఒకసారి ట్రయల్ చేసినప్పుడు మనం చూసుకుంటాం నిర్ధారణ ఉందా లేదా అని. అలాగా నేను కూడా చూసినప్పుడు అది చాలా చక్కగా అది కంట్రోల్ చేస్తుంది. తర్వాత కూడా ప్రకృతిలోనే అది కలిసి మన సాయిల్లోను వాటిలో ఉంటుంది కాబట్టి నెక్స్ట్ సీజన్ మళ్ళీ పెస్ట్ వచ్చినప్పుడు తన డిసీజ్ తయారు చేస్తుంది అన్నమాట. ఆ రకంగా బయోపెస్టిసైడ్స్ అన్ని అంటే మన వాతావరణంలో నుంచి వచ్చినవి కాబట్టి మనకి పర్యావరణానికి మన ఆరోగ్యానికి చాలా హితమైనవి. అవి ఖర్చు ఒక్కటే కాదు కదా, వ్యవసాయంలో ఖర్చు తగ్గించడమే ప్రధానం కాదు, దాంతోపాటు మనం ఆరోగ్యమైన ఉత్పత్తులను తయారు చేయడం అన్నది కూడా ప్రస్తుత తరుణంలో అది మనకి ప్రధానం. ఎందుకంటే మనకి ఆహారం సమృద్ధిగా ఉంది, తయారు చేసుకునే ఆహారం అన్నది నాణ్యమైనదై ఉండాలి అన్నదే ఉద్దేశంతోనే ఇప్పుడు ముందుకు వెళ్తున్నాము. సో మొక్కజొన్నలో ఆ రకంగా బయోపెస్టిసైడ్స్ బాగున్నాయి. చోడి పంటలో కూడా మనకి అగ్గి తెగులు లాగా వస్తాయి కదా, మెడవిరుపు తెగులు అవన్నీ వస్తాయి డిసీజ్. సో దానికి కూడా సూడోమోనాస్ అనే బయోపెస్టిసైడ్ అది మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ల్యాబ్స్లో కూడా బాగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. మేమే మదర్ కల్చర్ ఇస్తూ ఉంటాము. కర్రి పోత వచ్చినప్పుడు కానీ లేకపోతే వెజిటేటివ్ స్టేజ్లో అంటే బ్లైండ్గా కూడా మనం ఒక బ్లాంకెట్ అప్లికేషన్ లాగా బయోపెస్టిసైడ్ చెప్పొచ్చు, కెమికల్స్ చెప్పకూడదు. ఎందుకు బయోపెస్టిసైడ్ చెప్పొచ్చు అంటే వాటికి గ్రోత్ ప్రమోషన్ యాక్టివిటీ కూడా ఉంటుంది. సూడోమోనాస్ అన్నది బాగా 30 రోజులప్పుడు మనం చోడు వేసాక ఒకసారి పిచికారీ చేసామనుకోండి, ఏపుగా పెరుగుతుంది. ఎప్పుడైతే ఏపుగా బలంగా పెరిగిందో ఈ ఆకుమచ్చ తెగులు తగ్గిపోద్ది. తర్వాత ఎన్ని వచ్చినా ప్రే చేస్తే అగ్గి తెగులు కూడా తగ్గిపోయి మంచిగా మనకి ఈల్డ్ అన్నది వస్తుంది అన్నమాట. ఆ రకంగా సూడోమోనాస్ అన్నది ఒక్క ఈ పంటలనే కాదు అన్ని పంటల్లో కూడా మనము తెగులు కానీ పురుగు కానీ స్టార్టింగ్ గమనించిన వెంటనే వేసుకోవచ్చు, లేకపోతే వెజిటబుల్స్ లాంటివి నాటుకునేటప్పుడు కూడా సాయిల్లో వేసుకుంటే కనుక మనకి చాలా పంటని పొందొచ్చు అన్నమాట. సో ఈ రకంగా మీ రైతులు తప్పనిసరిగా అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానానికి వచ్చి బయోపెస్టిసైడ్స్ తీసుకోవాలని, దాన్ని ఎక్కువ ఏరియాలో ప్రాచుర్యం చేయాలని కోరుకుంటున్నాను. నేను కూడా కొంత మీరు ఇంట్రెస్ట్ ఉంటే కనుక కొంత ఏరియాకి నేను ఇవ్వగలుగుతాను, దానికి ఏం అభ్యంతరం లేదు. మా యూనివర్సిటీ డైరెక్షన్స్ సెంట్రల్ ICR వాళ్ళు కూడా ఎంత ఏరియా ప్రమోషన్ చేయాలి అన్నదే మాకు ఉద్దేశము. మీరు వస్తే మేము అది నలుగురికి మీరు చూపిస్తారు కాబట్టి కొందరికి FLD లాగా కూడా ఇవ్వగలుగుతాము. అది నా విజ్ఞప్తి. ఏదైనా కానీ బయోపెస్టిసైడ్స్ని కూడా కొంచెం ప్రాచుర్యంలోకి తీసుకువెళ్ళాలి అని నేచురల్ ఫార్మింగ్ రైతులని అందరినీ నేను కోరుకుంటున్నాను.
1: మీరింతవరకు రసాయన రహిత సస్యరక్షణ అవకాశాల గురించి అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ M. విశాలాక్షి గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు పల్లెసీమల కార్యక్రమంలో ఒక జానపద గీతం వింటారు.

0: ಲಂಗರು.
1: జానపద గీతం విన్నారు. ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా

0: ఇలా రైతు సోదరులకు వాతావరణ ఆధారిత వ్యవసాయ సమాచారం వింటారు. అందించిన వారు శ్రీమతి సిహెచ్ కమలారాణి.
1: రైతు సోదర సోదరీమణులకి నమస్కారం. ఈరోజు మన కార్యక్రమంలో ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం అనకాపల్లి ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు శ్రీకాకుళం జిల్లా రైతాంగానికి అందిస్తున్న వాతావరణ ఆధారిత వ్యవసాయ సమాచారం గురించి తెలుసుకుందాం. ముందుగా భారత వాతావరణ కేంద్రం అమరావతి వారు అందించిన సమాచారం మేరకు శ్రీకాకుళం జిల్లాలో రాగల 2 రోజుల్లో తేలికపాటి వర్షం పడే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రత 34.6 డిగ్రీల నుండి 35 డిగ్రీల సెంటీగ్రేడ్ల మధ్య నమోదయ్యే అవకాశం ఉంది. అలాగే కనిష్ట ఉష్ణోగ్రత 29.4 నుండి 29.6 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యే అవకాశం ఉంది. అలాగే గాలిలో తేమ ఉదయం సమయాల్లో 81 నుండి 83% ఉంటుంది. మధ్యాహ్న సమయాల్లో అయితే 75 నుండి 80% దాకా నమోదయ్యే అవకాశం ఉంది. గాలులు గంటకు 9 నుండి 10 కిలోమీటర్ల వేగంతో నైరుతి వైపు వీచే అవకాశం ఉందని వాతావరణ అధికారులు సూచిస్తున్నారు. ఇప్పుడు నువ్వులు సాగు చేస్తున్న రైతు సోదరుల కోసం కొన్ని సలహాలు తెలుసుకుందాం. నీటి వసతి ఉన్న రైతు సోదరులు ముందస్తు ఖరీఫ్ పంటగా నువ్వుల్ని వేసుకోవడం చాలా అనుకూలం. అయితే నువ్వుల్లో అధిక దిగుబడినిచ్చే YLM 17, YLM 66 ఇటువంటి రకాలని ఎంపిక చేసుకుని కేజీ విత్తనాలని 3 గ్రాముల మాంకోజెప్తో విత్తన శుద్ధి చేసిన తర్వాత మాత్రమే విత్తుకోవాలి. అలాగే ఆఖరి దుక్కిలో యూరియా 22 కిలోలు, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ 63 కిలోలు, ఇంకా మ్యూరేట్ ఆఫ్ పొటాష్ 17 కిలోలు చొప్పున వేసుకోవాలి. గోగునారు సాగు చేస్తున్న రైతు సోదరుల కోసం భీమిలి 1, AMV 9, AMV 10, AMV 7, ఇంకా AMV 4 ఇటువంటి గోగు రకాలని ఎంపిక చేసుకుని 5 గ్రాముల ఇమిడాక్లోప్రిడ్ ఇంకా 3 గ్రాముల మాంకోజెబ్న కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకున్న తర్వాతే విత్తుకోవాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. కూరగాయలు సాగు చేస్తున్న రైతు సోదరుల కోసం కొన్ని సలహాలు తెలుసుకుందాం. ప్రస్తుత వాతావరణ పరిస్థితులకి బీర, కాకర, ఇంకా ఆనప ఇటువంటి కాయగూరల పంటల్లో రసం పీల్చే పురుగులు ఆశించే మొజాయిక్ వైరస్ తెగుళ్లన్నీ వ్యాప్తి చేసే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి వీటి నివారణ కోసం 2 మిల్లీలీటర్ల డైమిథోయేట్ మందుని 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. అధిక ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కాబట్టి కూరగాయల్లో బొగ్గు తెగులు ఆశించే అవకాశం ఉంది. దీని నివారణ కోసం లీటర్ నీటికి 3 గ్రాములు చొప్పున కాపర్ ఆక్సిక్లోరైడ్ని మొక్క మొదలు చుట్టూ నేల తడిచేలా పోస్తూ ఉండాలి. ఉష్ణోగ్రతలు పెరుగుతున్నందున పంటని బెట్ట నుండి కాపాడడానికి పంట వ్యర్థాలని ఎప్పటికప్పుడు మల్చింగ్ చేసుకుంటూ ఉండాలి. అలాగే మామిడి యాజమాన్యం చేపడుతున్న రైతు సోదరులు పండు ఈగ నివారణ కోసం 2 మిల్లీలీటర్ల మిథైల్ యూజినాల్, ఇంకా 3 గ్రాముల కార్బోఫ్యూరాన్, 3G గుళికల్ని 1 లీటర్ నీటిలో కలిపి తయారు చేసిన ద్రావణాన్ని ఒక్కొక్క ప్లాస్టిక్ సీసాలో 200 మిల్లీలీటర్ల ద్రావణాన్ని పోసి తోటలో అక్కడక్కడ చెట్ల కొమ్మలకి కనుక వేలాడదీసినట్టయితే దీనివల్ల మగ ఈగలు ఆకర్షించబడి మందు ద్రావణంలో పడి చనిపోతాయని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. అలాగే నేల తయారీ ఎలా చేసుకోవాలంటే స్థానిక వాతావరణ పరిస్థితులను బట్టి వేసవి జల్లులు కురిసిన తర్వాత ఖాళీ పొలాల్లో వేసవి దుక్కులు వేసుకోవాలని రైతులకి సూచిస్తున్నారు. ముఖ్య గమనిక ఏంటంటే పంట కోత అనంతరం ఖాళీగా ఉన్న పొలాల్లో మట్టి నమూనాని సేకరించి విశ్లేషణ చేసినట్టయితే రాబోయే ఖరీఫ్లో భూసారం తగ్గినట్టుగా యాజమాన్య పద్ధతుల్ని చేపట్టవచ్చని శాస్త్రవేత్తలు రైతులకి సూచిస్తున్నారు.
0: శ్రీకాకుళం జిల్లా రైతు సోదరులకి వాతావరణ ఆధారిత వ్యవసాయ సమాచారం అందించారు శ్రీమతి సిహెచ్ కమలారాణి. ఇప్పుడు ఒక

ఈనాటి ప్రసారంలో రాత్రి 8:15 90 వసంతాల ఆకాశవాణి. ఈ అంశం కింద ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నాటికలు సామాజిక ప్రయోజనం ఈ అంశంపై శ్రీ ద్విభాష్యం రాజేశ్వరరావు గారి ప్రసంగం ప్రసారమవుతుంది.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 7:45. మరి కాసేపట్లో వికసిత్ భారత్ విజయవాడ కేంద్రం నుండి.
4: తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఫీల్డ్ ఆఫీసర్ శ్రీ చిలుక కృష్ణ గారితో పరిచయం. పరిచయం చేసిన వారు శ్రీమతి టి సంయుక్త.
5: ఉపాధి అనగా మనిషి తన జీవన అవసరాల కొరకు ఎంచుకున్న ఆదాయ మార్గం. ప్రతి వ్యక్తి గౌరవప్రదమైన జీవితాన్ని గడపడానికి ఉపాధి అత్యంత ఆవశ్యకం. ఉపాధి ద్వారా వ్యక్తిగత ఆదాయం లభించే అవకాశాలు పెరిగితే నిరుద్యోగం తగ్గుతుంది. ఇందుకోసం ప్రభుత్వం ప్రజలకు ఉపాధి కల్పించడానికి వివిధ పథకాలను ప్రవేశపెట్టింది. అంతేకాకుండా కొన్ని రకాల నైపుణ్య శిక్షణను ఇప్పించడం ద్వారా స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తున్నాయి. ఇందులో ముఖ్యమైనదే ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం. ఈ పథకం సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖచే నిర్వహించబడిన కేంద్ర ప్రభుత్వ పథకం. మరి ఈ ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం గురించి మనకు వివరంగా తెలియజేస్తున్నారు తెలంగాణ గ్రామీణ బ్యాంక్లో ఫీల్డ్ ఆఫీసర్గా విధులు నిర్వర్తిస్తున్నటువంటి చిలుక కృష్ణ గారు. నమస్కారం సార్.
6: నమస్తే మేడం.
5: సార్, ముందుగా చెప్పండి, ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం అంటే ఏమిటి?
6: మేడం, ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం అనేది సెంట్రల్ గవర్నమెంట్, మన కేంద్ర ప్రభుత్వం వారు నిరుద్యోగులకు మరియు చేనేత కార్మికులకు ఉపాధి కల్పించడం కోసం ఏర్పాటు చేసిన స్కీమ్. దీనినే ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్కీమ్ అని కూడా పిలుస్తారు. దీన్ని ఇంగ్లీష్లో ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్కీమ్ అని కూడా పిలుస్తారు.
5: ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం అనేది ఎప్పుడు ప్రారంభమైంది?
6: మేడం, ప్రధానమంత్రి ఉపాధి హామీ పథకం అనేది గతంలో 1993లో ప్రధానమంత్రి రోజర్ యోజన అనే ఒక పథకము మరియు 1995లో ఉన్న REGP రూరల్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ అనే ఒక పథకం. ఈ రెండు పథకాలను కలుపుతూ ప్రధానమంత్రి ఎంప్లాయ్ జనరేషన్ స్కీమ్ కింద PMEGP పథకాన్ని 2008 ఆగస్టు 15న గౌరవ ప్రధానమంత్రి గారు అనౌన్స్ చేయడం జరిగింది.
5: ఓకే సార్, మరి ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటారు?
6: ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో ఉన్న నిరుద్యోగ యువతకు, చేతి కళాకారులకు మరియు చేనేత కార్మికులకు ఉపాధి అవకాశాలు క్రియేట్ చేయడంతో పాటు మైక్రో మీడియం ఎంటర్ప్రైజెస్ల డెవలప్మెంట్ చేయడం కోసం గ్రామాల్లో, పట్టణాల్లో సబ్సిడీ కింద ఈ యొక్క PMEGP స్కీమ్ కింద ఉపాధి కల్పించడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం.
5: గ్రామాల్లో మరియు పట్టణాల్లో ఉన్న నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం అంటారు. బాగుంది సార్. మరి ఈ పథకానికి ఎవరు అర్హులంటారు? ఇంకా వారి వయస్సు ఎంతవరకు ఉండాలంటారు?
6: ఈ పథకానికి ముఖ్యంగా ఇండియన్స్ అయి ఉండాలి, భారతదేశంలో ఉంటూ భారతీయులై ఉండాలి. వాళ్ళ వయస్సు 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల లోపు ఉండాలి మరియు దీనికి మినిమం 8వ తరగతి పాస్ అయి ఉండాలి. మరియు వీళ్ళు ఆధార్, పాన్ కార్డ్, EDP సర్టిఫికేట్

0: సర్టిఫికెట్ పొంది ఉండాలి.
1: ఈడిపి సర్టిఫికేట్ అన్నారు కదండి సార్, ఈడిపి సర్టిఫికేట్ అంటే ఏంటి సార్?
0: ఈడిపి సర్టిఫికేట్ అనగా ఎంటర్ప్రైనర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. ఇందులో నిరుద్యోగులు కానీ చేనేత వృత్తి వారు కానీ వాళ్ళకు సంబంధించిన రంగాన్ని ఎంచుకొని ట్రైనింగ్ తీసుకోవడం ద్వారా వాళ్ళు వాళ్ళకు బహుకరించే సర్టిఫికేట్ ని ఈడిపి సర్టిఫికేట్ అంటారు.
1: బాగుంది సార్. మరి ఈ పథకానికి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి, దానికి అవసరమైన పత్రాలు ఏమిటి సార్?
0: ఈ పథకానికి ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. మన దగ్గరలో ఉన్న ఏదైనా గ్రామీణ బ్యాంకు, తెలంగాణ గ్రామీణ బ్యాంకు కానీ ప్రభుత్వ రంగ బ్యాంకులలో మనకు కావలసిన లోన్ గురించి ముందుగా సంప్రదించాలి. మన యొక్క ప్రాజెక్ట్ మనం ఎలాంటి మైక్రో యూనిట్ ఏర్పరుచుతున్నామో వాళ్లకు తెలియజేసి ఆ మైక్రో యూనిట్ ని ఏర్పరచుకోవడానికి ఎంత అవుతుంది, దాని ద్వారా మనకు ఎంత లబ్ధి పొందుతుంది అనే విషయాన్ని ప్రాజెక్ట్ రిపోర్ట్ రూపంలో సంబంధిత బ్రాంచ్ మేనేజర్ కు మరియు ఫీల్డ్ ఆఫీసర్ కి చూపించడం ద్వారా వాళ్ళు మన యొక్క ప్రాజెక్ట్ యొక్క అవసరాన్ని బట్టి లోన్ మంజూరు చేస్తారు. కాబట్టి ఈ యొక్క ప్రాజెక్టుకు అప్రూవల్ తీసుకున్న తర్వాత ఆన్లైన్లో పిఎంఈజీపీ సైట్లో ఈ పథకానికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
1: ఈ పథకాన్ని పొందడానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఎలాంటి వెబ్సైట్లను ఉపయోగించుకోవాలో చక్కగా తెలియజేశారు సార్. మరి లోన్ అన్నారు కదా, ఈ పథకం కింద ఎంతవరకు రుణ సహాయం లభిస్తుంది, దానికి వడ్డీ రేటు ఏ విధంగా ఉంటుంది సార్?
0: మేడం, ఈ పథకం అనేది రెండు రకాలుగా ఉంటుంది. పట్టణ ప్రాంతాల్లో ఉన్న నిరుద్యోగులకు అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారికి సపరేట్ సపరేట్గా ఉంటుంది. పట్టణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి వాళ్ళు స్థాపించబోయే మైక్రో యూనిట్లలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అండ్ సర్వీస్ సెక్టార్ అని రెండు కేటగిరీలుగా ఉంటుంది. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో అప్ టు 10 లాక్స్ నుంచి అప్ టు 50 లాక్స్ వరకు ఇవ్వడం జరుగుతుంది. అదే సర్వీస్ సెక్టర్లో మినిమం 5 లక్షల నుంచి మాక్సిమం 20 లక్షల వరకు లోన్ ఇవ్వడం అనేది జరుగుతుంది.
1: పట్టణ ప్రాంత నిరుద్యోగులకు మరియు గ్రామీణ ప్రాంత నిరుద్యోగులకు ఎలాంటి రుణ సదుపాయం ఎంతవరకు అందుతుందో చక్కగా వివరించారు సార్. మరి ఈ ప్రధానమంత్రి ఉపాధి హామీ పథకం కింద సబ్సిడీ వస్తుందా, ఒకవేళ వస్తే ఎంతవరకు వస్తుంది?
0: మేడం, ప్రధానమంత్రి ఉపాధి హామీ పథకం అనేది సబ్సిడీ లింక్డ్ స్కీమ్. ఈ పథకం పెట్టడానికి ముఖ్య కారణం నిరుద్యోగ యువతకు సబ్సిడీ అందించడం ద్వారా మైక్రో యూనిట్ల ఏర్పాటుకు సహకరించడం. దీని ద్వారా వచ్చే సబ్సిడీ మనం పెట్టుకున్న మైక్రో యూనిట్ మీద ఆధారపడి ఉంటుంది. దీనికి మినిమం 15% నుంచి 35% వరకు సబ్సిడీ వచ్చే అవకాశం ఉంది. ఉదాహరణకు మనము పట్టణ ప్రాంతాల్లో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో పెట్టడం ద్వారా మినిమం జనరల్ కేటగిరీకి 15%, అదే ఎస్సీ ఎస్టీ మహిళా హిల్ ఏరియా ప్రాంతాల్లో ఉండే వారికి 25% వరకు సబ్సిడీ వస్తుంది. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారు వాళ్ళు మైక్రో యూనిట్ పెట్టడం ద్వారా జనరల్ కేటగిరీకి 25% వరకు సబ్సిడీ వస్తుంది. అదే మహిళా ఎస్సీ ఎస్టీ హిల్ ఏరియాలో నివసించే వారికి 35% వరకు సబ్సిడీ వచ్చే అవకాశం ఉంటుంది.
1: సబ్సిడీ అనేది పట్టణ ప్రాంత మరియు గ్రామ ప్రాంత ప్రజలకు వేరువేరుగా ఉంటుందంటారు. చక్కగా తెలియజేశారు సార్. మరి ఒకవేళ అంతకు ముందే వ్యాపారాన్ని ప్రారంభించిన వారికి, అంటే ఆ పాత వ్యాపారానికి రుణం అందే అవకాశం ఉందా?
0: ఉంటుంది మేడం, తప్పకుండా. ఇంత ముందుకు ఎస్టాబ్లిష్డ్ అయిన మైక్రో యూనిట్స్ ని కొనసాగించడానికి మరియు వాటిని అప్గ్రేడ్ ఇంకా మెరుగుపరచడానికి కావలసిన ఫైనాన్స్ని సంబంధిత మైక్రో యూనిట్ డెవలప్ చేయడం కోసం ఎంతైతే క్యాపిటల్ అవసరం ఉంటుందో దానికి తగినట్టుగా మరికొంత పిఎంఈజీపీ పథకం కింద రుణం మంజూరు చేయడం జరుగుతుంది.
1: ఈ ప్రధానమంత్రి ఉపాధి హామీ పథకం ద్వారా ఎలాంటి వ్యాపారాలను నిర్వహించుకోవచ్చు?
0: ఈ ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్కీమ్ అనే పథకం కింద సెంట్రల్ గవర్నమెంట్ సూచించిన కొన్ని ఎంటర్ప్రైజెస్కు మాత్రమే ఈ పథకం వర్తింపజేయడం జరుగుతుంది. అందులో ఎస్హెచ్జీలు, చారిటబుల్ ట్రస్టులు, సొసైటీలు, ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, కోఆపరేటివ్ సొసైటీస్, ముఖ్యంగా అగ్రో ప్రోడక్ట్స్, మిల్క్ బేస్డ్ ప్రోడక్ట్స్, ఫారెస్ట్ బేస్డ్ సర్వీసెస్, మినరల్ బేస్డ్ సర్వీసెస్లలో ఈ యొక్క పిఎంఈజీపీ పథకం యొక్క సబ్సిడీ లభిస్తుంది. ఈ పథకాన్ని మినిస్ట్రీ ఆఫ్ మైక్రో ఎంటర్ప్రైజెస్ల ఆధ్వర్యంలో కేవీఐసి ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ మరియు కేవీఐబి ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డ్ మరియు డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ల ఆధ్వర్యంలో ఈ పథకాన్ని నడిపించడం జరుగుతుంది. ఈ పథకం ద్వారా గతంలో 2021-22

0: సంవత్సరాలు గాను పంచవర్ష ప్రణాళిక ప్రకారం 13,554 కోట్ల నిధులు కేటాయించడం జరిగింది. దీనివల్ల 4 లక్షల యూనిట్లను ఏర్పాటు చేసి ఒక్కొక్క యూనిట్కు 8 మంది చొప్పున 32 లక్షల మందికి ఉపాధి కల్పించడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్కీమ్ గురించి మరింత వివరంగా తెలుసుకోవడానికి దగ్గరలో ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకులను సందర్శించి మీ యొక్క ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ప్రాజెక్ట్ రిపోర్ట్ మరియు ఈడిపి సర్టిఫికేట్ను జత చేస్తూ మీరు పెట్టదలుచుకున్న యూనిట్ యొక్క వివరాలను తెలియజేసినట్లయితే ఆ బ్యాంక్ యొక్క మేనేజర్ మరియు ఫీల్డ్ ఆఫీసర్లు ఆ ప్రాజెక్ట్ యొక్క ఎగ్జిస్టెన్స్, అంటే అది రన్ అవుతుందా లేదా అనే దాని మీద విచారించి దానికి తగినట్టుగా ఎంత క్యాపిటల్ కావాలి మరియు అందులో మనం ఎంతవరకు ఓనర్ కాంట్రిబ్యూషన్ ఉంటుంది, బ్యాంక్ లోన్ ఇవ్వగలుగుతారు అనే దాని మీద విచారించి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేయడం జరుగుతుంది. దీని ద్వారా ఒకసారి బ్యాంక్ నుంచి మనము ప్రాజెక్ట్ రిపోర్టు అప్రూవ్ చేయించుకొని బ్యాంక్ నుంచి లోను వస్తుంది అని నిర్ధారించుకున్న తర్వాత దగ్గరలోని ఆన్లైన్ సెంటర్ ద్వారా పిఎంఈజీపీ సైట్లో మన యొక్క ప్రాజెక్ట్ రిపోర్ట్ మరియు ఆధార్ పాన్ కార్డు ఉపయోగించి మనం లోన్కు అప్లై చేసుకోవడం ద్వారా సంబంధిత యూనిట్ శాంక్షన్కు కావలసిన లోను మంజూరు చేయబడుతుంది.
1: సార్, మరి ఉదాహరణగా తీసుకుంటే ఒకవేళ ఒక వ్యక్తి 10 లక్షలు రుణం తీసుకున్నారనుకోండి, ఎంతవరకు ఇంట్రెస్ట్ కట్టాల్సి ఉంటుంది? సబ్సిడీ ఎంతవరకు వస్తుంది?
0: మేడం, పిఎంఈజీపీ కింద లోన్ తీసుకున్నప్పుడు దీనికి ఎలాంటి ష్యూరిటీ అవసరం లేదు. ఎలాంటి సెక్యూరిటీ తీసుకోకుండా ఇచ్చే లోన్. ఈ లోన్లో బ్యాంక్ టు బ్యాంక్, ఈ లోన్ యొక్క ఇంట్రెస్ట్ అనేది బ్యాంక్ టు బ్యాంక్ ఆ బ్యాంకు నిర్ధారించుకున్న రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రకారం ఉంటుంది. సామాన్యంగా 11 నుంచి 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది తీసుకున్న లోన్ మీద ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఇందులో మన లోన్ అనేది 2 కేటగిరీలుగా చేయబడడం జరుగుతుంది. మన ప్రాజెక్టు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టారా లేదా సర్వీస్ సెక్టారా అని నిర్ధారించుకున్నాక మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో ఓనర్ కాంట్రిబ్యూషన్ పోగా మిగిలిన అమౌంట్ ఏదైతే ఉంటుందో దాన్ని బ్యాంక్ వాళ్ళు లోన్ రూపంలో అందిస్తారు. ఆ విధంగానే సర్వీస్ సెక్టార్లో కూడా మనం మినిమం ఓనర్ కాంట్రిబ్యూషన్ అమౌంట్ పోను, మిగిలిన అమౌంట్ని బ్యాంక్ లోన్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది.
1: తీసుకున్న రుణానికి ఎంతవరకు వడ్డీ పడుతుంది, వడ్డీ రేట్లు ఏ విధంగా ఉన్నాయి మొదలైన అంశాల గురించి చక్కగా తెలియజేశారు సార్. థ్యాంక్ యూ సార్.
0: థ్యాంక్ యూ మేడం.
2: మీరింతవరకు ప్రధానమంత్రి ఉపాధి హామీ పథకం గురించి తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఫీల్డ్ ఆఫీసర్ శ్రీ చిలుక కృష్ణ గారితో పరిచయం విన్నారు. పరిచయం చేసిన వారు శ్రీమతి టి సంయుక్త. ఇప్పుడు ఒక సినీ గీత.
3: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: రాక్షసుడు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట విన్నారు. ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం స్వరమాలిక చిత్రగీతాలు వింటారు. ఇప్పుడు శ్రీవారికి ప్రేమలేఖ చిత్రం నుండి ఎస్ జానకి పాడిన పాట వింటారు.

0: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: స్వరమాలిక కార్యక్రమంలో తరువాత వినబోయే పాట మహారథి చిత్రం నుండి విజయ్ యేసుదాస్ పాడిన పాట వింటారు.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: స్వరమాలిక కార్యక్రమంలో చివరిగా వాన చిత్రం నుండి కార్తీక్ పాడిన పాట వింటారు.

0: ఇంతవరకు స్వరమాలిక చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 8:15 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో 90 వసంతాల ఆకాశవాణి. ఈ అంశంలో ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర నాటికలు సామాజిక ప్రయోజనం ఈ అంశంపై శ్రీ ద్విభాష్యం రాజేశ్వరరావు గారి ప్రసంగం వింటారు.
1: జూన్ 8 ఆల్ ఇండియా రేడియో అనే నామకరణం జరిగింది. తర్వాత రోజుల్లో ఆకాశవాణిగా రూపాంతరం చెందిన ఆల్ ఇండియా రేడియో 90 ఏళ్లు నిండి తన నవతీతరణం పండుగను ఈ సంవత్సరం జూన్ 8 చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి ఉద్యోగులందరికీ నా అభినందనలు, శ్రోతలందరికీ నా శుభాకాంక్షలు. ఈ 90 సంవత్సరాలలో దేశ ప్రగతికి, భాషా సాహిత్య సాంస్కృతిక వికాసానికి, ప్రజాజీవితంతో పెనవేసుకుని రేడియో ప్రభావం ఎదుగుతూ వచ్చింది అనే విషయం మనందరికీ తెలుసు. రేడియో కేవలం ఒక లిటరీ క్లబ్ కాదు. సామాన్య శ్రోతల అభిరుచిని, అభిప్రాయాలను దృష్టిలో ఉంచుకొని వారి తపన తీరేలా సామాన్య శ్రోతలకు అర్థమయ్యే భాషను ప్రోత్సహించడం, తద్వారా దేశ ప్రగతికి తోడ్పడటం ఆల్ ఇండియా రేడియో విధానం అని స్వతంత్ర భారత తొలి సమాచార ప్రసార శాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మన దేశంలోని రేడియో వ్యవస్థకు కొత్త ఊపిరిలూదుతూ భాషా సాహిత్య సేవకు, సంవిధానానికి దిశానిర్దేశం చేశారు. రేడియోతో నాకు 73 సంవత్సరాల అనుబంధం ఉంది. అవును, అక్షరాలా 73 సంవత్సరాలు. 1953 ఆకాశవాణి మద్రాసు కేంద్రంలో ఆట విడుపు కార్యక్రమంలో రామాగుమ్మడి మీంట ఉందా, రత్నాగుమ్మడి మీంట ఉందా అంటూ తన కోడిపిల్లలను ఎవరో దొంగిలించుకుపోతే ఇంటింటికి తిరిగి వాటిని వెతికే కోడి కథ మా అమ్మగారు నాకు చిన్నతనంలో నేర్పింది. ఆట విడుపు కార్యక్రమంలో చెప్పాను. రేడియో అన్నయ్య న్యాపతి రాఘవరావు గారు ప్రోగ్రాం అయిపోయాక తొక్కుడు మిఠాయి మా పిల్లలందరికీ ఇచ్చారు. అలా 73 సంవత్సరాల క్రితమే తొక్కుడు మిఠాయి తీపి గుర్తుతో ఆల్ ఇండియా రేడియోతో నా అనుబంధం ఆరంభమైంది. ఇక ప్రస్తుతానికి వస్తే 1963 ప్రారంభమైన ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 1971 పూర్తిస్థాయి ప్రసారాలు అందించే కేంద్రంగా మారింది. అప్పట్లో ఆకాశవాణి కేంద్రం ద్వారకానగర్లో ఉండేది. అక్కడ నుండే కోకా సంజీవరావు గారు, భౌడిపాటి విశ్వనాథం గారు, పాండురంగ గారు అనేక నాటకాలు, కార్యక్రమాలు సమర్పించారు. విశాఖపట్నం కేంద్రం ఆధ్వర్యంలో ప్రసారమైన మొట్టమొదటి కార్మికుల కార్యక్రమం 1971 జనవరి 2 కోరమాండల్ ఫెర్టిలైజర్స్ కంపెనీ తరఫున నా నిర్వహణలో భౌడిపాటి విశ్వనాథం గారి సమర్పణలో ప్రసారమైంది. నేను రాసిన గ్యాలం కోరికిన చాప నాటికకు మా కంపెనీ కార్మికులు గళం అందించారు. అదొక మరిచిపోలేని అనుభూతి నాకు. గంధపు చెట్లను నరికి విదేశాలకు తరలించే స్మగ్లింగ్ ముఠ ఆట కట్టించిన విషయంలో సాగిన నాటకం అది. అలా గత 55 సంవత్సరాలుగా ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రానికి సుమారు 50కి పైగా నాటికలు, నాటకాలు, రూపకాలు, ఇంకో 50కి పైగా కథలు, వ్యాస ప్రసంగాలు రాసే అవకాశం నాకు కలిగింది. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం పూర్తిస్థాయి ప్రసార కేంద్రంగా రూపొందించిన తర్వాత నాటక విభాగం ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. ఎన్నో గంట నాటకాలు, ఇంకెన్నో అరగంట నాటకాలు, ఇంకెన్నో పావుగంట నాటకాలు, దేశభక్తిని పెంపొందించేవి కొన్ని, పర్యావరణ పరిరక్షణకు దోహదం చేసేవి కొన్ని, కార్మిక భద్రతను ప్రబోధించేవి కొన్ని, వినియోగదారునికి అవగాహన కల్పించేవి కొన్ని, వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేసేవి ఇంకొన్ని, సమాజంలో పేరుకుపోయిన కుళ్ళును తొలగించి ప్రగతి పథం వైపుకు దారి చూపి నడిపించేవి కొన్ని, వరకట్న దురాచారంపై ధ్వజమెత్తును కొన్ని, కడుపుబ్బా హాస్యంతో నవ్వించి ఆహ్లాదపరిచి ఆనందపరిచేవి మరికొన్ని. ఇలా చెప్పుకుంటూ పోతే మన చుట్టూ ఉండి సమాజాన్ని నిత్యము ఉత్తేజపరిచే విధంగా విశాఖపట్నం కేంద్రం నుండి ప్రసారమైన నాటకాలు, నాటికలు ఎన్నెన్నో ఉన్నాయి. అన్నీ వివిధ కోణాల్లో సమాజ ప్రగతికి, తద్వారా దేశ ప్రగతికి దోహదం చేసేవే.

ఆకాశవాణి వార్షిక నాటక పోటీల్లో మొట్టమొదటిసారిగా బహుమతిని సంపాదించి పెట్టిన ఖ్యాతి శ్రీమతి మంజులూరి కృష్ణకుమార్ గారిదే. 1992 వారి నిర్వహణలో వచ్చిన జీవని నాటకానికి ప్రథమ బహుమతి వచ్చింది. డాక్టర్ వి చంద్రశేఖరరావు గారు రాసిన జీవని కథను అనౌన్సర్ పివి శేషారత్నం గారు నాటకంగా మలిచారు. పోటీకలు పంపే సమయంలో కావలసిన ఇంగ్లీష్ అనువాదాన్ని కథకులు త్రిపుర అనే కలం పేరుతో పిలువబడే రాయసం త్రిపురాంతకేశ్వరరావు గారు చేశారు. హిందీ అనువాదం ఆంధ్ర విశ్వవిద్యాలయం లైబ్రేరియన్ నరసారెడ్డి గారి చేతుల మీదుగా జరిగింది. ఈ నాటకంలో ఏబి ఆనంద్ గారు, కె విజయలక్ష్మి గారు, మానసిక వికలాంగురాలైనటువంటి బాలికగా ముంజులూరి కృష్ణకుమార్ గారు, ఇంకా నాగమణి గారు తదితరులంతా పాల్గొన్నారు. జీవన నాటకం ద్వారా విశాఖపట్నం రేడియో కేంద్రానికి చాలా బహుమతులు వచ్చాయి. 1992 వార్షిక పోటీల్లో రెండో బహుమతి తీసుకొచ్చిన నాటకం అతడు అడవిని జయించాడు. ఎన్నో పదులు రేడియో నాటకాల్లో నటించిన నటుడు ఎస్కే మిశ్రో గారు ధాటిగా దాదాపు 40 నిమిషాల పాటు తన స్వర నటనతో శ్రోతలను ఆనందాశ్చర్యాల్లో ముంచెత్తారు. డాక్టర్ కేశవరెడ్డి గారు రచించిన నవలను విరియాల లక్ష్మీపతి గారు రేడియో నాటకీకరణ చేశారు. దీనికి ఆంగ్లానువాదాన్ని డాక్టర్ చల్లా జయప్రద గారు, హిందీ అనువాదాన్ని నిర్మలానంద గారు అందించారు. కెవి రావు గారు, శ్రీమతి ఉషశ్రీ గారు సహకరించగా ఏవి రామారావు గారి నిర్వహణలో ఈ కార్యక్రమం ప్రసారమైంది. పి ఉన్నికన్నన్ గారు సాంకేతిక సహకారం అందించారు. దరిచేరే దారి నాటకం 2005 పబ్లిక్ బ్రాడ్కాస్టింగ్ విభాగం తరఫున బహుమతి సాధించింది. తుఫాను లాంటి విపత్కర సమయాలలో సముద్రం మీదకి వెళ్లిన జాలర్లను అప్రమత్తం చేయడంలో రేడియో నిర్వహించే పాత్ర గురించిన ఈ నాటకాన్ని అనౌన్సర్ బండి సత్యనారాయణ గారు రచించారు. కాకరపర్తి సత్యనారాయణ గారి నిర్వహణలో ఇది ప్రసారమైంది. 2009 రొక్కం కామేశ్వరరావు గారి నిర్వహణలో ప్రసారమైన రంకె నాటకం ప్రశంసాపత్రాన్ని పొందింది. ఈ నాటకాన్ని బండి నారాయణస్వామి గారు రచించారు. చంద్రశేఖర్ ఆజాద్ ప్రధాన నాయకుడిగా కానుక నాటిక ప్రసారమైంది. 1794 జూలై 10 ఈస్ట్ ఇండియా కంపెనీకి, విజయనగర సంస్థాన రాజులకు మధ్యన జరిగిన యుద్ధం పద్మనాభ యుద్ధం. పద్మనాభ యుద్ధం పేరుతో విశాఖపట్నం కేంద్రం గంట వ్యవధి గల నాటకం ప్రసారం చేసి ఉత్తరాంధ్ర ప్రజలను ఎంతో ఉత్తేజపరిచింది. గాహే తవజయ గాథ 1857 నుండి 1947 జరిగిన స్వాతంత్రోద్యమ చరిత్ర సంగ్రహాన్ని ఎంతో ఉత్తేజం కలిగించే రీతిలో 18 భాగాలు కల ఒక ధారావాహికగా నాటకీయత గల రూపకంగా తీర్చిదిద్ది 2017 ఆగస్టు 15 నుండి డిసెంబర్ 14 ప్రసారం చేసింది. ఈ రూపకంలోని విశేషం ఏమిటంటే ఆకాశవాణి విశాఖ కేంద్రంలో గల సిబ్బంది ప్రతి ఒక్కరూ కూడా ఈ రూపకంలో ఏదో ఒక చోట తమ స్వర సహకారాన్ని అందించారు. సివి సూర్యనారాయణ గారు ఆకాశవాణిలో ప్రొడక్షన్ అసిస్టెంట్గా చేరడానికి ముందే నాటకరంగం మీద మంచి పట్టు ఉండడంతో ఆకాశవాణిలో నాటకాల నిర్వహణకు ఆయన అనుభవం ఎంతో తోడ్పడింది. డైలాగు తాను ఆశించిన మేరకు అందంగా స్పష్టంగా వచ్చే వరకు నటులకు సూచనలిచ్చి పలికించి రికార్డింగ్ చేయటంలో ఆయన ఎంతో ఓపిక ప్రదర్శించేవారు. ఏవి రామారావు, ఏబి ఆనంద్, ఏవి శేషారత్నం, మంత్రవాద మహేశ్వర్, కాటూరి విజయసారథి మొదలైన ఆకాశవాణిలోని వివిధ భాగాల ఉద్యోగులందరూ కూడా తమ శ్రావ్యమైన కంఠాలతో ఆకాశవాణి నాటకాలకు అందం సమకూర్చి పెట్టినవారే. రామవరపు శరత్బాబు గారి రచన వైజయంతి విలాసం, విశ్వనాథ సత్యనారాయణ గారి నవల స్వర్గానికి నిత్యంలకు శరత్బాబు గారి రేడియో నాటకీకరణ, విరియాల లక్ష్మీపతి గారి పంచమవేదం, ఆకెళ్లగారి అమ్మ, శ్రీరాజు గారి కలికాలం, అతిలి కృష్ణారావు గారి నీడల క్రీడలు, కొత్తుత్తి భాస్కర్రావు గారి త్యాగరాజు, శూద్రక మహాకవి రచించిన మృత్యకటికకు తెలుగు నాటకీకరణ మట్టిబండితో పాటు వేమనయోగి, సింగినాథం జీలకర్ర, సర్దార్ కాకారాయుడు వంటి నాటికలను అందించిన కాశీ విశ్వనాథ్ గారు, సింధూరం రచించిన కృష్ణప్రసాద్ గారు, ఇంకా నాలుగో సింహం, ఇట్లు భవదీయుడు, పల్నాటి వీరచరిత్ర, చక్రవాక నాటకాలు, ఇలా అసంఖ్యాకమైనటువంటి నాటకాలను నాటికలను ప్రసారం చేసింది ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. కథాసరిత్సాగరం కూడా కొంతమంది రచయితల చేత నాటక రూపంలోకి మార్చి ప్రసారం చేయించడం జరిగింది. 2002 డాక్టర్ మేగడ రామలింగస్వామి గారు రాసిన అశ్వత్థామ నాటకంలో ఏవి రామారావు గారి నిర్వహణలో ప్రసారమైంది. కాకరపర్తి సత్యనారాయణమూర్తి గారు హాస్యానికి పెద్దపీట వేస్తూ హాస్యతరంగం కోసం జంపజమా వెండి పండు, బడిత పూజ, 50-50 వంటి సుమారు డజన్కు పైగా హాస్య నాటికలను పండుగలు పబ్బాలకు ప్రత్యేకంగా రాంభట్ల నృసింహశర్మ గారి చేత రాయించి ఎక్కువగా ఆకాశవాణి సిబ్బంది గాళాలనే వినియోగించి వారి స్వీయ నిర్వహణలో ప్రసారం చేశారు. సాహిత్య చారిత్రక నాటకంగా రంగాభట్ల వారి రంగాజమ్మ కూడా కాకరపర్తి వారి సమర్పణలో ప్రసారమైంది. 1993-94 ఏ వెలుగులకి ప్రస్థానం

0: అనే నా నవలికను పులిస్వారి పేరుతో గంట నాటకంగా మలిచి ప్రసారం చేయడం జరిగింది. అప్పట్లో ధనార్జన కోసం గల్ఫ్ దేశాలకు పరిగెత్తే ఉద్యోగుల కుటుంబాలు మనీ మేనేజ్మెంట్ తెలియకపోవడం వలన ఇక్కడ ఎలా చితికిపోతున్నాయో వివరించిన నాటకం ఇది. 2013 ప్రాంతంలో దేవుడే రక్షించాలి అనే నా నవలను సదా మీ సేవలో అనే పేరుతో రేడియో నాటకంగా మలిస్తే అది రొక్కం కామేశ్వరరావు, సివి సూర్యనారాయణ గారుల నిర్వహణలో రొక్కం వారి సమర్పణలో 13 వారాల సీరియల్గా ప్రసారమైంది. ఇది ఆఫ్సైట్ ఎమర్జెన్సీ ప్లాన్కి సంబంధించిన నాటకం. హఠాత్తుగా ఒక విపత్తు సంభవిస్తే ఆ సమయంలో ప్రభుత్వ యంత్రాంగం ఎలా పనిచేస్తుంది, ప్రజలు ఎలా సహకరించి స్పందించాలి అనే విషయం మీద రాసిన నాటకం ఇది. ఇది విన్న అప్పటి పోలీస్ కమిషనర్ రచయితనైన నన్ను పిలిపించి అభినందించడం జరిగింది. నేను రాసిన మొట్టమొదటి గంట నాటకం జీవనయాత్ర. 1978 ప్రాంతాల్లో సలాది కనకారావు గారి సమర్పణలో ప్రసారమైంది. అంతకుముందు నీలిమంట, అద్దం, ప్రకృతి కిరణం వంటి అనేక పావుగంట నాటికలు వచ్చాయి. పానుగంటి వారి సాక్షి వ్యాసాలు 6 నేను నాటకీకరణ చేస్తే వాటిని భూషణరావు గారు తమ నిర్వహణలో ప్రసారం చేశారు. శ్రోతల నుంచి మంచి స్పందన రావడంతో తర్వాత ఆదూరు సీతారామమూర్తి, ఇచ్చాపురపు రామచంద్రం, శ్రీరాజ్ మొదలైన వారిచే మొత్తం 24 వారాల వరకు జంఘాల శాస్త్రి జ్ఞానోపదేశాల పేరుతో వాటిని ప్రసారం చేయడం జరిగింది. వీటన్నిటిలోనూ పిచ్చివాని పాత్రను ఏవి రామారావు గారు పోషించారు. వినియోగదారులు కొన్ని సందర్భాల్లో ఎలా మోసపోతున్నారో వివరించి చెప్పే 6 నాటికలను లోకం పోకడ పేరుతో నేను రాసి ఇచ్చినవి ప్రసారం చేశారు. వాటికి రామానుజ సూరి గారు సంగీతం సమకూర్చారు. శ్రీమతి దుర్గాభాస్కర్ గారు ఇన్ఛార్జిగా ఉండగా మోహన్ కళ్యాణి అనే పేరుతో 6 నాటికలను, అలాగే సరిగమల పేరుతో 6 నాటికలను, పదనిసల పేరుతో మరో 6 నాటికలను నేను రాసిన వాటిని ప్రసారం చేశారు. వాటిలో మంత్రవాద మహేశ్వర్ గారు, శేషారత్నం గారు, కాటూరు విజయసారథ గారు, దుర్గాభాస్కర్ గారు మొదలైన వారు పాల్గొన్నారు. 1983 ప్రాంతాల్లో రైల్వే కార్యముఖుల జీవన విధానాన్ని నేపథ్యంగా తీసుకుని గండికోటి బ్రహ్మాజీరావు గారు రచించిన శ్రామిక శకట నవలను నేను నాటకీకరణ చేస్తే దాన్ని సీరియల్ నాటకంగా 6 వారాల పాటు కార్మికుల కార్యక్రమంలో ప్రసారం చేశారు. నాకు తెలిసినంతవరకు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమర్పించిన మొట్టమొదటి సీరియల్ నాటకం ఇదే. అలాగే 2017 చైతన్య దీపాల పేరుతో సోషల్ అవేర్నెస్, కన్స్యూమర్ ప్రొటెక్షన్ మొదలైన విషయాల మీద నేను రాసిన అరగంట నాటకాలను 13 వారాల పాటు ప్రసారమయ్యాయి. ఈ సందర్భంగా కొంతమంది ఆకాశవాణి ఉద్యోగులు నాకు రేడియో నాటిక రాయడంలో సలహాలు ఇచ్చి మెళకువలు కూడా నేర్పించారని చెప్పడం సముచితం. 70 ప్రాంతాల్లో శ్రీ భౌడిపాటి విశ్వనాథం గారు నాటకం ఎత్తుగడలో ఉండే టెక్నిక్ గురించి చెబితే, తర్వాత రోజుల్లో సివి సూర్యనారాయణ గారు సన్నివేశాల పేర్పు, చిన్న డైలాగుల గురించి చెప్పారు. ఏబి ఆనంద్ గారు నటుడు పలకడానికి సులువైన డైలాగులు ఎలా ఉండాలో నేర్పించారు. దేవళ్ల బాలకృష్ణ గారు ఎలాంటి కథలు నాటకీకరణకు పనికి వస్తాయో వివరించి చెబితే, మిత్రుడు కాకరపర్తి సత్యనారాయణమూర్తి గారు డ్రామా ఎలా క్లోజ్ చేస్తే పండుతుందో, శ్రోతల హృదయాల్లో గుర్తుండిపోతుందో వివరించి చెప్పి కొన్ని నాటికలకు ఆ మార్పులను ఆచే చేయించారు. ఆకాశవాణిలో అడుగు పెట్టగానే చిరునవ్వుతో పలకరించి రికార్డింగ్కు అన్ని విధాలా సహకరించే దిలీప్ గారు లాంటి ఉద్యోగులు ఎంతమందో, ఆ రకంగా ఆకాశవాణిలోని మిత్రుల ద్వారా నేను నా రచనలకు మెరుగులు దిద్దుకోవడమే కాకుండా ఈ 80 వయస్సులో ఉత్సాహంగా ఆకాశవాణికి రాయగలుగుతున్నానని చెప్పడానికి ఏమాత్రం సంకోచించను. రచయిత ఎప్పుడూ నిత్య విద్యార్థిగా నేర్చుకుంటూనే ఉండాలని సూత్రం. నేను 100 నమ్ముతాను. అలా నా విషయంలో అయితే ఆకాశవాణి నా రచనా వ్యాసాంగాన్ని మెరుగుపరుచుకోవడానికి చాలా సహాయం చేసింది. చదువురాని సామాన్య జనాల్లో కూడా నాకు మన్నన తెచ్చిపెట్టింది కేవలం ఆకాశవాణి మాత్రమే. ఎందుకంటే 70 దశకంలో రేడియోలో నాది ఒక కథ లేదా నాటిక వచ్చిందంటే ఆ మర్నాడు మా కోర్లకొట్టు మంగమ్మ, లాండ్రీ అప్పారావు, పాలు పోసే నాగయ్య, హెయిర్ కటింగ్ సెలూన్ తాతారావు, బజ్జీల బండి రామస్వామి, మా కంపెనీ బస్సు క్లీనర్ కొండలరావు అందరూ కూడా నన్ను ఓ హీరోని చూసినట్టు చూసి పలకరించేవారు. ఒక ఎక్కువ సర్క్యులేషన్ గల పత్రికలో నాది ఒక కథ వస్తే వచ్చే స్పందన కంటే రేడియోలో ఒక కథ లేదా నాటిక వస్తే లభించే స్పందన కనీసం 5-6 రెట్లు ఎక్కువ ఉండేది. ఇది నేను స్వానుభవంతో చెబుతున్న విషయం. బహుజన హితాయ, బహుజన సుఖాయ అన్న ఆకాశవాణి సందేశం మున్ముందు మరింత సాకారం కావాలని ఆశిద్దాం.
1: మీరింతవరకు ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర నాటికలు సామాజిక ప్రయోజనం ఈ అంశంపై శ్రీ ద్విభాష్యం రాజేశ్వరరావు గారి ప్రసంగం విన్నారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 8:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుండి.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముఖ్యాంశాలు. దేశంలో అక్రమ వలసలను నియంత్రించేందుకు ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. క్వాడ్ దేశాల మధ్య సహకారాన్ని మరింతగా బలోపేతం చేస్తామని విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ తెలిపారు. పిఎం వాణి ద్వారా ప్రతి పౌరుడికి సులభమైన పబ్లిక్ వైఫైను తీసుకొస్తామని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. ధర్మశాల స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య ఐపీఎల్ తొలి క్వాలిఫైయర్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. వివరాలు. దేశంలో అక్రమ వలసలు, అసహజ జనాభా మార్పులను నియంత్రించేందుకు ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ప్రకటించారు. ఈ కమిటీకి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ప్రకాష్ ప్రభాకర్ నవోలేకర్ అధ్యక్షత వహిస్తారని మాజీ ఐపీఎస్ అధికారి బాలాజీ శ్రీవాత్సవ, ఆర్థికవేత్త డాక్టర్ శమికా రవి సభ్యులుగా ఉంటారని, హోంమంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ కమిటీలో సభ్య కార్యదర్శిగా వ్యవహరిస్తారని సామాజిక మాధ్యమం వేదికగా తెలిపారు. జనాభా మార్పు సమస్య భారతదేశ సార్వభౌమత్వానికి, జాతీయ భద్రతకు, సామాజిక సమతుల్యతకు, ఆదివాసీ సమాజాల పరిరక్షణకు పెను సవాలుగా కేంద్ర మంత్రి పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా చోటు చేసుకుంటున్న జనాభా మార్పులపై ఈ కమిటీ సమగ్రమైన అంచనా వేస్తుందని చెప్పారు. దేశంలో మారుతోన్న జనాభా తీరుపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. చొరబాట్లను అడ్డుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రానికి సహకరించాలని అమిత్ షా కోరారు. క్వాడ్ దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేస్తామని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ తెలిపారు. సెమీ కండక్టర్లు, విద్యుత్ వాహనాలు, సౌర ఫలకాలు, అత్యాధునిక రక్షణ ఉత్పత్తుల తయారీలో అత్యంత కీలకమైన ఖనిజాల విషయంలో భారత్ అమెరికా వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఢిల్లీలో ఈరోజు జరిగిన క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం సందర్భంగా అమెరికా విదేశాంగ శాఖ కార్యదర్శి మార్కో రూబియో కేంద్ర మంత్రి ఎస్ జయశంకర్ సమక్షంలో ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో జయశంకర్ మాట్లాడుతూ, కీలక ఖనిజాల మైనింగ్, ప్రాసెసింగ్, రీసైక్లింగ్, పెట్టుబడులు వంటి అన్ని రంగాల్లో సహకారాన్ని పెంచుకోవడమే ఈ ఒప్పందం లక్ష్యంగా చెప్పారు. ఇండో పసిఫిక్ ప్రాంతానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలపై క్వాడ్ దేశాలు దృష్టి సారించాయని కేంద్ర మంత్రి పేర్కొంటూ,
1: Our four nations are also market economies. We believe strongly that economic resilience should be promoted, that supply chain should be strengthened, trusted and secure technologies diffused, and production capacities enhanced. Our deliberations touched on the current energy and fertilizer availability, as well as that of critical minerals and resources. The goal is to intensify cooperation among ourselves, while also assisting others.
0: Anantaram, America Videshanga Karyadarshi మార్కో రూబియో మాట్లాడుతూ, భారత్ అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణగా పేర్కొన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 4 జరిగిన క్రిటికల్ మినరల్స్ ఫోరంలోనే ఈ ఒప్పందానికి పునాది పడిందని ఆయన గుర్తు చేశారు. ఇలా ఉండగా క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశానికి ఆస్ట్రేలియా విదేశాంగ శాఖ మంత్రి పెన్నీ వాంగ్, జపాన్ విదేశాంగ మంత్రి తోషిమిత్సు మెటోగి తదితరులు హాజరయ్యారు. పిఎం వాణి ద్వారా ప్రతి పౌరుడికి సులభమైన పబ్లిక్ వైఫై అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. న్యూఢిల్లీలో పిఎం వాణి అమలుపై ఉన్నతాధికారులతో కేంద్ర సహాయ మంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత డిజిటల్ యుగంలో విద్యార్థులు, ప్రయాణికులు, చిన్న వ్యాపారులు, ఉద్యోగులతో సహా

0: ప్రతి ఒక్కరికి పబ్లిక్ వైఫై కీలక ప్రజాసేవగా మారుతుందన్నారు. వినియోగదారులకు మరింత సులభతరం చేసేలా ల్యాప్టాప్లు, ఇతర సెకండరీ పరికరాలకు క్యూఆర్ ఆధారిత లాగిన్ విధానాన్ని అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. రైల్వే స్టేషన్లు, బస్ టెర్మినళ్లు, మాల్స్ వంటి ప్రదేశాల్లో డిజిటల్ కనెక్టివిటీని మరింత సులభతరం చేయడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. వేల సంవత్సరాల క్రితం భారతదేశంలో ఆవిర్భవించిన యోగా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విస్తృతమైన ఆమోదం పొందుతోందని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ, అనేక దేశాల్లో దైనందిన జీవితంలో యోగా అంతర్భాగంగా మారిందని చెప్పారు. అహ్మదాబాద్లో జరగనున్న మొట్టమొదటి ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్ 2026 భారతదేశ సాంప్రదాయ ఆరోగ్య సాధనమైన యోగాను ప్రపంచ క్రీడా విభాగంగా నిలబెట్టడంలో కీలకమైన ముందడుగుగా ఆయన అభివర్ణించారు. ఈ ఛాంపియన్షిప్ కోసం సుమారు 75 దేశాలు నమోదు చేసుకున్నాయని, ప్రపంచవ్యాప్తంగా 500 మందికి పైగా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని అంచనా వేస్తున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. యోగా భారతదేశ సాత్వికమైన శక్తిని ప్రతిబింబిస్తుందని, ప్రపంచవ్యాప్తంగా శారీరక దృఢత్వం, మానసిక ఆరోగ్యం, ఆరోగ్యకరమైన జీవనాన్ని ప్రోత్సహించడానికి యోగా ఒక కీలక మాధ్యమంగా ఆవిర్భవించిందని మన్సుఖ్ మాండవీయ వెల్లడిస్తూ. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఉల్లి నిల్వల కనీస హామీ సేకరణ ధరను క్వింటాల్కు 1,270 రూపాయల నుంచి 1,580 రూపాయలకు సవరించింది. రాష్ట్ర ప్రభుత్వాల విజ్ఞప్తి మేరకు సవరించిన ధరలు ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చినట్లు కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి సామాజిక మాధ్యమం వేదికగా పేర్కొన్నారు. వినియోగదారుల వ్యవహారాల శాఖ, నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ NAFED, నేషనల్ కోఆపరేటివ్ కన్జ్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా NCCF అధికారులతో కేంద్ర మంత్రి సమావేశం నిర్వహించారు. నాణ్యమైన ఉల్లి నిల్వలను సమర్థవంతంగా సేకరించడానికి రైతులకు మెరుగైన ప్రతిఫలాలు లభించేలా చూడాలని ప్రహ్లాద్ జోషి అధికారులకు సూచించారు. గడిచిన 12 ఏళ్ల కాలంలో దేశ వృద్ధి మరింతగా పెరిగిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు సామాజిక మాధ్యమం వేదికగా పెట్టిన పోస్టులో దేశానికి గడిచిన కాలమంతా పరివర్తన దశగా అభివర్ణించారు. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అనే నినాదం ప్రతి స్థాయిలోనూ ప్రతిబింబిస్తోందని చెప్పారు. సుపరిపాలన దేశమే ప్రథమం అనే స్ఫూర్తితో సాగిన NDA ప్రభుత్వ పాలన ఇప్పుడు వికసిత్ భారత్ 2047 లక్ష్యం దిశగా పయనిస్తోందని బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబిన్ సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. ఇలా ఉండగా ఈ 12 ఏళ్ల కాలం సుపరిపాలన, అభివృద్ధి, జాతీయ పరివర్తనకు చిరునామాగా భారతీయ జనతా పార్టీ అభివర్ణించింది. కేంద్ర ప్రభుత్వం సాధించిన 22 ముఖ్యమైన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, ఎంపీలు, నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు. హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాల స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటన్స్ జట్ల మధ్య IPL తొలి క్వాలిఫైయర్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన గుజరాత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ ప్రారంభించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 11 ఓవర్లు పూర్తయ్యేసరికి 3 వికెట్లు కోల్పోయి 112 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్స్కు చేరుకుంటుంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మధ్య భారతం, వాయువ్య భారతంలోని అనేక ప్రాంతాల్లో వడగాలుల ప్రభావం 3 నుంచి 4 రోజుల పాటు కొనసాగుతుందని భారత వాతావరణ విభాగం IMD అంచనా వేసింది. ఈరోజు ఢిల్లీలో వడగాలుల పరిస్థితులపై IMD యెల్లో అలర్ట్ జారీ చేసింది. రేపు కూడా ఢిల్లీలో వడగాలుల ప్రభావం కొనసాగుతుందని IMD శాస్త్రవేత్త డాక్టర్ సుప్రీత్ కుమార్ తెలియజేస్తూ,
1: హీట్ వేవ్ టు సివియర్ హీట్ వేవ్ కండిషన్స్ లైక్లీ టు కంటిన్యూ ఓవర్ సెంట్రల్ అండ్ నార్త్ వెస్ట్ ఇండియా డ్యూరింగ్ నెక్స్ట్ 3-4 డేస్, ఈస్ట్ అండ్ అడ్జాయినింగ్ పెనిన్సులర్ ఇండియా డ్యూరింగ్ నెక్స్ట్ 2-3 డేస్, బట్ దేర్ ఆఫ్టర్ రిడక్షన్ ఇన్ మాక్సిమం టెంపరేచర్స్ అండ్ అబేట్మెంట్ ఆఫ్ హీట్ వేవ్ కండిషన్స్ ఆర్ లైక్లీ, దట్ ఈస్ ఫ్రమ్ 29th May ఆన్వర్డ్స్. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఐసోలేటెడ్ హెవీ టు వెరీ హెవీ రెయిన్ ఫాల్ లైక్లీ ఓవర్ నార్త్ ఈస్ట్ అండ్ అడ్జాయినింగ్ ఈస్ట్ ఇండియా డ్యూరింగ్ నెక్స్ట్ 2-3 డేస్ అండ్ ఓవర్ కేరళ అండ్ తమిళనాడు టుడే.
0: ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్ KVIC 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఒక చారిత్రక మైలురాయిని సాధించింది. ఇది ఏకంగా 187,000 కోట్ల రూపాయల టర్నోవర్ నమోదు చేసింది. KVIC చైర్మన్ మనోజ్ కుమార్ న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, కోట్లాది మంది గ్రామీణ కళాకారుల పరిశ్రమ వల్లే ఇది సాధ్యపడిందని తెలిపారు. ఇలా ఉండగా KVIC 2 కోట్లకు పైగా ప్రజలకు ఉపాధి కల్పిస్తోందని, వీరిలో 80% మంది మహిళలని ఆయన పేర్కొన్నారు.

12 ఏళ్ల క్రితం ఖాదీ పరిశ్రమ టర్నోవర్ కేవలం 30,000 నుంచి 32,000 కోట్ల రూపాయల మధ్య మాత్రమే ఉండేదని మనోజ్ కుమార్ గుర్తు చేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు. దేశంలో అక్రమ వలసలను నియంత్రించేందుకు ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. క్వాడ్ దేశాల మధ్య సహకారాన్ని మరింతగా బలోపేతం చేస్తామని విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ తెలిపారు. పీఎం వాణి ద్వారా ప్రతి పౌరుడికి సులభమైన పబ్లిక్ వైఫై తీసుకొస్తామని కేంద్ర సహాయ మంత్రి వెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. ధర్మశాల స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య ఐపీఎల్ తొలి క్వాలిఫైయర్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ముందుగా ఒక వాణిజ్య ప్రకటన విన్నాక పాట.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: from the very top are invested in war, and I think that would also galvanize a lot of the bureaucracies in these four countries.
1: Thank you, Professor, for joining us. And listeners, thank you for joining us as well. But before we close the program, quick reminder, you can also listen to this program on our mobile app, News on AIR, and our YouTube channel, News on AIR Official.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం స్వరమాలిక సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా నిరీక్షణ చిత్రం నుండి ఎస్ జానకి ఆలపించిన గీతం వింటారు.

శ్రీదేవి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్య ఎస్ జానకి పాడిన పాట విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం శ్రోతలు స్వరమాలిక చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట మరణ మృదంగం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడినది.

లోకరక్షణ దీక్షాదక్షుడైన రామచంద్రుడు. వినతల్లి కోరిక మేరకు, తండ్రి ఆజ్ఞ మేరకు దండకారణ్యంలో సంచరిస్తున్నారు. జనస్థానంలో 14,000 మంది రాకాసులతో కలిసిన కరదూషణాదులను సంహారం చేశారు. శూర్పణఖకు ముక్కు చెవులు కోసి పరాభవం చేశారు. శూర్పణఖ తన కోరిక కొరకై తన వారినందరినీ బలి చేసింది. 14,000 మంది రాక్షసులు మరణించిన తరువాత అప్పటికైనా ఆలోచించలేదామె. పెద్దన్న రావణాసురుడికి లంకాధిపతి దగ్గరకు వెళ్ళింది. లంకేశుడు కొలువు తీర్చి ఉన్నాడు. అక్కడ ప్రవేశించి చెప్పింది, అన్నా ఇంతటి జగజెట్టివి కదా, నీ చెల్లెలికి ఎంత అపకారం జరిగిందో చూచేవా. నా రూపం చూడవలసింది, ముక్కు చెవులు పోగొట్టుకున్నాను. నా కొడుకును చంపాడనే రోషంతో వెళ్ళి ఎందుకు నా పుత్రుణ్ణి చంపావని ప్రశ్నిస్తే, నా ముక్కు చెవులు కోశారు. ఎవరు అన్నాడు రావణాసురుడు. అన్నదమ్ములు ఇరువురున్నారు, పెద్దవాడు రాముడట, రెండవవాడు లక్ష్మణుడట. ఇంత పరాభవం చేశారన్నా.

ఇట్టు పరాభవింపబడి ఇలా పరాభవించబడ్డానే నీవు ఒక్కసారి ఆలోచించవలసిందంటే ఆశ్చర్యపడ్డాడు రావణాసురుడేమేమి. మానవులు మనకు ఆహారం కదా, మనకు ఆహారమైన మానవులు మనలని సంహరించడమా? ఇది చాలా ఆశ్చర్యం సుమా అన్నాడు రావణాసురుడు. ఆశ్చర్యము

ಬಲಿ ಚಂದಾಳೆದವು ఎంతటి ఘోరం చెల్లి ఇంత దారుణం జరిగిందా సామాన్య మానవుడేమి ఖరాసురుడు నాతో సమానమైన బలం కలవాడే అలాంటి ఖరాసురుణ్ణి సంహరించాడా నేను వెంటనే విడుతున్నాను ఇప్పుడే వెళ్ళి ఆ దుర్మార్గ మానవాధమ సంహారం చేస్తాను నీవేం చింతించవద్దన్నాడు చెల్లెలితో కానీ దుష్ట కామేచ్ఛ ఎంతటి నీచానికైనా దిగజారుస్తుంది కదా అందుకే భగవంతుడు కామము క్రోధము లోభము మూడింటినీ చంపడానికి అవతారం తీసుకోవలసి వచ్చింది కామము యొక్క స్వరూపం రావణ కుంభకర్ణులు వారిని రామచంద్రుడు ఒక్కడే సంహరించాడు క్రోధము యొక్క స్వరూపం శిశుపాల దంతవక్త్రులు వారిని ఇద్దరినీ శ్రీకృష్ణ పరమాత్మ ఒక్కడే సంహరించాడు లోభం యొక్క స్వరూపం హిరణ్యాక్ష హిరణ్యకశిపులు వారినిద్దరినీ సంహరించడానికి స్వామి రెండవతారాలు ధరించవలసి వచ్చింది హిరణ్యాక్షుణ్ణి ఆదివరాహ రూపంలో హిరణ్యకశిపుణ్ణి నారసింహ రూపంలో ఇలా అవతరించి సంహరించారు కామక్రోధముల కంటే కూడా బలమైంది లోభం సుమా లోభం అంటే దురాశ ఆ ఆశ ఈమెను పీడిస్తున్నది ఈమె ఎప్పుడైతే రావణాసురుడు సంహరిస్తానన్నాడో అలా కాదనుకున్నది అయ్యయ్యో మా అన్న మహావీరుడు కదా దేవేంద్రాదులను సంహరించిన బలశాలి కదా నిజంగానే సంహరిస్తాడేమో రాముడు నా సోదరుని చేత సంహరింపబడడానికి వీర్లేదు ఎలాగైనా జీవించి ఉండాలి అతడు నా పాణిగ్రహణం చేయాలి అనుకున్నదాన్ని తన కరగ్రహణం చేయడం కోసం రాముడు బ్రతికుండాలి అనుకున్నదండి చుప్పనాతి అందుకే ఆ నాతి మామూలు నాతి కాదు చుప్పనాతి లోకరక్షణ దీక్షాదక్షుడైన భగవంతుణ్ణి భగవంతుడుగా గుర్తించలేదు సామాన్యుడుగా గుర్తించింది ఆమె రావణుని యొక్క సంకల్పాన్ని మరల్చాలనుకున్నది చుప్పనాతి అన్నా నీవు సంహరించడం ఒక లెక్కనా ఇప్పుడే వెళ్ళి వాణ్ణి సంహరించగలవు నాకు తెలుసు కానీ

ఒక్క మాట నీకు చెబుదామనుకు రాదు, జ్ఞాపకం చేస్తున్నాను. ఏమమ్మా అన్నాడు, ఆ రాముని ఇల్లాలున్నదన్నయ్యా. అబ్బా ఏమి సౌందర్య రాశి! రావణుని బలహీనత ఆమెకు తెలుసు, అందుకని సీత సౌందర్య వర్ణన చేసింది చుప్పనాతి. ఆమె సామాన్యం కాదు సుమా. అగపడదే చోట నైనా.

అన్నా, అంత సౌందర్య రాశిని నేను చూడలేదన్నది చుప్పనాథు. ఆ మాట నిజమే, కాని ఆ సౌందర్యం జగన్మాతృ సౌందర్యంగా గుర్తించలేకపోయింది. సౌందర్యం ఎక్కడ ఎక్కడ సౌందర్యం ఉంటుందో అదంతా భగవత్ స్వరూపమని గుర్తిస్తే మానవ జీవితం సార్థకం. అది రాక్షసి అయి సీతా దివ్య సౌందర్య వర్ణనం చేసి, నా ఎంత సౌందర్య రాశి అనుకున్నావు, ఒక్కసారి వినవలసింది ఆమె సౌందర్యం.

అంతటి దివ్య సౌందర్య రాశి సుమాత ఇల్లాలు అని ఎప్పుడైతే జ్ఞాపకం చేసిందో, రావణునికి చెల్లెలికి జరిగిన పరాభవాన్ని మరిచిపోయాడతను. ఈ సౌందర్యం మాట వినేటప్పటికీ భ్రష్టచిత్తుడయ్యాడు. వికలచిత్తం కలిగిన వాడై వెంటనే, అమ్మాయి ఏమేమి, అలాగైతే బయలుదేరి పెడుతున్నాను, ఇప్పుడే ప్రయత్నిస్తాను, ఆ పనిక్కడికి తీసుకువస్తానన్నాడు. చెల్లెలిపై చెల్లెలి ముక్కు చెవులు కోసిన వారిపై

తీర్చుకునే అభిప్రాయాన్ని విరమించుకుని విన్న సౌందర్యాన్ని ఒక్కసారి కనుడారా చూడాలనే సంకల్పంతో బయలుదేరాడు దుష్ట రావణుడు. వేద వేదాంగ విధుడు, వేదమునకు క్రమం చెప్పినవాడు, ఎంత గొప్పవాడైనా ఎంత చదివినా ప్రకృతి కేవలంగా జగత్తులన్నిటికీ తల్లి అయిన సీతమ్మ యొక్క దివ్య సౌందర్యం వినేటప్పటికీ మాతృత్వం గుర్తురాలేదు వానికి. అందుచేత తనకై వెంటనే బయలుదేరి ఏం చెయ్యాలనుకున్నాడు రావణుడు. మీనమామ అయిన మారీచుని దగ్గరికి వెళ్ళాడు. మారీచుడు మహామాయావి. మామా, ఏం రావణ ఇలా వచ్చావు? ఏం లేదు, జనస్థానంలో దశరథుని కుమారులట రామలక్ష్మణుడనే అన్నదమ్ములున్నారట, అందులో రాముని ఇల్లాలు చాలా సౌందర్యరా.

వచ్చావు? ఏం లేదు, జనస్థానంలో దశరథుని కుమారులట రామలక్ష్మణుడనే అన్నదమ్ములు ఉన్నారట. అందులో రాముని ఇల్లాలు చాలా సౌందర్య రాశియట. ఆమెను పట్టుకురాదలుచుకున్నాను. నీ ఒక ఉపకారం చెయ్యాలి అన్నాడు మారీచుడితో. ఏం ఉపకారం అయ్యా? ఏం లేదు, రామలక్ష్మణులను అక్కడ నుండి పర్ణశాల నుండి దూరంగా తీసుకెళ్ళాలి. ఏ ఒంటరిగా ఉన్న సీతను నేను ఎత్తుకు వస్తాను అన్నాడు. రామలక్ష్మణులను దూరంగా తీసుకెళ్ళమని చెప్పేటప్పుడే ఈతనికి వారి వల్ల భయం ఉన్నది అని మనకు అర్థమవుతున్నది. లేక మహావీరుడై కైలాసాన్ని కూడా చేత్తో ఎత్తేసిన రావణాసురుడు ఇద్దరు మానవులుంటే భయపడవలసిన అవసరం ఉన్నదా? ఎందుకు తీసుకువెళ్ళమన్నాడంటే వాళ్ళు సామాన్యులు కాదనే ఏదో ఒక అనుమానం ఇతనికి లోపల నుంచి చెబుతూనే ఉన్నది. వారిద్దరిని అవతలికి తీసుకెళ్ళవలసిందంటే మారీచుడు అన్నాడు. ఔరా శ్రీరాముడన ఎవరనుకుంటే

ஸ்ரீராமுடனை எவரன்னு கொள்டிவி.

నాకు ఇప్పటికీ జ్ఞాపకం ఉన్నదన్నాడు మారీచుడు. ఏమది? రకారాధీని నామాని రా అని వినిపించేటప్పటికి రాముడేమో అన్న భయం కలుగుతున్నది. ఆ జగజట్టి అస్త్రమిటు లబ్ధిపడున్నట్టు నన్ను నుర్యోజనములు రువ్వే రువ్వే ఒకప్పుడు వానిచంత నీ రక్షోజనమాయ చెల్లదు రక్షోజనమాయ చెల్లదు. రాక్షసమాయలు రాముని దగ్గర చల్లవు సుమా. సాక్షాత్తు దైవమునకు మాయ లోకువ. మాయ అతనికి అధీనంలో ఉంటుంది. ఆ మాయ యొక్క అధీనంలో సర్వ జగత్తులు ఉంటాయి. 14 జగత్తులు మాయ యొక్క అధీనమే. ఆ మాయ సర్వేశ్వరునికి లోకువ, ఆయన అధీనంలో ఉంటుంది. అందుచేత రక్షోజన మాయ చల్లదు, రాక్షసమాయ అక్కడ చెల్లదు. రావణ నా మాట విని పండు వంటి లంక ప్రాణ పాడు చెయ్యవద్దు అన్నాడు మారీచుడు. వెంటనే చంద్రహాసం తీశాడు దుష్ట రావణాసురుడు. మారీచా, మేం చెప్పిన పనిని నిర్వహిస్తావా లేకపోతే ఈ కరవాలానికి బలి అవుతావా అన్నాడు. మారీచుడు ఆలోచించుకున్నాడు. ఓహో, మనకు సమయం సమీపించింది. విడితే రాముడు చంపేస్తాడు, వెళ్ళకపోతే రావణుడు చంపేస్తాడు. కనుక చావు నిశ్చయము. అయినప్పుడు ఎలా చస్తే మంచిది అని ఆలోచించాడు.

సాక్షాత్ దైవమైన రామచంద్రుడి చేతిలో చచ్చిపోవడం మంచిది. మాట వినట్లు ఉంటుంది, మంచి గతి పొందవచ్చు. రాముని చేత రామబాణమునకు హతులైన రాక్షసులంతా స్వర్గాధిరోహణం చేశారు. రామరావణ యుద్ధంలో రామబాణము చేత హతులైన వారందరూ భగవత్ స్పర్శ చేత కేవల స్వర్గాధిరోహణం చేశారు. కనుక నేను ముందుగా వెళ్ళి రాముణ్ణి తప్పిద్దామని ప్రయత్నం చేద్దామనుకున్నారు. అలాగే పెడతానన్నాడు మారీచుడు. రామచంద్ర ప్రభు సీతమ్మ కూర్చుని మాట్లాడుకుంటున్నారు పర్ణశాలలో. లక్ష్మణుడు ఆకులలములు ఏరుకు రావడానికి ఎటో వెళ్ళాడు. ఈమె అంటుంది, ఎవరనమన్నారు ఈ మాట అంటే, రాబోయే సంగతులు కొన్ని కొన్ని ఈశ్వరుడు అప్రయత్నంగా మన నోటి వెంట వచ్చేట్టు చేస్తాడండి. మనం గమనించలేవా మాటలు పొరపాటున వచ్చినాయనుకుంటాం, జరగబోయే సంగతులు పలికిస్తాడు మన చేత కూడా. అమ్మ సీతమ్మ అంటుంది కదా జగదా, రామప్రభు ఎదురుకుండా కూర్చుని, రాణేశ నాకే పొరం.

ఉన్నదండి ఆమె. రామచంద్ర, ఏదైనా పని మీద మీరు వెళ్ళినా నేను విడిగా ఉండలేనన్నది. అందుకే కాత్యాయని మాత పరమశివునిలో సగం శరీరం పంచుకుని ఎప్పుడూ ఆయనతోనే ఉంటుంది. విడిగా ఉండటం అనేది లేదు, వారే వీరు కదా. ఆ పార్వతీ పరమేశ్వరులే ఈ సీతారాములు. నేను విడిగా ఉండలేను రామా, నీలో కలుపుకోవలసింది అన్నదండి. ఇలా అంటుంటే ఎందుకు అలా మాట్లాడుతున్నావు, మనకు ఎప్పుడూ వేరు లేదు కదా అన్నారు రామచంద్రమూర్తి. ఎందుకో అలా అనిపిస్తోంది. మునులైన నిన్ను చూచి మోగము భుచందంగా

నీవే భర్తవు కావాలని అది అదృష్టమని కోరుకుంటున్నాను రామా, విడిచి ఉండలేను అంది ఆమె. అంటే విడవలసిన సంబంధం ఏదో ఏర్పడుతున్నది గనుక ముందుగా ఈశ్వరుడు ఆ నోట ఆ మాట అనిపించాడు. జనకజ ఇట్టుల పలుకుతుండెను.

ఎన్నడూ ప్రకృతిలో మృగము లేడి బంగారు రంగులో కనిపించలేదు. కానీ ఆ పర్ణశాల ప్రాంతంలో విచిత్ర చిత్ర వర్ణాలతో కూడిన ఒక లేడి తిరుగుతున్నది. చూచింది సీతమ్మ తల్లి. ఆ లేడిని చూచి సహజమైన ఆనందాన్ని పొందింది. రామా, అటు చూడవలసింది ఒకసారి ఆ లేడి చూచారా?

ఎంత చక్కని లేడీ రామచంద్ర, ఒక్కసారి ఆ లేడీని నేను ఆడుకుంటాను. ఇంతకు ముందే అన్నాను కదా ఏకాంతం అనుభవించలేకుండా ఉన్నానని. ఒక్కవేళ నేను ఒక్కతేనే ఉన్నప్పుడు ఆడుకోవడానికి పనికి వస్తుంది. తప్పనిసరిగా ఆ లేడీని తీసుకురండి. ఒక్కవేళ కుదరకపోతే ఈ సమీపంలోనే ఆ లేడీ ఉండేట్టు చూడండి. నేనెప్పుడూ ఆ లేడీని చూస్తాను అన్నదండి సీతమ్మ. అదే ప్రారంభం కదా. ఎందుకంటే రాముని కంటి ఆనందం ఇవ్వగలిగిన వస్తువు ప్రపంచంలో ఉందా? ఉండదు కదా. రమయతీతి రామః, రమించు వారెవరురా రఘుద్వహ నిన్ను వినా అన్నారు త్యాగరాజస్వామి. ఆనందం అంటే అతడు, ఆనందింపచేయువాడతడు. అందుచేత రాముడు తనకు భర్త అయి ఉండగా రామప్రభువు కంటి ఆనందాన్ని కలగజేసే వస్తువు ఇతరంగా ఉన్నది అనుకోవడం చేత బాధలు తప్పలేదు అంతటి తల్లికి కూడా. వెంటనే వెళ్ళి రావలసింది, ఆ దాన్ని పట్టుకోవలసింది అన్నదండి ఆ లేడిని. స్వామి మారు మాట్లాడకుండా బయలుదేరారు. అలా బయలుదేరి వెడితే ఒక్క మాట అంటారండి నారాయణదాసు గారు అన్నారు. ఈ మాట చచ్చర జానకి కోర్కతి.

అచ్చవేల్పైన గాని ఆలి మాటకెదు నడగ వశమౌని. వెంటనే బయలుదేరారు కాదని కూడా అనలేదు రామచంద్రమూర్తి. బాణం తీసుకుని వెంటబడితే దొరికినట్లుగా దొరికింది, ఇంతలో చేజారిపోయింది, అందినట్లే ఆగపడింది, అందకుండా పోయింది. రామప్రభువును 14 క్రోసుల దూరం పరిగెత్తించింది. రామునకు ఆ మాత్రం తెలియదా? అది మాయలేడి అని రాముడు గుర్తించలేడా? కేవల జగన్నాథుడు కదా, సకల జన రక్షణ దీక్షాధ్యక్షుడు కదా. జరగవలసిన విషయమంతా రామునకు తెలుసు. రావణుణ్ణి శిక్షించాలి అంటే తగినంత చెప్పు తప్పు చేయించాలి వాని చేత. ఎవరైనా లోక కంటకుడుగా ఉంటే వాణ్ణి సంహరించాలి అనుకోండి, మరణదండన విధించడానికి తగినంత తప్పు చెయ్యాలి కదా వాడు. ఆ తప్పును అనుసరించి శిక్ష ఉంటుంది, కానీ తక్కువ తప్పునకు ఎక్కువ శిక్ష వేయరాదు. అలాగా ఈతని చేత మరణదండనకు తగినంత తప్పు చేయించడం కోసం రామచంద్ర ప్రభువు కావలనని తప్పుకున్నారు అక్కడి నుంచి. 14 క్రోసుల దూరం పరిగెత్తిన తర్వాత పాలమున శరము నాటగా వైలంబుగ పర్ణశాల పద్ద

స్వణాయంతు అసురుడు సురులు విడిజాయ వైలోవ పర్ణశాల పద్యే సటలో.

ఆ పర్ణశాల సమీప ప్రాంతంలోని రామబాణము ఒక్కసారిగా దాని ఆ లేడీ యొక్క ఫాల భాగమందు తగిలి ముఖాన తగిలింది. రాముని చేత శిక్షింపబడిన మారీచుడు పడిపోతూనే హా లక్ష్మణ హా సీత అని ఆక్రందన చేస్తూ పడిపోయినాడండి. రాముని యొక్క గొంతును అభినయించాడు. ఈ ధ్వని అనుకరణ రావణుని ఆ రామాయణ కాలంలో మారీచుడే ప్రారంభం చేశాడు. ధ్వని అనుకరణ చేశాడు. అనుకరణ చేసి రాముని వలె అరిస్తే పర్ణశాలలో ఉన్న సీతమ్మ తల్లి లక్ష్మణుణ్ణి పిలిచింది. లక్ష్మణ, నీ అన్న సవ్వడిగా తోచును అన్నన్నా, ఎద్దియు తోచకుండే. ఏమీ తోచట్లేదు లక్ష్మణ. ఈ లక్ష్మణ సీత అని వినిపించిందే, అది మీ అన్నగారి గొంతేను అన్నదండి. ఈ పక్క నుంచి వినిపించింది, వెళ్ళి రావలసింది. రాముడు ఎంత బాధలో ఉన్నారో ఒక్కసారి సహాయంగా వెళ్ళబోయా లక్ష్మణ అంటే లక్ష్మణుడు మాట్లాడటం లేదు, కదలడం లేదు. కారణమేమంటే రామునకు ప్రమాదం రాదన్న సంగతి లక్ష్మణునకు తెలుసు. సీతమ్మ ప్రకృతి అయిన కారణం చేత తనకు ప్రియమైన వస్తువునకు ప్రమాదం జరుగుతుందేమో అన్న అనుమానం లోకంలో సహజమైన సంగతి. తను తల్లిదండ్రులకు సంతానమునందు గాని మరి ఎవరికైనా తనకు ప్రేమాస్పదమైన వస్తువు కంటి ఎదుట లేనప్పుడు ఒకవేళ ప్రమాదం జరుగుతుందేమో అనిపిస్తుంది, అది న్యాయం కదా. అందులో సీతమ్మ రామునకు కేవల బహిప్రాణం కదా, అందుచేత రాముడు ఎక్కడో అవస్థపడుతున్నారు వెళ్ళమంటుంది. ఎన్నో లక్ష్మణుడు అంటాడు, అమ్మా వదినమ్మా నీవలా పొరబడరాదమ్మా,

నీ మా అన్న పిలుపు కాదమ్మా అది. ఎందుకు నీ అంత గట్టిగా చెబుతున్నానంటే, ఇమ్మాట్కిన్ వీరమౌళి ఎలా పలుపు దైన్యపునుడి, మహావీరుడైన మా అన్న దీనుడై రక్షించవలసింది అని అంటారా? సర్వలోకములకు ఆయన రక్ష, ఆయన్ను రక్షించగలిగినది మరొక శక్తి ఉన్నదా? లేదు కదా. అందుచేత రాముడు కాదన్నాడు ఈయన. ఎంతకు బయలుదేరడం లేదు ఈయన. ఈయన బయలుదేరకపోయేటప్పటికి కోపం వచ్చిందండి సీతమ్మకు. లక్ష్మణ, మరదివని బిడ్డ వంటి వాడివని భావించాను, నీవు ఇంత దుర్మార్గం దాచుకు తిరుగుతున్నావా అన్నది. మమ్మల్ని వెంబడించింది కేవలం తల్లిదండ్రులనే అభిప్రాయంతో వచ్చావు. తండ్రి మీద కంటే అన్నపైన ఎక్కువ అభిమానమని నీవు ఊహించాం మేము, కానీ నీకేదో దురుద్దేశం ఉన్నది అన్నదండి. కథమిందీవరశ్యామం పద్మపత్రని భేక్షణం కథం జింగీవరశ్యామం పద్మపత్ర నిభేక్షణం ఉపసంశ్రిత్య భర్తారం కామయేయం పృథగ్జనం. ఆ మాత్రం ఆలోచన లేదా లక్ష్మణ? ప్రమాదంలో కూడా రాముని ఎందు ఆమెకెంత అచంచలమైన అభిప్రాయం ఉన్నదో మనం ఆలోచించాలి కదా. ఇందీవరశ్యాముడైన రాముడు, పద్మపత్రని భేక్షణుడైన రాముడు, కోమల శ్యామలాకారుడైన రాముడు, జగదనంత కళ్యాణుగణ వైభవుడు రాముడు, అట్టి రాముని ఇల్లాలనే మరి ఒక్కరి వైపు చూస్తానా అంది. అట్టి రాముణ్ణి చెట్టబట్టిన నేను, లక్ష్మణ నీకు దురుద్దేశం ఉన్నది అనేటప్పటికీ, అమ్మా అమ్మా అంత మాట అనకండి అన్నారాయన. తల్లి, తల్లిదండ్రులని వెంబడించి మీ సేవ చేస్తున్నానే, ఇంత మాట అంటావా? నేనిప్పుడే బయలుదేరుతున్నాను అన్నారు. అయితే అధ్యాత్మ రామాయణంలో చెప్పారు, అక్కడ ఆయన ఏదో బాణంతో మూడు గీతలు గీశాడని. వాల్మీకి ఆ మాట చెప్పలేదు గీతలు గీసినట్టుగా. లక్ష్మణుడు రాముని యొక్క సవ్వడి వచ్చినటువంటి వైపునకు బయలుదేరి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయిన మరుక్షణంలోనే ఆ పొంతని పొంచి చూస్తున్న రావణాధముడు దుర్మార్గుడు సన్యాసి వేషధారణం చేశాడు. సన్యాస వేషధారణం చేసి కమండలు జటాధారణము, కమండలు చేతబట్టి కేవల సాత్వికమూర్తి వలె అక్కడికి చేరాడు. చేరి భగవన్నామం చేస్తుంటే ఆ తల్లి చూచింది. అడవుల్లోకి వెళ్ళినా, ఇంకా అంతకంటే కఠినమైన ప్రాంతాలకు వెళ్ళినా, గృహస్థ సాంప్రదాయం ఏమంటే వాకిటిలోకి ఎవరైనా యాచకుడు వస్తే లేదు పో అనడం ఆర్షధర్మం కాదు, భారతీయ ధర్మం కాదు. వెంటనే

ఈనాడు అంతో ఇంతో వాకిట్లోనే ఇచ్చి పంపిస్తారు. సన్యాసి గనుక కాషాయం కట్టినవాడు గనుక కాషాయ దండమాత్రిన ఎతి పూజ్యోన సంశయేత్ అన్నారు గనుక ఆయన్ని పూజించాలి అనే ఉద్దేశ్యంతో అయ్యా దయచేయండి, కూర్చోండి స్వామి, ఇక్కడ కూర్చోండి, నేను భిక్ష తీసుకుని వస్తాను. నా రాముడు ఇప్పుడే అడవిలోకి వెళ్ళారు, మా మరిది కూడా అటు వెళ్ళాడు, ఇప్పుడే వస్తున్నారు, వారు వచ్చే వరకు కూర్చోండి, మీకు వారితో పాటుగా భోజనం పెడతానన్నది ఆమె. కాదు, మేము వెళ్ళవలసిన పనులున్నాయన్నాడు. అయితే భిక్ష తీసుకుందరు కానీ ఒకసారి దయచేసి కూర్చోండి అందండి ఆమె. ఈతడు అంటాడు కదా, పిలిచేటప్పుడే అతని అభిప్రాయం మనకు తెలుస్తుంది. సుందరీ అని సంబోధించాడు. ఆ సంబోధన ఎప్పుడూ ఇతరుడు పరపురుషుడు పరస్త్రీని సుందరి అని సంబోధించరాదు. సౌందర్యం ఉండవచ్చుగాక, అమ్మా అనే సంబోధించాలి. ఈ సన్యాసి

ఈ ఉపచారాల కోసం మేము ఇక్కడికి రాలేదు అన్నాడు. ఏం స్వామి, ఈ ఉపచారములతో పనికి మాకు లేదు. నా సోదరి సుప్పనాతి నాకు చెప్పింది, అందరినీ సొమ్మని చెప్పింది. అందుచేత ఆ సౌందర్య ఉపాసన చేయడానికి వచ్చాను. నేనెవరినో తెలుసా అన్నాడు. ఎవరు మీరందామే?

నేను రావణుడు ఈరేడు లోకముల నేడు రావణుడనే జగములో గల ఎల్ల సొగసు కత్తెల ఇంచి ఇంచి కుంపోయి సుఖించువాడ నీకెందుకే ఒట్టి నిర్భాగ్యుడవు భర్త రామచంద్రుణ్ణి నిర్భాగ్యుడు అన్నాడండి ఈ దౌర్భాగ్యుడు రామప్రభువు నిర్భాగ్యుడవుతాడా నీకెందుకే వట్టి నిర్భాగ్యుడవు భర్త రమ్ము నాతో మేటి రాణి వగుజు స్వర్గ పట్టణ వైభవమున్మించినట్టి నా లంక పాలింపు నా లంకను పరిపాలించు నీవు నా రాణులందరినీ నీకు దాసీలుగా చేస్తాను నీవు నన్ను అంగీకరిస్తే వేల కొలది రాణులున్నారు వారంతా నీకు దాస్యం చేస్తారు అని ఒడలు తెలియని ప్రేలాపన పేలుతున్నాడు రావణాసురు. అమ్మా భయకంపిత అయిపోయింది. వడగాట్పునకు ఒడిలిపోయిన లేతలి లేత తీగవలే ఆ తల్లి కందిపోయింది, కమిలిపోయింది, విచలిత మనస్కై అయింది. దిక్కు తోచలేదు ఆమెకు. ఇంకా ఏం చేసేది లేక ఒక్కసారి నేను దశాస్యుణ్ణి సుమా అని 10 తలలు చూపించినాడండి ఆమెకు. 10 తలల రూపం చూచేటప్పటికి భయకంపితురాలైన ఆ తల్లి మూర్ఛాగతయ్యింది. ఎప్పుడైతే మూర్ఛిల్లిందో ఈ దుష్ట రావణుడు ఆపెను వాల్మీకి చెప్పారు.

ಗ್ರಾಹ ರಾವಣ ಸೀತಾ ಬುಧಕ್ಕೆ ರೋಹಿಣಿ ವಿವ ಆಕಸಮನ ಬುಧುಡು ರೋಹಿಣಿ ಈ ಸಂಬಂಧಂ ಚೆಪ್ಪಡಂ ಚೇತ ಕೇವಲಂಗಾ ತಲ್ಲಿ ಕೊಡುಕುಲ ಸಂಬಂಧವೇ ಅಯ್ಯಿಂದಿದೆ. ಮಹರ್ಷಿ ನೋಟ ಆ ಮಾತೇ ವಚ್ಚಿದೆ. ಊರು భాగముల దగ్గర ఒక చేయి, మెడ దగ్గర ఒక చేయి వేసి అలా పైకి తీశాడు అని వాల్మీకి చెప్పారు. అధ్యాత్మ రామాయణంలో ఆ మాట అనలేదు. ఆ తల్లిని స్పృశించిన వాడు భగ్గున మండుతాడు గనుక భూమితో సహా పెళ్ళగించి ఆ భూభాగాన్ని చేత్తో పుచ్చుకుని బయలుదేరాడు అని. రామలక్ష్మణుడు ఇరువులు లేని సమయంలో భీరువై ఆమెను తీసుకొని బయలుదేరాడండి. ఆకాశాన్ని వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే తల్లి కొంతవడికి మెలకువ కలిగింది. కలిగేటప్పటికీ ఆకాశ వీధిలో విడుతున్న తన స్థితిని గమనించింది. ఎవ్వరూ కనిపించలేదు. దిక్కు తోచలేదు ఆ తల్లికి.

ఎవరూ కాపాడేవాళ్ళు లేరా? భూదేవికి కన్న పుత్రికనై జనకుడు పెంచుకున్నట్టి కూతురనై రవివంశవార్ధి చంద్రముడగు దశరథ క్షోణేశునకు

ఇంతేకాదు, హరుదిల్లు విరచనయం మహాజగది వీర రాఘవునకు పెండ్లామునయ్యి కడకు నేనొక దుష్ట రాక్షసుని చేత ఒంటిగా జిక్కి తలది తాడిలుచుంటిని వేల్పులారా పతికి నవా

నా వార్త అందరూ చెప్పండి. ఓ దేవతలారా, మీరు వింటున్నారు కదా, మానవులకు వినపడకపోవచ్చు, విన్నా మాకు సహాయం చెయ్యలేని స్థితిలో వారు బలహీనులు కదా. దేవతలు కదా మీరు వింటున్నారు కదా అన్నదండి జగదంబ. ఆ తల్లిని బలాత్కరించి లాక్కుపోతున్నాడు దుష్ట రాక్షసుడు 10 తలలతో. అలా ఆకసాన వెళ్ళిపోతూ నేను దశరథుని కోడల్ని, దశరథ క్షోణీశునకు పెద్ద కోడలనై అనే మాట అక్కడి పర్వతాకారంగా ఉన్న ఒక పెద్ద పక్షికి వినిపించింది. అతడు జటాయువు, మహాభాగ్యశాలి, రామప్రభువు యొక్క దివ్యానుగ్రహం పొందదగిన వాడాయన. ఆ జటాయువు విన్నాడు, రావణుడు అమ్మను తీసుకువెళుతున్నటువంటి మార్గానికి మధ్యలో ఎగిరి ఎదురు వెళ్ళాడు. చుంచుకొమల చేత రెక్కి కొనగోళ్లతో అతన్ని రక్తసిక్తం చేశాడు. రావణుడంతటి మహాబలశాలిని నిలువరించాడండి జటాయువు. సామాన్యుడు కాదు, ఇప్పటివాడు కాదు జటాయువు, దశరథునకు సమకాలికుడు. దశరథునకు 60,000 సంవత్సరముల తరువాత కదా సంతానం. ఆ దశరథుని వివాహం జరిపించాడు ఈయన. కౌసల్యతోటి దశరథునకు వివాహం జరగకుండా చెయ్యడానికి ఈ రావణుడు

ప్రయత్నించాడు వీడు అప్పటివాడే. ఆ ప్రయత్నాన్ని భగ్నం చేసి జటాయువు దశరథ కౌసల్య దశరథుల వివాహం జరిపించాడు. అందుకని దశరథులకు స్నేహితుడతడు. వెంటనే వెళ్ళి అంటాడు, రావణ దుర్మార్గుడా, సర్పమాసి విషంబద్ధ్వా వత్రాంతే నవబుద్ధ్య చేరి. కొంగున విషం కట్టుకుంటారా ఎవరైనా? మా అమ్మను తీసుకెడుతున్నావే. శునకం మంత్రపూతం తం పురాణాశం ఇవాధ్వరే. అధ్వర పురాణాశాన్ని ఒక శునకం ఎత్తుకుపోతున్నట్టుందిరా మా అమ్మను ఎత్తుకుపోతుంటే. కుక్క పురాణాశం ముట్టుకోకూడదు. మన ఇంట్లో వంటకాలే కుక్క ముట్టుకుంటే మనమే భుజించం కదా. యజ్ఞపాయసం పురోడాశ ఉంటే యజ్ఞపాయసాన్ని కుక్క తీసుకెడుతున్నట్టుగా మా అమ్మ సీతమ్మను నీవు తీసుకెడుతున్నావా? ఇదిగో ఇప్పుడే అంతం చేస్తానని ప్రళయ భయంకరంగా నిలువరించాడండి. చంద్రహాసం తీసి రెక్కలు తెగవేశాడు ఇతడు. రెక్కలు తెగినటువంటి ఆ జటాయుపక్షి అక్కడనే భూమి పైన పడిపోయింది. రెక్కలు తెగిన పక్షి ఏమీ పనిచేయలేదు కదా, ప్రక్కబలం లేకపోతే ఏమీ చెయ్యలేదు పక్షి. అందుచేత రెక్కలు తెగి అక్కడ పడిపోయింది. వెంటనే రావణుడు లంక వైపుకు వెళుతూ ఉంటే మార్గమధ్యంలో ఋష్యమూక పర్వతం చూచింది అమ్మ. ఆ ఋష్యమూక పర్వతం మీద కోతులు 5 కూర్చునున్నాయి. వాటిని చూచింది, ఎందుకైనా ఒక్కవేళ నా నాథుడు నన్ను వెతుక్కుంటూ వస్తే వీరెవరైనా చెబుతారు కదా అని. వెడుతూ వెడుతూనే తన ఆభరణాలన్నీ తీసి పైట చెరగులో కట్టి ఆ పైట చెరగు చించి ఆ ఆభరణాల మూటను ఋష్యమూక పర్వతం మీద పడేట్టుగా వేసిందండి. ఆ మూట చూచారు కింద ఉన్న కోతులు. ఎవరు వాళ్ళు? సుగ్రీవుడు, అతని సచివులు 4. వీళ్ళు 5 ఉన్నారు. ఆ మూట చూచారు. హనుమంతునికి ఇచ్చిన ఆయన దాయవయ్యా, ఇది ఎవరో తీసుకెడుతున్నారు ఆమెను బలాత్కారంగా. ఆమె ఎవరో అతడెవరో మనకు తెలియదు అన్నాడు సుగ్రీవుడు. అలా దాచిపెట్టాడు హనుమన్నా. ఈ లోపల ఏం జరిగింది? మారీచుడు పడిపోయిన తరువాత పడిపోయేటప్పుడు రాక్షసులకు స్వస్వరూపం వస్తుంది. వాళ్ళు కామరూప ధారణ చేసి ఏ రూపంలో ఉన్నా శిక్షింపబడి చనిపోబోయే ముందు స్వస్వరూపం వస్తుంది. మారీచుడుగా గమనించారు రామచంద్రమూర్తి. అవురవురా, ఎంత పని జరిగింది! ఈ మారీచుడు ఇలా మోసం చేశాడని వెనుతిరిగి వస్తున్నారండి. ఇంటిది పర్ణశాల దగ్గర ఏం జరిగిందో అనుకుంటున్నారు. ఉంటే ఇంత లోపల లక్ష్మణుడు ఎదురు వస్తున్నాడు. పంపింది కదా, కష్టపు మాటలాడి పంపింది కదా లక్ష్మణుణ్ణి. కథమింది వరశ్యామం పద్మపత్రని భేక్షణం ఉపసంసిత్య భర్తారం కామయేయం పృథగ్జనం. ఈ మాట విడలేక లక్ష్మణుడు బయలుదేరి వస్తున్నాడు. రామచంద్రమూర్తి పలుకరించారు, లక్ష్మణ ఏమి ఇలా వస్తున్నావు? ఏమిరా, నేను చెప్పి చెప్పి మరీ వచ్చాను కదా మీ వదినకు సహాయంగా ఉండమన్నానే. వదినను ఒక్కతెనూ వదిలి ఇలా వచ్చావా అన్నారు. అన్నా, అనరాని మాటలు పడలేక ఇలా వచ్చాను అన్నాడు. వదినను వదిలి వచ్చే అభిప్రాయం నాకు లేదు. నీ నుండి మాట వినిపించింది, హా లక్ష్మణ, హా సీతా అన్న ధ్వని వినిపించింది. అకట అప్పుడే సంశయింపవలసిన ఆ లక్ష్మణ ఎంతు మామక బాణవున ఇల్గు చెల్గిడిన ఆ మాయా కురంగం. అకట ఇప్పుడే సంశయింపవలసిన హా లక్ష్మణ ఎంతు మామక బాణంబున ఇల్గుతు ఎల్గిడిన అమ్మాయా కురంగం. మాయలేడి చనిపోతూ హాలక్ష్మ

ఎందుకు ఇలా అన్నదా అనుకున్నాను. ఇప్పుడు కలిగింది నాకు అనుమానం నిజమైంది. లక్ష్మణ విడదాం పదమన్నారు. రామలక్ష్మణుడు ఇరువురు కలిసి పర్ణశాలకు వెళ్ళారు. పర్ణశాలలో సీత లేదు. ఇక్కడ నగల మూట పడవేసిన తరువాత సరాసరి లంకకు చేర్చాడు జానకిని లంకాధిపతి రావణుడు. అక్కడ అశోకవనం. ఆ అశోకవనంలో శింసిపావృక్షం. ఆ శింసిపావృక్షపు నీడన ఓ పెద్ద సౌధం ఉన్నది. ఆ సౌధంలో అట్టి పెడదాం అనుకుని వీడి అభిప్రాయం. సకల సౌకర్యాలు కలిగజేసిన సౌధానికే తీసుకెళ్ళాడు. కానీ అమ్మ సీతమ్మ, రామరహితనైన నేను సౌధోపరి భాగాల్లో ఉండను సుమా అంటూ ఆ అశోకవనిలో ఉన్నటువంటి శింసిపావృక్షపు నీడనే కూర్చున్నది నిరాహారి. అదే వస్త్రంతో, ఆహారం లేకుండా, నిద్ర లేకుండా ఆ తల్లి అక్కడ కూర్చున్నదండి ఆ అశోకవనంలో. ఆ వనం పేరు అశోకం. అక్కడ కూర్చున్న సీతకు శోకం. మహాశోక నిమగ్నయైన ఆ తల్లి అలా కూర్చుని ఉన్నది. రామలక్ష్మణులు ఇరువురు కూడా శూన్యమైన పర్ణశాల దర్శనం చేశారు. ఎంత ఘోరం జరిగిందిరా. ఇక వెడదాం. జానకిని వెతుకుదామని ఇద్దరూ బయలుదేరారండి. రామలక్ష్మణులు ఇరువురూ కూడా సీతాన్వేషణార్థమై బయలుదేరి అందరినీ అడుగుతున్నారు. భో భో వృక్షాః బహు కుసుమయుతాః వాయునాం పూర్ణమాదః రామోహము వ్యాకులాత్మా దశరథ.

వ్యాకులాత్మా దశరథత నయగా నేను వ్యాకుల పడుతున్నాను. తరులార గిరులార వనచరములారా తరుణి జానకి నెత్తటైన కన్నారా అని వెతుకుతూ సీతాన్వేషణ చేశాడు రాఘవుడు. అతడు అన్వేషించవలన అంతయు తెలిసిన వాడే అయినా లోకానికి భగవంతుడైన రాముడు తాను భగవంతుణ్ణని చెప్పుకోకుండా మానుష లీల చూపించారు. ఆ స్వామికి నీరాజన

0: మీరింతవరకు సీతాపహరణం బుర్రా శివరామకృష్ణ శర్మ భాగవతారు గారిచే హరికథాగానం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

6:10 భక్తి రంజని కార్యక్రమంలో షోడశ గణపతి కీర్తనలు దమ్మపదం ప్రసారమవుతాయి. 6:30 చింతన బౌద్ధ సూక్తులు వింటారు వ్యాఖ్యాత డాక్టర్ గోటం స్వామి గారు. 6:35 పొలం పనులు కార్యక్రమంలో చౌడు భూములు బాగు చేసుకుందాం శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారి ప్రసంగం వింటారు. 7:15 ఉదయ సమీరాల కార్యక్రమంలో నేటిమాట శీర్షికలో దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి జయంతి మరియు శ్రీ జవహర్లాల్ నెహ్రూ వర్ధంతి, శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు వర్ధంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు తెలుసుకుంటారు. అలాగే 90 ఏళ్ల ఆకాశవాణి ఈ అంశంలో ఆకాశవాణి విశ్రాంత నిలయ మృదంగ విద్వాంసులు శ్రీ వంకాయల వెంకటరమణమూర్తి వారి అనుబంధం ఆకాశవాణితో తెలియజేస్తారు. అనంతరం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం చరిత్ర పరిణామక్రమం ప్రసంగ ధారావాహిక 4వ భాగం ప్రసారమవుతుంది. సమాచార సేకరణ సంకలనం శ్రీ ఆర్వి రమణమూర్తి, పఠనం శ్రీ పివి రామ్ గోపాల్. ఇంకా పుష్పాంజలి, సమాచారవాణి తదితర అంశాలు ప్రసారమవుతాయి. 8:35 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో కుమారి కోట గాయత్రి వరేణ్య వయలిన్ వాదనం వింటారు. మృదంగ సహకారం శ్రీ మావుడూరు సూర్యప్రసాదరావు. 9:00 పాటల పల్లకి, 10:00 రైల్వే పార్సిల్ యాప్పై ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుండి. 10:30 90 ఏళ్ల ఆకాశవాణి అలనాటి మేటి కార్యక్రమం ముద్దబంతులు సంగీత రూపకం వింటారు. రచన డాక్టర్ వక్కలంక లక్ష్మీపతిరావు, సంగీతం శ్రీ బండారు చిట్టిబాబు. 11:00 మధురిమ పాత తెలుగు చిత్రగీతాలు వింటారు. 11:30 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం. 12:10 మధుమంజరి, 12:40 కార్మికుల కార్యక్రమంలో మహిళ ఆరోగ్యానికి ఆయుర్వేదం ఈ అంశంపై డాక్టర్ ఏ నిషితా గారితో పరిచయం వింటారు. అనంతరం కార్మిక గీతాలు ప్రసారమవుతాయి. 1:10 సినిమా పాటలు, 1:35 మహిళా వాణి స్త్రీల కార్యక్రమంలో హలో బాగున్నారా ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం ప్రసారమవుతుంది. మధ్యాహ్నం 2:31 ఒకే గాయకుడు లేదా గాయని పాడిన సినిమా పాటలు వింటారు. ఇక సాయంత్రం ప్రసారంలో 5:00 యువవాణి యువజనుల కార్యక్రమం, 5:30 మాపదం మీ భావం, 5:55 ఉద్యోగ వార్తలు, 6:00 సమాచార వాణి, 6:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుండి ప్రసారం, 6:30 సాయం సమీరం కార్యక్రమంలో బక్రీద్ గురించి మహమ్మద్ గౌస్ గారి ప్రసంగం వింటారు. అనంతరం ఫిట్నెస్ మంత్ర వికాసం ప్రసారమవుతాయి. తర్వాత అంశం 90 ఏళ్ల ఆకాశవాణి ఈ అంశంలో ఫిల్మ్ డైరెక్టర్ శ్రీ అట్టాడ సృజన్ గారి అనుబంధం ఆకాశవాణితో పంచుకుంటారు. 7:00 ప్రసార విశేషాలు, 7:15 పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో 90 వసంతాల ఆకాశవాణి విశాఖపట్నం కింగ్ జార్జ్ హాస్పిటల్ గైనకాలజిస్ట్ డాక్టర్ రాజలక్ష్మి గారి అనుబంధం తెలియజేస్తారు. అనంతరం భూసార పరీక్షల ఆవశ్యకత, భూసార పరీక్షలను ఎలా అర్థం చేసుకోవాలి ఈ అంశం గురించి అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఏ శిరీష గారి ప్రసంగం, జానపద గీతం ప్రసారమవుతుంది. వ్యవసాయ సమాచారంలో పశువుల్లో వచ్చే వ్యాధులు, తీసుకోవలసిన ముందు జాగ్రత్తల గురించి తెలుసుకుంటారు. రాత్రి 8:00 తిరిగి 9:30 స్వరమాలిక చిత్రగీతాలు వింటారు. 8:30 తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుండి. రాత్రి 10:00 కర్ణాటక సంగీత సభ కార్యక్రమం రాగం తానం పల్లవి ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుండి. 10:45 ఆపాత మధురాలు. ఇవి రేపటి ప్రసారంలోని ముఖ్యాంశాలు. ప్రసార విశేషాలు విన్నారు. ఇక వాతావరణ సమాచారం. విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో సాధారణంగా ఆకాశం మేఘావృతమై ఉండి ఒకటి రెండు చోట్ల తేలికపాటి జల్లులు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉండవచ్చు. రాత్రి ఉష్ణోగ్రతలు సుమారుగా 39 డిగ్రీల సెల్సియస్గా నమోదు కావచ్చు. ఇక ఈరోజు రాత్రి నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు. వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 35.7 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 30.4 డిగ్రీల సెల్సియస్ కాగా వర్షపాతం 0.2 మిల్లీమీటర్లుగా నమోదైంది. పౌర విమానయాన కేంద్రంలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 30.4 డిగ్రీల సెల్సియస్. ఆంధ్ర కోస్తా తీర ప్రాంతాల్లో చేపలు పట్టేవారికి ప్రత్యేకమైన వాతావరణ సూచన ఏమీ లేదు. వాతావరణ సమాచారం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిలయంలో సమయం 11:14 దాటి 56 సెకండ్లు కావస్తుంది. ఇంతటితో ఈనాటి ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:51 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్పై మీడియం వేవ్, 102 మెగాహెర్ట్స్పై ఎఫ్ఎం ప్రభాత ప్రసారాల్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు కోరుకుంటూ నమస్కారాలతో మీ పూడిపెద్ది విశాల.

మైక్ వన్ ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 5:26 దాటి 58 సెకండ్లు. మైక్ 2 ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 5:27 దాటి 10 సెకండ్లు.